0: చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: బట్ దేర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సటిల్ ట్రూత్ విచ్ విల్ హావ్ టు బి.
0: భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు.
1: గాడ్ ఈజ్ లవింగ్ డివోటీస్.
0: కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుందండి.
1: బట్ ఇన్ దిస్ కేస్ ద ప్రిన్సిపల్ ఇస్ అప్లైడ్ సో
0: భగవంతుడు భగవంతుడి నిమిత్తమే భక్తులను ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుడు ప్రేమిస్తున్నాడు.
1: God is loving devotees not for God's sake, but he is loving devotees only for the sake of devotees.
0: కారణం ఏమనగా తనకు అభిష్టుడు.
1: The reason is he is unnarcissist.
0: అతనికి నిన్ను సరా అనేటువంటి ఒక పడ అనేటువంటి భేదము లేవు.
1: He does not have any such sense of differentiation that it is his and someone else's.
0: ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది, స్వార్థం అనేటువంటిది ఒక పేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది, నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
1: ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫిష్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ మైనస్ అండ్ డైనస్ డైస్ అదర్వైజ్ నాట్.
0: భగవంతుని ఎందు తన పర అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: ఇన్ గాడ్ దర్ ఇస్ నథింగ్ లైక్ హిస్ అండ్ సమన్ సెల్ఫస్.
0: కనుక మత్కర్మకృతం మత్తకు మత్పరం మద్భక్త అనేటువంటి యొక్క తత్వములు ఇది భక్తులకు సంబంధించినటువంటిది, ఉపాసన వర్గంకు ఎన్నో తోడ్పడేటువంటివి.
1: దేర్ఫోర్ మత్కర్మకృతం మత్పరం మద్భక్త ఆర్ ఆల్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద డివోటీ టు హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సాధన.
0: అంటే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటివి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి?
1: But the capacities of man are so limited, how to understand the truth behind these statements with limited capacity?
0: Okka vyaktiki edo kontha gaali kavalanukunte oka fanum chetilo pettukoni anni vidhala sravam parche kudanu kinchitena gaali tanaku chokatam ledu.
1: If a person wants a little breeze, he may take a hand fan and wave it and he may be getting a little bit of it.
0: Juju mountain veechinappudu సముద్రముకులను అలలుగా బయలుదేరి ఉప్పెని కూడాను బయలుదేరుతుంది, చెట్టు వేగ వరకు కూడా కూలిపోతుంది, ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి?
1: వెన్ దేర్ ఇస్ ఎ హర్రికేన్ యు ఫైండ్ దేర్ విల్ బి వెరీ బిగ్ వేవ్స్ ఇన్ ద ఓషన్ అండ్ ది ట్రీస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రూఫ్, దే విల్ ఫాల్ ఇన్ ద రూఫ్.
0: మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటి.
1: ద బ్రీజ్ విచ్ వన్ గెట్స్ అవుట్ ఆఫ్ ఫ్యాన్ ఇస్ వెరీ లిమిటెడ్.
0: బ్రీజ్ శక్తి చాలా తుచ్చమైనటువంటిది.
1: This is after all very neat.
0: Kani padavasthikti jinju bharatamu idi chala akhandamaina tulsi.
1: But the power of God is unlimited and tremendous.
0: Manavudu oka bhaga nundi neeru thorinappudu leka pump chettu petti kottinappudu edo kontha vachi neeru maatrame vaniki praaptistundi.
1: When man tries to get water from a well or from a pump set, it is after all very limited quantity of water that
0: one can get. Kumbha kursinappudu నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి.
1: వెరీ హెవీ డౌన్ ఫాల్ ది రివర్స్ అండ్ ఓషన్స్ జాయిన్ టుగెదర్.
0: అది భగవత్ శక్తి. ఈ పంప్ శక్తి మానవ శక్తి.
1: దట్ పర్టికులర్ వన్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ అన్లిమిటెడ్. ఈ ఏదో
0: ఒక గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు వచ్చి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాం. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాం.
1: ఇఫ్ యూ సమ్ లైట్ in a house, you may just light a candle or you have an electric bulb and you get the needed light that way.
0: Kani suryodaya ayindante sarvatra kudunu prakashamu adavindu guttayindu chettundu intiyindu sarvatra kudunu prakashamu prasaristune untuntadu.
1: But when there is sunrise, sun dawn, the whole world, be it forest or a city or a tree, wherever you just see, you get lit.
0: Ima is daiva shakti. Deepamu manavu vyaktitvam yokka shakti.
1: This is the power of God, whereas the light that you get from a candle is the power of man.
0: Inta shakti kalinatunte akhanda shakti kalinatunte daivatvanni ee alpa shakti tho kodinatunte manavudu ee reetiga cheradaniki veelavutundi.
1: This unlimited power which God embodies, how to reach such unlimited power by a person, by a man who is having limited power, limited capacity?
0: దీనికి శరణాగతి అన్నారు.
1: The method may be described as surrender.
0: అహంత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాచిత. అహంత్వాం, నేను నీ యొక్క దుఃఖములను నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైన యొక్క బ్రహ్మ పదవిని నీకు అందిస్తానన్నాడు.
1: ద లార్డ్ హెస్ డిక్లర్డ్ దట్ ఐ విల్ డిస్ట్రాయ్ ఆల్ యువర్ సిన్స్ అండ్ ఐ విల్ గివ్ యూ ది సుప్రీం పొజిషన్ విచ్ ఇస్ మైన్ బ్రహ్మ పదం ఇట్సెల్ఫ్.
0: దీనికి చక్కని ఉదాహరణ,
1: ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: సర్వ దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతే కూడాను భూతాకాశం.
1: ది వరల్డ్ విచ్ యు సీ ఈజ్ భూతాకాశం.
0: ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది.
1: దిస్ పర్టికులర్ భూతాకాశ ది గ్రాస్ వరల్డ్ సచ్ ఫారం ఇన్ ద మైండ్ అండ్ చిత్తాకాశ ఇట్ ఇస్ కాల్డ్.
0: ఇది సూక్ష్మ రూపం ధరించినటువంటి యొక్క చిత్తాకాశంలో చిరాకాశం అనేటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది.
1: చిత్తాకాశ చిరాకాశ
0: ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణువు అయ్యాన్ మహతో మహీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణ స్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ టేకింగ్ ది ఫారం ఆఫ్ ఎ స్మాల్ ఆటమ్ ఇన్ దిస్ చిరాకాశ ఇట్సెల్ఫ్.
0: ఇట్టి అఖండ నిత్యస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: సట్ అన్లిమిటెడ్ అండ్ పవర్ఫుల్ వాస్ట్ గాడ్ హెస్ బీన్ ఇంప్రెసెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎ డివోటీ.
0: దీనిని ఒకనొక సమయం లోపల నారదుడు నారాయణ సందర్శించడానికి వెళ్లాడు.
1: వంశం అనే కాల్ దే నారద వాంటెడ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ నారాయణ.
0: అప్పుడు నారాయణుడు, నారద నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు.
1: నారాయణ ఆస్క్ నారద, నారద హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై సీక్రెట్ ఆఫ్ భూతాకాశం.
0: పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, పంచ భూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏమి చాలా అధికమైన కృషిది అని ప్రశ్నించాడు.
1: నారాయణ అమౌంట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ సెన్సర్ అండ్ విచ్ వన్ డూ యూ థింక్
0: ఫైవ్ మోస్ట్
1: ఫైవ్ లైట్ లైఫ్ రేట్ విచ్ వన్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: శక్తి స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టచ్ సైట్
0: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం.
1: Earth, water, fire, space and
0: wind and sky. ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు.
1: అలాగే ఫైవ్ ఎలిమెంట్స్ నారాయణ విచ్ వన్ ఈజ్ ఆక్యుపైయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు.
1: నారద థాట్ ఫర్ ఎ వైల్ అండ్ జస్ట్ సెడ్ దట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ అర్త్ ఇట్సెల్ఫ్.
0: ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు.
1: నారాయణ ఆస్క్డ్ వై డు యు సే దట్ ఇట్ ఈస్ ది బిగెస్ట్.
0: ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి.
1: Which is covered by, three-fourths of the earth is covered by water and only one-fourth
0: of the bhoomini neeru mringi untundali.
1: Such big earth is being swallowed by the water.
0: Kanuka mringabadinatuvanti goppana mringinatuvanti goppana
1: annadu. The one which is swallowing, is it bigger or the one which is swallowed, is it bigger?
0: Jalam goppana swami mringabadi mringindi kanuka idi chala goppadi annadu.
1: Narada confess that water is bigger because that has swallowed us.
0: Aithe Narayana, inta goppadainatuvanti ee jalamu agastudu okka thuli apoham cheskunnade kabatti agastudu goppavada jalam goppada ani.
1: Narayana tendivindi kose he just said Agastya swallowed the entire ocean in a sip. Do you think Agastya is greater or water greater?
0: Avunavunu agastude goppavada swami annadu.
1: Narada says, well, swami, Agastya is greater.
0: Inta goppa agastudainatuvanti vadu aakashamlo oka nakshatra swaroopude untunnadu kanuka aakasham goppada agastudu goppavada annadu.
1: Satya
0: ఆకాశం గొప్పది. ఆకాశం గగనం శూన్యం అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు.
1: నారదు సై ఈజ్ బిగర్ దాన్ అగస్త్య స్వామి.
0: భూమి ఆకాశము రెండు చేరేటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం క్రింద తీసుకున్నాడు. కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు.
1: నారాయణ గారు చెప్తే లార్డ్ హ్యాస్ బీన్ ఏబుల్ టు టేక్ బో స్కై అండ్ అర్త్ టుగెదర్ అండర్ హిస్ వన్ ఫుట్. డు యూ థింక్ దట్ గాడ్ ఈస్ బిగర్ ఆర్ ది ఆకాశం?
0: పాదమే అంత గొప్పదిగా ఉంది, అతని ఆకారం ఇంకెంత గొప్పది?
1: If his foot itself is so big, what could be his infinite form?
0: Inta goppa bhagavantuni bhaktudu hrudayamantamlo bandhinchinadu, kabatti bhagavantudu goppa vaada, bhaktudu goppa vaada.
1: The next question was, the devotee who has been able to imprison such big Lord within his heart, do you think that devotee is bigger or God himself is
0: bigger? భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని ఎంత మాత్రమే ఉంటుంది.
1: దేర్ఫోర్ భగవాన్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ బైండ్ గాడ్ ఈజ్ వితిన్ ది స్కోప్ ఆఫ్ ది డివోటీ.
0: బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు.
1: వాట్ ఎవర్ బీ ది కెపాసిటీ ఆఫ్ ఎనీ పవర్ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ బౌండ్,
0: అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు.
1: God has been bound by the rope of love.
0: కనుకని భగవంతుని యొక్క ప్రేమ తత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మాత్రం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, in this bhakti path, it has been part of devotion. It has been said that this
0: పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది.
1: If you take a drop of water from the ocean, you keep it in your palm, that drop of water is very small.
0: కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది.
1: The little drop of water in the palm, if it is put back into the ocean, it becomes a part of infinite ocean.
0: కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిద్బ్రహ్మయోగవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది.
1: If the mass little smallest is joined together with the vast power of the Lord,
0: చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
1: That particular process which can bring man and God together is the path of devotion.
0: కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ man has not been able to understand God who is so powerful.
0: And Brahmanda Nayakudu Bhagavantudu.
1: God is the master of the entire creation.
0: Kani ee naati manavu yokka paristhiti ee reetiga undi, oka grama pedda, oka state minister, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పజ్ఞుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము.
1: టుడేస్ మ్యాన్ లుక్ అట్ హిమ్, హీ ఈజ్ ప్రిపేర్డ్ టు బెండ్ బిఫోర్ ఎ స్మాల్ పంచాయత్ ఆఫీసర్ ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్.
0: కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విజయతల మనం ఏ మాత్రము ప్రకటించడం లేదు.
1: But the same man has not been able to show humility and obedience before such a person as God himself.
0: అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాం.
1: The master of the entire creation, God, has not been properly treated.
0: కారణమేమనగా దాని యొక్క మాత్రమే చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ది రీజన్ ఈజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది హిస్టరీ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: అల్పపుత్రుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి.
1: ది స్మాల్ మైండ్ ఆర్ ఫాలోయింగ్ దిస్ లిటిల్ బైలేన్.
0: అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని నేను గుర్తిస్తే ఈ అల్ప మార్గము మనం ఏమాత్రం కూడా అనుసరించము.
1: If one were to understand that everything is a part of divinity, one would not follow the wrong
0: way. Korina phalamichu kalpavrukshante unda sarike pushpamunake sritiyana.
1: If you are having the wish-fulfilling tree in your courtyard, why are you just hunting for a small flower?
0: Adigina palichu kamadheeduve unda dhanamichi aavunu konakaneela.
1: When you are having the celestial cow in your house, why are you just going in for purchase of milk for a price?
0: Nijanga adi kamadhenu aneetundi yokka dinne neevu gurtinchu unte ee chilla raavunu neevu ee matramu కొన్ని నీవు తలెట్లో కట్టుకోలేవు.
1: If only you have recognized and identified that cow as a celestial cow, you would not have gone in for this cow.
0: ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి.
1: For this small little mind, the small things look very big.
0: గంటకు తగిన బంతలు ఉంటారు. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి, మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు.
1: You are attracted by only small little things because your power is limited and the other.
0: మీ శక్తి కూడా అల్పమైనటువంటి శక్తి కాదు.
1: Your power in truly speaking is not limited.
0: అహం దేహాస్మి, అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు.
1: You are a small person because you are identifying with the body all the time.
0: ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్ట అధ్యాయం పోవాలి.
1: ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ బాడీ యూ హ్యావ్ జస్ట్ గో టు ద నెక్స్ట్ స్టేజ్ దట్ యు ఆర్ జీవ ఆర్ ద
0: అహం జీవాస్మి అనేటువంటి విశిష్ట నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అధ్యాయంలో ప్రవేశించాలి.
1: From Vishishta Advaita, which says that you are Jiva, you have to go to Aham Brahmasmi.
0: Aham Dehasmi is Dvaita.
1: Aham Devasmi is duality.
0: ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు.
1: This dualism is the very birthplace
0: of paravisham, sarvam paravasham dukkham.
1: Everything is sorrow.
0: Sarvam atmamayam sukham.
1: If one identifies oneself with Atma, everything is happy.
0: కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేశ స్థాయిలో మనము ఈ యొక్క చిల ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop our thinking and identify ourselves with Atma and not identify with the body itself.
0: కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు.
1: This was being described as worship.
0: ఉపాసన చెప్పాడు. సమీపంగా కూర్చోవటము అని, ఉపాసన కింద సమీపంలో కూర్చోమని.
1: బాలరాజు హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఉపాసన మీన్స్ సిటింగ్ నియర్ బై.
0: కేవలం దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు.
1: ఉపాసన డజంట్ ఓన్లీ మీన్ దట్ యు హావ్ టు జస్ట్ ఇట్ క్లోజ్.
0: కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపాసనకు అర్థమా?
1: క్రాస్ సిట్ ఆన్ ద లోటస్ డజ్ ఇట్ ఇల్లస్ట్రేట్ ఉపాసన?
0: కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉండేటువంటి హానిని కోలేటువంటి టియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి.
1: ఇఫ్ వన్ ఇస్ నియర్ ఇట్ ఇస్ నో యూజ్. వన్ హుడ్ బి డియర్, వన్ హుడ్ బి ఏబుల్ టు సట్ ద హనీ.
0: సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర మనం భావించరాదు.
1: బై నియర్లీ బీన్ ఫిజికలీ నియర్ యూ వుడ్ నాట్ సే దట్ యు ఆర్ డియర్ టు హిమ్.
0: మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు.
1: There may be neighbors who are very rich.
0: వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉండినా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించదు.
1: వాట్ ఆర్ దీ ప్రాబ్లమ్స్, ది డిఫికల్టీస్, ది సారోస్ ఆఫ్ అవర్ నైబర్స్, వీ డోంట్ వరీ అవర్సెల్వ్స్ అబౌట్ ఇట్.
0: నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారందుకు ఒక జాబ్ ఏదీ రాకపోతే విచారిస్తాం. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహం దూరంలో ఉంటుందా? కానీ ప్రేమ సమీపంలో ఉంటుంది.
1: కంపేర్ విత్ దిస్, ఇఫ్ ద బ్రదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్ ఇఫ్ హీ ఇస్ ఇన్ అమెరికా, ఇఫ్ యూ డు నాట్ గెట్ ద లెటర్ ఈవెన్ ఫర్ వన్ వీక్, యు స్టార్ట్ వరీయింగ్. ద బాడీ ఈజ్ ఫార్ అవే, బట్ స్టిల్ ద లవ్ మేక్ దట్ ఆల్ నియర్ అండ్ డియర్.
0: ఇక్కడ దేహం సమీపంలో ఉంటుంది, ప్రేమ చాలా దూరంలో ఉంటుంది పక్కింటి వారిపై.
1: ది రిలేషన్షిప్ విత్ ద నేబర్ ఈజ్ నాట్ చార్జ్డ్ విత్ ద లవ్.
0: అదే సమీపముతో పాటు ప్రేమ కూడా దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఫిజికల్ నియర్నెస్ షుడ్ బి అకంపనీడ్ బై బీయింగ్ వెరీ డియర్ టు ద లవర్.
0: మన ఇంటిలోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులవుతాయా?
1: ఇన్ ది హౌస్ ఓన్లీ రాట్స్ అండ్ యాంట్స్ విల్ బి మూవింగ్ అబౌట్, కెన్ యూ కాల్ దెమ్ ఫ్రెండ్స్?
0: కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు, సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి.
1: Along with nearness, you have to develop love also.
0: కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము,
1: ఉపాసన
0: వేసుకోవటము.
1: ఉపాసన రెఫర్స్ టు సిటింగ్ నియర్.
0: ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బై బీయింగ్ నియర్?
0: దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: If you sit close to a lamp, you get light and illumination, and with the help of that, you may be able to do many useful.
0: Air condition ko samipamlo manaku kurchunte em ayyutundi dani koni sahayam manaku andistundi.
1: If you sit near a fireplace, you will be away from the cold which may be bothering you.
0: Adhe vidhanga nee bhagavantuniki samipamlo untunte mana durgunalu dooram chestundi bhagavantuni gunalu andistundi.
1: If you are close to the Lord God himself, you get all good qualities which God embodies, and all
0: tani yokka prahavamuni tani yokka prakashamuni tani yokka prema tattvamuni andinchadaniki avakasam untadu.
1: His own influence, his own qualities, his own love, one will be able to get by just being near to God.
0: Upavasamu upasana. Upavasam ante samipamlo nivasam.
1: Upavasamu also means being near, living near to the God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం.
1: బట్ ఇన్ భక్తి యోగ వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ విల్ బి అండర్స్టాండింగ్ ఏ రాంగ్
0: ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలకు పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటం, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము.
1: నౌ ఫాస్టింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ not taking rice, but taking equivalent of much more than that.
0: ఉపవాసమంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమిటి హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా?
1: దీస్ డేస్ ఇఫ్ ఏకాదశి కమ్ సమ్ పీపుల్ ఫాస్ట్ అండ్ నో పీపుల్ హూ ఫాస్ట్ ఆర్ ఉప్మా టు ది సెంట్ ఆర్ హల్వా టు ది సెంట్ ఫ్రమ్ క్యాంటీన్ బికాస్ ఐ డోంట్ టేక్ రైస్. Can you call this fasting?
0: ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఇంత లోకాసులో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Fasting is really a sacred word, sacred concept, but that is being misused in a wrong way and a meme.
0: ఆ విధంగా శరీరాన్ని ప్రశంపజేసుకోవటం ఉపాసన కాదు.
1: It is, I mean, fasting doesn't refer to this particular aspect.
0: దేహో దేవాలయస్తో జీవో దేవస్థనాథన. ఈ దేహం అనేటువంటిది సనాతనమైనటువంటి దేవునికి ఆలయం వంటిది.
1: God, your body is the temple of God. Treat it so.
0: ఈ దేహాన్ని ఏమాత్రం కూడా మనం అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు.
1: You should not allow it to suffer and come to grief.
0: ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: While taking care of the body, you should not forget the God who is resident of it.
0: మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవటానికి కృషి చేయాలి.
1: వీ షుడ్ యూజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అస్ టు గో నియర్ క్లోజర్ క్లోజర్.
0: ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా ఏది చుట్టినా ఏది చెప్పినా ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: The easiest way to go closer to the God is whatever you see, whatever you think, whatever you do, whatever you talk,
0: ీతోష్ణములను సమస్తంగా మనం భావించాలి.
1: వన్ షుడ్ ట్రీట్ హీట్ అండ్ కోట్ విత్ ఈక్వాలిటీ.
0: ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ వింటర్ సీజన్ ఉలన్ క్లోత్స్ విల్ గివ్ యు ఏ లాట్ ఆఫ్ వార్మ్.
0: ఇంకా ఎండల కాలం లోపల థిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి.
1: డ్యూరింగ్ సమ్మర్ థిన్ క్లోథింగ్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్
0: హెల్ప్. రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారములు కాదు కదా.
1: బోత్ దీస్ థింగ్స్ ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ నాట్ హార్మ్ఫుల్.
0: శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో శీతం హాయిగా ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
1: కోల్డ్ గివ్స్ జాయ్ సమ్ టైమ్స్, హీట్ గివ్స్ జాయ్ అట్ అదర్ టైమ్స్.
0: కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానం లేకుండా అది తప్పు.
1: Cold and heat, both of them give joy only. But the way that we use depends, I mean, that decides whether we are getting to benefit.
0: ఎండల కాలంలో కూడా మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ వి విల్ వెల్కమ్ కోల్డ్.
0: కానీ మంచి ఎండల లోపల కూడా అధిక సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది.
1: డ్యూరింగ్ సమ్మర్ యూ గో నియర్ ద ఫైర్, దెన్ విల్ బి ఇన్ ఫర్ సమ్ ట్రబుల్.
0: అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది కొన్ని లాభ నష్టములు సుఖ దుఃఖములు.
1: బీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ హీట్ ఆర్ కోల్డ్, ఆల్ దీస్ ఆపోజిట్
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనివే కానీ అపకారం ఏమాత్రం చూడను కాదు.
1: ఆల్ దీస్ ఆపోజిట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ యూస్ఫుల్. నథింగ్
0: అన్ని సృష్టివే,
1: ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. అంటే
0: మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి.
1: బట్ వీ షుడ్ బి ఏబుల్ టు యూస్ పుటింగ్ టు అవర్ ఓన్ స్టేజ్ ఇన్ లైఫ్.
0: పిల్లవాడి చేతికి బంగారం కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గివ్ ఏ గోల్డెన్ కప్ టు ఏ చైల్డ్ ఆర్ ఏ స్వోర్ టు ఏ బ్లాక్ పర్సన్, ఇట్ ఈస్ డేంజరస్.
0: ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి.
1: గోల్డ్ కప్ ఇట్ ఈస్ హైలీ వాల్యూబుల్, దాట్ బి గివెన్ టు ఏ పర్సన్ హూ నోస్ ఇట్స్ వాల్యూ.
0: కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి.
1: The one who understands and knows the use of this
0: adhyamane bhaktiyaka prabhavam gurtinchukunnatundi vaade dini sakramanga vinyoginchukuntaru.
1: In the same way, the one who knows the value of devotion,
0: prema yavarini badhincharadu.
1: You one should not give trouble to anyone,
0: prema yavarini hinsincharadu.
1: Love should never give trouble to anyone,
0: prema yavarini deshincharadu.
1: Love should never lead anyone
0: to bhaktishta sarvabhutanam ani.
1: There should not be any enmity against any creature in the world.
0: ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ ప్రవర్తన చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది.
1: థింకింగ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ బట్ గివింగ్ ట్రబుల్ టు అదర్స్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని తిరసాగించుకునేటువంటి ఇందులో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి.
1: If you say love and devotion, you will develop it in such a way that you will be able to carry out the commands of the Lord.
2: That was an awe-inspiring discourse, which is the second in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 3rd August 1984, Bhagavan revealed and expounded the one and only way this limited man can attain the unlimited God, which is surrender. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామం నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharamu leka vastram ye vidhamuga kaadu, kaamamu leka krodham aa vidhamuga roopondadu.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: Kanuka కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్. స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఇస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagatlo aneka vidhamainatti mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: Ee mantalaku oka vidhamainatti hattulu untunnavi.
2: For the types of flame that exist in the world there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ivu undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమించిన ప్రతి పదార్థమునకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందాది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited one.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaram kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things of bad people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kodanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulannikunte agniki ee maatram oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కాంకర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya he says conquer anger through love.
1: Vairagyam chey kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamunu kudanu evariku okkariki maatrame idi swadhina parchukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్ దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam ichi idi oka shashvatamainatundi reetiga roopandimpa cheskovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తునందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చును.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ వి హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుడి యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుట కాని ఇతరులపై కోపంను సాధించుట కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాం.
2: ద డెలవర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈజ్ ద డెలవర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విధం సర్వం. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: వెన్ ది సేమ్ లార్డ్ ఈస్ డ్వెలింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ లుకింగ్ డౌన్ విత్ కంటెంప్ట్ ఎనీ అదర్ పర్సన్ యాజ్ సచ్.
1: కనుకని ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను. ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యమవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: Kanukuni premane satyam, premane shanti, premane dharmamu, premane ahimsa.
2: Therefore,
1: ee naligunti yandu antarpravahanga undetundi prema okkati maatrame.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka అన్నింటి ఎందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైటియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీట్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీరు శుద్ధిపరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్.

0: బర్పి సాల్కో మిఠాయి జిలేబ్ చీరు ఇత్యాదిని అనేక పదార్థాలు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును సర్వ పదములు ఎందుకును అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
1: సో మే హాస్ టోల్డ్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ది స్వీట్ కంటెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, జాంగీ, గులాబ్ జామున్, దూద్ పేడా, ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ బేసికలీ షుగర్ ఇట్సెల్ఫ్. So also in all these things like truth, dharma, there is love, which is the essence of it, which is
0: ఇదియే నిజమైన 20 దివ్యశక్తి.
1: This is the divine principle, divine power.
0: ఇదియే దైవశక్తి.
1: This is divine power.
0: కనుకని love is God, live in love.
1: Therefore it is said love is God and live in love.
0: ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభంగా సాధించుటకు సాధ్యమవుతుంది.
1: By this process of love, we can easily conquer hatred and anger.
0: Krodhamu enni vidhamla entundi badhalanaina kaligistundi.
1: Anger can inflict a number of difficulties.
0: Enni vidhamla entundi kashtamulakaina guru chestundi.
1: It can expose you to a number of problems.
0: Dani yokka gauravam maryadalanu kuda nu manta galuputundi.
1: It destroys all the honor that one has.
0: Manavatvanni vismaristundi.
1: It overlooks and bypasses the very principle of humanity.
0: Alaga sutta swarupamulo manalo praveshistundi.
1: It enters into us in a very subtle form.
0: Adi kramakramena jeevitananta avaristundi.
1: But gradually it becomes all pervasive of the life itself.
0: Idi praveshinche samayalo kuchutaniki choti umani prarthistundi.
1: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
0: Give me room to sit down. I can make room to lie down అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమైన పండుకోవడానికి నేనే చూసుకుంటాను.
1: It says, give me room to sit down, then I'll make room for lying down.
0: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితమునకే ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ ప్రేమలో స్థానం ఇవ్వకూడదు.
1: Therefore, for such harmful and bad, either persons or thoughts or principles, we should not give room in our own heart.
0: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టిన ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
1: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
0: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలిచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
1: If we make friendship with this on the basis of a naya paisa, even if we give 40,000 rupees, you would not be able to get rid of it.
0: Kanuka ilanti daniki manam em maatram kodunu avakasam ok. Krodham prarambhamayye kunte paristhiti lokala kaaru nilche munduga headlights konchu red color anaga erupu color nistuntai.
1: Now this anger, which is rather dangerous, should not be given any room. For example, in a car, before the car comes to a stop, the red light flickers.
0: Adi vidhamgani krodham vacheku puramu mana kannulu koncham yerrabadtayi.
1: In the same way, before we become angry, our eyes will become red.
0: Redumulu adurtayi,
1: lips will shiva,
0: dehamunta vedekkutundi,
1: the entire body becomes hot.
0: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణ ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
1: ద మోమెంట్ యూ కమ్ టు గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సింప్టమ్స్, యూ నాట్ జస్ట్ లీవ్ దట్ ప్లేస్, గో టు ఎ లోన్లీ ప్లేస్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్ అండ్ సిట్ ఇన్ పీస్.
0: నిన్ను చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లీళ్ళ స్నానమైనా చేయి.
1: As we told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధంలో ఎంచుకున్న ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రతి హిత విషయత్వం. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితము చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి.

0: కాదు. Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way. Kanuka mottamata manamu ee kodamunu sadhyamenta varaku swadhinamlo unchukuntaku premanu abhiruddhi parchukovali. Therefore in the very first instance, in order to have a control over anger, we should develop love in us. Rendavadi kama, the second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
0: ఇఫ్ యు వాంట్ టు డెవలప్ అండ్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ డిజైర్, యు మస్ట్ డెవలప్ సాక్రిఫైసింగ్ నేచర్, రినన్సియేషన్.
1: వైరాగ్యం అనగా ఆలు బిడ్డలను వదలి అరణ్యము చేరటం కాదు.
0: రినన్సియేషన్ డజంట్ మీన్ దట్ యు హావ్ టు గివ్ అప్ యువర్ ఫ్యామిలీ అండ్ గో టు ఫారెస్ట్.
1: ఆస్తిపాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
0: ఇట్ డజంట్ ఈవెన్ మీన్ దట్ యు హావ్ టు గివ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ యాక్సెప్ట్ ది సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
0: వన్స్ వీ నో దట్ డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
0: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన పక్కన ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
0: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వీ మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వీ రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
0: వీ లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థం లేదా కూడా తాను విసర్జిస్తాడు.
0: ద కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
0: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్, యు నెవర్ కమ్ ఫార్వర్డ్.
1: ఈ విధముగానే ఈ జగత్తంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
0: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy.
1: Roga nivarana kai vichin cheetin di aaharam na neenu bhogam nu kaaner.
0: Food which is only a medicine for, which is a bhogam, cannot become an article of enjoyment.
1: Aakali rogaani ki anupam cheetin di anna vincha bhogam otunja.
0: But it is only a medicine for the disease of hunger. Can it become really a luxury or a thing?
1: It is only a medicine for the disease. I say, some
0: of the disease
1: is not a medicine for the disease. But there are people who may
0: desire to have tasty medicine, even if it is medicine.
1: అదే విధంగా ఈ ఆకలినటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందనేటువంటి అందం కావాలని ఆశిస్తుంటారు. కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి.
0: All the things which we enjoy in the world are only medicines for the diseases that we have.
1: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
0: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భూములుగా విశ్వసిస్తుంటాం.
0: We think that these are all things of joy and enjoyment. But these are all not mere things. Really, of the physical condition, we have to be able to do that. If we see the number of plants and flowers and fruits, it will be looking very grand and very attractive.
1: ఉన్నట్టు ఉండి ఒక దినం లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
0: సచ్ అ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
0: ఇస్ ఇట్ బికాస్ దట్ దర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
1: దీనికి ఎరువు తక్కువయ్యా? కాదు.
0: షార్టేజ్ ఆఫ్ మెన్యూ?
1: నో. వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
0: ఇన్ ది రూట్స్ there is some kind of pest which is destroying the very root system.
1: Veeru purugu cheri vrutchamu chadagottu, cheeda purugu cheri chettu chadachu.
0: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: Adi vidhamgane manaku kaamakrodham anetundi వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకానొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాం.
0: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ పెస్ట్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
0: ఇన్ ద వరల్డ్ వీ థింక్ దట్ రిచ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్.
1: కానీ ఆధ్యాత్మిక మార్గంలో ధనము గొప్పది కాదు.
0: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ వెల్త్ ఈజ్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ధనము కంటే దానమే గొప్పది అన్నారు.
0: చారిటీ ఈజ్ కన్సిడర్డ్ టు బి గ్రేటర్ దాన్ హావింగ్ వెల్త్.
1: దానమే చేయకుండా ధనమునకు విలువే లేదు అన్నారు.
0: ఇఫ్ దెర్ ఈస్ నో చారిటీ వెల్త్ డజంట్ గెట్ ఇట్స్ వాల్యూ.
1: ధనమునకు నాలుగు విధములైనటువంటి వారసులు ఉంటారు.
0: దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ క్లెయిమ్ ది వెల్త్.
1: మొట్టమొదటి వారసుడు ధర్మము.
0: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
0: The second one is government.
1: Moodu varasudu donga.
0: The third one is thief.
1: Nalugu varasudu hakki.
0: The fourth one is fire.
1: Mottamoka anni vidhamula adhikari ainatunti yokka modati putrudu ainatunti dharmam ane varasulaku ee dhanamu andinchinappudu ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
0: అమంగ్ ది పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ టు ఇన్హెరిట్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండ్ ఓవర్ వెల్త్ టు ద ఫస్ట్ సన్ అండ్ దట్ ఈస్ చారిటీ ఇట్సెల్ఫ్, ది అదర్స్ విల్ నాట్ గెట్ ఎనీ షేర్ ఇన్ ఇట్.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
0: When thieves were to have a look at the person who indulges in charity, even they have reverence.
1: Dharmamu cheseetunte yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
0: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetunte vyaktini chusi agni kudanu bhayapadutundi.
0: Even fire gets a little frightened when it sees a person who is
1: kanuka dharmamu anetunte varasunaku danam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
0: దేర్ఫోర్ ఇఫ్ వన్ గివ్స్ ఇన్ చారిటీ, ది అదర్ త్రీ పర్సన్స్ హూ ఆర్ లైక్లీ టు ఇన్హెరిట్ విల్ నాట్ లుక్ డౌన్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఎంజాయ్.
1: దానము ఉండి కూడాను దానం చేయనటువంటి వాడిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
0: In case that the person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudumu marchipoyinarante adaina edo akasmaatuga vachi deenantha pasam chestundi.
0: In case that these two persons were to ignore and do not take note of it, fire will come one day and destroy
1: them. Kanuka dhanamu goppadi kaadu, ధనమునకు ధనముల కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
0: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఇస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
0: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
0: వృత్తం ఈస్ కన్సిడర్డ్ టు బి
1: రూత్.
0: ట్రూత్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్కు ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
0: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్కు ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
0: One, a person may be able to talk, but it will not carry any value.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
0: If the utterances are based on truth, then it will get a value.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
0: Therefore, truth is declared as more valuable than mere talk.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
0: Gita has also said that fame and name are more important than life itself.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
0: Life devoid of a good name and fame is useless.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు.
0: With such people there is no use whatsoever.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
0: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
0: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరీ
1: మంచి తీరును పొందాలి.
0: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుము రాన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్, గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
0: Gita has declared that person as Paramahamsa itself, himself.
1: Inka deham.
0: Then body.
1: Ee dehamu kante sakkarmalu chaala avasaram annadu.
0: Good actions are more important than merely having a physical fame.
1: Paropakaram cheyinatundi dehamu prayojanam kaanatundi jeevacheyamu annaru.
0: A body which does not use itself for serving others is absolutely a dead body as such.
1: Paropakarartham idam shariram mani. Ee shariram paropakarartha nimittamai vachinatundide kaani swartham kosam vachinatundide kaadu.
0: Body is given to serve people rather than to satisfy one's selfish needs.
1: Ee naadu swarthamu manavuni tana hastamulo chechukoni keelu bombu vale aadustu untundadi.
0: Selfishness has made a man a doll in its hands.
1: Manavudu edi chesina, edi chuchina, edi talichina, edi cheppina deeni venukala swartham anetundi kadultune untundadi.
0: Whatever man thinks, talks, does, there is selfishness behind all these thoughts, deeds and words.
1: Kanuka ee swarthamunu dooram nitte nimittamai paraatmamainatundi yokka pavitramainatundi paropakaramulo manam praveshisam kavali.
0: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: Appude manavattam sarthakavatam nundutundi.
0: Only then humanity gets some sanctity.
1: Manava jeevitamu jantunam narajanma durlabham annaru.
0: It is impossible or it is very difficult to get the life of a man.
1: Aithe manamu ee kamakrodhamulanu ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
0: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
0: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: Kani aa kukkanu katti veskovadaniki koncham bhayam ayindi. Evari kukkanu emo, evari vastuvuno manam ee reetiga aparinchatamu aneetundi uddeshamto aa andamunu aadharam cheskoni daniki koncham aaharam nandincham.
0: As it was not known to whom this particular dog belongs, One was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of the dog and to satisfy.
1: Vakanadu manam annam pettinam cheta, rendu dinam adhe samayaniki aa kukka mana inti daggariki vachindi.
0: On that day, a little food was given to it, and second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము.
0: బికాస్ హి లైక్డ్ ది డాగ్ ఈవెన్ ది సెకండ్ డే ఎ లిటిల్ ఫుడ్ వాస్ గివెన్ టు హి.
1: క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది.
0: గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అటాచ్మెంట్ ఇంక్రీస్డ్.
1: ఈ కుక్కకు ఇంటికి రావడం అలవాటైపోయింది.
0: దిస్ డాగ్ డెవలప్డ్ ది హ్యాబిట్ ఆఫ్ కమింగ్ ఇన్ ది ప్రాపర్ టైమ్ టు ది హౌస్.
1: కట్టకడపటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికి ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు.
0: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
0: Beauty and the happiness are temporary for the man.
1: అందము లేని ఆనందం ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
0: Joy without beauty and beauty without joy, they are useless, it is said.
1: కనుక ఈ అందము కాని ఆనందము కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
0: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
0: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
0: Then he began just thinking how to get rid of this dog.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
0: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం.
0: Then he began thinking what is responsible for this dog to come into the house.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
0: It is the practice which is responsible for that.
1: కనుక దీనిని బయట పంపుటకూడదు, ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
0: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drishtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
0: For a few days if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ అవే.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి ధ్యానమునకు, ధ్యానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే. ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
0: దేర్ఫోర్ భగవద్గీత హస్ సెడ్ దట్ ప్రాక్టీస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఫస్ట్ పాయింట్. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Aneka janmala nundi, manam ee kamakrodhamulanu, veeti yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamuluga avakashalanu ichcham.
0: Over a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకొని పోయింది.
0: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
1: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
0: దిస్ డిజైర్ అండ్ యాంగర్ హావ్ లెఫ్ట్ దేర్ రూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
0: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
0: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: by certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process, we will have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథములు చాలా ఇష్టంగా ఉంటుంటాయి.
2: డిజైర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్.
1: అతి మధురంగా ఉంటుంటాయి.
2: ఇట్ విల్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ ఇట్ డిస్టేస్ట్ ఫర్ ఇట్
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
2: దెన్ ఇఫ్ యూ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
1: మనం ప్రారంభం నుంచియే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Therefore, in the, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండూ చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళము లేని గుర్రము,
2: an ox which cannot come under control and a horse similarly,
1: brekulu leni kaaru, indi nigraham leni jeevitamu chaala pramaadam unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kalukani indri nigraham chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine Patanjali yoga chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
2: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature. There is a particular
1: 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/150
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 72-75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
2: Suppose the heartbeats number increases, then there must be some
1: mana kannudu kudanu enta velthurno anta velthurne chudagalli gaani amithamaina kuntu velthunu chuttapiki lopunna aa yokka retina kaali pothundi.
2: Even our eyes, a light which is not too effulgent can be just seen by us. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
1: Mana ear drums kudanu ante enta shabdamuno anta shabdam untundi ga adhika shabdam vineetappudiki oka vidhame ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు. దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దంను కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లెయిన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: If you want to carry on unlimited business with this life of limited company, then you'll be entering into
1: kanuku deenikainappudu oka haddunu manam neeminchukoni manam jeevithanni gadukovataniki prayatninchali.
2: Therefore we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: Deenini kramashikshanayunu discipline ani kuda cheptu vacharu.
2: The same thing has been described as discipline.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: Even this discipline must be within certain limits, and that's we'll have to enjoy the life.
1: Neemani kudanu oka neemam undali.
2: There is a need for discipline itself.
1: Kanuka yuvukulainatundi meeru jeevithamulo motta mota geetha vakyamunandu annintikante kudanu ee kamakrodhamu aneetundi oka parama shatruvulanu motta mota manamu ikkarinchi vaani vasam chesukovataniki tagina krushi cheyali.
2: Therefore you'll have to just in the very first instance take note of this dreadful enemies of man, the desire and anger, and try to have complete control over
1: ee shatrulu baita vaipuna karipinchetunte vaaru kaadu manaku.
2: These enemies and foes are not external to you.
1: Loni shatrulaku longi poyina vaadu baita ripulu netla pattagaladu.
2: A person
1: lokala shaktulike lokala yokka virodhulike shatrulike తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఎ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగదీసుకో.
2: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ది ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
2: ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది.
2: Therefore Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repadi dinam maatladukundam.
2: Tomorrow we will think of miserliness and jealousy.
3: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: priestly class, priests who have gone through all sacred tests and consider Veda as important and the basis, and the Kshatriyas who have taken upon themselves the protection of this country and dedicate of their lives and prepared even to sacrifice their life, and the businessmen, the Vaishyas, who have got the spirit of compassion and charity and grow everything, and then Sudras who take this field of agriculture and grow grain and lead a happy, comfortable life. Why do you all waste your time like this? Why don't you chant the name of God? Why don't you sing His glory, which is acceptable to all?
1: Vidyarthula.
0: Students.
1: Vedantamunandu. Tarakamu. Sankhyamu. Amanaskamu. ఈ మూడు ఏ విధముగా త్రిమూర్తాత్మక స్వరూపమై ఉన్నదో అదే విధముగానే వేదాంతమునందు పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అని కూడాను మూడు మార్గములుంటున్నవి.
0: ఇన్ వేదాంత యాజ్ యు ఫైండ్ దిస్ ట్రినిటీ, Tarakamu, Sankhyamu and Amanaskamu, you find three other aspects, Paramarthika, Pratibhasika and Vyavaharika.
1: ఈ పారమార్థికం అనేటువంటిది ఒక సముద్రము.
0: పారమార్థికము ఇస్ ఎన్ ఓషన్.
1: వ్యావహారికమే ఈ సముద్రం నందలి అలలు.
0: వ్యావహారికము రిప్రజెంట్స్ ద వేవ్స్.
1: ఈ వ్యావహారికం తరువాత ప్రాతిభాషికం అనేటువంటిది ఈ అలలి ఎందున్నటువంటి నురుగు.
0: ప్రాతిభాషికము ఈజ్ ద ఫోమ్ దట్ కలెక్ట్స్ ఓవర్ ద వేవ్స్.
1: అలలు లేక నురుగు లేదు.
0: ఫోమ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ విదౌట్ వేవ్స్.
1: నీరు లేక అలలు లేదు.
0: వితౌట్ వాటర్ దేర్ విల్ బి నో వేవ్స్.
1: ఏ తర్వాత అలలు నురుగు రెండు కూడాను ఈ సముద్రం యొక్క నీటితో చేరినటువంటివి.
0: Be that as it may, the waves and the foam, they contain water.
1: కనుక పారమార్థికం వేరు, వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు అని మనం భావించకూడదు.
0: So we should not consider paramarthikamu, vyavaharikam and pratibhasika separate and different.
1: ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపమే.
0: All the three stand for the Trinity.
1: ఈ మూడు కూడాను త్రిగుణముల యొక్క స్వరూపమే.
0: They stand for the three attributes.
1: ఈ మూడు కూడాను త్రిశూలము యొక్క స్వరూపమే.
0: That signifies the trident.
1: త్రిగుణం తిదలాకారం త్రినత్తం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే దివ్యత్వమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వం.
0: That unifies all these three is this divine principle of Parabrahma.
1: Paramarthikamu, Atmaninu, Vyavaharikamu, Ahankaramaniyu, Bhavistaru Kondaru Ajnanulu.
0: The ignorant consider Paramarthika as Atma.
1: Ivi rendu kudanu okati kaadu.
0: These two are not one.
1: Atma, Aham, idi pratyekinchinatuvantivi.
0: Atma and Aham are separate.
1: Atma samudramu.
0: Atma is ocean.
1: Ee Aham valalu.
0: Aham is the wave.
1: Aithe antardrishtito manu vicharana chesinappudu rendu okate kaani samudramuna kante alalu vere ainatuntivi kaadu.
0: However, when we dive deep into the matter, we will understand that these two are not separate and different. The wave and the ocean are one and the same.
1: Karayandu agni imidi undinattuga,
0: just as the fire is present in the wood,
1: tiliyandu oil cherinattuga,
0: just there is oil in the til seeds,
1: charakunandu rasamu chakkara theripainattuga,
0: just as you find the sugar within the sugar cane,
1: paramarthikamandu vyavaharikam leenamai untunnadi.
0: ఇన్ పారమార్థిక ద వ్యావహారిక ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
1: సముద్రం లేక అలలు లేదు.
0: వితౌట్ ఓషన్ దేర్ ఇస్ నో వేవ్.
1: అదే విధంగానే తండ్రి లేక కొడుకు లేడు.
0: లైక్ వైజ్ వితౌట్ ద ఫాదర్ దేర్ ఇస్ నో సన్.
1: కొడుకు లేని తండ్రి ఉండవచ్చును కానీ తండ్రి లేని కొడుకు ఉండడానికి వీలు కాదు.
0: దేర్ మే బి ఎ ఫాదర్ వితౌట్ ఎ సన్, దేర్ కెనాట్ బి ద సన్ వితౌట్ ద ఫాదర్.
1: అదే విధంగానే పారమార్థికము లేక వ్యావహారికమైనటువంటిది ఉండటకు వీలు కాదు.
0: లైక్ వైజ్ వితౌట్ పారమార్థికం వ్యావహారికం కెనాట్ ఎగ్జిస్ట్.
1: కనుక భగవంతునికి భావాయ నమః అన్నారు.
0: సో గాడ్ ఈజ్ కాల్డ్ భావాయ.
1: ఇది వేదాంతం నందు భావః.
0: ఇన్ వేదాంత భావః.
1: భావః అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై భావః?
1: భావః అనగా దృశ్యకల్పితమైన ఈ చరాచర ప్రపంచమంతా కూడాను తన స్వరూపంగా నిరూపించేటువంటి వాడే భావస్వరూపుడు.
0: దిస్ భావః స్టాండ్స్ ఫార్ దట్ దిస్ అపేరెంట్ వరల్డ్ ద మొబైల్ ఇన్ మొబైల్ ద మొటైల్ ఇన్ మొటైల్ ఈస్ కంప్లీట్లీ ది డివైన్.
1: ఇది కేవలం ఒక కార్యస్వరూపం ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
1: కారణం విష్ణు తత్వం.
0: కాజ్ ఈజ్ విష్ణు.
1: కార్యకారణ స్వరూపమే ఈ జగత్తు.
0: దిస్ యూనివర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ యొక్క జగత్తునందు భగవంతుడు అనేక అంగములతో అనేక రూపములతో దిగివచ్చి సర్వ రూపముల యొక్క సమన్వయాన్ని బోధిస్తూ వస్తుంటాడు.
0: God descends on earth with all the various limbs and the forms and establishes the harmony and the principle of oneness.
1: Chakkari rangulato pinchamulato koodinatvanti nemali ee vidhanga andanga untundo.
0: Just as the peacock with varied colors on his feathers is
1: sarva manavatvanni cherchukunnatvanti okka divyattamainatvanti okka vishnutvamu anta sundaranga untuntadi.
0: So also the nature of Vishnu, so beautiful with the entire ingredient divine quality latent in
1: him. Ee vedamu sahasra cheersha purushah sahasraksha sahasrapat aneka sirasrulato koodinatvanti ee vishwamu.
0: This universe has so many heads.
1: Aneka netramulato koodinatvanti ee vishwamu.
0: This vishwa has so many
1: aneka
0: eyes.
1: Aneka padamulato koodinatvanti ee vishwamu.
0: So many feet over there.
1: Deenini పురస్కరించుకుని మనం విచారించగా ప్రతి వ్యక్తి కూడా విష్ణు స్వరూపమే.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: అదే విధముగానే భగవంతునకు కూటస్థుడు అని రెండవ పేరు.
0: లైక్ వైజ్ గాడ్ హస్ అనదర్ నేమ్ కూటస్థ.
1: కూటస్థుడు అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
1: అనగా భగవంతుని యందు ఈ యొక్క అన్నింటి యొక్క ఏకత్వము నిరూపించేటువంటి యొక్క తత్వము ఉంటున్నది.
0: Kutastha, this in the divinity, there's one thing that is unity, the principle of unity, uniformity, oneness.
1: Nurugu, ala, samudramu, moodinti yokka ekattvam ye vidhanga untundado, divyattvamlo undinatvanti yokka srishti sthitala emulu kudanu ee kutasthamainatvanti sthitiki cherukuntuntayi.
0: Just as you find same water there in a wave and also the foam, you find this creation, sustenance, inhalation, all the three aspects in the divinity.
1: Anta kudanu sachidananda samudra sagaram nundi erpadinatunti ve.
0: Everything emanates out of this ocean of sachidananda.
1: Idi e manas sarovaram nundi aavirbhavinchinatunti okka aanandamu.
0: It is the bliss that comes out of that ocean of the mind.
1: Kanuka ee aanandamunaku moola kaaranamu sachit అనేటువంటిది ఆనందం మనకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఆనంద బ్లిస్ ఆర్ దీస్ టు సత్ అండ్ చిత్.
1: సత్ అనగా సత్యము.
0: సత్ మీన్స్ సత్య ట్రూత్.
1: చిత్ అనగా జ్ఞానము.
0: చిత్ మీన్స్ జ్ఞాన.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ టు ఇస్ ఆనంద బ్లిస్.
1: సత్
0: సత్
1: సత్ అనేటువంటిది ఒక చక్కెర.
0: సత్ ఈజ్ షుగర్.
1: ఈ చక్కెర అనేటువంటిది దేని ఎందు చేర్చినప్పటికి ఇది మాధుర్యంగానే ఉంటాడు.
0: This sugar, you may mix anywhere, its taste remains same.
1: ఇది మధురంగానే ఉంది.
0: You mix it in coffee, it is sweet.
1: టీ లో చేర్చు మధురంగానే ఉంది.
0: Or it be tea.
1: పాయసంలో చేర్చు మధురంగానే ఉంది.
0: Rice pudding, it is
1: sweet. నీటిలో చేర్చు మధురమైన పానకంగానే ఉంటుంది.
0: In water, it is sweet.
1: కనుకనే ఇది పానకమైనటువంటి తీపదనము ఎప్పటికీ ఉండేటువంటిది. కనుకనే సత్ సత్ అనగా బీయింగ్ మార్పు చేయనటువంటిది.
0: Therefore, the taste sweetness remains all the same, that is the being sat.
1: Adiye chakkara,
0: that is sugar.
1: చిత్ ప్రాణ సంబంధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించి ప్రజ్ఞానం బ్రహ్మ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ప్రబోధించేటువంటిది.
2: చిత్ స్పీక్స్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్ వాట్ యు కాల్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఎప్పుడు కూడా సజీవంగానే కదులుతూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అలైవ్ లైఫ్ ఫుల్ త్రూ అవుట్.
1: ఈ లైఫ్ కు జలమే ప్రాణము.
2: ఫర్ దిస్ లైఫ్ వాటర్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఈ చిత్ అనేటువంటిది వాటర్.
2: సో చిత్ ఈస్ వాటర్.
1: సత్ అనేటువంటిది చక్కెర.
2: సత్ ఈస్ షుగర్.
1: ఇవి రెండు విడివిడిగా ఉంటుంటే చక్కెర చక్కెరే నీరు నీరే.
2: When these two are apart, they remain as such.
1: రెండు చేర్చినప్పుడు పానకంగా తయారవుతుంది.
2: When you mix both, it becomes a syrup.
1: అదే విధంగా సత్ చిత్ రెండు చేరినప్పుడే ఆనందం రూపొందుతుంది.
2: Likewise, సత్ చిత్ together will bring bliss, ananda.
1: కనుక ఆనందం అనేటువంటిది మన స్వరూపమే.
2: సో ఆనంద బ్లిస్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
1: అనేటువంటి ఆత్మతత్వం నిరంతరము ఉండేటువంటిదే.
2: సత్ విచ్ ఇస్ ఆత్మ ఎగ్జిస్ట్.
1: ఈ ఆత్మతత్వమే లేకుండినా ఈ జగత్తులో దేనికి నీ రాణింపేలేదు.
2: Without this atma being, there is nothing like life everywhere.
1: Super special power, ఒక అనేటువంటిది ఒక పేపర్ ఒకటి ఉండాలి. హూ సూపర్ స్పెషల్ పేపర్.
2: There is a paper by name super special paper.
1: చాలా విలువైనటువంటి పేపర్.
2: Highly valuable paper.
1: దానిపైన అక్షరములు చూస్తే చక్కని అందంగా ఉండేటువంటి అక్షరములు.
2: On super special paper, beautiful letters.
1: ఆ లెటర్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి?
2: How are they?
1: మహా అందమైనటువంటి కవిత్వంతో కూడి ఉంటుండాలి.
2: దట్ బ్యూటిఫుల్ అండ్ పోయెటిక్.
1: వాసుకీసేయన్న శ్రీనివాస చిద్విలాస భావ పాశముల తృంచి మానోల్లాసం ఇవ్వరా. బాసుర కళ్యాణపుర వాసుడవు శ్రీ శేషగోప దాసు నీబో చోటి భూషకి చేపేగా బ్రోవరారా. ఎంత అందంగా ఉంటుంటాది. మేటియో త్రికూటపీఠ సాటియ వినేటి రాజుపేట నేలుచున్న కప్త నాటక ధర. ఆటల పటాల మృదు మాటల చెబోజరాజు మాటికి పిలిచిన పలుక వేటికి శ్రీ వెంకటేశ. ఇది కవిత్వం. ఇలాంటి కవిత్వమైనటువంటి ఒక పదములు ఆ యొక్క పేపర్ అంతా ఇమిడ్చి ఉండాలి.
2: దిస్ ఇస్ పోయట్రీ రిటన్ ఆన్ ద పేపర్.
1: సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందుచుందువా నీ విందు శ్రీధర. సందుగొందులందు మరి అందరందు నీవి ఆనందముందుచుందువా నీ విందు శ్రీధర. ఇందు వదన సురేంద్ర బృంది వందిత పదార వింద నిత్యానంద గోవింద వేగ బ్రోవరారా. ఇలాంటి సుందరమైనటువంటి ఒక కవిత్వంతో కూడినటువంటి ఒక లెటర్ రాశారు.
2: సో ఏ లెటర్ రిటన్ ఇన్ ఎ పోయెటిక్ స్టైల్.
1: కాగితము చాలా విలువైనటువంటిదే.
2: పేపర్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: అక్షరము చాలా అందమైనటువంటివి.
2: లెటర్స్ ఆర్
1: కవిత్వం చాలా విచిత్రమైనటువంటిది.
2: అండ్ ది కంపోజిషన్ ఇస్ వెరీ ప్యూర్.
1: కానీ ఒక కవర్ లో పెట్టాము.
2: బట్ వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎన్ ఎన్వెలప్.
1: కవిత్వానికి విలువ ఉంటుంది.
2: Poetry has its own
1: అక్షరములకు విలువుంటుండాలి.
2: లెటర్స్ టూ హెడ్స్
1: కవర్కు విలువుంటుండాలి.
2: కవర్ హెస్ వాల్యూ.
1: కాగితానికి విలువుంటుండాలి.
2: పేపర్ హెస్ వాల్యూ.
1: కానీ దానిపైన అడ్రస్ రాశాడు, పోస్ట్ వేశాడు.
2: Yes, he has written the address on the envelope and posted it.
1: కానీ ఎవరికి చెందాలో వారికి చెందలేదు.
2: But it is not read. It has not gone to the person to whom it is addressed.
1: దేని వల్ల?
2: Why?
1: స్టాంప్ లేదు.
2: Because there is no stamp on the envelope.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ ఇందులో ఆత్మానందం అనేటువంటి స్టాంప్ లేదు. అక్కడ
2: వీ డూ భజన్ విత్ ఆల్ ద రిథమ్ ద ట్యూన్ అండ్ ద బీట్ బట్ ద భజన్ ది ఎన్వెలప్ డజన్ క్యారీ ద స్టాంప్ ఆఫ్ ఆత్మానందం.
1: స్టాంప్ దానిపైన వేయాలి.
2: ద భజన్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద స్టాంప్ ఆఫ్ confidence, self confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దానిపైన లేదు.
2: దిస్ స్టాంప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్
1: కాన్ఫిడెన్స్ ఇన్ యూ, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్.
2: సో కాన్ఫిడెన్స్ ఇన్ యూ, దేర్ ఇస్ నో స్టాంప్ ఆన్ ది ఎన్వెలప్.
1: అదే విధముగానే రాగములు తాళములు మేళములు అన్నింటి ఎందుకు మనం భజన చేస్తున్నాము. అన్నింటి ఎందుకు అందసందములుగానే ఉంటుండది. కానీ

0: of self-confidence is not
1: confidence
0: there.
1: Confidence in you. Confidence in God.
0: So confidence in you and confidence in
1: this
0: God.
1: This is the greatness of secret of greatness.
0: This is the secret of greatness.
1: Idi manam tichukovali naadu.
0: This we should know today.
1: మనము విశ్వాసం అనేటువంటి స్టాంప్ వేయకుండా ఎంత అందమైనటువంటి ఒక కవర్ తెస్తే ఏమి, ఎంత పవిత్రమైనటువంటి అక్షరం రాస్తే ఏమి, ఎంత కవిత్వాన్ని మనం పొందితే ఏమి, స్టాంప్ లేదు.
0: వితౌట్ ఎఫిక్సింగ్ ది స్టాంప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ బ్యూటిఫుల్ లెటర్స్ అండ్ పోయట్రీ.
1: విశ్వాసము మొట్టమొదటిది.
0: దేర్ఫోర్ ఇన్ వేదాంత దిస్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ విశ్వాసమునకు తగినటువంటి యొక్క శ్రద్ధ రెండవది.
0: దిస్ విశ్వాస షుడ్ హ్యావ్ ది సెకండ్ ఆస్పెక్ట్ స్టెడ్ ఫాస్ట్నెస్ శ్రద్ధ.
1: ఈ శ్రద్ధ విశ్వాసమునకు తగినటువంటి ప్రేమ.
0: అండ్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ ఉండినప్పుడే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధ ఉండినప్పుడే విశ్వాసం వస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి స్టెడ్ ఫాస్ట్నెస్. వెన్ వన్స్ దేర్ ఇస్ స్టెడ్ ఫాస్ట్నెస్
1: విశ్వాసము శ్రద్ధ ప్రేమ మూడు వేరు కాదు, మూడు తిరిగి ఒక్కటే.
0: Therefore, faith, steadfastness and love are not different, they are one and the same.
1: ee nurugu ala samudramu etta okatai poyindo,
0: just as the foam and the wave and ocean are one and the same.
1: ee vidhamaina shraddha vishwasamu prema moodinti oka ekatvam kudanu kaligali.
0: We also find the same identity in the unity in faith, steadfastness and love.
1: ee vedantamunaku sariyainatunte oka aadharamu.
0: This is the true basis for vedanta.
1: ఈ వేదాంతం నందు ఇచ్ఛ పరేచ్ఛ వినిచ్ఛ అని మూడు ఉంటున్నాయి.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ త్రీ.
1: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: ఇచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: ఈ మూడింటి యందు ఉండేటువంటి అంతరార్థములు ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ?
1: ఇచ్ఛ
0: ఇచ్ఛ
1: అనగా స్వేచ్ఛ అనేటువంటిది కూడా చెప్పవచ్చు.
0: వి కెన్ ఆల్సో స్వేచ్ఛ
1: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
0: స్వేచ్ఛ పరేచ్ఛ అవేచ్ఛ.
1: స్వేచ్ఛ అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై స్వేచ్ఛ?
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా స్వేచ్ఛ అనగా ఇష్టానుసారం మాట్లాడటం, ఇష్టానుసారం సంచరించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇది స్వేచ్ఛ అనుకుంటాడు.
0: స్వేచ్ఛ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీడమ్ టు మూవ్ అబౌట్ అండ్ టు టాక్ యాజ్ వి లైక్.
1: అంతరార్థము
0: ఇట్ ఈస్ నాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
0: స్వ ఇచ్ఛ ఈ స్వేచ్ఛ
1: అనగా ఆత్మ ఇచ్ఛనే నిజమైన స్వేచ్ఛ.
0: ఇట్ ఈస్ ichha or the will of atma.
1: Atma.
0: Atma.
1: ఈ ఆత్మ ఇచ్ఛను మనం ఫాలో చేయాలి.
0: We have to follow the atma, that is swechha.
1: ఈ ఆత్మతత్వమే నేను అనేటువంటి పదమునకు ఆధారము.
0: The atma is conveyed in the usual sense I.
1: నేను.
0: I.
1: నేను. I. I. I.
0: It is said in the ordinary way.
1: అయితే ఈ ఐ అనేటువంటిది రెండు రకములుగా ఉపయోగిస్తున్నారు ఈ ప్రపంచంలో.
0: However, this I has two connotations in this world.
1: దీనిని పురస్కరించుకుని ఏ గీత యందు కూడాను పరధర్మ స్వధర్మ అన్నాడు.
0: Basing on this, Gita refers to two, paradharma and swadharma.
1: Swadharma managa emti? Kshatriya dharmamo, leka brahmana dharmamo, leka inkoru vaishya dharmamo, edo ilantivi jati mata kulamu edumulaku sambandhinchinatundi danni swadharmalaga bhavistunnaru. కానీ ఇది కాదు స్వధర్మం.
0: స్వధర్మ వి కన్సిడర్ దాట్ ఇట్ ఈస్ ద వన్ కోడ్ ప్రిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ కాస్ట్.
1: ఆత్మ
0: స్వ ఆత్మ.
1: ఆత్మధర్మమే స్వధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
1: పరధర్మ పరధర్మం అనగా దేహము, దేహధర్మమే పరధర్మము.
0: పరధర్మ మీన్స్ దట్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి. ఐ ఐ ఐ.
0: So this I is in two forms.
1: Oka I, ekaksharam I.
0: One is one lettered I.
1: One letter I.
0: One letter I.
1: Rendava I, E Y E I. Three letters I.
0: The second one is three lettered I, E Y E.
1: E Y E I, dehamu.
0: E Y E I is the body.
1: ఏకాక్షరం ఐ ఆత్మ.
0: వన్ లెటర్డ్ ఐ ఈస్ ఆత్మ.
1: దేహము లేకపోతే ఆత్మ అనేటువంటిది మనం తెలుసుకోలేము.
0: వితౌట్ ద బాడీ యూ కెనాట్ రియలైజ్.
1: ఆత్మనే లేకపోతే దేహం అనేటువంటి దాన్ని ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ ఆత్మ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్.
1: కాబట్టి దేహాత్మ జీవతత్వం మూడింటి యొక్క ఏకత్వమే త్రిపుటి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద బాడీ
1: త్రికూటం యొక్క ఏకత్వము.
0: ఇట్ ఈస్ యూనిటీ ఆఫ్ ది త్రీ.
1: ఈ విధంగా వేదాంతము లోపల చక్కని రహస్యాన్ని చిన్న చిన్న పదములతో పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత కన్వేస్ ఆల్ సటిల్టీస్ ఇన్ ది సింపుల్ స్మాల్ వర్డ్స్.
1: స్వేచ్ఛ

0: తానై తాను సంకల్పించి నేను ఈ కార్యమును చేస్తున్నాను అని నిర్ణయించి ఆ కార్యమును చేసి ఆ కార్యంలో వచ్చినటువంటి ఫలితము సుఖమో దుఃఖమో ఏమాత్రము విచారించక ఇది నేనే అనుభవించాలి. ఎందుకనగా నేనే దీనిని కోరి దీనిని వరించి దీనిని ప్రవర్తించాను.
1: స్వేచ్ఛ. One decides to do an action all by himself, and therefore he is prepared to face the consequences, be that good or bad.
0: నేను ఇష్టపడే చేశాను ఈ పనిని.
1: I did it willfully.
0: ఈ ఇష్టపడి చేసినటువంటి దాంట్లో దుఃఖం రాని ఆనందం కాని అది నా యొక్క రైట్.
1: Having done it all by myself,
0: నేను అనుభవించే తీరాలి.
1: I am bound to suffer, face the consequences.
0: నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయకూడదు.
1: I'll never go back.
0: అనేటువంటి విశ్వాసంతో చేసేటువంటి స్వేచ్ఛ.
1: And action done with such a faith is swechha.
0: Inka parechha.
1: The second parechha.
0: Parechha anaga itarula valla protsaham chechi leka ottidi valla oka karyamlo palgontunnam.
1: By force or compulsion or encouragement by outsiders, you do an act.
0: Idi nee yokka swachchaga ka chesinatundi kaadu.
1: It's not done on your own.
0: Itaru yokka prodbalam cheta.
1: Because of force by others.
0: ఇతరుని యొక్క ఒత్తిడి చేత.
1: బికాస్ ద ప్రెషర్ ఒక
0: కర్మను నువ్వు ఆచరించావు.
1: యూ డూ ఎన్ యాక్ట్.
0: అయితే అప్పుడు కూడాను అయ్యో నేను ఇష్టపడి చేసినది కాదే అని నీవేమాత్రం విచారించకూడదు. ఇతరుల యొక్క ఫోర్స్ వల్ల జరిగినప్పటికి కూడా ఇది నేనే చేశాను, చేసింది నేను, ప్రోత్సాహం వారిది.
1: ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ బి వరీడ్ దట్ యూ హావ్ డన్ ఇట్ బికాస్ యూ ఆర్ ఫోర్స్ టు డూ దాట్ out of pressure from outside.
0: నిజంగా చేయడానికి ఉత్సాహమే నాలో లేకపోతే ప్రోత్సాహం ఏం చేస్తుంది?
1: ట్రూలీ స్పీకింగ్, if you don't want to do, how can others force you to do?
0: కాబట్టి ఉత్సాహం కూడా నాలో ఉండేటప్పుడే ఈ ప్రోత్సాహం కూడా కొంచెం హెల్ప్ చేసింది.
1: Therefore this willingness to do that is there and is encouraged by force from outside.
0: ప్రోత్సాహంతో చేసినటువంటి యొక్క ఉత్సాహంతో కూడాను అది కూడాను నేనే అనుభవించాలి.
1: Therefore though I am encouraged, prompted to do by others, I should be prepared to face the consequence.
0: ఐచ్ఛ.
1: Third one, ఐచ్ఛ.
0: ఇది ప్రోత్సాహము కాదు.
1: It's not
0: లేక నా స్వసంకల్పము కాదు.
1: It's not by force from others, nor on my own.
0: ఇది కేవలం దైవేచ్ఛగా లభ్యమైనటువంటిది.
1: It has come to me as the
0: దైవేచ్ఛగా లభ్యమైనటువంటి ఒక సుఖం కానీ దుఃఖం కానీ ఆనందంగా మనం అనుభవించాలి.
1: Everything has come because of the divine will. I am ready to face.
0: ఇది ఇంకొక ఒత్తిడి కాదు.
1: It's not the force from outside.
0: లేక నేను ఆచరించినటువంటిది కాదు ఇష్టంతో.
1: Nor of my own.
0: ఇది దైవేచ్ఛగా వచ్చినటువంటిది.
1: It's all the divine will.
0: ఈ దైవేచ్ఛగా వచ్చినటువంటిది కేవలం మంచినే జరుగుతుంటాలి.
1: Whatever that comes to us out of the divine will is bound to be good.
0: కనుక దైవేచ్ఛగా జరిగినటువంటి ప్రతి కార్యమునందు కూడాను మాధుర్యము, విజయము, శాంతి, ఆనందము, సౌఖ్యము ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ బీయింగ్ ప్రాంప్టెడ్ బై ద డివైన్ ఆర్ వాట్ యు కాల్ డివైన్ విల్ ఇస్ బౌండ్ టు బి గుడ్, సేక్రెడ్ అండ్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీనెస్ విల్ బి గివెన్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోలేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ బ్రాడ్ మైండెడ్ స్పిరిట్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్.
0: కేవలము పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత అంటున్నాడు. పాప ఫలము నాకు వద్దు.
1: హీ డజంట్ వాంట్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ డీడ్స్.
0: పాప ఫలం వద్దంటున్నాడే కానీ పాప కార్యం చేస్తున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ బట్ హీ కమిట్స్ ఎ సిన్.
0: పాప కార్యం ఫలితం వద్దనేటువంటి వాడు పాప కార్యం ఎందుకు చేయాలి?
1: ఇఫ్ ఇస్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ వై షుడ్
0: కమిట్. పాప ఫలం చేతనే కార్యం చేతనే పాప ఫలం నీకు వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేత్యంచి మానవ పుణ్య ఫలం కావాలని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ ది రివార్డ్స్ అవుట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్.
0: కానీ పుణ్య కర్మలు చేయడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ యుల్ నెవర్ డూ ఎనీ మెరిటోరియస్ డీడ్స్.
0: ఎందుకు?
1: వై?
0: కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధంగా కర్మలు ఆచరించటము.
1: You desire one thing and your action takes you to another thing.
0: కనుకని నీ యొక్క ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు కూడాను ఉంటుండాలి.
1: Therefore your actions should be in tune to your ambition.
0: పాప ఫలము నీ వద్దనకూడదు.
1: You cannot deny.
0: నేను చేశాను, తప్పక రావాల్సిందే అది.
1: I committed a sin.
0: Result.
1: Therefore results you must face.
0: నీవు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నికి నిన్ను కాలుస్తుందే కానీ అయ్యో తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు.
1: Knowingly or unknowingly, if you touch the fire, it is sure to burn you. You cannot say, I touched you unknowingly.
0: నీవు ఇష్టపడని ఇష్టపడకుండా పోని నీ కర్మ ఫలం నీవు అనుభవించే తీరాలి.
1: Whether you like it or not, you must face the music, the consequence.
0: ఇది వ్యావహారిక సత్యం.
1: This is వ్యావహారిక సత్యం.
0: కానీ పారమార్థిక సత్యం అలాంటిది కాదు.
1: బట్ పారమార్థిక సత్యం ఇస్ నాట్ లైక్ దాట్.
0: అగ్ని ఉండినప్పటికీ,
1: though there is fire,
0: నీవు దానిని ముట్టినప్పటికీ,
1: you may touch it,
0: అది నిన్ను కాల్చకుండా ఉంటుంది.
1: Yet it will not burn.
0: ఏ విధంగా?
1: How?
0: అనగా,
1: meaning,
0: కేవలం ఇది దైవానుగ్రహం యొక్క చేతనే.
1: Because of God's grace.
0: లేక ముందుగానే అది అగ్ని ఉంది అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది.
1: You will have the knowledge that there is fire already there.
0: కనుక అగ్ని కూడాను దైవతత్వంగానే నీవు విశ్వసించాలి.
1: The fire is also divine.
0: ఈ పంచభూతములో అగ్ని కూడా ఒకటి.
1: Among the five elements, fire is one among them.
0: కనుక ప్రతి ఒక్కదాని యందు కూడాను ఈ అహం అనేటువంటిది ఇక్కడ ప్రవేశిస్తుండాలి.
1: So in every aspect this aham comes in.
0: ఈ అహం తత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి పుట్టిందని విచారణ చేయాలి.
1: Enquire where from this aham is born.
0: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండి పుట్టింది.
1: Aham is born out of atma.
0: ఈ అహం నుండి మరి ఏది పుట్టింది?
1: What is it, the progeny to this aham?
0: సంకల్పం పుట్టింది.
1: The thought is born to this aham.
0: ఈ సంకల్పం నుంచి ఏది పుట్టింది?
1: What is it next?
0: కేవలం వాక్ పుట్టింది.
1: ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కాబట్టి వాక్ సంకల్పం నుంచి పుట్టింది.
1: దేర్ఫోర్ వర్డ్ ఇస్ బోర్న్ టు సంకల్ప.
0: సంకల్పము అహం నుంచి పుట్టింది.
1: అండ్ సంకల్ప ఇస్ బోర్న్ టు దిస్
0: అహం. ఆత్మ నుంచి పుట్టింది.
1: అండ్ అహం ఇస్ బోర్న్.
0: ఈ విధంగా తీసుకుంటే ఇది ఏ త్రిపుటి.
1: సో దిస్ ఇస్ వాట్ యు కాల్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
0: ఈ యొక్క కర్మ అనే వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ ది స్పీచ్ ఫ్యాకల్టీ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ అహం.
0: ఈ తలంపు సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ ది థాట్ ఈస్ ది గ్రాండ్ సన్.
0: అహం అనేటువంటిది సన్.
1: అహం ఇస్ ద సన్.
0: ఆత్మకు అహం సన్.
1: దేర్ ఫోర్ అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: సంకల్పం అనేటువంటిది గ్రాండ్ సన్.
1: థాట్ ఈస్ ద గ్రాండ్ సన్.
0: వర్డ్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్.
1: వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
0: కాబట్టి ఇదంతా ఒకే కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు, సన్ను కూడాను ఆత్మ యొక్క ప్రాపర్టీ పైన రైట్ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ హావ్ గాట్ ది రైట్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఫాదర్.
0: ఆత్మ, ఆత్మ యొక్క ప్రాపర్టీ ఏమిటి?
1: వాట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ?
0: సత్ చిత్ ఆనందము.
1: ద ప్రాపర్టీ ఆఫ్ ఆత్మ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: కనుక ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిది సన్ కు, గ్రాండ్ సన్ కు, గ్రేట్ గ్రాండ్ సన్ కు.
1: సో దిస్
0: ముగ్గురికి కూడాను ఈ యొక్క అసత్ చిత్ ఆనందం అనేటువంటిది సంపూర్ణంగా వ్యాపించి ఉంటుండాలి.
1: So the legal heirs to the sat chit ananda are the son, grandson and great grandson.
0: Anandam ledu nalu ani anukokoddu.
1: So no one should think that there is no ananda within one's own self. It is your right.
0: Chusava inga nirantaramu oka vidhamaina satyanityamainatti vaadiga nenu undali ani aashisthunnavu.
1: That state of being is your right.
0: Inga pavitramainatti oka aanandamu chittu chit anetundi emti?
1: Then what is this chit?
0: Adhe prajnanam brahma.
1: That is prajnanam brahma.
0: Ah, prajnanam niyende untundadi.
1: That prajnana is within you.
0: Kanuka sat chit anandam ekkada undo ani vetakanakkarledu.
1: So you don't need to search for sat chit ananda.
0: Niyende untundadi ee sat chit anandam.
1: This sat chit ananda is within you.
0: Aithe neevu telusukolekapovatam cheta adi ninnu batti peedistundadi ajnanam.
1: Since you do not know, you are victimized by this ignorance.
0: Vidyarthulara,
1: students,
0: neeniki oka chinna katha untundadi.
1: For this a small story.
0: ఒక మ్యారేజ్ జరుగుతుండాలి.
1: మ్యారేజ్ వాస్ టేకింగ్ ప్లేస్.
0: ఒక కన్య వైపున వారు ఒక ఇంటిలో ఉన్నారు.
1: బ్రైడ్స్ పార్టీ వర్ స్టేయింగ్ ఎట్ వన్ రెసిడెన్స్.
0: బాలుడు యొక్క ఇది ఇంకొక ఇంటిలో ఉంటున్నారు.
1: బ్రైడ్ గ్రూమ్స్ పార్టీ ఎట్ అనదర్ ప్లేస్.
0: మధ్య లోపల ఒక సంభాషణ జరపడానికి ఒక సంబంధి ఏర్పడ్డాడు.
1: ఎ పర్సన్ వాస్ దేర్ హూ విల్ అరేంజ్ ఎ టాక్ ఆన్ బోత్ సైడ్.
0: కన్య వైపును వెళుతున్నాడు ప్రతిసారి ప్రతి పర్యాయము వారిని దబాయిస్తున్నాడు.
1: ఎవ్రీ టైమ్ హీ గోస్ టు బ్రైడ్స్ పార్టీ అండ్ కమాండ్స్ దెమ్.
0: ఏమిటండి మీరు వేళవేళకంతా మాకు టిఫిన్ కాఫీలు ఇలాంటివంతా సప్లై చేయటం లేదు. మీ వివాహం అనేటువంటిది ఏమింత గ్రాండ్ గా చేస్తారనుకున్నాను, మీరు సరిగా చేయటం లేదే. బాయ్ విషయం లోపల ఏమాత్రం మీరు శ్రద్ధ పట్టుకోవటం లేదే అని వాదిస్తున్నాడు.
1: This person visited the bride's party and went on banging them. What is it that we expected that you will perform the wedding in a grand way? What about the tiffin and coffee? Why delay?
0: మరొక పర్యాయము బాయ్ వైపు వస్తున్నాడు.
1: Next time he visits the bridegroom's party.
0: ఏం చేసి పెట్టినా ఎన్ని పర్యాయాలు పిలిచినా మీరు రావటం లేదే. వంటలంతా చల్లబడిపోతున్నాయి, మీరు తప్పక రాండి త్వరగా అని వాడిని పెద్ద జబర్దస్త్ చేస్తున్నాడు.
1: Another time he visits the bridegroom's property and says, Arjun says, why don't you come sir? Come on, all things are ready, why don't you come?
0: Ee boy side jabardast chestunnappudu ee boy side varantha anukuntunnaru itane evaro girl side vaadiga untunnadu pedda yajamanidi anukunnaru vaallu.
1: The bridegroom's party considered this person as VIP, very important, representing the bride's party.
0: ఈ గర్ల్ సైడ్ వచ్చి జబర్దస్త్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరో బాయ్ సైడ్ యజమానుడిగా ఉంటున్నాడని వీరు తలుచుకుంటున్నారు.
1: ది బ్రైడ్స్ పార్టీ ఫెల్ట్ దట్ హీస్ ఎ వెరీ విఐపీ రిప్రజెంటింగ్ ది గ్రూమ్స్ పార్టీ.
0: కానీ ఈ స్వతంత్రం పెద్దగా పెచ్చి పెరిగిపోయింది.
1: అండ్ యూ సో ఇండిపెండెంట్ బ్యాంకింగ్ బోత్ సైడ్స్.
0: కళాతూరికి బాయ్ సైడ్ వాళ్లకు గర్ల్ సైడ్ వాళ్ళకు కూడా విసుగు పుట్టిపోయింది.
1: బోత్ ది పార్టీస్ వర్ వెక్స్డ్ అల్టిమేట్లీ విత్ హిమ్.
0: అప్పుడు ఎన్క్వైరీ ప్రారంభించాడు, ఎవరండి ఇతను?
1: Then they started inquiring, who is this man?
0: Boys said, "Varu chi girl said, evarandi itanu annada maake em teriyadandi ani veer annaru."
1: Boys said, people came and asked, who is this man? They said, we don't know.
0: Girl said, ucharu tirigi evarandi itanu annaru maake em teriyadu annaru.
1: Girls party came and said, who is this man? Boys said, they don't know.
0: Iruvuru kodalu inquiry prarambham chestapudike veedu palayanu.
1: Then both the parties came there and started inquiring about this man. He ran away.
0: మన గుట్టు బట్ట పైన పోయింది, వాడు తప్పించుకుని పరిగెత్తాడు.
1: నౌ ది క్యాట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అండ్ హీ రన్ అవే ఫ్రమ్ దట్ స్పాట్.
0: అదే విధంగానే ఈ అజ్ఞానము అనేటువంటిది ఒక పర్యాయం ఆత్మ వైపున, ఒక పర్యాయం ప్రకృతి వైపున ప్రవహించి ఈ ప్రకృతిని ఆత్మను రెండింటి ఎందుకు కూడాను జబర్దస్త్ చేస్తుంటాడు.
1: లైక్ దిస్ ఇగ్నోరెన్స్ మూవ్స్ టువర్డ్స్ ఆత్మ అట్ వన్ టైమ్, మూవ్స్ టువర్డ్స్ నేచర్ అట్ అనదర్ టైమ్ అండ్ జస్ట్ ప్లేస్ ది మిస్ట్రీ.
0: ఈ ఆత్మ అనాత్మ యొక్క సంబంధమైనటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్, విచారణ సరిపినప్పుడే, ఎంక్వైరీ సరిపినప్పుడు ఈ అజ్ఞానమైనటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: వెన్ వన్స్ వీ మేక్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఆత్మ అండ్ ద నేచర్, దిస్ ఇగ్నోరెన్స్ విల్ రన్ అవే.
0: అది ఈనాడు మనము జరపటం లేదు.
1: దట్ వీ ఆర్ నాట్ డూయింగ్.
0: ఈనాడు అట్టి ఎంక్వైరీ జరపటం లేదు.
1: నో ఎంక్వైరీ ఇస్ ప్రెసెంట్ టుడే.
0: ఇది ఆత్మన అనాత్మన?
1: ఈజ్ ఇట్ దిస్ Atma or that which is not Atma?
0: Idi praaptamainatundiya paraathamainatundiya?
1: Is that world or worldly or spiritual?
0: Aneetundi vicharana manam cheyakunda povatam chethane idi manamulu aneka vidhamuluga kudanu peedisthu untundadi.
1: As we don't inquire this way, we are put to trouble.
0: Kanukune enquiry chesetundi dantu naalugu margamulu untundayi.
1: There are four paths of inquiry.
0: Ee naadu vidyavantulu meekandarki telisina baaga.
1: You know, you're all educated, you know pretty well.
0: Idantha mee yandu untinatundi naaku kudanu bookish knowledge.
1: What all you have is bookish knowledge.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ కొన్ని దినాల తర్వాత సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: After some time bookish knowledge turns into superficial knowledge.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ పోయిన తర్వాత స్పెషల్ జనరల్ నాలెడ్జ్ వస్తుంది.
1: Thereafter you get the general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే మీరు అప్పుడు డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ చూడాలి.
1: Then you have to possess this discrimination knowledge.
0: ఆ డిస్క్రిమినేషన్ కూడాను ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: There again, you should not discriminate at the individual level. You should exercise fundamental discrimination.
0: Practical knowledge vastundi.
1: Finally, you get practical knowledge.
0: Ee practical knowledge ne satyamainatundi.
1: This practical knowledge is truth.
0: Adiye atti satyam varaku kudunu manam prayanam avutune povali.
1: We have to travel till we reach that point of truth.
0: వన్ ఆఫ్టర్ వన్, అన్ని ముక్తాన తర్వాత దాన్ని మనం విచారణ చేస్తూ పోవాలి.
1: వన్ ఆఫ్టర్ వన్, వన్ స్టెప్ ఆఫ్టర్ దర్ స్టెప్ వీ షుడ్ కంటిన్యూ టు ట్రావెల్.
0: ఈ విధంగా ఎంక్వైరీ చేస్తూ పోయినప్పుడే సత్యం మనకు చక్కగా మనకు తెలుస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంక్వైర్ ఇన్ దిస్ ప్రొసీజర్ యూ నో వాట్ ఈస్ ట్రూత్.
0: కనుకనే విదేహముక్తి, విదేహముక్తి,
1: విదేహముక్తి,
0: జీవన్ ముక్తి అని రెండు ఉంటున్నాయి.
1: There are two, videhamukti,
0: jivanmukti, videhamukti. ఈ రెండు కూడాను వేదాంతంలో చాలా ప్రధానమైనటువంటివి.
1: In Vedanta, these two are very important. జీవన్ముక్తి, విదేహముక్తి.
0: జీవన్ముక్తి అనగా ఏమిటి?
1: What is జీవన్ముక్తి?
0: అనగా శరీరము ధరించి కూడాను సర్వం కూడాను భగవత్ స్వరూపమే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని విశ్వసించి,
1: with this body to have the feeling that everything is divine.
0: ఇదంతా కూడాను పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడాను ఏకత్వమే.
1: దట్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ యాక్చువల్లీ వన్. పూర్వం
0: వృక్షంగా ఉంటున్నది,
1: నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ. ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: దాని నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అనేటువంటి సీడ్ వచ్చింది.
1: అండ్ యూ గెట్ ది సీడ్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ యొక్క రిజల్ట్స్ ఫ్యూచర్ లోపల ట్రీ అవుతుంది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ విల్ బి నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షము ట్రీ,
1: ఇన్ ద పాస్ట్
0: ఫ్యూచర్ ట్రీ, ప్రెసెంట్ సీడ్.
1: So in the past it was a tree, so also in future, but now in the present it is a seed.
0: మూడింటి యొక్క ఏకత్వం ఒకటే.
1: But actually all the three stand.
0: ఆ ట్రీ లేకుండా ఈ సీడ్ రాలేదు.
1: Without the tree you don't get the
0: seed. ఈ సీడ్ లేకుండా మరి ట్రీ రాదు.
1: Without the present day seed you don't get future tree. This is unity.
0: మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటి విశ్వసించినటువంటి వాడు ఇతను జీవన ముక్తుడు.
1: The one who understood this unity of these three,
0: కష్టమును సుఖమును రెండింటిని కూడాను సమత్వంగా చూచేటువంటి వాడు జీవన్ ముక్తుడు.
1: The one who maintains equanimity in times of pleasure and pain is జీవన్ ముక్త.
0: మంచివారు వర్ణించినప్పటికీ చెడ్డవారు దూషించినప్పటికీ ఈ రెండింటినీ సమత్వంగా భావించేటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: జీవన్ముక్తి ఇస్ ద వన్ హూ టేక్స్ ది ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కనుకనే దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్నింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: Therefore the praise and the blame, the humiliation, felicitation, all are taken in equal spirit.
0: దరిద్రము సంపద రెండింటిని కూడా ఏకత్వంగా విసర్జించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: Poverty and prosperity are taken in equal spirit.
0: అన్ని కూడా కదిలిపోయే మేఘములే.
1: All are passing clouds.
0: కూడా శాశ్వతమైనటువంటిది ఇక్కడ లేదు.
1: None of them are permanent.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు జీవన్ముక్తుడు.
1: జీవన్ముక్త ఇస్ ద వన్ హూ రియలైజ్
0: అతనికి విచారం అనేటువంటిది ఉండదు.
1: హీ హాస్ నో వరీ ఆర్ ఎంగ్జైటీ.
0: ఎందుకనగా మనస్తత్వం ఏకత్వంలో ఉంటుంది.
1: బికాస్ మైండ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: అట్టివాడే జీవన్ముక్తుడు.
1: సచ్ పీపుల్ ఆర్ జీవన్ముక్త.
0: అయితే విదేహముక్తుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విదేహముక్త?
0: ఇవి కూడా విదేహుని యందు ఇలాంటి గుణములే ఉంటున్నాయి.
1: ఈవెన్ విదేహా హాస్ దీస్ ట్రేట్స్.
0: ఇరువురికి ఉండినటువంటి భేదం ఏమిటి? ఇతనికి దేహం ఉంది, అతనికి దేహం లేదు.
1: The difference lies, one has the body, the other has no body.
0: Deham lenetunte vaadu.
1: Videhi, the one without the body.
0: Deham ledunte emti? Deham undi.
1: What does it mean?
0: Kaani, there is deham paina concentrate cheyatam ledu.
1: There is body, but he doesn't concentrate on the body.
0: Atani tappulu anetunte ve atani e maatram kuda nu erugadu.
1: He doesn't know the hunger or appetite or thirst.
0: Ilanti జీవన్ముక్తి అనేటువంటి తత్వం లోపల విదేహముక్తి అనేటువంటిది దాని ప్రతిబింబమే.
1: Therefore, in the nature of జీవన్ముక్తి, జీవన్ ముక్తి అండ్ విదేహముక్తి ఆర్ ది ఆబ్జెక్ట్ అండ్
0: జనక మహారాజుకు విదేహుడు అని పేరు వచ్చింది.
1: దశరథ
0: జనక
1: జనక హెస్ గాట్ ది నేమ్ విదేహ.
0: అనగా దేహభ్రాంతి అతనికి లేదు.
1: మీన్స్ హీ హాస్ నో బాడీ ఫీలింగ్.
0: అతని వల్లనే విదేహుడు అని ఇతని పేరు.
1: సో హీఈస్ కాల్డ్ విదేహ.
0: దేహం అనేటువంటిది ఉండినంత వరకు మనకు సుఖ దుఃఖములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ద బాడీ, యూ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద ప్లేజర్.
0: దేహాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు ఇంక ఏ అభిమానము లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో బాడీ ఫీలింగ్, యు కెనాట్ బి కేర్డ్ బై ఎనీథింగ్. అమనస్కము, దట్ ఇస్ కాల్డ్ అమనస్కము ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్. దేర్ ఇస్ నో మైండ్.
0: మైండ్ లేనటువంటి వాడికి ఇంక థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
1: దేర్ ఇస్ నో మైండ్. హౌ
0: థాట్స్ ఉంటేనే మైండ్.
1: ద మైండ్ ఇస్ ద వన్ విత్ థాట్స్.
0: ఇది వస్త్రము,
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రానికి దారములు ఉండాలి.
1: ఇట్ మస్ట్ possess the threads.
0: ఈ దారమునకు ప్రతి ఉండాలి.
1: The threads need cotton.
0: ప్రతి దారమైంది.
1: Cotton becomes
0: thread. దారమే వస్త్రమైంది.
1: The thread yarn into the cloth.
0: ప్రతి లేకపోతే
1: without the cotton
0: ఈ ద్వారం
1: you don't get thread.
0: దారమే లేకపోతే
1: without the thread
0: వస్త్రమే లేదు.
1: You don't find the
0: cloth. కాబట్టి మొట్టమొదట పత్తి అదే సంకల్పము.
1: So first the cotton is the thought.
0: థ్రెడ్ అదే డిజైర్స్.
1: ద థ్రెడ్స్ రిప్రజెంట్ డిజైర్.
0: ఈ థ్రెడ్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే క్లాత్ మైండ్.
1: అండ్ దేర్ఫోర్ ద కాంబినేషన్ ద థ్రెడ్స్ డిజైర్స్ ఆర్ ఇంటర్వోవెన్.
0: డిజైర్స్ ఇస్ మైండ్. బండల్ ఆఫ్ డిజైర్స్ ఇస్ మైండ్.
1: మైండ్ ఈస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: కనుక ఈ డిజైర్స్ లేనప్పుడు మైండ్ లేదు అక్కడ.
1: వెన్ దర్ నో డిజైర్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: అందువల్లనే అమనస్కము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ అమనస్కము, విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: మాయకు లోనాయ, మాయకు తానాయ, మాయ 25 మంత్రములాయ. మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి బయలాయ. మాయకు లోనాయ,
1: వన్ బికమ్స్ ఎ విక్టిమ్ టు దిస్ మాయ.
0: మాయకు తానాయ,
1: హీ బికమ్స్ మాయ.
0: మాయ 25 మంత్రములాయ,
1: అండ్ దిస్ మాయ బికమ్స్ 25
0: మంత్రములు. ఏమిటవి?
1: వాట్ ఆర్ దిస్ 25 మంత్రాస్?
0: ఐదు కర్మేంద్రియములు,
1: ద ఫైవ్
0: ప్రాణములు, ఐదు కోశములు, ఐదు ఎలిమెంట్స్,
1: ద భూతములు, ఐదు భూతములు, ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఈ నాలుగు
1: కాగ్నిటివ్, ఫైవ్ కాగ్నిటివ్ సెన్సెస్, ఫైవ్ లైఫ్ షీట్స్,
0: 20 అయిపోయింది.
1: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 20.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు అయింది.
1: ద మైండ్, ది ఇంటెలెక్ట్, అహంకార,
0: ఈగో,
1: చిత్త 4, ఈగో,
0: ఈ నాలుగు అయింది. తర్వాత జీవతత్వము, ఈ అన్ని చేర్చి 25 అయిపోయింది.
1: అండ్ దెన్ జీవతత్వ ఇండివిజువల్ సోల్ మేకింగ్ 25.
0: 25 తత్వాలతో కూడినటువంటి ఏదో అదే పిండము.
1: సో ద వన్ విత్ దీస్ 25 ఆస్పెక్ట్స్ ఈస్ కాల్డ్ పిండము.
0: ఈ పిండము అనగా ఏమిటి? దేహమే పిండము.
1: దిస్ బాడీ ఈస్ పిండము.
0: అండపిండ బ్రహ్మాండము అన్నారు. అండమనగా గ్రుడ్డు నుంచి పుట్టినటువంటి దాన్ని అండం అన్నారు.
1: అండము మీన్స్ ది ఎగ్.
0: తల్లి గర్భం నుంచి పుట్టినటువంటిది పిండము అన్నారు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్ ఇస్ పిండము.
0: బ్రహ్మాండము సర్వత్రా ఉండినటువంటి దాన్ని బ్రహ్మాండం అన్నారు.
1: బ్రహ్మాండం ఇస్ కాస్మాస్, స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక మన దేహమునందు ఈ మూడు కూడాను ఉంటున్నాయి.
1: సో ఇన్ అవర్ బాడీ
0: అండ పిండ బ్రహ్మాండం యొక్క తత్వమే ఈ త్రిపుటి యొక్క ఏకత్వము.
1: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ అండ పిండ బ్రహ్మాండ
0: త్రికూటమి అదే త్రికూటమి
1: దిస్ ఇస్ కాల్డ్ త్రికూటమి ఆర్ ది యూనిటీ
0: కూటమిగా చేరటము
1: కూటమి జాయినింగ్
0: శ్రీరామచంద్ర కేవలం త్రికూట పర్వతం పైన ఉంటున్నాడు.
1: దట్ హీ ల్యాండెడ్ అప్ దేర్ ఇన్ త్రికూట పర్వత
0: ఎక్కడ అది కూటము
1: వేర్ ఇస్ దట్ కూట
0: జీవ ఈశ్వర ప్రకృతి మూడింటి యొక్క ఏకత్వం కూటము అక్కడ.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ద కాస్మిక్ సోల్ అండ్ ద నేచర్.
0: రామతత్వం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రామ?
0: రా అనగా ఆత్మ.
1: రామ మీన్స్ ఆత్మ.
0: మా అనగా మాయా.
1: మా ఈజ్ మాయా.
0: మాయా అనేటువంటిది ఆత్మతో చేరినప్పుడే ఇది రామతత్వం అయిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ మాయా ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఆత్మ ఇట్ బికమ్స్ రామ.
0: జపం చేస్తున్నామంటే రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం కాదు, ఈ రామ అనేటువంటి దాంతో మైండ్ అనేటువంటిది భగవంతుని ఆత్మతో ఏకం కావాలి.
1: వెన్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ ఇట్ మీన్స్ మైండ్ మర్జెస్ ఇన్ ఆత్మ.
0: అది ఏ నిజమైనటువంటి రామ జపము.
1: దట్ ఈస్ ది ట్రూ చాంటింగ్
0: తారక తత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ తారకము.
0: అందువల్లనే సో తారకం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్
0: ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ మెమరీ
0: ఆఫ్ సుషుప్తి శక్తిలో
1: ది వేకింగ్ స్టేట్ ది
0: అరమరలు
1: లేకుండా
0: జీవాత్మ జడివిడి తారకం.
1: సో దిస్ తారకం ఈస్ బియాండ్ ఆల్ దీస్ త్రీ ది వేకింగ్ ది డ్రీమింగ్ అండ్ ది డీప్ స్లీప్ స్టేట్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అందుకు ఏకత్వమైనటువంటిదే తత్వము.
1: ఇట్ ఇస్ వన్ ప్రిన్సిపల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటువంటి తారక తత్వాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ నోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారక
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ.
0: మన మనస్సును ఆత్మతో ఏకం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై అవర్ మైండ్ విత్ ఆత్మ.
0: చూడండి, చక్కెర చేతితో తెచ్చావు.
1: You brought the sugar on hand.
0: టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
1: And the tumbler
0: full of
1: water.
0: కానీ బాగా కలిపావు.
1: And you have mixed it well.
0: కానీ తర్వాత చూస్తే
1: later
0: చేతితో తెచ్చావు.
1: You brought it on hand.
0: ఆ చేయి పెట్టి చూస్తే చేతికి చిక్కదు చక్కెర.
1: But when once you want to catch hold of the sugar you can't do it.
0: చూచావు.
1: You saw the sugar.
0: కానీ ఆ నీటిలో చక్కెర కనిపించడం లేదు.
1: But now it is in water you can't see that.
0: పోయింది.
1: What happened to it?
0: నీ చేతితోనే తెచ్చావు.
1: In fact you brought it.
0: నీ కన్నుతోనే చూచావు.
1: In fact you saw with your eye.
0: ఆ చక్కెర చేతికి చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: The very same sugar you brought with your hand and the sugar that you saw with your eye you can't remember.
0: చక్కెర ఉంది అని నీవు ఎట్లా గుర్తించగలవు?
1: How do you know that there is sugar here?
0: ఆ వాటర్ ను నీ టంగ్ పైన వేసుకుని నీ నాలుక పైన వేసుకున్నప్పుడు ఇక్కడ చక్కెర ఉంది అని తెలుస్తుంది.
1: When once you keep water on your tongue you will know the presence of sugar.
0: పిల్లలకు
1: another example,
0: ఇది కప్పు.
1: This is cup.
0: ఇది కప్పులో జ్యూస్ పోసాము.
1: సపోజ్ యు హావ్ జ్యూస్
0: పోసాము.
1: You got the fruit juice inside.
0: కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈ కప్పులో ఉంటుండాలి.
1: There is fruit juice in the cup.
0: కానీ ఫ్రూట్ జ్యూస్ యొక్క టేస్ట్ కప్పుకు తెలియదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: తన నిండుకు నింపుకుంది.
1: It has got fruit juice in it.
0: కాని దాని టేస్ట్ కప్పుకు తెలియటం లేదు.
1: But the cup does not know the taste of the fruit juice.
0: స్ట్రా వేసావు.
1: So you have put a straw there.
0: స్ట్రా వేసుకుంటే స్ట్రా నుంచి నువ్వు తీసుకుంటున్నావు.
1: And you draw the juice with the help of straw.
0: ఈ జ్యూస్ అంతా స్ట్రా నుంచి పోతుండాది, కానీ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Though you just draw the juice with the straw does not know the taste.
0: నాలుగు పైన పోయేటప్పటికే దాని టేస్ట్ తెలుస్తా ఉంది.
1: When once it reaches the tongue finds the taste.
0: చూసారా? ఎక్కడ దీని రుచి తెలుస్తుండది?
1: వెర్ డు యూ ఫైండ్ దిస్ టేస్ట్?
0: టంగ్ పైన తెలుస్తుండది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ దట్ ఫైండ్స్ ద టేస్ట్, నోస్ ద టేస్ట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక కప్పు.
1: ద బాడీ ఈస్ ద కప్.
0: దీనిలోనే డివినిటీ అనేటువంటి జ్యూస్ ఉంటుందా? రసో వయస రస స్వరూపమైనటువంటి దైవం ఉంటుందని.
1: దిస్ కప్ ఆఫ్ దిస్ బాడీ దేర్ ఇస్ దిస్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: ఇది దేహానికి తెలియటం లేదు.
1: బాడీ ఇస్ నాట్ అండర్స్టాండింగ్.
0: మన సెన్సెస్ ఇదే స్ట్రాస్.
1: సెన్సెస్ ఆర్ ది స్ట్రాస్.
0: కనుక ఈ సెన్సెస్ లో అన్ని మనం అనుభవిస్తున్నాము.
1: వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ సెన్సెస్.
0: కానీ వాటికి కూడా ఏమి తెలియటం లేదు.
1: బట్ ఈవెన్ సెన్సెస్ డు నాట్ అండర్స్టాండ్.
0: బుద్ధి అదే టంగ్.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ది టంగ్.
0: ఆ టంగ్ కు మాత్రం తెలుస్తుండాలి.
1: ది ఇంటెలెక్ట్ ద టంగ్ విల్ నో.
0: బుద్ధికి తెలుస్తుండాలి కానీ అనుభవించటం లేదు. టేస్ట్ తెలుస్తుండాలి కానీ అది అనుభవించటం లేదు.
1: సో దో ఇట్ నోస్ ద టేస్ట్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్.
0: అది తిరిగి జఠరానికి పంపుతా ఉంది.
1: ఇట్ పాసెస్ ఆన్ టు ది స్టమక్.
0: జఠరం కూడాను ఆ యొక్క తీపి తెలియటం లేదు.
1: ఈవెన్ ది స్టమక్ డజంట్ నో ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: జీర్ణం చేస్తుండాది.
1: ఇట్ డైజెస్ట్ ఇట్.
0: మాలిన్యాన్ని ప్రక్కకు నెట్టుతుండాది.
1: ద వేస్ట్ మ్యాటర్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
0: పవిత్రమైన నిర్మలమైనటువంటి జ్యూస్ ను సర్వాంగానికి సప్లై చేస్తుండాది.
1: ద ప్యూర్ జ్యూస్ ది ఎసెన్స్ ఇస్ సప్లైడ్ టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ది బాడీ.
0: జఠరాగ్ని
1: దట్ ఈస్ కాల్డ్ ద ఫైర్ జఠరాగ్ని ఇన్ ది
0: స్టమక్. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వ, ఓ పిచ్చివాడా, నేను నీ స్టమక్ లో ఉంటుండి వైశ్వానరుడుగా నీవు తిన్నటువంటిదంతా జీర్ణం చేసి నీ దేహానికి అంతా సప్లై చేసి శక్తినిస్తున్నాను.
1: ఓ మ్యాట్ క్యాప్, ఐఎమ్ ప్రెసెంట్ యూ నో స్టమక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: చక్కగా విచారణ చేస్తూ వస్తే కట్టగడపు తేలేది ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేదాంత, అల్టిమేట్ యు ఆర్ అరైవ్ ఎట్ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, ఇట్ ఇస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే.
0: నాట్ టూ, ఓన్లీ వన్.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: కనుక అంత గట్టిగా చెప్తూ వచ్చింది వేదాంతం.
1: సో వేదాంత టెల్
0: నాట్ టూ,
1: వేదాంత
0: ఓన్లీ వన్.
1: వేదాంత టెల్స్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ అండ్ స్ట్రెంగ్త్,
0: నేను ఒకటే అని చెప్పడం లేదు వీక్ గా.
1: ఇట్ డజంట్ సే ఇన్ ఎ వీక్ వే ఓన్లీ వన్,
0: నేను ఒకటే ఒకటే రెండు కాదు అని గట్టిగా చెప్తుంది అది.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: అంత
1: ఎంఫాటిక్ డిక్లరేషన్,
0: గంట కొట్టినట్టుగా చెప్తుంటుంది, ప్రబోధిస్తుంది అది, ప్రచారం చేస్తుంది అది ప్రపంచానికి.
1: ఇట్ ప్రొపగేట్స్ అండ్ టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ విత్ ఎంఫసిస్.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: Allah kuda okkade.
1: Allah is one.
0: Jesus okkade.
1: Jesus
0: Ramudu okkade.
1: Rama is one.
0: Jesus okkade. Vishnu okkade.
1: Krishna is one.
0: Jarasthi okkade.
1: Jarasthi is one.
0: Anta okkade.
1: Everything is one. God is one.
0: Kontha mandi Jarasthi veru veru ani Jarasthi cheptuntaru.
1: Jarasthi
0: Persians.
1: Persians say the Jarasthi is separate.
0: Guru Nanak okkade ani varu అనేక విధములుగా ఒకరు వారిని ఇస్తుంటుంటారు సిక్కులు.
1: ద సిక్స్ సే దట్ గురునానక్ ఇస్ ది ఓన్లీ వన్.
0: రాముడు వేరే అని రామ భక్తులు చెప్తుంటారు.
1: డివోటీస్ ఆఫ్ రామాస్ కన్సిడర్ ద రామా
0: సపరేట్. వేరే అని కృష్ణ భక్తులు చెప్తుంటారు.
1: అండ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ క్లెయిమ్ దట్ కృష్ణ ఇస్ డిస్టింక్ట్.
0: పోతుంది అది కానీ.
1: సో దే గో ఆన్ స్పెండింగ్ లైక్ దిస్ థింకింగ్.
0: కానీ దైవం ఒక్కడే.
1: బట్ గాడ్ ఈస్ వన్.
0: నామములు రూపములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
0: నీ జిహ్వ చాపల్యం చేతనే
1: depending upon your choice and
0: mithai kavali, naaku jilebi kavali, naaku barfi kavali, naaku mysore pak kavali ani aashistunnavu. ee barfi lo mithai lo jilebi lo ivannitlo kuda unna chakkare okkate, idi ekam sattvi prabhavadavadanti.
1: Taste differ. One wants this barfi, another wants gulab jam. They want various types of sweets, but the sugar is one and the same in all of them.
0: Kochapalyamle inni vidhamainatvanti oka taste aashistundadi.
1: They are all your choices and preferences, that's all.
0: ఏ నేమైన ఏ పేరైనా చూడండి.
1: ఎనీ నేమ్ ఫర్ దట్ మ్యాటర్,
0: ఏ రూపమైనా నీవు చింతించండి.
1: ఎనీ ఫార్మ్ యూ కెన్ మెడిటేట్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ ద గోల్ ఈజ్ వన్.
0: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఏ దాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ పర్టికులర్.
0: ఏది కూడా వేరు వేరు కాదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అంతా చేరి ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అల్టిమేట్లీ.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడే ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once we develop the spirit of unity, you will attain the state of
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: చూడండి, బీయింగ్స్ ఆర్ మెనీ,
1: బీయింగ్స్ ఆర్ మెనీ,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్,
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ,
1: స్టార్స్ ఆర్ మెనీ,
0: స్కై ఈజ్ వన్,
1: స్కై ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ,
1: నేషన్స్ ఆర్ మెనీ,
0: అర్త్ ఈజ్ వన్,
1: అర్త్ ఈజ్ వన్.
0: జ్యూల్స్ ఆర్ మెనీ,
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ,
0: గోల్డ్ ఈజ్ వన్,
1: గోల్డ్ ఈజ్ వన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు అని ఏమాత్రం కూడా విభజించకూడదు.
1: యూ షుడ్ నాట్ క్లాసిఫై బేసింగ్ ఆన్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని గుర్తించుతూ వస్తే, చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే తప్పక నీవు ఆ తత్వంలో మునుగుతావు.
1: When once you understand the principle of unity, go on pursuing this path of unity, you
0: reach the goal. I am God, I am God, I am God, I am God. ఆ భావంతో నువ్వు చేస్తూ రా.
1: You start doing everything with the feeling that I am God, I am God.
0: Become God.
1: Then you become God.
0: నీ థాట్ ని బట్టి నీ యొక్క స్వరూపం బయలుదేరుతుంది.
1: As is the thought, so is the form you get later.
0: కనుక నీవు అనవసరమైనటువంటి దాన్ని చింతన చేయకూడదు.
1: సో డోంట్ హ్యావ్ అన్నెసరీ,
0: అనవసరమైనటువంటి దాన్ని మాట్లాడకూడదు.
1: డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అన్నెసరీ,
0: ఇతరుల మనసును బాధించకూడదు.
1: డోంట్,
0: ఇతరులకు ఏమీ శ్రమను ఇవ్వకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో దిస్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: రేపటి నుండి,
1: ఫ్రమ్ టుమారో,
0: ఇంకా విద్యార్థులకు 5వ తేదీ నుంచి పరీక్షలు కూడా జరుగుతున్నాయి.
1: Students have examinations commencing from 5th.
0: కొన్ని దినములు,
1: for a couple of days,
0: ఈ ఉపన్యాసంలో మానివేస్తే కొంతవరకు విద్యార్థులకు కూడాను కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది.
1: If the series of discourses are discontinued, students will have ఫ్రీడమ్.
0: ఎందుకంటే వారు వచ్చిండేది విద్య కోసం వచ్చారు, కానీ ఈ వేదాంతం కోసం రాలేదు. కనుక కొంత విద్యను కూడా అభ్యసించాలి.
1: యూ షుడ్ ఆల్సో స్టడీ.
0: చదవటం కూడా జరిగినప్పుడే ఇందులో తగినటువంటి మీరు వచ్చినటువంటి పని పూర్తి గావించుకున్నటువంటి వారు అవుతారు.
1: వెన్ వన్స్ యూ స్టడీ వెల్, ద టాస్క్ ఫర్ విచ్ యూ హావ్ కమ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
0: మీ తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు.
1: యువర్ పేరెంట్స్ హావ్ సెంట్ యూ హియర్ విత్ హై హోప్స్. Your parents have sent you here with high hopes.
0: కనుక వారికి కూడా మీరు సంతృప్తి పంచాలి.
1: యూ షుడ్ ఆల్సో మేక్ దెమ్ హ్యాపీ.
0: ఎందుకంటే వారు కూడా దైవ స్వరూపులే.
1: బికాస్ దే ఆర్ ఆల్సో డివైన్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీరు వచ్చినటువంటి పనిని మొట్టమొదట చక్కగా దీన్ని పూర్తి చేసుకోండి.
1: సో హావింగ్ కమ్ హియర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: దాన్ని ఫలవంతం చేసుకున్నప్పుడే స్వామి కూడా ఆనందము.
1: వెన్ యూ మేక్ యువర్ స్టే హియర్ పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ ఫుల్.
0: కానీ రూముల్లో
1: స్వామి విల్ బి హ్యాపీ.
0: మాట్లాడకుండా,
1: but don't talk in your room.
0: అనవసరమైన విషయాల్లో ప్రవేశించకుండా,
1: don't be in unnecessary matters.
0: మీ స్టడీ లోపల కాన్సంట్రేట్ చేయండి.
1: కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీ.
0: మంచి ఓ గ్రేడ్ తీసుకుని రండి.
1: సెక్యూర్ ఓ గ్రేడ్.
0: ఈ ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తేండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మీరు కూడా వచ్చిన పని నెరవేర్చుకుని ఆనందంగా మీరు వెళ్లిపోండి.
1: యూ ఆల్సో ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ యు హావ్ కమ్ అండ్ గో అండ్ రిటర్న్.

0: పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూడి జీవించ నేర్చియుండ తెలివిగలిగియు మానవులు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ which do not have any type of education, they have been observing the rules and regulations of life meticulously and properly. But what about the man who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: ముని జనవన చిత్రంబులు విష్ణుదేవు చరిత్రంబు విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యునిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ all the people friendly and happy. It is a thing which is liked by munis and all the people who are sacred and noble.
0: Srushti chitrambulanta vichitramayya,
1: the creation is rather strange.
0: Ye lokamunandu kani ye kalamunandu kani ye iruvuru manushulu yokka రూపకళములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ టెండ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ the unifying oneness among the diverse factors.
0: Pavitra drishtito suvishalamaina kunti yokka prajnanamche parisilana jariginappudu binnattamuloni ekattamu sakshatkaristundi.
1: When you inquire with a feeling of sacredness and with broad mindedness, then only you will be able to understand the unifying oneness, the one which is common among all the diverse things.
0: Prapanchikanga, naitikanga, manasikanga, vaigyanikanga, prati manavuni yokka ahara viharamulanu ekatvamga gurtinchatam jarugutu untadi.
1: Usually it is recognized that in a worldly sense, on the basis of the materialistic factors, they try to find certain things which are common among all people.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వర వరకును, జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అక్కర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అక్కర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రమూ గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్, విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రథమం విద్ధి, శరీరం ప్రథమే వచ ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ the body is common to all people and the indweller who is driving and making this particular body to function, he is also common among all people.
0: Manavaniyandu రెండు విధములైనటువంటి తత్వములు ఉన్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: వన్ ఈస్ ఎనిమాలిటీ అండ్ ఎనిమల్ నేచర్, ద సెకండ్ ఈస్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్చినటువంటి ఈ అరిషద్వర్గమును లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడాను చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ ద ట్రూత్ ఇన్ హిమ్ అండ్ గివింగ్ అప్ ద డివినిటీ అండ్ ద డివైన్ వే అండ్ దస్ సఫరింగ్ అన్టోల్డ్ సఫరింగ్ బికాస్ హి ఇంట్రొడ్యూసెస్ లైఫ్ ఇన్ ద రాంగ్ పాత్.
0: మానవుని యొక్క కాయమును కాలమును కర్మను సంపదను సద్వినియోగపరచి
1: మ్యాన్ బై మేకింగ్ గుడ్ యూజ్ ఆఫ్ హిస్ బాడీ ద టైమ్ అవైలబుల్ టు హిమ్ ద వెల్త్ అట్ హిస్ డిస్పోజల్
0: నీతి నిజాయితీలే జాతి యొక్క లక్షణమని భావించి
1: కన్సిడరింగ్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్
0: వీటిని పరోపకార దీక్షగా విశ్వసించి
1: బిలీవింగ్ దెమ్ టు బి యూజ్డ్ ఫార్ ది గుడ్ ఆఫ్ అదర్స్
0: తన కర్మలను పవిత్రము గావించుకోవటమే ఇది దైవత్వం యొక్క తత్వమని.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్ ఇన్ ది డివైన్ వే దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ డివినిటీ.
0: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి యొక్క అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: These scriptures are infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun God is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: ఈనాడు ఈ విధముగా సూర్యుడు నిత్యము కూడాను సముద్ర జలమును అనేకంగా అనంతంగా ఆవిరిగా మార్చుకున్నప్పటికీ ఈ సముద్రము కించిత్ మాత్రం కూడాను తాను తగ్గిపోవటం లేదు.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, this ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhanga aneka nadulu pravahinchi సముద్రమునందు చేరుచున్నప్పటికీ సముద్రము కించిత్ మాత్రం కూడా పెరుగుటలేదు.
1: ఈవెన్ వెన్ ఎ నంబర్ ఆఫ్ రివర్స్ ఆర్ ఫ్లడెడ్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద ఓషన్ అండ్ ఎ లార్జ్ స్కేల్ దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరీ తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ కల్చర్ which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefit.
0: వేద వేదాంగములు కేవలం ఆధ్యాత్మిక తత్వమును మాత్రమే ప్రచరించడం కాక విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టిన ఇల్లు భారతదేశము.
1: భారత్ ఈస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదం యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugova vedamainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda,
0: idi japanulo cheri germanyiki bayal deri aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to Japan and then traveled on to Germany and various other countries which made use of the contents of this Veda and got immense benefits.
0: ఈ వేదము ఖగోళ శాస్త్రము.
1: This Veda gives astronomy
0: శాస్త్రము, శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: This particular Veda is full of sciences which relate to the world such as astronomy, physics, chemistry and various other sciences.
0: ఇది గణిత శాస్త్రమునందు కూడాను సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ పామిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద అస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారిన్.
0: శాస్త్రము, శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము, అనేక విధమైనటువంటి యొక్క పదార్థ శాస్త్రముతో కూడినటువంటిది.
1: దిస్ పర్టికులర్ వేద ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్సెస్ విచ్ రిలే

0: వచ్చారు. ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటైన్డ్ ఇన్ దిస్ వేద విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
1: ఒకనొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశమునకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఏ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటైన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటైన్స్.
1: రష్యా దేశములో,
0: ఇన్ రష్యా,
1: ఉత్తర దిశయందు,
0: ఇన్ నార్త్,
1: మాస్కోకు ఇంచుమించు 1,000 మైళ్ళు దూరం లోపల,
0: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1,000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
1: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
0: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
1: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
0: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
1: అదే కాజా పట్టణము.
0: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
1: ఈ కాజా పట్టణములకు 4,000 మైళ్ళ సమీపం లోపల,
0: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4,000 మైల్స్
1: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
1: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
0: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
1: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అధర్వణ శాస్త్రము ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
0: త్రూ అధర్వణ శాస్త్ర అండ్ బై అధర్వణ వేద దే హావ్ రికగ్నైజ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
0: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
1: వ్లాడివాస్టాక్
0: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
1: ఈ పట్టణ సమీపములో ఈ అధర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69 సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
0: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అధర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
1: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికి ఒక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ విచ్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అధర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
1: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
0: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
1: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అధర్వణ వేదం యొక్క అనుగ్రహమే ఇదని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
0: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అధర్వణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
1: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
0: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితమునకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
0: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
1: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
1: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్
1: మానవుని యొక్క విలువ ధన కనక వస్తు వాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
0: ద వాల్యూ ఆఫ్

0: does not depend upon the material objects and possessions and such as gold, but it depends only upon his behavior and conduct.
1: Kanuka manavuni yokka neeti tattvanni chakkaga gurtinchadaniki prayatninchali.
0: Therefore we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
1: Neeti kaligu jati nijamaina jati ra annadu.
0: It has been said that only that particular caste is a true caste and a community.
1: Ee neeti manavattu yokka tattvanni gurtinchadaniki tegaratvanti yokka viluva.
0: That is, morality is a true measure of human nature.
1: Enni vidhamulainatundi okka margamulalo bharatiya sanskrutini bodhinchi tadwara neetiye pradhanamainatundi okka sanskrutika visheshistu vacharu.
0: Ancestors believed that neeti, the morality, is the very basis of bharatiya culture. They taught the same thing in a number of ways.
1: Sariyaina guna pravartane lekundina idi manavattame kadani kudanu danini విశ్లేషిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బేస్డ్ అపాన్ మొరాలిటీ.
1: కనుకనే మానవుని యొక్క శీలమనగా మూడు విధమైనటువంటి యొక్క తత్వములతో కూడినటువంటి దాన్ని కూడా మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ మొరాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ లైఫ్ మస్ట్ బి బేస్డ్ అపాన్ త్రీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: మొదటిది పవిత్రము.
0: ద ఫస్ట్ వన్ ఈస్ సేక్రెడ్నెస్.
1: రెండవది సహనము.
0: The second one is patience.
1: Moodavadi pattugala.
0: The third one is perseverance.
1: Kanukane deenini perseverance anetunte pertho petti p plus p plus p plus e equal c annaru.
0: Along with this word perseverance,
1: and purity plus patience,
0: three p's: perseverance, purity and patience.
1: E equal character.
0: These three are equal to C. C is equal to character.
1: Kanukane ee moodu muttatainatundi yokka padamulu yokka tattvamune bharatiyulu chinna vakyamuga uchcharinchi vishalamainatundi anantamainatundi yokka divyatvanni prakatistu vacharu.
0: These three principles of purity, patience and perseverance have been explained by bharatiyas.
1: Aithe ee naadu అట్టి పవిత్రత ఉన్నదా?
0: బట్ టుడే డూ యూ హ్యావ్ సచ్ ప్యూరిటీ?
1: పవిత్రత ఏమాత్రం కూడా మనకు కనిపించటం లేదు.
0: ప్యూరిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ మెజర్ దీస్ డేస్.
1: ఈ పవిత్రత ఉండినప్పుడే మనలో సహనము ఏర్పడుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ యూ విల్ హ్యావ్ పేషెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి యొక్క దృఢత్వము ఏర్పడుతుంది.
0: Only when you have purity and patience, you will have perseverance.
1: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
0: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
1: శారీరకమైనటువంటి ఒక తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనములకు ఉపయోగించాలి.
0: వీ హ్యావ్ టు యూజ్ ద బాడీ for the purpose of attaining
1: paropakarartham idam shariram. ee shariram aneetundi samajam yokka seva nimittamai satyanveshana nimittamai anekatvamlo unnatundi ekatvanni gurtinche nimittamai sambhavinchinadani praaptinchinadani manam artham chesukovali.
0: We have to understand that this body has been given to us in order to serve people, in order to find out unity which is underlying the diversity and thus sanctify our own body.
1: Sahanamu దేని నిమిత్తమే సహనము? ఇది మన యొక్క స్వభావము.
0: పేషెన్స్ దెన్ ఫర్ వాట్ పర్పస్ ఈజ్ పేషెన్స్ టు బి యూజ్డ్? దిస్ ఇస్ అవర్ వెరీ నేచర్.
1: మానవత్వంలో ఉండేటువంటి సహనమే దివ్యత్వంగా మారి అదే దైవత్వంగా రూపొందుతుంది.
0: ఇట్ ఈస్ ది పేషెన్స్ విచ్ ఈస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ.
1: ప్రతి ఒక్క కష్టమునకు, నష్టమునకు, దుఃఖమునకు, నిందలకు, నిష్ఠూరకు కూడాను మనం సహనాన్ని వహించాలి.
0: వీ హ్యావ్ టు యూజ్ పేషెన్స్ in times which are trying, which are full of difficulties.
1: Sahaname lekundina jeevitame sagadu.
0: Without patience your life will not move.
1: Kanuka sahanam annade entidi mana yokka jeevitam yokka bharatiya samskruti yokka pradhanamainatundi lakshanamu.
0: Patience therefore is a very important characteristic of bharatiya culture.

0: By giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: Today's man does not know what virtue means.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: He is not even making an effort to understand the meaning of virtue.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: Even when he makes an effort to understand, he is only misunderstanding and wrong interpretation.
1: కేవలం మానవుని యొక్క ఆకారమున మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: Man is giving up his divine nature. Only in form he is remaining as a man.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటెంప్ట్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitamane anipinchukodu.
0: If life is devoid of morality, you cannot call it life at all.
1: naitika jeevitamato paatu aadhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్కృత్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకు కూడాను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్, దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్కృత్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్. వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ది ప్రిసెప్టర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ అండర్స్టాండింగ్.
1: జీవితం మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata bharata deshamlo leneetundi maroka deshamlo e maatram kodanu kanipincham.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharat deshamlo ee roopamulu kaani naamamulu kaani ee padarthamulu kaani chaala pavitramainatundi vani kodanu andaru gurtistu vacharu.
0: Everyone recognized in the past that all the things that are contained in Bharat, in whatever form, in whatever name things exist, they were all sacred.
1: Greek deshapu raju Bharat deshamunu prayanamai vachutundaga aa Greek yokka mata guruvu ee rajulaku okka aagnyapinchadu oka vishayanni.
0: A king from Greece was coming to Bharat. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettutunnavu, కానీ నా యొక్క చిరకాల వాంఛను కొంతకాల నీవు తీర్చగలవని నేను విశ్వసిస్తున్నానన్నాడు.
0: ఓ కింగ్, యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్. ఐ హావ్ ఎ ఫ్యూ లాంగ్ స్టాండింగ్ డిజైర్స్.
1: పవిత్రమైనటువంటి గంగా జలమును ఒక పాత్రలో తీసుకుని రమ్మన్నాడు.
0: హీ రిక్వెస్టెడ్ ది కింగ్, ఓ కింగ్, యు గెట్ వన్ స్మాల్ వెసల్ ఆఫ్ గ్యాంజెస్ వాటర్,
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొని రమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad Gita for me.
1: Bharata desham yokka pavitramainatundi paada dhoolini kontha teesukuni rammannadu.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: Manavatitamainatundi shaktulanu gurtinchi manavatitamainatundi yokka jeevithanu anubhavinchinatundi Mahabharatam yokka charitranu kuda nu okati koni rammannadu.
0: He also just said any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడాను బోధించాడు.
0: ఏ కాపీ ఆఫ్ మహాభారత్ విచ్ కంటైన్స్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ విచ్ ఆర్ యునిక్ విచ్ ఆర్ వెరీ బెనిఫిషియల్.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటంటే వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: వెన్ foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat, or you want to eat
1: Mahasrimantudu dhanavantudainatundi vaadu kuberudu Bharatadeshamulo.
0: They compare this particular text only to a sweet.
1: Kanukane Indonesia lopala kodanu oka bank peru Bank of Kubera ani kodanu peru pettukunnaru.
0: In Indonesia they have given the name of Kubera, who is the wealthiest person according to
1: ee airline kanta kudanu Garuda ani kudanu peru pettukunnaru.
0: They have given the name of Garuda also to an
1: anaga Garuda ante enta pavitramainatundi Vishnu vahanam ani kudanu vaaru gurtincharu.
0: They have recognized the sacredness of this eagle Garuda, and therefore they have given that
1: Vishnu anaga sarvavyapakudu sarvagudainatundi vaadu ee Garuda vahanudai sarvatra vyapinchutunnadu aneetundi satyanni kudanu vaaru artham chestunnaru.
0: They have also recognized the fact that the Vishnu is all pervasive, thus this particular Garuda also is all pervasive. That is how they have given that name.
1: Kani ee naadu manam Garuda ante pachiga bhavistunnamu,
0: but today what we are doing is we are considering Garuda only as
1: a neevuga manam bharatiyulamani cheppukovatam kudanu chaala sigulu chetuga untundani.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: Okanoka samayam lopala,
0: once upon a time,
1: America vellinappudu,
0: when a person went to America,
1: okani peru Chaturveda Shastri ani,
0: that particular person had the name of Chaturveda Shastri.
1: Ee Chaturveda Shastri anaga nalugu vedamulu kodanu gurtinchinatundi vaadu ani deeni oka artham.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ఈ నాలుగు వేదములను గుర్తించినటువంటి వాడు మహావీరుడు అనుకున్నారు ఆ విదేశీయులు.
0: దోస్ కంట్రీ పీపుల్ దే థాట్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్ బికాస్ హీ నోస్ ఆల్ ద ఫోర్ వేదాస్.
1: ఒకనొక సమయం లోపల భారత వేదాన్ని కొంతవరకు తర్జుమా చేస్తూ,
0: వైల్ ట్రాన్స్లేటింగ్ వేద,
1: కొన్ని శ్లోకములలో చక్కగా అర్థములు తెలియకపోయింది.
0: హీ డిడ్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎ ఫ్యూ శ్లోకమ్స్ అండ్ స్టాంజాస్ ఇన్ దట్.
1: ఈ మ్యాక్స్ ముల్లరు ఈ విధమైనటువంటి అర్థముల నిమిత్తమై అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు.
0: మ్యాక్స్ ముల్లర్ tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chusi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Max Muller and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Max Muller was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమేని భావించాడు.
0: మాక్స్ ముల్లర్ థాట్ దట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎ ఫ్యూ స్టాంజాస్ ఆఫ్ ఎ వేద.
1: తక్షణమే ఈ యొక్క మాక్స్ ముల్లరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: హియర్ కమ్స్ ఎ పర్సన్ హూ ఇస్ అ మాస్టర్ ఆఫ్ ఫోర్ వేదాస్, దేర్ఫోర్ హీ వెంట్ దేర్ and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina tachchadame edo bhagavastrupudu vachinattiga bhavinchadu Max Muller.
0: Max Muller thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto thaniki sairenti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkada nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరు ఏమనగా నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ ఆస్క్డ్ ది క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడు నీవు, మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ సెట్, హౌ ఫార్చునేట్ ఆర్ యూ టు బి బోర్న్ ఇన్ భారత్, విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ ల్యాండ్.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: ఇమ్మీడియట్లీ మాక్స్ ముల్లర్ బ్రాట్ ద టెక్స్ట్ అండ్ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి,
1: ఈ పదం ఎక్కడ ఉన్నదండి అని అడిగాడు ఈ చతుర్వేద శాస్త్రి.
0: ఈ ఆస్క్డ్ చతుర్వేద శాస్త్రి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: ఇగో పలాని యొక్క శంకర భాష్యంలో ఉంటున్నదని చెప్పాడు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, దట్ దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ శంకర భాష్యం.
1: ఈ అర్థం తెలియదు, ఒక్క వేదం కూడా తెలియదు.
0: హీ డస్ నాట్ నో ది కరెక్ట్ మీనింగ్. హీ డిడ్ నాట్ నో ఈవెన్ వన్ వేద.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు, ఏమిటండి చతుర్వేద శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: మాక్స్ ముల్లర్ వాస్ సర్ప్రైజ్డ్, వాస్ వండర్స్ట్రక్. వెల్ సార్, యూ హావ్ కెప్ట్ ది నేమ్.
1: ఓన్లీ శంకరాచార్య విషయమైనా మీకు తెలిసినా అని ప్రశ్నించాడు.
0: ఆల్ రైట్, డూ యూ నో సంథింగ్ అబౌట్ శంకరాచార్య? మాక్స్ ముల్లర్ ఆస్క్.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు మాక్స్ ముల్లర్, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నుండి అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయస్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధా భక్తులు నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: ఇదే ధనమూలం మిదం జగత్తు. ఇదే మన యొక్క భారతీయ సంస్కృతి. ధర్మమూలం మిదం జగత్తు. ఇది నిజమైన సంస్కృతి.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kuda mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamunu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kanukane desham papa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanuka papamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na papa phalamischanti papam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalamu kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalamu ye reetiga manaku labhyamavutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na papa phalam ischanti papam kurvantu yattataha. Papa phalamu naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాం పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్.
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యూ పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యూ విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరించమో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటారు.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతం
1: చేసుకుంటూ కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: కేవలం మాటలు ఎందు మాత్రమే చెప్పి క్రియలు ఎందు మాత్రమే వీటిని వినియోగించకుండా ఇది మానవత్వమునకు విరుద్ధమైన తత్వము.
0: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
1: కనుక ఏ విధమైన భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ దాట్ యు ప్రాక్టీస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రులుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వి కెన్ గెట్ 10 సచ్ సేక్రెడ్ స్టూడెంట్స్ దాట్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ us.
1: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
0: విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద ఎంటైర్ వరల్డ్.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: బిఫోర్ యు ప్రీచ్ యు మస్ట్ ప్రాక్టీస్.
1: అనుష్ఠించు.
0: ప్రాక్టీస్ దెమ్.
1: అనుభవించు.
0: ఎంజాయ్.
1: ఆనందించు.
0: అండ్ ఎంజాయ్.
1: తదుపరి 10 మందికి పంచు.
0: అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ది సేమ్.
1: మన యొక్క కర్తవ్యంగా మీరు కంకణం కట్టుకోవాలి.
0: This particular duty will have to be cultivated by you.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: కాలం అతివేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
0: Time is moving fast.
1: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: Before man recognizes what his duty is,
1: మానవుడు పుట్టినందుకు దీని ఫలితం ఏమిటి?
0: Then what is the use and purpose?
1: దేని నిమిత్తమే నీవు పుట్టావు?
0: Why is man born?
1: తిండి నిద్రల కోసమా?
0: Is it for the sake of food and sleep man is born?
1: భయమైగాల కోసమా?
0: Is it for indulging in
1: కాదు ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాణి జ్ఞానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువు అనే చెప్పవచ్చు.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: ఆహార నిద్ర భయ మైదునాదులు కేవలం పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నవి.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: ఇలాంటి ఫలితమును అనుభవించే నిమిత్తం మానవత్వం రావాలా?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: కాదు కాదు, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, అందించాలి.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: అందులో విద్యార్థులు ఇది ప్రధానమైనటువంటి లక్షణంగా భావించాలి.
0: And even there, among people, among students, this is a very important.
1: వారే భవిష్యత్తు యొక్క నాయకులు.
0: These are going to be the leaders in future.
1: కనుక వారి యొక్క భావములను సున్నితమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నిర్మలమైనటువంటివిగాను నిస్వార్థమైనటువంటివిగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manase ka

0: The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Prema yokka lakshyamu tyagam.
0: The chief purpose of love is sacrifice.
1: Prema denini koradu.
0: Love doesn't need anything.
1: Prema yavarini dushinchadu.
0: Love will not criticize anyone.
1: Prema yavarini badinchadu.
0: Love will not harm anyone.
1: Prema niswarthamu.
0: Love is selfless.
1: Nirmalamu.
0: Pure.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka aneka vidhamuluga premakai partapistunnadu.
0: Man is not able to know such love and yet pines and yearns for love.
1: Prema anaga నిస్వార్థము త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి.
0: We should have full faith in love which has these two. One is selflessness and the second is sacrifice.
1: ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ద సార్ట్ ఆఫ్ లవ్ దట్ యు ఫైండ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్, బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ అండ్ అమంగ్ ఫ్రెండ్స్, దేర్ ఈజ్ సెల్ఫిష్నెస్.
1: ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ.
0: ఇట్స్ ఓన్లీ ద డివైన్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది.
0: ఇట్ ద డివైన్ లవ్ దట్ బ్రింగ్స్ పీపుల్ క్లోజర్ ఈవెన్ దో దే స్టే ఎట్ ఫార్ డిస్టెన్స్.
1: వియోగులను సంయోగం కావిస్తుంది.
0: ద సెపరేషన్ వుడ్ సర్టన్లీ రిజల్ట్ ఇన్ రియూనియన్.
1: పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది.
0: ద మ్యాన్ విత్ ద బెస్టియల్ క్వాలిటీ విల్ టర్న్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
1: లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది.
0: ద ఫిజికల్ వరల్డ్లీ లవ్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి.
0: ద వన్ హూ వాంట్స్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ ద సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్.
1: కనుక భగవత్ ప్రేమతత్వాన్ని గుర్తించుకోరేటువంటి వారు దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ద వన్ హూ వుడ్ లైక్ టు రిసీవ్ దిస్ డివైన్ లవ్ షుడ్ డెవలప్ ద డివినిటీ విద్ ఇన్.
1: నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ప్యూరిటీ అన్సలీడ్ నేచర్.
1: ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
0: వన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ ఫుల్ వ్యూ ద డివైన్ లవ్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్స్ దట్ కమ్ ఆన్ ద వే.
1: కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు.
0: బట్ యూ ఈవెన్ సచ్ లవ్ యూ కెనాట్ కాల్ ఇట్ ద వన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: వీ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: ఇందులో కూడాను స్వార్థమున్నది.
0: Even this fraternity, brotherhood of man,
1: ఇందులో కూడా స్వప్రయోజనం ఉంటుండాలి.
0: There is self-interest.
1: కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి.
0: Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness.
1: బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడాను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు.
0: ఈవెన్ అమంగ్ బ్రదర్స్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎడ్యుకేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైట్స్.
1: కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు.
0: Therefore, this fraternity is not true love.
1: నా యందు నీ యందు వారి యందు వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము.
0: The true form of this love lies in entertaining the feeling, the atmic principle, which is uniform in everyone.
1: వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే.
0: The individual names and forms may vary, but atmic principle is one.
1: ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మ తత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In every aspect, we should know this principle of unity.

0: Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one.
1: Jeeva jantulu veru, jeevundu okkade.
0: The beings are many, but the indweller is one.
1: Poola jatulu veru, poojalu okate.
0: Flowers are many, but the worship is one.
1: అన్నింటి ఎందుకు కూడా మనం ఏకత్వాన్ని భావించాలి.
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనం విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: వెన్ వీ అబైడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ యూ కెన్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ డివైన్ లవ్.
1: మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారం అవుతాం.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ హేట్రెడ్ అండ్ ఎనిమిటీ అండ్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వి హావ్ లవ్, వి ఆర్ బిట్రేయింగ్ అవర్ సెల్ఫ్స్.
1: ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు.
0: ద వన్ విత్ సచ్ డివైన్ లవ్ will never give it up at any point of time under any circumstances.
1: Aneka mandi vidyarthulu hostel lo undinanta varaku institute lo chadiventa varaku chaala nirmalanga parishuddhamaina premaga untuntaru.
0: Many of the students, so long they stay in the hostel and study at the institute,
1: baita prapanchamlo poi praveshinchinappudiki sahavasa dosham chetanu parivaram chetanu konni sanghadosham chetanu అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు.
0: దే సే దట్ దే మైండ్ చేంజెస్ ద మూమెంట్ దే లీవ్ దిస్ ప్రెమిసెస్ బ్లేమింగ్ ద కంపెనీ అరౌండ్ అండ్ సొసైటీ.
1: సరియైన జవాబు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్.
1: నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దట్ అన్సలీడ్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్,
1: ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు.
0: నో కంపెనీ కెన్ ఎవర్ చేంజ్ యూ.
1: ఎవరికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీబడీ.
1: దీనికి ఒక చక్కని దృష్టాంతరం.
0: వన్ ఎగ్జాంపుల్ హియర్.
1: ఒక పేపర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పేపర్.
1: ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం.
0: దేర్ ఆన్ దట్ పేపర్ యూ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ క్రీపర్.
1: ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం.
0: విల్ బి వాచింగ్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అటాచ్డ్ టు ద క్రీపర్.
1: కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్లోయింగ్ విండ్ ఫ్రమ్ ఔటర్ సైడ్ ద జస్ట్ పేపర్ మే జస్ట్ వాసిలేట్ ఆసిలేట్ బట్ ద పిక్చర్ విల్ రిమైన్ ఆల్ ద సేమ్.
1: అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరంగా ఉంటుంటాయి.
0: లైక్ వైజ్ ద మైండ్ మే వేవర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ బట్ యువర్ హార్ట్ విల్ బి స్టడీ.
1: కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వానికి ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ద లవ్ విత్ విచ్ యూ ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్ నో వన్ కెన్ చేంజ్.
1: మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి.
0: ఇస్ నాట్ ద మైండ్, ఇస్ ద హార్ట్ యూ హావ్ టు ఫిల్.
1: మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే.
0: ద మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది.
0: ద థాట్స్ విల్ కమ్ అండ్ గో, పాస్ ఆఫ్.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి.
0: Therefore you have to keep the sacred thoughts and love safe and secure in your heart.
1: ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది.
0: Love can be described in the form of a triangle.
1: ఒక కోణము తాను ఎవరికిని భయపడదు.
0: One angle fearlessness.
1: ప్రేమకు భయమే లేదు.
0: Love has no fear.
1: ప్రేమ మరొకరిని బెగ్ చేయదు.
0: Love will never stretch its hand begging.
1: Prema prema nimittame premistundai kani maroka padartha nimittame kaadu.
0: The love is for just for love's sake.
1: Kanuka prema for prema.
0: Love for love.
1: Prema oka vidhamainti yokka nirbhayanga undetundi.
0: Love is fearless.
1: Prema parulanu beg cheyinatundi.
0: Love will never beg anyone.
1: Ee moodu gunamulukunu premaku pradhanamainti pranamulu.
0: These are the three life principles for love.
1: Itti pavitramainatvanti oka trigunamto koodinatvanti prema tattvame nijamaina prema.
0: This love which is of this triangular principle is the true love.
1: Okanoka samayamlo
0: at one time
1: oka raju
0: a king
1: veta margame aranyamaniki velladu.
0: He went to the forest for hunting.
1: వేటాడి వేటాడి అలసిపోయాడు.
0: He was very much tired while hunting. దాహం
1: వేసింది.
0: He was thirsty.
1: కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది.
0: There he could find the flow of water nearby.
1: అక్కడ ఎవరున్నారు అని తను అక్కడ ప్రవేశించాడు.
0: He went there to know who is there.
1: అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
0: There he found a noble soul in meditation.
1: ఈ రాజు కూడాను అతని నియమాత్యం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు.
0: King did not object or come in the way of his meditative process.
1: అక్కడనే కూర్చున్నాడు రాజు.
0: The king sat there.
1: ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు.
0: This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?"
1: నేను ఒక దేశపు రాజును.
0: Said, "I am the king of a kingdom."
1: వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను.
0: I have come to this forest for hunting.
1: అలసిపోయాను.
0: I am tired.
1: నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను.
0: I came here to take rest for some time.
1: అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు.
0: The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available.
1: దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు.
0: The king has partaken them all and he was happy.
1: తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు.
0: While returning, the king prayed to the saint.
1: స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి.
0: Our kingdom is very close to this place.
1: తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైనా కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు.
0: For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our hospitality.
1: కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు.
0: The saint, being total renunciant, did not accept this invitation.
1: కానీ రాజు చాలా బలవంతపరిచాడు.
0: But the king persisted, insisted.
1: రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king entered into sanctum sanctorum.
1: అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు.
0: The saint also followed him.
1: ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు.
0: The king was praying.
1: దేవాది దేవా,
0: ఓ గాడ్ ఆఫ్ గాడ్స్,
1: నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
0: It's my good luck that I could be a king.
1: కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు.
0: It's not enough, this small kingdom.
1: నా రాజ్యాన్ని ఇంకను వ్యాపింప చేసుకోవాలి.
0: I should expand this kingdom.
1: ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: I should conquer the neighborhood.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహం ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు.
0: In order to satisfy this king, he came close.
1: వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు.
0: Both of them had bath.
1: రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు.
0: The king

0: ఐ షుడ్ కాంకర్ ద నైబర్హుడ్.
1: అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు.
0: హి ప్రేడ్ గాడ్ టు కన్ఫర్ ద గ్రేస్ సో దట్ హి వుడ్ హావ్ ఆల్ ద నైబరింగ్ కింగ్డమ్స్.
1: ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు
0: The saint was
1: Maharaju cheppakunda lechi velli potunnadu.
0: The saint was listening to the prayer of the king left the spot without telling him.
1: Swami bujinchakapurame velutunnara konse baagandi annadu Maharaju.
0: The king said, you are leaving this place, saint, you are leaving this place without
1: Ayya,
0: eating. Please stay on.
1: Nenu bichchagaanla daggara nenu bichcham ettadaniki raaledu.
0: The saint said, I have not come here to beg another beggar.
1: Nee oka bichchagaadiga untunnavu.
0: You are a beggar.
1: నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు.
0: యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ మెనీ థింగ్స్.
1: భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ఎ బిగర్ వైడర్ కింగ్డమ్.
1: నీవు ఏ భగవంతుని నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు.
0: That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly.
1: అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్ చేయడు.
0: ద వన్ విత్ ట్రూ లవ్
1: భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
1: అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు.
0: గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యు రిక్వైర్.
1: కనుకనే రామాయణం నందు కూడాను

0: Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted.
1: Adugani sabarini aadarinchade.
0: Without asking is not shabari given.
1: Adugakatanakai madayu jatayu kadakunegi sadgati galiginchade. Adugakuve o manasa.
0: Without mere asking, jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama.
1: Shabari adiginda.
0: Did Jatayu desire? No.
1: ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు.
0: When once we pray with all the purity and a total love, God will run.
1: ఏమీ మనం అడగనక్కర్లేదు.
0: You don't need to ask openly.
1: ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం.
0: This is the sign of God's love.
1: ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ.
0: This is the value of divine love.
1: ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోక తత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం.
0: We are put to all sorts of troubles and turmoils because we go by the worldly way.
1: ప్రార్థించడము ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు.
0: When we ask for everything and desire, that's all worldly, physical.
1: ఈ ప్రవృత్తి ధర్మములు.
0: That's all outward part.
1: కానీ పవిత్రమైన ప్రేమ తత్వము నివృత్తి యొక్క ధర్మము.
0: But the true love is one which is sacred and inward.
1: ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి.
0: When once we follow the inward path, all the external procedures
1: భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు.
0: None of you would ever know the rich things present in God's treasury.
1: ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆ మాణిక్యమే నీకు అందిస్తాడు.
0: When you pray for a piece of glass, God would give you
1: భగవంతుడు ఎంత విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు.
0: You don't know what is kept in store for you, the valuables.
1: కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు.
0: బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్.
1: అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు.
0: బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్.
1: అన్నిటికీ కూడా భగవత్ సంకల్పం పైన నిలబెట్టాలి.
0: సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్, సరెండర్ టు హిమ్.
1: అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు.
0: దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్.
1: ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో.
0: వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్. ఏది
1: నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో.
0: వాట్ ఈస్ గుడ్ ఫర్ యు అండ్ వాట్ ఈస్ నాట్. యు డోంట్ నో.
1: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు.
0: Therefore, what is good for you, what is comfortable, what is convenient,
1: ఏ నిమిషంలో
0: what is ideal, God will give you.
1: ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం.
0: God only knows when to give, what to give, how to give, where to give.
1: కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు.
0: With the total spirit of surrender, when once we leave everything to God, God will give everything that we need. Such strong faith is not present today.
1: ఈ విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు.
0: Therefore, all his thoughts are along the wrong path because the absence

0: of such faith.
1: అన్నింటికీ విశ్వాసం చాలా ప్రధానం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం.
0: Therefore we go by these two principles.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి.
0: Therefore we should have full faith on love.
1: ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు.
0: సో వీ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ ఓన్ లవ్.
1: ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు యు డెవలప్ ఫెయిత్?
1: నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది.
0: యువర్స్ ఇస్ వరల్డ్లీ.
1: కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఇస్ ప్యూర్.
1: ప్రాకృతికి అతీతమైనటువంటిది.
0: ఇట్స్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
1: అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఇంతటి ప్రేమ తత్వాన్ని నీవు అలవుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి.
0: Therefore we have to reduce the worldly paths and worldly pursuits slowly.
1: పిల్లలు ఉంటుంటారు.
0: There are children.
1: పరీక్షలు ప్రారంభమైనప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి.
0: As examinations approach they pray more intensely.
1: ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై?
0: Why do they pray?
1: పరీక్షల కోసమే ప్రార్థన చేస్తారు.
0: It's only for examination purpose.
1: కాదు కాదు.
0: No.
1: అది సరైన ప్రార్థన కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్.
1: అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు బెగ్గింగ్.
1: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
0: యు ఆర్ నాట్ ఎ బెగ్గర్.
1: యు ఆర్ బిగ్గర్.
0: బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ బట్ యు ఆర్ ఎ బిగ్గర్.
1: అటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు.
0: డివోటీస్ షుడ్ నెవర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ వే.
1: ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు.
0: Without entertaining any desire, if you pray for God himself, he will give you.
1: అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు.
0: సిన్స్ వీ కెనాట్ రీచ్ దట్ నోబ్లెస్ట్ హైట్స్ వీ మే హావ్
1: అడుగక అమ్మాయి నా భూమి పెట్టదట. అడగకుండా అమ్మాయి నా భూమి పెట్టదు.
0: వితౌట్ ఆస్కింగ్ ఈవెన్ మదర్ వోంట్ సర్వ్ యూ ఫుడ్.
1: కానీ మదర్ ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము.
0: బట్ ది మదర్ ఇస్ ఫిజికల్ రిలేషన్.
1: కానీ డివైన్ మదర్ ప్రాకృతి సంబంధం కాదు.
0: బట్ ది డివైన్ మదర్ ఇస్
1: నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్.
0: ఇట్స్ ఇన్వర్డ్.
1: ఈ ప్రవృత్తికంతా కూడా అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం.
0: ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ యూ హావ్ టు ఆస్క్, యూ హావ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ బెగ్ అండ్ రిసీవ్.
1: ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు.
0: సో దిస్ ఇన్ దిస్ ఇన్వర్డ్ పాత్ యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్.
1: ఏది చేసినా అందుకో.
0: Whatever is given.
1: ఏది ఇచ్చినా అందుకో.
0: Whatever is given.
1: మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు.
0: Don't discriminate whether it's good or bad.
1: నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును.
0: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఇట్ మైట్ నాట్ బి బ్యాడ్.
1: రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును.
0: బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి గుడ్.
1: మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి
0: ద వన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా
1: డాక్టర్ క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు.
0: డాక్టర్ గివ్స్ హిమ్ క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది.
0: ఇట్స్ వెరీ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి. కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి.
0: Though the taste is bitter, but it will improve your health.
1: అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది.
0: ఇట్ ఈస్ ప్రాపర్ క్యూర్ ఫర్ మలేరియల్ డిజీజ్.
1: కనుకనే ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ మే ఫైండ్ సర్టన్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
1: కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దీస్ ట్రబుల్స్.
1: ఈ కష్టానికి మనం ఏమాత్రం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ది డివోషన్.
1: అనేక మంది మహనీయులందరూ కూడా అనేక కష్టములు పడి అనేక విధములు శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు.
0: Many great noble souls have undertaken penance facing all troubles and turmoil.
1: Pleasure is an interval between two pains. Rendu badhalu madhyalone sukham untundali.
0: Pleasure is an interval between two pains.
1: Badhalu lekunda manaku sukham manaku praptinchadu.
0: You cannot have happiness without pain.
1: Kaka ee badhala vallane mana sukham kudanu praptistundi.
0: Out of the pain only you will have pleasure.
1: Pilachi aduga cheraku pettuna bellambu.
0: By mere asking the sugar cane, will it serve you the jaggery?
1: Tippivatti rasamu peelchakunna.
0: You have to squeeze it, extract the juice.
1: Oka vajramulaina kodanu manam aneka kotalu kosinappude daniki sariyina viluva labhistundi.
0: Even the diamond, you have to cut it across several faces to make it shine.
1: Cutting cheyakapothe daniki sariyina viluvine raadu.
0: If you don't cut the diamond, it will not have value.
1: Oka bangaruleina manam nippulo vesi kalchi chuttuto vesi kotti aneka cutting chesinappude deeniki oka sundaramaina nagaga tayaravutundi.
0: So gold has got to be burnt in fire, it must be hammered.
1: Kanukane manavattam aneetundi oka divyatvanni క్రమక్రమేణ మనం కొన్ని కష్టములకు ఓర్చుకుని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది.
0: Therefore if you face with all resistance all the sufferings and the problems and the blame on the way you will have that eternal divine bliss.
1: సులకంగా మనం భావించరాదు.
0: You should not take it mistaken in another way.
1: సులకనగా
0: యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఈజీ వే, లైటర్ వే.
1: కానీ అది చాలా పవిత్రమైనటువంటి,
0: బట్ ఇట్స్ హైలీ సీక్రెట్.
1: సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపియర్ టు బి సింపుల్.
1: అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును.
0: ఇట్ మే అపీర్ టు బి ది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్,
1: కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము.
0: బట్ ఇట్స్ సంథింగ్ బియాండ్ ద వరల్డ్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ అటైన్ సచ్ డివైన్ లవ్.
1: చెప్పాను, ఆత్మకు పుట్టినటువంటిది అహం.
0: అహం ఇస్ బాండ్ టు ఆత్మ.
1: ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు.
0: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
1: మనసుకు పుట్టినటువంటిది వాక్.
0: అండ్ ది వర్డ్ ఇస్ బాండ్ టు దిస్.
1: కాబట్టి వాక్ మనసు బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ వర్డ్
1: మనసు అహం బిడ్డ. మనసు అహం బిడ్డ.
0: అండ్ ది మైండ్ ఈస్ ది సన్ ఆఫ్
1: అహము. ఆత్మ బిడ్డ.
0: అహం ఇస్ ది సన్.
1: కాబట్టి ఆత్మకు అహం సన్.
0: అండ్ దేర్ ఫోర్ అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్.
1: ఆత్మకు వాక్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వర్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, ఈ ముగ్గురు నలుగురు కూడా ఒక ఆత్మ సంబంధమే.
0: దేర్ ఫోర్ ద ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ బిలాంగ్ టు సేమ్ ఆత్మిక్ ఫ్యామిలీ. అందరి
1: యందు కూడా ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమ తత్వము.
0: సిన్స్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్, ఇట్ ఇస్ ట్రూ లవ్.
1: ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు.
0: దేర్ మే బి ఏ పర్సన్ విదౌట్ ఎనీథింగ్ బట్ యెట్ నన్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఆత్మ.
1: సర్వుడు యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్?
1: అదే సత్ చిత్ ఆనందం.
0: దట్ ఈస్ సత్ చిత్ ఆనందం.
1: అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు.
0: దట్స్ వాట్ వి కాల్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్
1: గాడ్. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఇన్ ఆల్.
1: కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం.
0: బట్ వీ ఫర్గెట్ దిస్ కాన్షియస్నెస్ బట్ వీ గో బై కాన్షియన్స్.
1: కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ది కాన్షియస్నెస్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ది ఎయిర్ అరౌండ్.
1: మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ది ఎయిర్ అరౌండ్.
1: అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కాంట్ సీ, కెన్ యూ డినై దట్?
1: నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా?
0: సిన్స్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, కెన్ యూ నెగేట్ ఇట్?
1: అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కాంట్ సీ, యూ కెనాట్ డినై ద ప్రెసెన్స్. నీవు
1: అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు.
0: బికాజ్ యూ కెనాట్ క్యాచ్ ఇట్, యూ కెనాట్ డినై
1: ఇట్. ఉన్నది, ఉన్నది, ఉన్నది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్.
1: దీనిని బీయింగ్, బీయింగ్, బీయింగ్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్.
1: ఈ బీయింగ్ నే సత్ అన్నారు.
0: దిస్ బీయింగ్ ఈజ్ సత్.
1: అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: విచ్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ.
1: ఇది వచ్చి పోయేటువంటిది కాదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నార్
1: గోస్. రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్.
0: ది సత్ ఇస్ ది డివినిటీ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: ఇట్టి తత్వాన్ని ఎక్కడ నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ ఇట్ వుడ్ గో సమ్వేర్.
1: నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు.
0: వి సే దట్ గాడ్ మానిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి భావములు.
0: ఇట్స్ వరల్డ్లీ ఫీలింగ్.
1: ఎక్కడ నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి?
0: వేర్ ఫ్రమ్ హస్ హి కమ్ టు?
1: ఎక్కడ నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు.
0: హి హస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్.
1: అక్కడే ఉన్నాడు.
0: హి ఇస్ ప్రెసెంట్ దేర్.
1: నీ యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది.
0: వెన్ వన్స్ యువర్ హార్ట్ ఇస్ సేక్రెడ్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్.
1: అంతే కాని రావటం పోవటం లేదు.
0: గాడ్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: మీకందరికీ తెలుసును,
0: యు ఆల్ నో,
1: ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు.
0: ధ్రువ ఇస్ 5-year-old బాయ్.
1: అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు.
0: హి హస్ నో ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: అలాంటి వాడు విశ్వాసం చేత, నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ హి హస్ అండర్టేకెన్ పెనెన్స్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ దేర్.
1: పెద్దల మాటలు మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు.
0: ధ్రువ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నారద.
1: ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది.
0: దట్ వెరీ ఫెయిత్ గేవ్ హిమ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ బాలుడు,
0: బట్ ఎ బాయ్,
1: లౌకికం తెలియనటువంటి వాడు.
0: హి డజంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది వరల్డ్.
1: ఈ విష్ణు వచ్చి, నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
0: విష్ణు అపియర్డ్ అండ్ ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ డు యు వాంట్.
1: బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానంకే మీరు వచ్చారు.
0: ధ్రువ ద బాయ్ రిప్లైడ్, యూ హ్యావ్ కమ్ హియర్ టు దిస్ ప్లేస్ నోయింగ్ వేర్ ఐఎమ్.
1: నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు?
0: ధ్రువ సెడ్, ఓ గాడ్, యు నో వేర్ ఐ యామ్, వేర్ ఐఎమ్ డూయింగ్ పెనెన్స్, బట్ డోంట్ యు నో వాట్ ఐ ఆస్క్ ఫర్?
1: భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు.
0: గాడ్ ఈస్ నాట్,
1: ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ నాట్ ఇల్లిటరేట్, హీస్ నాలెడ్జబుల్.
1: నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
0: God said, "Oh boy, I know where you are, what you are doing."
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, moodu okati kavali.
0: There should be harmony of thought, word and deed.
1: Appude nenu mee avishtanni nervechadaniki samsiddhanga untanu.
0: Then I am ready to fulfill your desire.
1: Neevu inti daggara bhagavantuni darshinchi chesi atanni praaptinchi atanni daggara nunchi naa tandri todapaina kurchuneetundi varamunu teesukoni ostavani neevu akkada cheppavu.
0: At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, that will sit on the lap of the father.
1: Talachinattuga tapas chesavu
0: and you did penance as you thought.
1: Kani aa tapasuku aa yokka sankalpamulaku taginatundi matalu unda leda anetundi nenu parikshinchali.
0: I should test whether you speak appropriate your thought and penance.
1: Dhruvudu cheppadu swami.
0: Dhruva said, swami,
1: nenu edo oka chinna pinkutu okka deeni kosam vetukutu vachanu.
0: రాజముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. స్వామి, ఐఎమ్ సర్చింగ్ ఫర్ గ్లాస్ పీస్.
1: ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
0: ద వరల్డ్లీ థాట్ హస్ టు సిట్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద ఫాదర్, హి హస్ నో వాల్యూ.
1: నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి.
0: బట్ యువర్ డివైన్ దర్శన్,
1: ఆ గాజుముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజుముక్క నాకు అక్కర్లేదు అన్నాడు.
0: ఇస్ ఇట్స్ మై గుడ్ లక్ ఐ కుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ డైమండ్ ఇన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ డోంట్ వాంట్ దిస్ గ్లాస్ పీస్.
1: చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ.
0: And there that point was caught by
1: sankalpinchadam okati,
0: your thought is one,
1: aacharinchadam okati,
0: practice is one,
1: ee rendu okati ayipoyinayi,
0: both are one.
1: Kaani koratam matram marokati korutunnavu,
0: but the prayer is separate.
1: Ee moodintulo rendu okati ayindi, okati okati ayipoyindi.
0: Among the three, two are one, one is separate.
1: Kaabatti rendu unnatundi the majority.
0: So majority go by the two.
1: Daniki rendu votes vachayi, deeniki okka vote vachindi.
0: One secure two votes, the other one single vote.
1: Kaabatti rendu votes vachinayi kaabatti neevu tirigi rajyam poi yeripomani cheppina vaani nippu pampinchadu.
0: So as that one, because of two votes, better you go back and rule the kingdom.
1: Chusara trikarana shuddhi,
0: the harmony of the three.
1: ప్రతి భావమునకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు.
0: ఫర్ ఎవ్రీ ఫీలింగ్ గాడ్ విల్ థింక్ ఆఫ్ ది ప్యూరిటీ.
1: ఈ థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి అబ్సల్యూట్ సింథసిస్. వన్ ఇస్ ద థాట్స్ అండ్ యాక్షన్స్.
1: అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు.
0: యు ఆస్క్ ఫర్ వన్ థింగ్ అండ్ యు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇట్స్ నాట్ గుడ్.
1: కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపడికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దారిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే.
0: దో ధ్రువ హ్యాస్ టేకెన్ దట్ స్ట్రాంగ్ పెనెన్స్ విత్ సీక్రెట్ థాట్స్, యెట్ హీ కుడ్ నాట్ మేక్ ఫుల్లీ మేక్ యూజ్ ఆఫ్ ది డివినిటీ.
1: చాలా పవిత్రంగా ఉపయోగ పెట్టుకోవాలి.
0: బికాస్ హిస్ టాక్ ఇస్ అట్ వేరియన్స్ విత్ అదర్ టు.
1: ఈ వాక్ మైండ్ యొక్క బిడ్డ.
0: దేర్ ఫోర్ దిస్ టాక్ ఈజ్ ది సన్ ఆఫ్ ది
1: మైండ్. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది.
0: Mind gets polluted because of thoughts.
1: కర్మనే తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి.
0: And therefore the thoughts have come to the son.
1: న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ భావములు వచ్చిండాలి మనసుకు.
0: So mind should have the thoughts of the Brahman.
1: రాలేదు.
0: No, it hasn't happened.
1: కర్మనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకడు కావచ్చు.
0: So when father is in one way,
1: సంబంధమేమో కొడుకు తండ్రే.
0: In fact he is the son to the father.
1: ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు.
0: ప్రహ్లాద్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు.
0: హిరణ్యకశిపు ఇస్ వికెడ్.
1: అలాంటి దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు.
0: అండ్ టు దట్ వికెడ్ మ్యాన్ హి కుడ్ హావ్ ఎ ప్రెషస్ జెమ్ ఆఫ్ ఎ సన్ ప్రహ్లాద.
1: కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు.
0: హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపు హేట్స్ నారాయణ.
1: రూపనామమును నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు గోస్ బై ది నేమ్ అండ్ ఫామ్.
1: నామ రూపముల చేతనే మగ్గమైనటువంటి వాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ the one after the formless, attributeless aspect of the divinity.
1: Nama roopamulu undinappatikini vaatini manam tyagam cheyali.
0: Though it has the name and the form, but we have to sacrifice.
1: Ye naatikaina ee deham tyagam ayyetundi.
0: One day or other the body has got to be sacrificed.
1: Kaani tyagam ante emiti?
0: What is sacrifice?
1: Kevalam tyagam, deha bhavam tyagam cheyatam kaadu.
0: Is not giving up the body.
1: Aalukidallu vadalatam kaadu.
0: Is not leaving the
1: aasti paasthulu vadalatam kaadu.
0: Is not giving up properties.
1: Ee deenni tyagam cheyali.
0: What is to be sacrificed?
1: Manavuni aavarinchinatvanti yokka raaga dvesha asuyadulu tyagam cheyali.
0: One has to sacrifice these three, the attachment, the jealousy and ego.
1: Ee moodintini aavarinchinatvanti manavattam.
0: And the human,
1: ee aavarinchina dane dooram chesukunte aanandam manaku praaptistundi.
0: Humanity is encompassed by these three, the covering. One has to throw it aside.
1: కన్నుకు పొర వచ్చింది.
0: సపోజ్ ఐ
1: పొరను తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది.
0: ది ఐ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ కేటరాక్ట్.
1: దృష్టిని ప్రత్యేకంగా విధంగా సంపాదించుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ న్యూ విజన్.
1: నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద హార్ట్ ఇస్ కవర్డ్ బై ద
1: వాటిని అటాచ్మెంట్ హేట్రెడ్. ఇదే త్యాగం.
0: Giving it up, these three is sacrifice.
1: Tyagam ante edo aastipaastulu vadatam kaadu.
0: Not giving up properties.
1: Durgunalu manam dooram cheskovali.
0: You have to give up bad qualities.
1: Ee durgunalu dooram cheskunnappudu mana yendu aatma tattvam sahajanga aaviri bhavistundi.
0: When once you get away from the bad qualities, you will have the realization from the spirit.
1: Adi nee right.
0: That is your right.
1: Kanukane manavattvam anetundi madhavan nunchi puttinatundi.
0: So human being is the product of God himself. He originated from the divine. Having come from God, he forgets God.
1: మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి.
0: All clouds are born of the sun.
1: మేఘము తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: Clouds cover the very sun.
1: కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే.
0: బట్ ద సన్ హ్యాస్ నో హేట్రెడ్ ఆన్ ద
1: క్లౌడ్. ఇవన్నీ ఏమిటి ఈ మేఘములు, పాసింగ్ క్లౌడ్స్, కొంతలో కదిలిపోతాయి, దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం?
0: The sun feels so not to have a kind of any anger because clouds will pass off.
1: కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు, దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times our heart is covered by means of bad
1: thoughts. ప్రకాశించేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి.
0: And therefore the love that shines is covered by jealousy.
1: అప్పటిలో శాంతిని వహించాలి.
0: Then we should maintain peace.
1: ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి.
0: When we are peaceful, the clouds will pass off.
1: ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి.
0: Clouds have come here because of the wind, and the same wind will take them out.
1: మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము.
0: The clouds have come here, they will vanish because of the wind.
1: ఆ పెనుగాలియే మన ప్రేమ తత్వము.
0: That whirlwind is the spirit of love.
1: ఆ ప్రేమనే గాలి వీచినప్పుడు
0: when once there is the wind of love,
1: nu padigittuntai
0: all clouds will go.
1: Aavarinchina meghamulu kuda nu kadiripothuntai
0: all clouds will go.
1: Premaku asadhyamainatundi yokka karyam ee jagatlo lene ledu.
0: There is nothing that you cannot accomplish without love.
1: Deninaina sadhinchalekapovachunu.
0: You cannot achieve anything.
1: Ani prema cheta sadhinchaleinatundi prakruti lene ledu.
0: There is nothing you cannot
1: achieve.
0: Sarvamunu
1: prema cheta sadhinchavachunu.
0: Everything you can achieve with this
1: kalukane prema ishwara hai ishwara prema hai. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: God is love, love is God. We should know the spirit of unity between the two.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: So we have to develop this love.
1: నీ బాధలు నీకు ఎంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడాను అట్టివే అని నీ విశ్వసించాలి.
0: You should consider the difficulties of others as your own.
1: నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడాను వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి.
0: You should know the truth that you love yourself and so also the other one.
1: కనుక ప్రతి ఒక్కదానికి కూడాను నీకు నీవు పోల్చుకోవాలి.
0: So you have to take your own experience.
1: అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని.
0: దట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ.
1: ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సెల్ఫ్ ఎంక్వైరీ?
1: తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద నంబర్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
1: తన భావం ఎట్టిదో పరుల భావం కూడాను అట్టిదే.
0: As is your feeling, so also the feeling of others.
1: నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడాను అట్టివే.
0: As is my suffering, so also the suffering of others.
1: నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే.
0: As is my misery, so also the grief of others.
1: నా ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడాను అంత పరిశుద్ధమే.
0: I consider myself pure, so అన్నింటిని కూడాను
1: పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి.
0: And we should go by this measure of sacred love.
1: అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
0: Then there is no scope for hatred.
1: ఇంకా అసూయకు అదనే స్థానం లేదు.
0: Then no scope for jealousy.
1: కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను.
0: Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure love. You should have selfless love.
1: నిరహంకారమైన ప్రేమను.
0: And the love which is egoless.
1: మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop that.
1: ఇదే నిజమైనటువంటి భక్తి.
0: This is the true devotion.
1: అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణగింపజేసేదానికి ఇవన్నీ సోపానములు.
0: Therefore, the other acts like worship, the meditation, other rituals will make your mind steady, that's all.
1: ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము.
0: In order to climb up the staircase, you will have the ladder there.
1: ఈ ladder పైన దానికి కర్చుకొని ఉండాలి, కింద భూమికి ఆధారంగా ఉండాలి.
0: The ladder should lean on the top.
1: అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు.
0: Then only it is possible to climb up the steps.
1: కింద ఉన్నటువంటి ఒక ఆధారమే విశ్వాసము.
0: The lower end is the basis of faith.
1: ఆ విశ్వాసం పైన ఈ ladder ను ఆధారం చేసుకోవాలి.
0: So the ladder should just be based on this.
1: పైన టాప్ కర్చుకున్నటువంటిది ప్రేమ.
0: The top one leans on love.
1: కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనప్పుడు మనం ఎక్కిపోవచ్చు.
0: Therefore with the faith and love you can climb up to any extent.
1: ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం ల్యాడర్ని ఎక్కలేము.
0: Without these two you can never climb the ladder.
1: ఒకవేళ ఆ విధంగా ల్యాడర్ని ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యము.
0: Even if anyone tries you will find it impossible.
1: ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి.
0: You should have the basis here and also the top one, the clean
1: విశ్వాసము. గాఢమైన విశ్వాసం ఉండాలి.
0: You should have strong faith.
1: తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ లవ్.
1: ఈ రెండింటిని మనం సంపాదించుకుంటే ఏ జప ధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు.
0: వన్స్ యూ హ్యావ్ దీస్ టూ యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: ఈ జప ధ్యానములన్నీ దేనికోసమని?
0: వాట్ ఫార్ ఆల్ దిస్?
1: ఈ రెండింటిని పొందే కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్.
1: అవి రెండే మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జప ధ్యానములు మనకెందుకు?
0: దెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ టూ వై షుడ్ యూ నీడ్?
1: దేనిని వెతకాలని పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే.
0: The one you are in search for is waiting at your doorstep.
1: చాలా మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేది చేయనక్కర్లేదు.
0: Many say they are in search of God. You don't need to search.
1: సర్వత పాణిపాదం తస్ సర్వతోచే శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమావృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, why do you need to search for him?
1: మొట్టమొదట నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా?
0: First, in the first instance, do you search for yourself?
1: నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు.
0: You don't.
1: ఒకవేళ నిన్ను నీవు వెతుకుతున్నావు అంటే నీవు పిచ్చివాడేవి.
0: If you say that you are in search of your own self, others will take you.
1: అదే విధంగా భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే.
0: When you, if you say that you are in search of God,
1: భగవంతుడు నీ వెంటనే గంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: God is with you, in you, above you, below you, around you, everywhere.
1: భగవంతుడవు.
0: You are God.
1: You are God.
0: You are God.
1: God. You are God.
0: You are God.
1: కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకుని నేను పలాని వాడిని పలాని వాడిని అని నీవు చెప్పుకుంటున్నావు.
0: బేసింగ్ ఆన్ యువర్ బాడీ ఇన్ ది వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్ యు యు ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్.
1: అనేక మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ చాలా పెద్దది.
0: Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am I?
1: జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి.
0: There are so many words there.
1: కానీ అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుంది?
0: What is the meaning in finding this question, who am I?
1: ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం.
0: We generally ask if anyone comes to you, you'll say, who are you? Where have you come from?
1: అందరినీ ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు.
0: యూ క్వశ్చన్ ఎవ్రీబడి బట్ యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఎమ్ ఐ వేర్ డు ఐ కమ్ ఫ్రమ్.
1: నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది.
0: దెన్ వన్స్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ఏబుల్ టు నో అదర్.
1: కనుక ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: సో ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి?
0: What is required for
1: first confidence kavali?
0: First self confidence is required.
1: ee confidence valane satisfaction vachestundi.
0: Out of the confidence you will have satisfaction.
1: ee satisfaction valane sacrifice chestavu.
0: The satisfaction will lead
1: to sacrifice valane realization vastundi.
0: Out of the sacrifice you will attain realization.
1: First self confidence the foundation.
0: So self confidence is the foundation.
1: Self satisfaction is the wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is the roof.
0: Self sacrifice is the roof.
1: Self realization is the life.
0: Self realization is the life.
1: ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు.
0: వితౌట్ ఫౌండేషన్ ఇస్ నాట్ పాసిబుల్ టు
1: గోడ లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
0: వితౌట్ వాల్స్ యూ కెనాట్
1: లివ్ దేర్. లేకపోతే మనం నివసించలేము.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్ లివ్ దేర్.
1: కనుకనే మొట్టమొదటి నుంచి నీ ఫోర్ స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ నో ఆల్ దీస్ ఫోర్
1: స్టెప్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్.
0: Self confidence is first.
1: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ సీ దట్ ఇట్ విల్ ఆల్వేస్ బి
1: స్టేబుల్. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ లైఫ్ అంత విశ్వాసాన్ని పెంచుకోవాలి. కాన్ఫిడెన్స్ వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్
1: విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ ఎంజాయ్ ద బ్లిస్.
1: ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ ద బ్లిస్ఫుల్ స్టేట్
1: ఆనందం నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు.
0: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ లైక్ ఐ అండ్ మైన్ అండ్ థైన్.
1: అప్పుడే అన్నిటినీ త్యాగం చేస్తావు.
0: దెన్ యూ విల్ గివ్ అప్ సక్సెస్.
1: ఎప్పుడు త్యాగం చేస్తావో త్యాగేనేకి అమృతత్వ మానసహు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసహు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ మనం చేయలేకపోతున్నాం.
0: బట్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ అభిమాన మమకారములు రెండు కట్టివేసింది.
0: ఇట్స్ ఓన్లీ ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్ దట్ బైండ్ యు.
1: రెండే మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి.
0: దీస్ టు విల్ టేక్ యు టు హెల్.
1: అందుకోసమని ఎవరో చెప్పారు.
0: Therefore it is
1: said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని.
0: వి సే ద గాడ్ ఆఫ్ డెత్ యమ విల్ డ్రాగ్ ఎవ్రీ సోల్ విత్ ద రోప్.
1: భగవంతుడు ఇన్ని విధాలుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే.
0: When God has created all these things, all creatures, Yama drives out the body.
1: తీసుకోవడానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు?
0: To take away so many lives, where do you find the rope factory for Yama?
1: ఈ రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు.
0: Well, he has not.
1: ఎక్కడ నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు.
0: He is not bringing ropes from anywhere.
1: అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు.
0: One rope is attachment, another is possessiveness. These two are intertwined.
1: ఈ అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి.
0: And they will just tie up your neck ultimately.
1: అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి.
0: That will bring the end.
1: కనుకనే
0: so,
1: మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంత కష్టములు అందిస్తున్నాడని కానీ, సుఖములు కొని తెచ్చుతున్నాడని కానీ భావించరాదు.
0: We should not consider
1: సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు.
0: We should consider for pleasure and pain our thoughts are the cause.
1: మంచి చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు.
0: Good and bad depend upon our thoughts.
1: కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు.
0: No one is separately.
1: వారి వల్ల మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి.
0: We'll have low satisfaction when we feel so-and-so is responsible for our
1: pleasure. అల్పతృప్తులకు మనం ఏ మాత్రం కూడా లొంగిపోరాదు.
0: We should never submit ourselves to
1: అన్నిటికీ మనమే కారణం.
0: For everything we are responsible.
1: మంచి చెడ్డలకు మనమే కారణం.
0: For good and bad.
1: సుఖ దుఃఖములకు మనమే కారణం.
0: For pleasure and pain.
1: లాభ నష్టములకు మనమే కారణం.
0: For profit and
1: loss. నిందాస్తుతులకు మనమే కారణం.
0: For everything we are responsible.
1: అన్నిటికీ మనమే కారణం.
0: For everything we are responsible, the main cause.
1: కనుక మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు.
0: And once we feel that we are the main cause, we don't need to have fear.
1: ఎవరితోనూ కష్టం లభిస్తుంది అంటే భయం ఉండాలి.
0: And once you feel that troubles are because of others,
1: nirbhayam,
0: you will be fearful.
1: Nirbhayam. ఎప్పుడు వస్తుంది నిర్భయము?
0: When you will be fearless.
1: పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది.
0: When there is total love, you will be fearless.
1: దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది.
0: When there is no love, you will be fear stricken.
1: మనలో దోషములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any
1: mistake. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ, is it good or bad, is it right or wrong అని డిస్క్రిమినేషన్ చేయి.
0: For every action, discriminate there whether it's right or wrong, good and bad.
1: Time తీసుకో.
0: Take time.
1: తొందర పడవద్దు.
0: Don't be in a
1: hurry. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: So never be in a hurry. Discriminate.
1: Tundra paatavaddu. Edu vachinappudiki shaanthanga nee undu.
0: Anything may come. Devani
1: smarinchu.
0: Think of God.
1: దైవ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ డివైన్ లవ్.
1: ప్రేమని నీకు అమృతంగా మారిపోతుంది.
0: ద వెరీ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్.
1: ఆ దుఃఖమును దూరం చేస్తుంది.
0: అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ద మిజరీ.
1: అంకితం చేస్తుంది.
0: అండ్ దెన్ దట్ విల్ మేక్ యూ సరెండర్.
1: ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు.
0: This is the proper education
1: we can.
0: The worldly education we can have.
1: కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: This is also physical secular education.
1: ఇది ప్రవృత్తి మార్గములో మనం జీవించడానికి ఆధారమే.
0: This is very basis for our external worldly life.
1: సుఖీంప హేమతారక విద్య, పరమను సుఖీంప బ్రహ్మ విద్య.
0: Therefore worldly knowledge for this worldly life.
1: ఈ రెండు విద్యలు ఉండాలి. ఈ రెండు విద్యలు ఎట్టివి?
0: What sort of
1: negative positive వంటివి?
0: They are like negative and positive.
1: ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడాను నెగటివ్ నెగటివ్ నెగటివ్.
0: All this worldly education is negative.
1: కనుకనే మన హృదయం నుండి కూడాను నెగటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము.
0: Therefore we filled our hearts with the negative
1: thoughts. కానీ ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము.
0: But we expect positive from God.
1: Impossible.
0: It is impossible.
1: కారణం ఏమిటి?
0: What the reason?
1: నెగటివ్స్ నింపుకుంటున్నాము.
0: Because you filled with
1: negative thoughts ఏ వస్తున్నాయి.
0: Therefore you get negative thoughts out of it.
1: పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు అధికారం ఉంది?
0: How you expect the positive?
1: నీకు అధికారం లేదు.
0: You have no right.
1: నీ మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో.
0: Therefore fill your heart with the positive.
1: అప్పుడు అన్ని కూడాను లభిస్తాయి.
0: Then you will have everything.
1: కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి.
0: Therefore worldly knowledge relates to the physical and
1: mental world. పరతత్వానికి సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య.
0: Therefore spiritual knowledge will give you liberation.
1: దానికి ఎట్టి అభ్యంతరములు లేవు.
0: It has no objection whatsoever.
1: ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటి ప్రవేశించాలి.
0: We have to lead our life in between these two.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు.
0: Many of you play football.
1: ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి.
0: There is a system in this football game.
1: అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు.
0: On one side one team 6, another team 6 this side.
1: కానీ లాస్ట్ లోపల రెండు గోల్లు పెట్టుకుంటారు.
0: Last there will be goal at the end.
1: ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు.
0: There will be one limit this side, another limit other side.
1: ఈ రెండింటికి మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది.
0: When the ball goes in between the two, it's a goal.
1: అదే విధంగానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: Likewise,
1: ఆరు మంది ఒకవైపు ఉంటున్నారు.
0: ఆల్ దీస్ సిక్స్, ద యాంగర్, ద లస్ట్ అండ్ ద గ్రీడ్.
1: ధర్మ శాంతి, సత్య ధర్మ శాంతి, అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడా ఆరు ఒక తట్టు ఉంటాయి.
0: సిక్స్ ప్లేయర్స్ ద అదర్ టీమ్ కంప్రైజ్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్.
1: వీరు వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు.
0: Both the teams kick this ball of life on both sides.
1: Kani satyamu ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య పరమును సుఖింప బ్రహ్మ విద్య ఇదే మన లిమిట్లు.
0: Therefore the goals, the limits are one is
1: physical
0: education,
1: another is spiritual education. Life అనేటువంటి బాల్ కొట్టితిమా మనం గోల్ అయిపోయినాం.
0: Therefore if you kick the ball that passes between the two, it's the goal.
1: కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు.
0: But if it crosses the boundaries, even if it goes to one furlong, it's out but not goal.
1: కనుక ఈ ప్రాప్తమైనటువంటి విద్యను చదవండి.
0: Therefore study the worldly
1: knowledge. దాంతో కూడిన ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి.
0: And good, have good positions.
1: కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి.
0: బట్ ఆల్సో లెర్న్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం
0: ఆఫ్ ఆల్ ఇట్స్ ఓన్లీ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: లౌకిక విద్యలన్నీ చిన్న చిన్న కాలువల వంటివి నదుల వంటివి.
0: ది సెక్యులర్ నాలెడ్జ్ ది వరల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ లైక్ ఎ లేక్ అండ్ రివర్
1: చేరేది ఎక్కడ సాగరము సముద్రానికి చేరిపోతుంటాయి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్
1: నదీనాం సాగరో గతిహి.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: ఆ సాగరమే గతి.
0: సో దట్ ఓషన్ ఇస్ అల్టిమేట్.
1: మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే రిసీవ్ అల్టిమేట్లీ యూ మస్ట్ మర్జ్ ఇన్ దట్ ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఆ విశ్వాసం చేత
0: with that faith
1: ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత
0: with that determination
1: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: develop love.
1: ప్రకృతిని మనం ఏమాత్రమూ విమర్శించకూడదు.
0: నెవర్ క్రిటిసైజ్ ద వరల్డ్.
1: ప్రకృతిని ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ గివ్ అప్ ద నేచర్.
1: భగవత్ స్వరూపమే.
0: ఇట్స్ ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: ఈ ప్రకృతి అంతా కూడా కార్యస్వరూపము.
0: ద హోల్ నేచర్
1: పరమాత్మ కారణము.
0: గాడ్ ఇస్ ది కాజ్.
1: కారణ కార్య సంబంధమే ఈ ప్రపంచము.
0: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: మీరు చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్.
1: ఈ విధంగా దైవత్వాన్ని చూడడానికి అంటి ఎందుకు అణువణువులు కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు.
0: యూ కెన్ సర్టన్లీ ఎక్స్పీరియన్స్ డివినిటీ in every atom in this life.
1: Kana
0: but
1: kevalam laukika vidyalatone mana jeevithanni antyam gaavinchukodadu.
0: We should not end our lives learning the formal physical education only.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: Vidyarthula. నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
2: లైఫ్ టుడే ఇస్ హైలీ కన్ఫ్యూజ్డ్.
1: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
2: దే ఇంటర్ప్రెట్ అండ్ గివ్ వేరియస్ మీనింగ్స్ టు దిస్ వెరీ వర్డ్ గాడ్.
1: దినము కానటువంటిదే దైవము అని నేను ఒక అర్థం.
2: దట్ విచ్ ఈస్ నాట్ దినము ఆర్ ఎ డే ఈస్ గాడ్, దైవం.
1: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
2: The true meaning of daivamu God is velugu, light.
1: Ee velugu prati manavuni yendu kuda untunnadi.
2: This light is in everyone.
1: Velugu, kaanti, prakashamu ee vidhamainatundi deepa sambandhamainatundi yokka roopanto bolchukuntu vacharu prachin.
2: Ancients compared this with words like light, effulgence, radiance, brilliance and so on.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
2: This very light changes into darkness and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
2: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
2: This is also called the ignorance and wisdom.
1: Chikati yokka pratibhavame velugu.
2: It's the darkness that takes one to the light.
1: Velugu yokka pratibhavame chikati.
2: The light converts itself into dark.
1: Vitini antaratmanandu vedanta paribhashayandu abhavamu annaru.
2: This in Vedanta is called abhava.
1: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
2: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
1: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
2: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
1: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
2: ప్రేయింగ్ గాడ్ విత్ భావ ద ఫీలింగ్ ఇస్ వన్.
1: గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
2: Considering God full of attributes.
1: Leela cheta inkoka vidhanga bhavinchatam okati.
2: Taking all leelas of God.
1: Naamam cheta maroka vidhanga bhavinchatam okati.
2: Chanting the name of God is the fourth one.
1: Kanukane bhagavat prarthana yandu leela prarthana, guna prarthana, bhava prarthana, sankirtana prarthana.
2: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
2: Following these four paths, man understands the reality.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటికీ కూడాను హృదయమే మూలస్థానము.
2: For all these four, the feeling, the form, the name and the singing, the heart is the center.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపములు కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికీ ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహమనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the base of the body
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లే slow and steady wins the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కూడాను గడియారం పెండిన వలె అటు ఇటు మనసును చెలింప చేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కూడాను అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: This body, the pleasure, the joy, the pain, the difficulties, they're all temporary.
0: అస్థిరం యౌవనం ధనం. యౌవనం ఇది కూడా అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వరే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 rupees నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: You watch the 100 rupee currency note on hand.
0: This is my 100 rupees note అంటావు.
1: He said, this is my 100 rupee note.
0: నీ ముఖాన్ని చూసి 100 rupees నవ్వుతుందట.
1: This very same 100 rupee note will laugh at you.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: Mad cat, how long will I stay with you?
0: బజారు పోయిరా, నేను వెళ్ళిపోతున్నా నీ వెంట.
1: Go to the market, I will leave you immediately.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ముఖాలు ఎన్ని ముఖాలను చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీరు పిల్లలు వాచ్ చేయండి.
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: As ants move in a row in a regular sequence on a stone or a boulder, there is left a track.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్ వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నేను ఈ వివాహం జరిగిన తర్వాతనే హీఈస్ మై వైఫ్ అంటాను.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ హీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే హీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంతకు
0: పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా నువ్వు కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల భాగ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టకపురము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది, మనం మరణించిన తర్వాత కూడా ఉంటుంది సత్యం.
0: Truth was there before we were born, it will be there during our lifetime thereafter. Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటిది ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass on?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవము.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: Is not the one newly bought.
1: అయితే
0: however,
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని,
0: because things that will stay permanently, what are those things that will pass on?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవము.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.

0: in my solitude.
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క ప్రదర్శములకు భావిస్తున్నారు.
0: దే టేక్ డిస్టార్టెడ్ వర్షన్ టు ది సాలిట్యూడ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇన్ ఏ రాంగ్ వే.
1: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is a loneliness, ఏకాకి.
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనం ఏకాంతంగా ఉంటాం, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
1: అది కాదు ఏకాంతం.
0: It is not solitude.
1: అందరి మధ్య ఉంటుండు.
0: Be amidst all.
1: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
0: You sit in the street, on street.
1: నీ యొక్క సమావేశంలో కూర్చో.
0: You sit in an assembly.
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ.
0: Wherever you are.
1: నీ మనస్సు దైవం పైన నగ్నం కావటమే ఏకాంతం.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: నీ యొక్క దేహం కానీ, నీ యొక్క భావం కానీ, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రము మనస్సు చెలించకూడదు.
0: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్. ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come out
1: of the way. ఒక మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various ways.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపై అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడి. And meditate and concentrate on God.
1: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: That which comes out as brilliance is love.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
0: The branches rub against each other.
1: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: అదే విధంగానే
0: లైక్ వాయ్
1: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
0: లైక్ వాయ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ వుడ్ నేచురల్లీ లీడ్ టు ద
1: దైవం నుంచి వచ్చే ప్రేమకు, లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: Chanikamainatvanti
0: they are all momentary.
1: Kadiripoyyatvanti
0: they pass off.
1: Tiramukanatvanti
0: they are not steady.
1: Avanni paaripoyyatvanti jaaripoyyatvanti oodipoyyatvanti
0: they will run away, they will drop down, they are sure to decline.
1: Kaani neeku daivamunku madhyanunnatvanti sambandham ye maatramo chelinchetundi kaadu.
0: But the divine relationship between you and God,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: It cannot be deluded.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have
1: సమస్తము
0: వారికి eternal truth
1: స్వాధీనమైపోయి ఉంటాయి.
0: Will have under their control everything on earth.
1: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Chagaraj also said,
1: Rama,
0: Rama.
1: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
1: ఎందుకు ఈ కనులు?
0: వై?
1: పురందర్ దాస్ కూడా చెప్పాడు.
0: పురందర్ దాస్ ఆల్సో

0: పులేలరా, కంటి పులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు, నిన్ను చూడని కన్నులు?
1: What for, why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Aya Suradasu, ekkadiki velutunnaru?
1: He says, Suradasu, where are you going?
0: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him,
0: who are you? Cowboy.
1: Nenu cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasuvulu meepeyatunti vaadu ani okati.
1: The one who will be rearing cows.
0: Govullu kaapadetunti vaadu okadu gopaludu. Atanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: you
1: I am?
0: Cowboy, he said.
1: You are a cowboy.
0: Cowboy, when you get there, so?
1: How do you know that I am a cowboy?
0: You have told me.
1: You yourself said.
0: I think you are a cowboy, you know. But do
1: you know what sort of cowboy I am?
0: I am Gopalani.
1: I am Gopala.
0: నీవు గోపాలుండి ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గో టు ద ప్లేస్ వేర్ ద్వారకలో
0: ఉన్నాడు గోపాలుడు.
1: గోపాల ఇస్ దేర్ ఇన్ ద్వారక.
0: కనుక నీవు ఎక్కడ ఉన్నాడో చూస్తాని నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: Shall I grant you the vision so as to see Gopala?
0: Poddannadu Suradasu.
1: Suradasu said, I don't want it.
0: Kan

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐ.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ యూ?
0: ఎవరు చూడలేదు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ సోర్స్ టు సీ యూ ఓన్లీ.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానంబు వినగా నేర్వరేరి.
1: దే హ్యావ్ ఇయర్స్ బట్ దే ఆర్ డెఫ్ because they are not listening to your melodious music.
0: Nee venu gaanam evaina vinnara?
1: Anybody heard your music?
0: Evvaru vinaledu.
1: Nobody.
0: Kanuka na paani pankajamandu paramaatma yeyunda paadu samsarambu koranela.
1: When I have God himself, why this family?
0: Naaki vanni voddu.
1: I don't want this.
0: Endukaraga?
1: Why?
0: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యములైనటువంటి యొక్క ఈ ప్రాప్తమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
1: When you are by my side, the Meru mountain that confers what all that is asked for, why do I need this pebble?
0: Oh Gopala, నీవు కేవలము కౌబాయ్ కాదు.
1: You are not merely a cowboy.
0: నీవు సాక్షాత్ గోపాలుడవే.
1: You are Gopala, Krishna himself.
0: ఎట్ట తెలుసుకున్నావు?
1: He said, how do you know?
0: నీ మధురమైనటువంటి మాటలు ఎంది నీ స్వరూపం నాకు గుర్తించడానికి వీలవుతుంది.
1: యువర్ వాయిస్, యువర్ స్వీట్ వర్డ్స్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మధురమైనటువంటి రీతిగా మాట్లాడతాడు.
1: గాడ్ స్పీక్స్ విత్ ఆల్ స్వీట్.
0: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం, అంత మధురమే.
1: Everything is sweet that's related to God.
0: Kanukane Tulsidas kuda cheppesestadu.
1: Tulsidas also said,
0: hasta kamalam, pada kamalam, mukha kamalam, netra kamalam, anni kamalamule bhagavantunaku.
1: Tulsidas compared the hands of God with the lotus flower, the feet lotus flower, the face and eye, everything they look like lotus flower.
0: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
1: వై ఇస్ దట్ కంపారిజన్?
0: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
1: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
0: బురదలో పుడుతున్నాయి.
1: దే బోర్న్ ఇన్ మడ్.
0: నివసించేది ఎక్కడ?
1: వేర్ డు దే లివ్?
0: నీటిపై నివసిస్తున్నాయి.
1: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
1: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఇస్ బోర్న్.
0: తన నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
1: నాట్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
0: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
1: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
0: కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి యొక్క బురదలో పుట్టాను.
1: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. ద బర్త్ అర్లీ.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
0: పూర్వం అనేటువంటిదంతా బురద.
1: ఆల్ ద పాస్ట్ ఈస్ దిస్ మడ్.
0: ప్రెజెంట్ అనేటువంటిది వాటర్.
1: ప్రెజెంట్ ఈజ్ వాటర్.
0: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
1: I stand on the surface of water.
0: కాబట్టి ప్రెజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
1: Without the present, it's all useless.
0: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
1: Without the past, present can't be there.
0: రెండింటిని ఉండి కూడాను రెండింటిని నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
1: So both are there, I don't take any one of them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అయినటువంటి అర్థం.
1: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
0: Kanuka nee present lo untunnav.
1: You are in the present.
0: Deni paina prapancham anetvanti neeti paina untunnav.
1: On what? On the water of the world.
0: Nee cherchukovaddu.
1: Don't take anything around.
0: Past.
1: Past.
0: Ee past jeevitham kuda nu oka prapanchame.
1: Past life is also the
0: world. Ee prapanchamu.
1: What is this world?
0: Prapanchamu.
1: ప్రపంచము.
0: ప్రా అనగా వికాసము.
1: ప్రా మీన్స్ షైనింగ్.
0: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
1: ద మేనిఫెస్టేషన్, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ప్రపంచ.
0: శబ్ద స్పర్శ రూప రస గంధం.
1: ఆల్ ది ఫైవ్, ది సౌండ్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు, ఈ పంచభూతములు ఉంటున్నాయి.
1: వేర్ ఎవర్ యు మే గో, యుల్ ఫైండ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్.
0: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
1: యూ క్యారీ ది ఫైవ్ ఎలిమెంట్స్ విత్ యూ ఈవెన్ యూ గో టు ద మూన్.
0: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
1: వితౌట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, పంచభూత దిస్ భూత ద డెవిల్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే
1: సో
0: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
1: Therefore, the prapancha
0: ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
1: Having been born in this world, I have no relationship with it.
0: కంటి నీతికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
1: Ladies apply eye text to their eyes.
0: కాని అది గుడ్డుకు మాత్రం అంటదు.
1: But it doesn't affect the eyeball.
0: మనము నాలుకతో ఎన్నో పలావులు కుర్మాలు అన్ని తింటుంటాము. పలావు కుర్మా
1: ఈట్ పలావ్ అండ్ కుర్మా.
0: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థం అంతా తింటుంటాం.
1: ఈట్ ఆల్ ఆయిల్ ఈ స్టఫ్.
0: కానీ
1: బట్
0: నాలుకకు జిడ్డు అంటదు.
1: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
0: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
1: Though I am in the world, I am not touched by the world.
0: Dukkham kaani leka aanandam kaani,
1: either the pain or pleasure,
0: leka inke vidhina attachment kaani leka detachment kaani,
1: either attachment or detachment, either
0: ee samyoga viyogamulato kuda naaku sambandham ledu.
1: I am not anyway connected with this union or separation. Ee
0: shariramulato sambandham undi kaani aatma sambandham ee maatram kuda ledu. Aatma sambandham andariki undi, deha sambandham undi, kaani manasika sambandham ledu.
1: There is atmic relationship.
0: ఆ మనసే దైవం వైపు మరల్చాలి.
1: That mind has got to be directed towards God.
0: అది ఏకాంతం.
1: That is solitude.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
1: There is no place where there is no God.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: God is present everywhere.
0: సర్వము దైవ స్వరూపమే.
1: Everything is divine.
0: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
1: You don't need to be in search of God separately.
0: కనుక మనయ్యంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
1: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
0: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
0: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ లవ్
0: అనేటువంటిది ఉండదు ఇంకా.
1: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
0: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
1: The one that leads a truthful life would never resort to violence.
0: Dharma to jeevinchetunte vaadu himsaku palbaradu.
1: The one who follows dharma would never be violent.
0: Dharma to jeevinchetunte vaadu himsalo palbaradu.
1: The one who remains in peace will never be violent.
0: Prema to jeevinchetunte vaadu himsaku palbaradu.
1: The one full of love will never be violent.
0: Prema anetundi okati utte anta ahimsa akkada cheripothuntadi.
1: When once there is love, it's just non violence.
0: Satyam akkada unte ahimsa akkade untuntadi.
1: Where there is truth, there is non violence.
0: Dharmam ekkada unte akkade ahimsa untundadi.
1: Where there is dharma, there is non violence.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడనే అహింస ఉంటాయి.
1: Wherever you find the principles like satya dharma shanti,
0: కనుక మన హృదయంలో
1: అహింసా నాన్ వైలెన్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
1: Therefore we should give place for all these cardinal principles, the truth, dharma, the peace and love and non violence.
0: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
1: The truth should dance on the tongue.
0: ధర్మం చేతులతో మనము దాన్ని ఆచరించాలి.
1: You should act with both of your hands along the path of righteousness.
0: Prema hrudayamto manam anubhavinchali.
1: You should experience love in your heart.
0: Shantam tarato manam shantini pondali.
1: You should have peace in your head.
0: Inka akkada himsane ledu.
1: Then there's no violence.
0: Kaku ee satya dharma shantilu rendu untunnappudu himsaku avakasame ledu.
1: When once there is truth, the righteousness and peace, there's no
0: violence. Manaku himsa ane sankalpam kuda raadu.
1: You don't think of any violent things.
0: Ee lokamlo ekkada chusina gaani himsa kutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
1: టుడే యు ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
0: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
1: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
1: We should never give up love.
0: అన్ని ప్రసంగముల లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేను.
1: In all discourses, most necessarily, Bhagavan refers to
0: నాకు ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
1: This love and dharma, inhalation and exhalation, breathing process.
0: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
1: Whatever may be the subject.
0: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
1: This love and righteousness,
0: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
1: That is standard.
0: సత్యం వద ధర్మం చర.
1: Be truth and follow dharma, righteousness.
0: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవం మాడుతూ ఉండాలి.
1: దే షుడ్ బి ప్రెసెంట్ త్రూఅవుట్ అవర్ లైఫ్ టైం.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
1: యు సర్టెన్లీ గో త్రూ మెనీ టెక్స్ట్.
0: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
1: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
0: ఎన్ని తీసుకున్నప్పటికీ,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్,
0: ఎన్ని చదివినప్పటికీ,
1: ఇన్స్పైర్డ్ ఆఫ్ థరో రీడింగ్,
0: ఎన్ని విన్నప్పటికీ,
1: యు మే లిసన్ ఎనీ,
0: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము బద్ధం చేసుకుంటున్నాం.
1: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైట్యూస్నెస్.
0: సేవలు చేయాలి.
1: వీ షుడ్ సర్వ్.
0: సేవలంటే ఎట్లాంటివి?
1: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
0: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ సో హాస్ టు కిల్ అవర్ ఈగో.
0: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
1: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సబ్డ్యూడ్.
0: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
1: మెనీ ప్రే టు స్వామి, స్వామి గివ్ అస్ గుడ్ మైండ్.
0: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
1: గివ్ మీ ది ఎనర్జీ సో దట్ ఐ విల్ గో, ఐ విల్ బి ట్రెడింగ్ ఆన్ ది పాత్ ఆఫ్ రైచెస్నెస్.
0: అడిగేటువంటి వారు భక్తులే కాదు.
1: దోస్ దట్ ఆస్క్ లైక్ దట్ ఆర్ నాట్ డివోటీస్ అట్ ఆల్.
0: ఎందుకనగా,
1: వై?
0: నాకు సరైనటువంటి సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
1: యు ప్రే ఫర్ ఎ గుడ్ మైండ్, ఇన్ఫాక్ట్ యూ హావ్ గుడ్ మైండ్.
0: ఒకరి ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ హాస్ టు బి గివెన్ అండ్ రిసీవ్డ్.
0: నీకు సద్బుద్ధి ఉంది,
1: యూ హ్యావ్ ద గుడ్ మైండ్,
0: కానీ నీ ఉపయోగపెట్టండి.
1: యూ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: ఆకులు అన్నమంతా వడ్డించాము,
1: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్
0: ఇంతే కదా నీ ఆకలి తీరుతుంది.
1: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
0: సాటిస్ఫైడ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్ట తీరుతుంది?
1: ఇఫ్ యూ డోంట్ ఈట్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు సాటిస్ఫైడ్?
0: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
1: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
0: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
1: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్ యువర్
0: హంగర్. బలహీనుడిగా భావిస్తున్నావు.
1: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
0: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
1: Practice, follow all that is said.
0: కాని ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
1: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
0: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
1: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
0: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ హరికథలు జరిగేంత వరకు,
1: సో లాంగ్ హరికథ,
0: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
1: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
0: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
1: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
0: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
1: The moment discourse comes to an end, these thoughts also would end up there.
0: ఉన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చవు.
1: They don't treasure them until they go home at least.
0: కనుకని అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
1: What is the use of listening to number of discourses this way?
0: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
1: You just listen but you don't follow.
0: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
1: When once you practice, you know the result.
0: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
1: When once you taste, when once you eat, you
0: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
1: You will have the strength too.
0: మనము రుచి తెలియటం లేదు.
1: యూ డోంట్ నో ద టేస్ట్.
0: ఎందుకు తినటం లేదు?
1: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
0: ఇంకా బలహీనత పోవటం లేదు.
1: యు ఆర్ స్టిల్ వీక్.
0: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
1: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
0: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
1: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
0: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
0: Fashion, fashion, not compassion.
1: It's only fashion, not compassion.
0: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
1: When once we develop compassion, the fashion will run away.
0: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: So to listen is a
0: matter of fashion. ఎక్కడికి ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
1: Where have you gone? I have gone there to listen.
0: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
1: What is said there? Oh, lots of things are
0: said. అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
1: At least tell a little.
0: ఎందుకు పోయినావు?
1: It has not gone into the head. Then what have gone?
0: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
1: There is a devotee.
0: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
1: For 16 years he heard all talks.
0: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
1: What are those talks?
0: రాముని యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రామ.
0: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిట్ నిత్యము సప్తాహాలే.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
0: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి,
1: He reached the state of detachment.
0: జీవితమంతా కూడా నువ్వు కష్టంలో పాలైపోయింది.
1: The whole life is full of difficulties in Rama.
0: ఈ విధమైనటువంటి దీంతో ఆ పండితుడు చెప్పేటువంటి దాంతో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
1: That pandit, the scholar, was explaining.
0: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధమైన శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
1: This scholar said, you should attend regularly, you should never miss a single day.
0: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
1: Because the crowd will be less.
0: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
1: The scholar should have all the pride of talking to masses, large crowd.
0: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
1: The pandit said, you should never miss any one day, then only you'll have the proper result.
0: సరే, ఒకనాడు
1: వన్ డే
0: ఎక్కడికి తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
1: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
0: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
1: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
0: సరే, సీట్ ఫిలప్ కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
1: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ అండ్ యువర్ సన్.
0: సరిగా ఇంటికి పోయాడు.
1: ఈవెంట్ హోమ్.
0: పోనీ ఈ పండితుడు వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
1: What this pandit is speaking of renunciation.
0: Astiram jeevanam loki, astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundo emto, vaadu avanni vadali petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
1: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
0: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
1: This person approached the pandit.
0: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడా ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
1: సార్, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
0: హృదయానికి నాటుకుని పోయేటట్టుగా చెప్పాడు.
1: This pandit told straight away so as to be imprinted on his heart.
0: అయ్యా,
1: సార్,
0: మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
1: యూ హావ్ బీన్ లిసనింగ్ టు మై టాక్స్ ఇన్
0: 16 ఇయర్స్. ఎంత వైరాగ్యం వచ్చింది.
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ డెవలప్ దిస్ రెనన్సియేషన్.
0: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
1: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీస్ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఎ డే టుమారో?
0: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
1: సేమ్ థింగ్ యోర్ అండ్ యోర్ ఆఫ్టర్ యోర్.
0: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
1: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
0: వినేంత వరకు హాయిగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
0: చాలా ఆనందంగా ఉంటుంది.
1: వి ఆర్ హ్యాపీ.
0: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
1: The moment we leave the compound, everything goes back to the normal situation.
0: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
1: What is the use of listening to talk so long?
0: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
1: Every day we talk.
0: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
1: But the listeners feel very much tired.
0: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
1: హావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
0: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్ట చేసేది?
1: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
0: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు. ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
0: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
1: ఆర్ యూ డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
0: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
0: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
1: ఫస్ట్ నౌ దిస్.
0: సంవత్సరాల కొలది వింటున్నారు.
1: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్ ఇయర్స్.
0: ఇంకా మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు.
1: స్టిల్ అవర్
0: ఎందుకు పెరిగిపోతూనే ఉంటున్నాయి.
1: అవర్ బిజినెస్ ఇస్
0: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
1: స్టిల్ వీ వాంట్ స్వామి, యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
0: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
1: If you follow Bhagavan without asking, he will do everything for you.
0: Cheppinattu nadchukondi.
1: You follow as per his command.
0: Nadchukotaniki zero, adagataniki hero.
1: In practice we are zero, to ask we are heroes.
0: Kaduki ee naadu bhaktulanta etta undante paniki parar, tindiki tayar.
1: Tindiki tayar, we are ready for food. Paniki parar, for work we will run away.
0: Cheppinatundi aagnalu maatram e maatramu paatinchatam ledhu.
1: We don't observe, practice anything that is said.
0: Kaduka motta motta ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఈస్ సేమ్.
0: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబుల్, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మహా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
1: The number of sacred texts are there. They are not meant for simply going through.
0: మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
1: All religious books are not meant for mere reading.
0: ఆచరణ కోసం అని పెట్టారు.
1: They are meant so as to be practiced.
0: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు, పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు.
1: We just go through them repeatedly.
0: ఓ ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
1: Over years we go through
0: పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. పారాయణాలు పరిగెత్తిపోతుంది.
1: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
0: రన్నింగ్ అవే,
1: ఇట్స్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
0: కనుక ఎందుకోసం ఈ పారాయణం చేయటము?
1: వై షుడ్ యూ రీడ్ దెన్?
0: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టి
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
0: అదే చాలు.
1: దట్స్ ఎనఫ్.
0: ఎందుకనగా
1: ద రీజన్
0: గంగగోము పాలు గంటడైన చాలు.
1: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
0: కడవడైన నీళ్ళు కరవు పాలు.
1: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుక మీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
1: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ఫుల్.
0: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
1: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
0: అధిక భాష లేకుండా చూసుకోండి.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
0: ప్రేమను మాత్రం వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
1: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
0: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
0: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
0: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
1: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
0: జీవించడం ఆశ్రమంలో,
1: వీ లివ్ ఇన్ ఆశ్రమ్,
0: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
1: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
0: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
1: వై షుడ్ వీ బి హియర్ ఇన్ ద ఆశ్రమ్?
0: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమం కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎనీ
0: అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
1: దో వి ఆర్ హియర్ వి హావ్ సో మెనీ అటాచ్మెంట్.
0: ఈ శ్రమలకు చేరినటువంటి గానీ ఆశ్రమంకు చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ, ఇట్స్ నాట్ ఆశ్రమ. దట్ ఇస్ ఎ రిలీఫ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్ సఫరింగ్.
0: శ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
1: యు షుడ్ నాట్ బి టైర్డ్, యు షుడ్ నాట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
0: ఆశ్రమ
1: ఆశ్రమ
0: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
1: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
0: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివే వస్తుంటాయి. కానీ విన్నటువంటివి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని తిరిగి మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధై సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: Is not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యములో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రాన చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్ ఆఫ్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: external. ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form, that is the divine
1: form. భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, త్రాయతి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, ప్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇట్ ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్వః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, స్వర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇక భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుందాది కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుందాది కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is Suvaha.
1: Bhur Bhuvasuvaha.
0: Bhur Bhuvasuvaha.
1: Materialization, vibration is Suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam Nandu Prajnanam Brahman.
0: This in Veda is called Prajnanam Brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti Telivitetalu Manavudu Yandu Untunnayi.
0: This constant integrated awareness is in man.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Klim, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Klim, Ade Prudvi.
0: Klim is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: Sarvatra nindinatvanti oka tattvamu panchabhutamule.
0: That which is so vast, that ee panchabhutamulaga emiti five elements
1: bhagavan swaroopamule.
0: They are all divine essentially.
1: Prithvi bhagavan swaroopame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: All bhudevi.
1: ఇంకా రెండవది జలము.
0: Second water.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: We call water గంగాదేవి.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా ఇస్
1: డివైన్. మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart. ఎక్కడ
1: నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడ వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: భావమే ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: The whole universe is
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: The whole universe is the very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మః. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ అట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతుడికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You will never offer a flower that is a rotten, that has failed to God.
1: అప్పటి చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: ఈ శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: Pure mind has to be dedicated to God.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: Surrender, surrender.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: It is not worship, it is surrender.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి
0: దట్ ఇస్ అ రాటన్ దట్ హస్ ఫెయిల్డ్ టు గాడ్.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.

0: అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
0: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
1: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్,
0: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
1: సత్ ఈజ్ ఇట్ కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
1: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
1: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: ఎక్కడ పొందాలి.
1: హౌ టు డూ దాట్
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: దట్ సత్ ఈజ్ టు బి నోన్ విద్ ఇన్.
0: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ హెస్ గాట్ టు బి అండర్స్టూడ్ వెల్.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: వీ హావ్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: పొద్దున పండితులు వారు చెప్పారు,
1: మార్నింగ్ పండిట్
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: అండ్ ద వాటర్
0: నీళ్లు లేకుండా పాల్వేయడానికి వీలు లేదు.
1: అండ్ the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
0: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
1: The combination of milk and water is satsanga, good company.
0: అది ఏ సరైనటువంటి స్నేహము.
1: That is true ideal friend.
0: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
1: We should sustain this permanent friendship.
0: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
0: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
1: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
0: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: ఈ పాలు నుంచి నీరు వేరే ఇంతక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
1: The moment water gets itself separated out of the milk, it feels that it cannot lead the life of separation.
0: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఈజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్ఫుల్.
0: నిజమైనటువంటి నరనారాయణుల యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు. దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దృశ్యకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
1: he gets himself drowned in
0: దైవం కొరకు చాలా బాధపడతాడు.
1: And he feels so sad having been
0: away from God. ఈ జీవుడు
1: God feels so sad that the individual left him.
0: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: in order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
0: బొగ్గు అజ్ఞానము.
1: And the coal is ignorance.
0: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
0: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
1: it's not the combination of wisdom and ignorance.
0: దైవ ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్డ్
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్
0: ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుండి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్స్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దే కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
1: And in fact, there's no sadness.
0: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరమైపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతున్నాడు.
1: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
0: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై చెప్పడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను

0: నాకు ఆనందము, భక్తునికి ఆనందం.
1: When once you join one with God, you will be happy and he will be happy.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not stay, but he feels sad.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in
0: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten?
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు.
1: Why has he distanced from divinity?
0: కోల్పోతున్నాడు.
1: Why has he lost
0: anything? తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling he feels
0: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కర్మని ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: Separation is unbearable for the individual.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత obeying the command of the father went to the forest.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత never walked that long distance. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under a tree.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchadu ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: naaku prathyekamainatundi oka ishtam ledu.
1: I don't have any choice of my own.
0: Neenu em tappu chesanu?
1: What mistake I committed?
0: Ishtamaina chotu nirnaminchamantunnavu.
1: You wanted me to build where I
0: ani rama ani tala pattukoni kurchunnadu.
1: He went on feeling very sad, bending his heart.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ది
0: సీన్. ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సేడ్?
0: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్ యు.
0: వీంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
0: తల్లి,
1: మదర్,
0: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరపదు.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: నా ఇష్టమే నా ఇష్టము.
1: He likes for my life.
0: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
1: He left to my choice. Isn't that separation?
0: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of separation.
0: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: That is intensity. That the devotee feels unbearable to bear.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: One should not be away from God.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: Your feelings should not be contradicting
0: the divine. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: Your thoughts should not be separate from the divine thought.
0: ఏకంగా ఉండాలి.
1: What should be one?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
1: The world may last today and may vanish tomorrow.
0: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
0: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
1: It is pure, unsullied, unpolluted, pure.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
0: గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన.
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
0: రెండవది అర్పితము.
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
0: మూడవది ధ్యానం.
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి, అది ఏ ధ్యానము.
1: ధీమహి, దట్స్ విజ్డమ్.
0: ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్, సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్. individual wisdom.
0: Jnanamu, prarthana.
1: And one is the prayer, other is surrender.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వి షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
0: ఓ భగవంతుడా, నీకు ఇచ్చటి వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ దాట్.
0: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైన్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్కి పోతుంటాడు.
1: He's going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే, ఓ ఫాదర్, యూ హావ్ సో మెనీ కార్స్, సో మెనీ హౌసెస్, వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్కోట్.
0: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
1: వెల్, సచ్ డిస్క్రిప్షన్
0: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టించు.
1: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
0: Adiye daivam yokka hakku.
1: That's the right.
0: Bhaktuni yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda, ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo naaku maatram idiki nerverchali. Idi tappindi kaadu.
1: You should not go on praising God. Oh God, you are the embodiment of very great.
0: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
1: భగవాన్ సార్,
0: మన హృదయం ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ ఇస్ బోర్న్.
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And Hrudaya is the son of Atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్, హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
0: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka ku kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his
0: father's property. Ee purushkarinchukoniye bible nandu kudanu I am the messenger of God annadu.
1: Basing on this in the bible it is said
0: sharirika sambandham ayyindi ganukane messenger ga pettadu.
1: As it is only physical relationship it is said
0: manasikamapudu.
1: When we look,
0: I am the son of God, annadu.
1: Psychologically, the mental realm, he said, and the son of God.
0: Taravata atma bhavam tho kuda, I and my father are one, annaru.
1: With the feeling of the spirit and atma, he said, I and my father are one.
0: Kanukane manam dehabhimanam tho kuda, jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment, you may consider separate from God.
0: Manasika abhimanam cheta, nee yokka sambandhame nenu, nee amsame nenu.
1: At the mental realm, you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్,
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్ యూ
0: కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడింగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్
0: ఇంటిమేట్. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: My God is one.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: I am related.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడాను ఈ ప్రాకృతమైనటువంటి సంబంధములే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: The body relationship is only physical, worldly attachment, nothing to do with the spiritual.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: Here is the master.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: Master is one.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: Wife will come and say, ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: Son will come and say, father.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: Daughter-in-law will say, uncle.
0: మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనుమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
1: We should never go by this body attachment.
0: మరణపు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
1: Afflicted by disease.
0: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross
0: the line. మనం
1: ఎప్పుడు
0: స్థిరమని నమ్మబోకు
1: మనసా.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: వేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near, near, near, near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వర.
0: అంత తానే.
1: ఎవరింగ్ గాడ్.
0: సృష్టి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జీ?
0: జనరేషన్. అదే పుట్టుక.
1: జనరేటర్ బర్త్. జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ.
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D, destruction. Destruction.
1: D, destruction.
0: చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి యందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్ ఆచార్య.
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ దిస్ థింగ్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్.
0: ఆర్యాంబ కుమారుడు.
1: స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. విధోవాతో నివర్తంటే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అర్ణించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజన్ దట్ ఏ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is in that the same.
0: అనగా మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చేది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నాట్ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్. ఇట్
0: ఇస్ మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: one namani smaristu raval tarupadi amta okkate.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: Anninti yoka ekatvani manam andukovali.
1: You understand the underlying principle of unity.
0: Idi nijamaina sadhana yokka gamyamu.
1: This is the goal of the
0: idi sadhana yokka lakshyamu.
1: This is the aim of spiritual practice.
0: Idi sadhana yokka saramu.
1: It is the essence of spiritual practice.
0: Ee vidhanga manamu enni paadukala pooja chesinappatikini, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కాని తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హస్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈజ్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఇనిపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనిపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికల్లీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అదండి.
1: ఓ మ్యాడ్ క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్ట ఆనందము.
1: ఐ వాంట్ దట్ నాన్ డ్యూయల్ బ్లిస్. ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లిస్. అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లిస్.
0: ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand
0: there. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ అవర్ అటెంప్ట్స్ అండ్ ఎఫర్ట్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: మెనీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: దే రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: దే నో మెనీ థింగ్స్.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: ఏనీతి ఉన్నను దీనుని గుణము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువ చదువ,
1: in fact the all
0: తర్కవాదమే కాని
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలేను.
1: At all having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైన.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం? When these are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఈజ్ ద ట్యాక్స్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హ్యాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ బిగ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte chevi niyeru.
1: Bad words immediately get into your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't listen to them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమని.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ హైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం. నాన్ డ్యువల్.
0: సచ్చిదానందం.
1: ఎటర్నల్.
0: అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీయందే ఉంటుండది.
1: సచ్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీయందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్త శుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపును అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: అండ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ యువర్
0: బుద్ధి. అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యువర్
0: కర్మ. అంటే సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సీక్రెట్ థాట్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావం చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూ విల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, kadantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అష్ట
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్.
0: కర్ణునికి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: వెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలము చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this channel.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ
0: అంటే మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
1: పాదుక పూజ
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడు ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachand auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ? నో.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్స్.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజంట్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: Adi kuda swami chepparu mari repatu nunchi adi kuda teesukuraakandi.
1: Because swami said don't start giving tomorrow.
0: Nenu edi aashinchanu.
1: Bhagavan doesn't want anything.
0: Aashinchedi okkate okati.
1: He wants only one.
0: Adi ee nirmalamaina nischalamaina nishwarthamaina prema.
1: That is pure selfless steady love.
0: Adi naaku ekkada kuda swartham ledu.
1: భగవాన్
0: నకలికి పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకు ఎందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్ వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, your hrudaya is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమిటి కళాతూరికి ప్రశాంతంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach it.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన వస్తువులే.
1: All this is bhoot, this material
0: object. సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితులు వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: బై లిజనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్ ద
0: డార్క్నెస్. వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ వెలిగిస్తుండాలి. వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోమ్.
0: కొందరు మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kuda nu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Nu office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunnu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇస్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: యూ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్పులు చేసి మేకప్పులు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: Satyam kantasya bhushanam.
1: Truth is the jewel to the throat.
0: Chotrancha bhushanam jnanam.
1: The listening to the sacred text.
0: Ilanti nagala manukuntunnaga inka deeniki tagilinchukunna nagala enduku manam marinchali?
1: These jewels are there, why do you need other jewels?
0: Kantaniki okati untundali satyam aneetvanti jewel.
1: And you have got this truth.
0: Kantaniki okati untundali dharmamu dhanamu aneetvantidi.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ది జ్యువెల్.
0: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ది నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు?
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇదొక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ అప్ ఆఫ్ డైమండ్.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: దోస్ దట్ ఆఫర్ they speak of show.
0: Nijanga icchetunte vaadu bhaktude kaadu,
1: they are not devotees at all.
0: Tisukune vaadu bhagavantude kaadu.
1: The one who receives is no god.
0: Kanaka bhagavantudu tisukokoddu bhaktudu ivakoddu.
1: So god should not receive and devotee should not give.
0: Yuvasindi tisukosindi emiti?
1: What is to be given, what is to be received?
0: Nee yokka nirmalamainatunte premani ivvali.
1: Your pure love is to be offered.
0: Nee pavitramainatunte tyagaanni nenu choodali.
1: And you should
0: ee rendittini tisukovatam ichukovatam.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఎ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈజ్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములు అంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లుని నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: మిగిలిన
0: ఏది కూడా మీరు తీసుకురావాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరు కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీ?
0: సోకున్న వాడు వానరు.
1: వానరీస్పతి
0: నరుడు.
1: వానర్ ఇస్ వన్ విత్ వాల.
0: నర
1: వా, నర
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాలం తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్, స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంత.
1: ఆల్ ద స్టోన్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటి చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా
1: సాధించాలి. సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకని నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంది, ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: Swami stands by these three P's.
0: P, purity.
1: First P, purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హిల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరింగ్ గెట్
0: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండదు. ఒక్కొక్కటి ఒకటి తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: దేర్ లైస్ ఇన్
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
1: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం అనేటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ అస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: లెట్ గో అలాంగ్ ద డివైన్
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ
1: ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒకరు చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
1: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మొదలు పెట్టి కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.

0: ఫంక్షన్ జరుపుతున్నారంటున్నారు.
1: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: Then Chettiar back to Madura immediately.
0: పదో తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీల్లేదు.
1: He may not live till 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: He may die in between, in the meantime.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెడ్ his bhakti devotion, my shakti, my power will join
0: it. ఇదిగా పాప ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాప.
1: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్,
0: త్యాగరాజు సెడ్, చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్
0: డిఫికల్టీ. భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవటానికి లేదు.
1: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రామయోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాములపై కూడా కోపం వచ్చేసేసి
1: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ద పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
0: నీ శక్తియే వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపి వారధి దాటునా,
1: విల్ మంకీ క్రాస్
0: కలికి
1: can the mortar be tied?
0: Let me devi valachuna,
1: will the goddess of wealth love you?
0: Lakshmanundu kolachuna,
1: will Lakshmana serve you?
0: Sutra buddhi gala bharatudu chuchi chuchi brukuna,
1: of all the
0: aparama shakti yantu gopara,
1: of all the people highly intelligent Bharata waiting for long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు, గొప్పది, నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది.
1: రామాస్ పవర్ ఈస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్. ఇట్స్ ఓన్లీ
0: దైవం కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద డివైన్ పవర్ ఈస్ గ్రేటెస్ట్.
0: అదే డివైన్ పవర్.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
1: నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ డివైన్ పవర్ విత్ యూ, ద రెస్ట్ విల్ ఫాలో.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద అనుగ్రహ బల, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్?
0: అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: అండ్ వర్క్ ఫర్ టు ఎర్న్ గాడ్
0: కోసం పాటుపడండి.
1: వర్క్ ఫర్ దిస్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: హియర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: ప్రేమ ముదిట మనసే కగో.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatuka marana chesina diname nijamaina dinamu.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Gurudeva vedalanni pritito neravetchi annadammulam vaakinunna dinamu.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad kathalu cheppu dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani chaduvugala vadani chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his
2: intelligence.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chaduvulanni chadivi chala viveki magili tanniligudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chaduvu chadivi eniti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏమేవి మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ BA MA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించి గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment to one's own religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitation.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగా తయారయ్యన్నారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్ ఆఫ్ ఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హ్యావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu vidugu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he will be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulu aipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్స్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: ద Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే ఈ పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then, you should not waste the time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా కూడా ధనము ఫుడ్.
1: What all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమే కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: It goes on wavering, looking that side and this side.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి ఈనాడు.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్, దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కానీ పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కానీ చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజ్ ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసుని కన్నులార కాంచేందుకు రా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi matale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukuli.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladata tappa aanandanni gurinchi maatladatam ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini ma yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganta.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
2: ఈ యూజెస్ టాక్ వల్ల, యూజెస్ దృష్టి వల్ల, యూజెస్ చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: మన టంగు ఎంత మంచిది.
1: Our tongue is so good.
2: దీన్ని వర్ణించినారు.
1: And it is narrated.
2: జిహ్వే.
1: And it is.
2: కసగ్ని.
1: And it has got all the
2: taste.
1: And it speaks sweetly.
2: ఇలాంటి మధురమైనటువంటి పలుకులు పలకడానికి తంగు ఇచ్చింది.
1: The tongue is given so that our talk will be sweet.
2: అంతేగాని చెడ్డ పలుకులు పలకకూడదు.
1: The tongue is not given to you to speak bad words.
2: కనుక మనము టంగును చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
1: భగవాన్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చేందుకు
2: కాదు.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయములు పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: Because of this bad looks drishti and because of bad listening, because of bad words that we speak, the manava, the human, has become rakshasa, danava.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore youngsters must be very careful today.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని,
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
1: You may love your son.
2: నీ ప్రేమను నీ కొడుకుపై చూపు.
1: You can certainly shower your love on your son.
2: కానీ తను చెడిపోయేటువంటి మార్గం పైన చూపకూడదు.
1: But you should never show him the wrong path.
2: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: And today even mother doesn't appear to be good.
2: కాని తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: తల్లి తండ్రి అంటే మొట్టమొదటి జన్మకు మూల కారణం తల్లిదండ్రులే.
1: And in fact the parents are responsible for the life given to us.
2: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
1: Under any circumstances we have to love our parents.
2: నా తల్లి మొట్టమొదటి దేవత.
1: My mother is the first god.
2: తండ్రి రెండవ దేవుడు.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: Ever yanta adutagilinappatikini.
1: There may be obstacles, whatever may be.
2: Danni ullanginchi.
1: They should go beyond.
2: Mana pranamenu ichi.
1: They should resist and sacrifice their life.
2: Mana sariyainatundi oka tattamnu darilo pettali.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: Karuka yuvakulu anetundi varu.
1: Youngsters.
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఒక శ్రీనివాసన్ చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీ ఈస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నాడు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara.
1: Students.
2: Yuvakulara.
1: Youngsters.
2: Meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana perunu manam nilabettukovali.
1: We should uphold our own identity, good name.
2: Mana kutumbam yokka perunu manam nilabettali.
1: We should keep up, maintain the family
2: yokka dinni nu kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: Rendavadi samasti.
1: Next to society.
2: Moodavadi prasti.
1: And third one, first one is
2: samajamu.
1: Individual.
2: Samajamu yokka deni kuda manam kaapadali.
1: Therefore, the prestige of the individual should maintain the prestige of samasti of society.
2: Prasadunni chaduvuku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: Kani teachers chala neetulanta bodhincharu.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రికి పిచ్చి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: తండ్రి, నేర్చిన అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒకటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chaduviti dharma, artha, kama, moksha. Chaduviti garavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chaduvulalo marvam ella chaduviti tandri annadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Edi aa oka chaduvinatundi goppadu okkate enavu cheppamannadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: కానీ
2: మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్, ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి ఆమె నేర్పవలసింది.
1: Is this the teaching that you are supposed to give him?
2: ఇవి పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: Actually they get into this path.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
1: And all they just were afraid on listening to the words of the father.
2: కానీ స్కూలుకు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరుమని ఏడు తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి గాడ్.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదుడిగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: When once you get into the society and sing the glory of God,
2: దీన్ని ముందుగా మన ఇంటిలో మనం ప్రారంభించాలి.
1: ఇట్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ అవర్ పేరెంట్స్.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గం బోధించాలి.
1: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్స్.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కాని ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: ఇట్ ఈస్ ఆల్ ద బాడీ దట్ ఈస్ సో వీక్ విత్ సెన్సెస్.
2: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: దిస్ బాడీ బీయింగ్ వీక్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్డే ఆర్ అదర్.
2: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: ఐ మే ఈట్ అండ్ ఈట్ దెన్ ఐ వుడ్ డ్రాప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి పురుగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంట దంట ఇంట కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతా ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
2: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ ఎవ్రీ స్కూల్ ఇన్ ద నైబర్హుడ్ టీచ్ దెమ్ ప్రాపర్ థింగ్.
2: ఎక్కడైనా వెళ్లే సమయం లోపల పిచ్చి పిచ్చి మాటల మీద మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
1: యాజ్ యూ గో అలాంగ్ ఆన్ ద వే If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him. First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పర స్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పర స్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పరులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్తు వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని, పురుషులు గాని,
1: men or women,
2: ఉమెన్ కానీ లేక యువకులు గాని, యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop this human quality.
2: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టమొచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గార్డులే.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టమొచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచి గాడ్.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: And we should maintain the sacred human quality.
2: మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: We should uphold our dignity and prestige.
2: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: This is the main responsibility, duty of youth.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: Some youth go through the books secretly, silly books.
2: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook bayata pettukuntaru.
1: They keep the textbook outside.
2: Ee novels book lobala pettukuntaru.
1: And they hide the novels inside.
2: Chadivedanta novels.
1: But they read novel.
2: Kaani bayata chuse vaadaku oo textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
2: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
2: Kanuka meeru sariyainatundi oka margam anusarinchi
1: follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
1: I'm a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే
1: then once you have human values.
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara.
1: Embodiments of love.
2: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హిస్ ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ హిస్ విట్నెస్డ్. He will not report anything that's happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవులు కాదు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say in number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: Anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No, no.
1: No invitation whatsoever.
2: నీవు చేర్చు కావచ్చు ఇంతమందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: పది మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: ఈవెన్ 10 పీపుల్ విల్ నాట్ గ్యాదర్ అరౌండ్ యూ.
2: కారణం ఏమిటి?
1: వై?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ గుడ్నెస్ విత్ ఇన్ యూ.
2: గుడ్నెస్ అన్నింటినీ గాడ్ గా లాగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్నెస్ దట్ ఈస్ డివినిటీ గాడ్ దట్ డ్రాస్ ఎవ్రీబడి నియర్.
2: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ సీ అ లాట్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ మెనీ థింగ్స్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు ఏమాత్రం కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్,
1: ఫాస్టర్, ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you'll be true human being. You can have true human quality.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are danava or the demons.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
2: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ క్లియర్లీ?
2: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
2: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: డివినిటీ is not apparent, is not conspicuous.
2: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫాల్స్హుడ్, ది రాంగ్ దట్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, పర్వర్టెడ్ వే.
2: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
2: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
2: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్ ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంత వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్, దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: ఇలాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణము సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖులకు మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతుడికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
2: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
2: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
2: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
2: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
2: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on Lord, on God.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
2: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
2: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
2: Education.
1: It is education important and not agitation.
2: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
2: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ అ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
2: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
2: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
2: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
2: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిదే.
1: Book is a sort of ముక్కు or nose.
2: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
2: Kani, did you care any 20?
1: But did you care?
2: This swasam vantadi.
1: It is equal to the breath.
2: Ki breath ni valutve, you sarvam kulun pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
2: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
2: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
2: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
2: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండండి.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
2: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
2: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
2: Kanuka aa vidhanga unte,
1: you are like that,
2: mee andariki kuda nu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you.
2: Aarthikanga,
1: financially,
2: karmaatikanga,
1: spiritually,
2: anniti endu kuda nu meeku sahayam chestanu.
1: Bhagavan will help you in every aspect of your life.
2: Kanuka aa manchiga sariyina bidduluga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
2: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
2: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: భారతీయర్స్ నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫర్గెటింగ్ వేద.
2: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
2: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని కలుపుతున్నారు.
1: అండ్ ద ఫారినర్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్ కరెక్ట్లీ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్.
2: డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ది వెల్.
1: బట్ వేర్ యాజ్ ఇండియన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ది డింగ్ డాంగ్ వెల్ పుషిస్ ఇన్ ద వెల్.
2: ఇది మన భారతీయులు నేర్చుకోవటం.
1: దిస్ ఈస్ ది నాలెడ్జ్ దట్ భారతీయాస్ ఆర్.
2: కాదు కాదు, భారతీయులు పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: భారతీయస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ షుడ్ నో ద సీక్రెట్నెస్ శాంక్చిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భారతదేశం మందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డివైన్ నేచర్ ఆఫ్ భారత్?
2: తల్లి ఎవరు?
1: హూ ఇస్ మదర్?
2: భారతదేశం నందు నీతియే తల్లి.
1: అండ్ ఇట్ ద మొరాలిటీ దట్ ఇస్ ద మదర్.
2: నీతియే తల్లి.
1: అండ్ అడ్హెరెన్స్ టు ఎథిక్స్ ఇస్ ద ఫాదర్.
2: నిజాతియే ఫాదర్.
1: ఇంటెగ్రిటీ ఇస్ ద ఫాదర్. ఆనెస్టీ.
2: శాంతమే చెల్లెలు.
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్.
2: ధైర్యమే బ్రదర్.
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్.
2: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: వి షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్.
2: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
1: బట్ వీ ఫర్గెట్ ఇట్ అండ్ వీ గో బై అదర్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ జస్ట్ మ్యాన్.
2: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్.
2: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: నీవు ఎలాంటి వారికి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్. యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్.
2: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ. భగవాన్ ఇన్ హిస్ ఇన్ఫినిట్ మర్సీ అగ్రీ టు రివీల్ అస్ టెల్ అస్ మెనీ మోర్ థింగ్స్ టు కమ్.
2: నాకెవరితోనా భయం లేదు.
1: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
2: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను.
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
2: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
1: లెట్ ఎనీబడి థింక్ వాట్స్ ఎవర్.
2: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
1: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్. హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
2: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

సత్యవాక్కు వలన సన్మానముంగల్గు సత్యయుతుడు యుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమన్నకన్నా సత్య జీవితమునకన్నా

0: all the matter present in the sacred text is not known to the paper.
1: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
0: In this world there are two paths, one is outward, another is inward.
1: Kani pravritti nivrittulu yokka nijasthanam okkate.
0: Actually the point is one and the same for both the ways.
1: Bhautikanga laukikanga prakritikanga anubhavinchedantai kudanu pravruttulani deeniki atheetamai antarmukhamai aanandamayamai amrutamayamai unnatvintidanta nivrutti margamani bhavistunnaru manavulu.
0: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same. That is the human
1: life.
0: We classify into two categories, the outward and inward, in human sojourn.
1: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
0: All that you find outward is the reflection of the inward.
1: ప్రతిధ్వనులే.
0: Resound.
1: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
0: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
1: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
0: Though God has taken human form, why is it that we go by this classification?
1: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
0: Over generations of past lives, people have been spending time with external approach.
1: కనుకని ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
0: Therefore, it's not possible to proceed inward.
1: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
0: As one follows the outward, one has to follow the inward path.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
0: All the festivity in the gate you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
1: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: In all the external activity that goes on there is inward significance.
1: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము నాలుగు దినములు జరుగుతూ వచ్చింది.
0: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
1: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
0: On the first day, the wedding invitation will be taken in procession by all purohits and will be handed over to the bride's
1: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
0: On the following day, the bride's party, all ladies will go in a procession.
1: ఇదే తెల్లవారిని మొదలుకొని సాయంకాలం వరకు కూడాను ఇదే వేడుకలు జరుపుతూ వచ్చారు మొదటి దినము.
0: The same thing went on from morning till the evening on the first day.
1: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
0: Basing on the royal prestige, they express their gratitude.
1: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
0: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
1: Anaga gadachina rajulandaru kudanu pavitramainatvanti yokka prakhyati ainatvanti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutoo vachadu.
0: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
1: Gadachina rajulandaru kudanu satkirtini satpravattanu sadacharamunu sadgunamulane poshinchukonakundina ee yokka Ayodhya rajyamu ee Dasharathanu dakketuvantidi kaadu.
0: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
1: Kosala deshamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukoni అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
1: కనుకని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
0: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెస్టివల్.
1: తదుపరి మీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తను తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
0: లైక్ వైజ్ జనక ఆల్సో ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ది పాస్ట్ కింగ్స్ దట్ రూల్డ్ మిథిలాపుర.
1: మిథిలాపుర నగరమును మొట్టమొదటి నిమి అనేటువంటి మహారాజు దీన్ని ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ ది కింగ్ నిమి హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
1: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
0: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
1: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
0: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
1: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
0: Therefore on all auspicious occasions gratitude is expressed as a matter of life principle.
1: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
0: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered are the past kings.
1: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
0: It's our responsibility and duty to express gratitude.
1: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
0: If we don't express our gratitude, we are not discharging our duty.
1: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
0: If we are ungrateful, we are demonic in our behavior.
1: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
0: Therefore gratitude is the life.
1: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
0: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
1: ఇంకా మూడవది
0: థర్డ్
1: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజం లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ ఫోర్త్ థర్డ్ డే కీపింగ్ ది వెల్ఫేర్ అండ్ ద రెప్యుటేషన్ ది ఎస్టీమ్ ఆఫ్ ఫోర్ సన్స్ టు బెనిఫిట్ ద సొసైటీ దే వర్ ఇండల్జ్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద కౌస్ ఇన్ ద కౌస్ అండ్ ద కౌస్ డెకరేటెడ్ విత్ ది గోల్డ్ ఇన్ ద ప్రపంచంలో ద హార్న్స్.
1: నాలుగు విధములైనటువంటి మాతలు ఉంటున్నాయి.
0: ద ఫోర్ టైప్స్ ఆఫ్ మదర్స్.
1: మొదలు భూమాత.
0: ద ఫస్ట్ మదర్ ఎర్త్.
1: రెండవది వేదమాత.
0: సెకండ్ మదర్ వేద.
1: మూడవది గోమాత.
0: థర్డ్ వన్ మదర్ కా.
1: నాలుగవది దేహమాత.
0: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
1: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
0: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
1: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
0: Everyone has these four mothers.
1: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
0: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
1: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: ఆన్ థర్డ్ డే దే వర్ సో హ్యాపీ డిస్ట్రిబ్యూటింగ్ ద కౌస్ టు ద పూర్.
1: నాలుగవ దినము,
0: ఫోర్త్ డే,
1: కన్యాదానము,
0: వెడ్డింగ్, కన్యాదాన
1: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
0: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
1: జనక మహారాజు ఒకవైపున సీతను, మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు? దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
0: జనక బ్రాట్ సీత అలాంగ్ విత్ ఊర్మిళ.
1: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు, అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
0: ద అదర్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
1: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
0: ఇస్ కుశికుమార హూ బ్రాట్ దీస్ టూ.
1: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
0: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాజ్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఈ యొక్క కుశధ్వజుడు, జనకుని యొక్క తమ్ముడు,
0: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక,
1: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
0: The other two are his daughters.
1: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
0: They were married to Bharata and Shatrughna.
1: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
0: When they were all seated, Dasharatha came over there along with his four sons.
1: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
0: They were all made to sit in one line facing the north.
1: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు,
0: సీత, ఊర్మిళ ద అదర్ టూ డాటర్స్,
1: వీరిని కూడా అక్కడ కూర్చోబెట్టారు.
0: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
1: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
0: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
1: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్, ఇట్ ఆల్సో హాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
0: బిఫోర్ ద మ్యారేజ్ ద బ్రైడ్ గ్రూమ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు లుక్ ఎట్ ది బ్రైడ్.
1: ఇక్కడ కన్యాదానం జరిగిన తరువాత, సుముహూర్తము తరిగిన తర్వాత అప్పుడు మాత్రమే తెరం తీస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఓన్లీ ది కర్టెన్ విల్ బి రిమూవ్డ్.
1: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామ వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
1: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
0: హీ డిడ్ంట్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
1: అప్పుడు దశరథ జనకుడు వచ్చి, మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: జనక కేమ్ అండ్ సెట్ మై డాటర్ సీత ఇస్ హియర్, యు ఆర్ లుకింగ్ ఇన్ దాట్ డైరెక్షన్.
1: కానీ వినిపించుకోలేదు.
0: బట్ రామ డిడ్ంట్ హియర్ ఆల్ దిస్.
1: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామ, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
0: అండ్ జనక రిపీటెడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ ఇన్ అదర్ వే.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
0: హి హస్ నాట్ టైడ్ దట్ మంగళసూత్ర, ద సీక్రెట్ థ్రెడ్.
1: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపము.
0: ఇట్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు లుక్ ఎట్ అన్ అన్మ్యారీడ్ వుమన్.
1: ఇక్ష్వాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
0: విల్ బి బ్రింగింగ్ ది ఇక్ష్వాకు క్లాన్ టు దిస్ రిప్యూట్.
1: కనుక నేను చూడను ఉన్నాడు.
0: సో ఐ వోంట్ లుక్ ఎట్ హర్.
1: దీనిని పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
0: ఫర్ దాట్ రీజన్ హీ గాట్ దిస్ నేమ్, దట్ హీ హడ్ వన్ వైఫ్.
1: ఒకే మాట,
0: వన్ వర్డ్,
1: ఒకే పత్ని,
0: వన్ వైఫ్,
1: ఒకే అంబు,
0: వన్ ఆరో.
1: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణం అయినటువంటి యొక్క బిరుదు.
0: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హీ హ్యాడ్.
1: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
0: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
1: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
0: Many ladies came from the court of Janaka emperor.
1: Veelu minchina mikkutalu స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు, సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు. రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
0: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
1: ముందర దర్బార్లు,
0: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
1: సీతకు రాముడు
0: అండ్ రామ ఫర్ సీత,
1: సూత్రము గట్టుతాడు,
0: హి ఇస్ రెడీ టు టై అప్ మంగళసూత్ర,
1: ఇద్దరినొక్క ఈడు,
0: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
1: అదర్, జోడుగా గుర్చినారు,
0: అండ్ ఇస్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
1: సీతకు తగువాడు శ్రీరాముడు.
0: రామ ఇస్ ది రైట్ మ్యాన్ ఫర్ సీత.
1: చూడగపోదాము రాముల పెండి, రారే చూడగపోదాము,
0: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
0: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
1: ఈ మంగళసూత్రం కట్టారు.
0: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
1: కట్టిన తర్వాత
0: ఆఫ్టర్ దట్
1: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
0: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
1: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
0: రామ ఇస్ సో టాల్.
1: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
0: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
1: కనుక దాశరథులు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
0: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెయిన్.
1: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
0: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
1: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
0: అండ్ షీ సీత వాస్ హావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
1: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
0: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
1: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
0: Rama is so tall.
1: తనకు తన యొక్క మెడ అందలేదు.
0: షీ కుడ్ నాట్ క్యాచ్ హిమ్.
1: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
0: సో షీ బెంట్ హర్ హెడ్ అండ్ హోల్డింగ్ ద గార్లాండ్.
1: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
0: నోటీసింగ్ ద దిస్ రామ సైన్ టు లక్ష్మణ.
1: అనగా ఏమని సైగు?
0: వాట్ ఇస్ ది సైన్?
1: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
0: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అని అనేల్.
1: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
1: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా.
0: యువర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ద వర్వ్ ఆఫ్ రామ్?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్వ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని బట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి, ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ది పవర్ ఆఫ్ రామ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువనా కాదు.
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత.
0: షీ ఈజ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికీ మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికీ కళ్యాణం అయిపోయింది.
0: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్
1: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
0: దే ఆర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
1: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
1: పాత్ర తీసుకుంది గాని పాదములు కడగటం లేదు.
0: షీ బ్రాట్ ది వెసల్ బట్ షీఈస్ నాట్ వాషింగ్ ది ఫీట్ యాజ్ ఎక్స్పెక్టెడ్.
1: ఎంతసేపు అయినప్పటికీ పాత్రను పట్టుకుని కూర్చుంది.
0: షీ వాస్ హోల్డింగ్ ది వెసల్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: జగత్తునకు
1: ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: Ippude mana yokka midrapanamuku vachek munduga Ahalya shapam vimochanam jarigindata.
0: Ahalya was free from all the curse before reaching
1: ee padamulu vallane raayiga maarinatundi Ahalya streega roopondindi.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: Nenu
0: her form.
1: Maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామ మే డ్రాప్ మీ.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి
0: లక్ష్మణ హిస్ టేకింగ్ ద క్లాత్
1: రాముని పాదాలను తుడిచాడు.
0: హి వాజ్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
1: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: ది సీక్రెట్ ఆఫ్ ఎవరీ ఇన్కార్నేషన్ ఇస్ సో సటిల్.
1: ఈ పాదములు కడిగింది.
0: షి వాష్ ది ఫీట్.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: షి ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెయిర్.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: షి వెంట్ రౌండ్ అండ్ షి మేడ్ ఆల్ వౌస్.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల
0: ఆఫ్టర్ టేకింగ్ ఓత్
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్.
1: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము.
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
1: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్.
1: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసము.
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్య కూడాను ఒక పదార్థమే.
0: Even woman is also matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకును ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఈ
1: సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
1: నా కుమార్తె, మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
0: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాస్ నో మదర్.
1: ఇది భూమాత పుట్టినటువంటిది.
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
0: And he went on telling the
1: purohita, అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
0: సీత
1: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
0: సీత హ్యాస్ నో మదర్ వైల్ రామ హ్యాస్ నో ఫాదర్.
1: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
0: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
1: సంబంధం లేదు.
0: సో నో కనెక్షన్.
1: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
0: బోత్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లమ్.
1: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
0: దట్ వెరీ డివైన్ ఫామ్.
1: పుడమి పరమాత్మ.
0: This earth
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
0: నేచర్ ఇస్ గాడ్.
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే. ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
0: హి హాస్ టు టేక్ ఎ నోట్ టెలింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్.
1: అప్పుడు చెప్పాడు రాములు.
0: దెన్ రామ సైడ్,
1: దీనికి నేను అంగీకరించను.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్.
1: అన్నింటికి అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని, నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని, ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది.
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ I have to think of the welfare of my people.
1: ఒకవేళ ప్రజాక్షేమం అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కాని ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: అందువలననే ఒకానొక సమయం లోపల ఒక తాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కాని తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ పనిష్ దట్ వాషర్మన్.
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకూడను ఆనాడు ప్రతి దాని ఎందుకు లక్ష్యముంచేటువంటి వాడు రామచంద్రుడు.
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్.
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను, ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకుని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈజ్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామ టు గో ఇన్ హిస్ ఓన్
1: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు, నాకు వదిలిపెట్టమన్నాడు.
0: రామ సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
1: జరిగిపోయింది వివాహము.
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
0: All group and they went to bride's residence.
1: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
0: All arrangements are well.
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
0: In the meantime విశ్వామిత్ర కే
1: రామలక్ష్మణ
0: రామలక్ష్మణ
1: ఇది నా కడపటి ఆశీర్వాదము.
0: This is the ultimate blessings I'm conferring.
1: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
0: From here I'm proceeding to Himalayas
1: అన్నాడు.
0: He said.
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: How lucky I am. What else I want? I have performed the marriage of Veri Narayan and
1: Adilakshmi.
0: I don't want anything more.
1: I don't
0: want any
1: position. Now the only
0: thing is to drop this body.
1: Later you don't find
0: Vishwamitra name anywhere in Ramayana.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి
0: దశరథ
1: మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ
0: దశరథ వాస్ షెడ్డింగ్ టియర్స్
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమున కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్ హిమ్ అడిక్వేట్లీ
1: అస్త్ర శస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకనే శబ్ద ప్రమాణమంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: రామ విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: వై ఆమ్ ఐ గివింగ్?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గేవ్ ఆల్.
1: నీవు సర్వజ్ఞుడవు,
0: యు నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చిన,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కాని
0: బట్
1: మాండవి శత్రుఘ్ని భార్య అనేటువంటి శృతకీర్తి, మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ద ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ద వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అని.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవికి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ టు సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: అతని స్వరూపము.
0: ద టైమ్ ఇస్ హిస్
1: ఫాదర్. కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
0: ఈజ్ ద టైమ్ ఈజ్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటివి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామా విల్ టేక్ కేర్ ఆఫ్ అస్.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణం అయ్యారు.
0: షీ సెడ్ ఆల్ ఎంకరేజింగ్ వర్డ్స్.
1: కూర్చున్నారు.
0: దే సాట్ ఇన్ ద చారియట్.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడా కంటిదారలు కారుస్తున్నారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మిథిలాపుర వర్ షెడ్డింగ్ టియర్స్.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడా లేనటువంటి వాడు.
0: హెస్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఏనాడు కూడా ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: నో డే హీ వాస్ వరీడ్ ఆఫ్
1: ఎనీథింగ్. జనక మహారాజు కూడాను
0: సచ్ అన్ ఎంపరర్ జనక.
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారులు కార్చారు.
0: హి బ్రాట్ బోత్ ఆఫ్ హిస్ డాటర్స్ అండ్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయన.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: I have been longing to see the combination union of nature and divinity.
1: ఇది ఏ యూనిటీ?
0: This is unity.
1: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
0: What more divinity?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: It is the union.
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: It is the union of God and nature. This I have done with my own hand.
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
0: He handed over all his kingdom and all his property.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: He sent so many servants.
1: రథములు, గజములు, తురగములు, వేన అంత కూడాను పంపించాడు వీరితోనే.
0: And he sent the chariots and horses and
1: elephants. మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: ఓ పెద్ద ధ్వనులంతా వినిపిస్తున్నాయి.
0: Loud sound around.
1: మధ్య మార్గములో ప్రవేశించారో లేదో ఒక పెద్ద బాంబు వలె శబ్దం వినిపించింది.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: నిలు, నిలు అన్నాడు.
0: He said, stop, stop.
1: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
0: The moment they got down from the chariot, they saw పరశురామ.
1: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినింతా కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని, ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ బికాస్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
1: ఇప్పుడు నా పరశును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
1: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామా పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా మూడు కళలు కూడాను భరత శత్రుఘ్న లక్ష్మణివి.
0: ద రిమైనింగ్ త్రీ బిలాంగ్ టు భరత.
1: 15
0: అయిపోయినాయి. 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ దిస్ షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషము కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
1: కనుకనే 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామును చూసిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామా దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తునకు కారణమవుతామో ఏమో అని
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ది టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితిని ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటుంటాడు.
0: He is always in a state of bliss.
1: అతని ఎట్టి పరిస్థితులు ఎందుకును అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని నువ్వు ఓజస్సు ఉండటం వల్ల మారుతుండవు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రమా నీ దయరాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయా, రామా నీ దయరాధా.
0: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: What happened in the past is all the goodness and the merit of the parents. Oh Rama, don't we deserve your compassion? So singing, they fell at the feet of Rama. He blessed her. And then he stepped into his palace. 10 days full of festivals.
1: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
0: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ దేర్ రెస్పెక్ట్.
1: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
0: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
1: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
0: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
1: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటుంది.
0: So his hand will always be upper.
1: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
0: But for one thing only he stretches.
1: అదే ప్రేమ.
0: That's love.
1: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
0: God always treads along the path of truth and righteousness.
1: మానవుని ఎందుకూడా నువ్వు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
0: In order to demonstrate divinity is only possible by observing
1: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
0: Where there is truth,
1: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
0: Where there is dharma, there is God.
1: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
0: Where there is no truth and dharma, there is no daiva God, but there is daya the demon.
1: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
0: In order to acquire these twins, the truth and righteousness, we should offer surrender to God. As time passed by,
1: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని, కొంతకాలం అక్కడ జీవించాలని, నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
0: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
1: రాజ్యమునకు తీసుకుని వెళ్లారు.
0: They were taken to కేకయ రాజ్య.
1: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
0: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
0: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ
1: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
0: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
1: ఒకనాటి రాత్రి
0: వన్ నైట్
1: దశరథ మహారాజు
0: దశరథ
1: పండుకున్నాడు.
0: హి వాస్ స్లీపింగ్.
1: కానీ దాహం వేసింది.
0: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
1: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
1: జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
0: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
1: ఇంకా నిద్రపోలేదు.
0: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
1: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
0: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
1: Chara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
0: That was those days when they could know that divine
1: na
0: power.
1: Na indriyamne nenu nigrahinchukolekapothunnanu.
0: I have no control on my body.
1: Na hastamle na swadhinamlo ledu.
0: My hands are
1: ilanti vaadanu inta rajyanni nenu eritiga yelagalanu.
0: How can I administer?
1: Na arhata kaadu.
0: I don't deserve.
1: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
0: ఈ సమండ్ వశిష్ఠ
1: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
1: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
0: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
1: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్ళు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
0: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
1: రాయడానికి కూడా చేతులు రాదు.
0: They cannot even write.
1: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
0: They don't have even proper eyesight.
1: ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
0: They can't listen properly.
1: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
0: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
1: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుండాలి.
0: You can understand kings how righteous they were, the justice they had with them.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: విషయాన్ని సంప్రదించారు.
0: They consulted.
1: వశిష్ఠుల వారు చెప్పారు.
0: Vasishtha said.
1: భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా అన్నాడు.
0: They said, భరత శత్రుఘ్నులు are not here.
1: వారు ఉండనక్కర్లేదు.
0: They need not be.
1: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
0: What I thought must happen.
1: నేను చేసేది దోషం ఏం కాదు.
0: There's no mistake in what I
1: did. రాముడు దీనికి సమర్థుడు.
0: Rama is eligible.
1: జ్యేష్ఠ పుత్రుడు.
0: Eldest.
1: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
0: Is all knowing.
1: సర్వ విధముల కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
0: He understands everything.
1: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదండి.
0: Rama is the only deserving one to be the king.
1: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
0: Vasishtha accepted and all elders were happy about this.
1: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
0: All people gave the title to Rama, Priyadarshana.
1: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
0: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
1: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
0: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
1: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
1: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
0: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ క్వాలిటీ లవ్.
1: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
0: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
1: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
0: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
1: కానీ
0: బట్
1: ప్రతి మంచి కార్యమునకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటుంది.
0: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ విల్ బి ఎన్ ఆబ్స్టకల్.
1: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
0: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
1: ఈ మందరకు రాముల పైన కోపము.
0: మందర ఇస్ యాంగ్రీ.
1: దేనికోసం?
0: వాట్ ఫార్?
1: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైకర రూమ్కు వెళ్తుండాలి రోడ్డు లోపల.
0: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
1: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
0: The palaces were separate then.
1: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
0: రామలక్ష్మణ భరత శత్రుగులు were boys, were playing with the ball.
1: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
0: When Rama had hit the ball, it touched the back of Mandara.
1: రాములు నవ్వలేదు.
0: Rama didn't laugh.
1: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడాను పక్కన నవ్వారు.
0: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
1: ఎందుకోసం నవ్వారు?
0: వై డిడ్ ది లాఫ్?
1: మందర వీపు ఇంకా తగిలేటప్పటికి మందర ఎగిరింది.
0: ద మూమెంట్ బాల్ టచ్డ్ ద బ్యాక్ ఆఫ్ మందర
1: చూసి నవ్వినారు.
0: వాచింగ్ హర్ జంపింగ్ ది లాఫ్.
1: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
0: Rama has put me to shame. Since then she was angry with
1: him. క్రోధాన్ని మనసులో పెట్టుకుని
0: with an anger
1: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
0: She became just the opposite.
1: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
0: Anger should not be there any trace.
1: ఈ రామాయణమునకంత మూల కారణం ఈ రెండే.
0: రామాయణ
1: మందర క్రోధము,
0: ది యాంగర్ ఆఫ్ మందర,
1: శూర్పణఖ కామము.
0: The desire of
1: ఈ కామక్రోధములు రెండే రామాయణానికి మూల కారణంగా
0: తయారైపోయింది.
1: క్రోధము అయోధ్యలో ఉండినటువంటి రాముణ్ణి అరణ్యానికి పంపించింది.
0: ఇట్స్ ఓన్లీ దిస్ యాంగర్ దట్ సెంట్ రామా టు ఎగ్జైల్.
1: కామము అరణ్యంలో ఉండినటువంటి సీతను లంకకు పంపించింది.
0: ఇట్స్ ఓన్లీ ది డిజైర్ దట్ మేడ్ సీత టు
1: బి సెంట్ టు లంక. ప్రకృతి పరమాత్మను వియోగం సంభవించింది.
0: ఇట్ లెడ్ టు ది సెపరేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
1: ఈ వియోగమైన బాధలే రామాయణంలో వచ్చినటువంటి మహాబాధలు.
0: All the suffering that we find Ramayana is because of the separation.
1: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
0: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
1: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
0: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
0: కైక లైక్స్ మందర వెరీ.
1: ఎంత ఇష్టమైనప్పటికీ మొట్టమొట్టి తాను అంగీకరించలేదు.
0: ఫస్ట్
1: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
0: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
1: మందర దాన్ని తీసి పారవేసింది.
0: మందర త్రూ ఇట్ అసైడ్.
1: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
0: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
1: కోపము గలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుజుమీ.
0: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles. He is committing sins. And he will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
1: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
0: Anger becomes your own enemy.
1: కనుకనే ఈ విధమైన కారణం చేతనే
0: because of this reason
1: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
0: Rama is ready for coronation.
1: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి,
0: here you have to recognize,
1: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
0: People are confused because of certain feelings relating to the horoscopes.
1: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
0: Who had set that auspicious moment for coronation?
1: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
0: Vasishtha the Brahmarishi.
1: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
0: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ది వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ద డాట్
1: రాముని యొక్క కారనేషన్.
0: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
1: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
0: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు
1: ఎగ్జైల్. జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
0: దట్స్ ది మిస్టేక్ లైన్.
1: లేక పెట్టిన వారి తప్ప.
0: ఆర్ ద పర్సన్ దేర్.
1: కాదు కాదు.
0: నో.
1: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
0: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
1: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
0: వెన్ సో ఇంటిమేట్ టు కైక
1: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
0: రామా వాస్ టెలింగ్ కైక
1: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
0: Mother, you be ready for this.
1: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
0: To kill the demons, I may have to go to the forest.
1: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
0: You will be put to disrepute.
1: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
0: But don't keep in view all these things.
1: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
0: You desire.
1: యూ డిజైర్ ఈ విధంగా రాములే మొట్టమొదట కైక చెప్పాడు.
0: సో రామ టోల్
1: రామాయణంలో కూడా లేదు.
0: ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎనీ
1: రామాయణం. కైక చెడ్డది కానే కాదు.
0: కైక ఇస్ నాట్ బ్యాడ్.
1: కైక చాలా మంచిది.
0: కైక ఇస్ వెరీ గుడ్.
1: రాముల విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
0: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
1: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
0: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
1: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
0: More than her own son, she loved Rama much more.
1: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
0: Both of them know this secret.
1: సరే అరణ్యానికి బయలుదేరాడు.
0: He started proceeding to forest.
1: ఆనందంతో బయలుదేరాడు.
0: He was very happy while going.
1: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
0: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్ ఉన్నటువంటి
1: వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
0: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ హీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
1: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
0: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
1: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: సుఖ దుఃఖే సమే కృత్వా లాభోనా విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
0: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
1: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
0: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
1: తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు తల్లి చాలా విలపించింది.
0: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
1: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
0: షీ ఇస్ ఆర్డినరీ వన్.
1: కౌసల్య.
0: కౌసల్య.
1: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
0: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్.
1: ఎవరి మాట కూడా వినలేదు.
0: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
1: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
1: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
0: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
1: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
0: ఇన్ సర్టన్ టెక్స్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
1: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
0: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
1: రామ సంకల్పం ఏంటో అదంతా మంచిది.
0: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
1: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
0: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
1: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
0: సుమిత్రకు
1: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
0: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
1: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
1: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
0: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
1: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
0: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
1: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
0: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
1: నేను నీ వెంట వెరాక తప్పదు అన్నాడు.
0: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
1: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
0: లక్ష్మణ హాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
1: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
0: అండ్ రామ ఆల్సో లవ్.
1: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
0: And the intimate love between the two is very mysterious.
1: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
0: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows. Adiseshudu, here in Pen Rama, lying on Lakshmana Adisesha. Lakshmana is Adisesha.
1: Atani paina nirantaramu pavadinchinatunti vaadu ee Ramudu.
0: So Rama was reclining on Adisesha.
1: Kanukane iruvuriki edabadu jaragadaniki avakasam ledu.
0: So there is no scope for separation between the two.
1: Ee iruvurlo undinatunti antarathalu variki maatrame telusu.
0: They know the inner meaning between.
1: Vellaru.
0: They went.
1: సరియు తీరం దాటారు.
0: దే క్రాస్ సరియు రివర్.
1: సాయంకాలం అయిపోయింది.
0: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
1: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
0: పీపుల్ డు నాట్ నో ది
1: సీక్రెట్. చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణమును తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
1: మేమెందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
0: వై షుడ్ వి సీ ఆల్ ది సీన్?
1: మా బ్రతికెందుకు?
0: బట్ ఫార్.
1: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
0: They did namaskar to mother.
1: Inka ami cheppalenanta baadhapadutu vachindi Kausalya.
0: Kausalya was grief stricken.
1: Konni nelal nunchi kudunu Kausalya daggara povatam ledu Dasharathudu.
0: Dasharatha was not going to Kausalya for few months back.
1: Kontha manthe kaadu Kaika vivaham jariginappudu nunchi kudunu Kausalya daggariki povatam ledu.
0: Right from the time of Kaika's wedding he never visited
1: Kausalya.
0: Ee lokamlo kuda
1: jarugutuntadi. Kadapati bharya ante chaala ishtam.
0: The last wife is so endearing.
1: అప్పుడు రామును చూచి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూచి నేను ఆనందించాలనుకున్నాను.
0: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యుల్ బి కరోనేటెడ్.
1: జరగవలసింది జరగక తప్పదు.
0: వాట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
1: అని ఆశీర్వదించి
0: హీ బ్లెస్డ్.
1: నీకు అరణ్యమే అయోధ్య.
0: That forest is your
1: Ayodhya.
0: For me this Ayodhya is the forest.
1: నీవు సంరక్షించుకుని నీవు ఈ యొక్క సమయాన్ని తప్పక సద్వినియోగం చేసుకుని రామని.
0: You make proper use of this time in return.
1: కూర్చుంది.
0: She sat.
1: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
0: I don't need to live any longer.
1: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
0: Can any woman
1: live? ఎందుకు నా బ్రతుకు?
0: Being separated from.
1: ఒకవైపున పతికి దూరం అయ్యాను.
0: And one way I am.
1: ఒకవైపున సుతునికి దూరం అయ్యాను.
0: Another way I am.
1: నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
0: Why should I live? For whose sake
1: అని
0: should I live?
1: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
0: She sacrificed the food and drink and she was feeling so sad.
1: ఈ దశరథుడు మరణించిన తర్వాత
0: after the death of Dasharatha
1: వశిష్ఠుల వారు ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసే పతి

0: ఆఫర్డ్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
1: ఈ దశరథుడు మరణించిన తర్వాత
0: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ
1: వశిష్ఠుల వారు
0: వశిష్ట
1: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
0: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ కింగ్.
1: దశరథుడు మరణించాడని చెప్పలేదు.
0: నాట్ దట్ దశరథ డైడ్.
1: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
0: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
1: భరతుడు శత్రుఘ్నుడు
0: భరత అండ్ శత్రుఘ్న
1: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
0: Those days there were no flights.
1: రథములో రానే రావాలి.
0: They must come in chariots.
1: రావడానికి 15 దినములు పట్టింది.
0: It will take 15 days to reach.
1: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐస్ గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
0: there were no chemicals or ice to protect the dead
1: body. అప్పుడు కూడా చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
0: Just as a pickle in the dead body is kept in the oil there.
1: Bharata Shatrughna vachinta varaku nunillo tadipettaru.
0: So until the arrival of Bharata Shatrughna, the dead body of Dasharatha is kept in oil.
1: Bharata Shatrughna parigetti vastunnaru.
0: Bharata Shatrughna
1: chaala veganga vastunnaru.
0: Coming very fast.
1: Ayodhya lo praveshinchetappatiki ayodhyulanta pakshulu kudanu talalu unchukoni edustunnayi.
0: By the time they reach the Ayodhya, everybody bent their heads including birds.
1: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
0: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
1: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
0: కౌస్ ఆల్సో నెవర్ రైజ్ దేర్
1: హెడ్స్. బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
0: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
1: ఏమిటి ఈ విచారమునకు కారణము అని విచారించాడు భరతుడు.
0: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
1: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
0: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
1: తల్లిని చూచాడు.
0: సోదమాద
1: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
0: షీ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
1: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంక చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
0: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత
1: తండ్రి మరణించాడు.
0: ఫాదర్ డై.
1: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
0: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
1: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
0: వాట్ హ్యాపెన్ టు రామలక్ష్మణ?
1: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే. తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణులకే సంప్రాప్తమైంది.
0: హీ ఫెల్ట్ దట్ ఎట్లీస్ట్ హీ వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
1: కట్ట కనపడే తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణులకే దక్కింది.
0: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్ డైయింగ్.
1: అని చాలా బాధపడుతూ వచ్చాడు.
0: ఫెల్ట్ సో సాడ్ దట్ హీ వాస్ నాట్ దేర్ ఎట్ ద టైం బెడ్ సైడ్.
1: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
0: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
1: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసుకొచ్చినట్టు చెప్పింది.
0: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
1: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
0: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్?
1: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
0: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
1: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
0: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
1: Anaga oka dani ante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi. Oka dani kante adikamaina prema nu chuchinappudu rendavo prema tagipothundi.
0: When they have more of love towards the second thing, the first love will be diminishing.
1: Tandrinti ento prema ga undinatunte varu Bharata Shatrughna.
0: Bharata Shatrughna loved their father.
1: కాని అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
0: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
1: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
0: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
1: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
0: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లైఫ్.
1: నేను తండ్రి కర్మకాండం కూడా నేను చేయను.
0: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
1: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
0: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
1: కాని వశిష్ఠుల వారు సమాధాన పరిచి
0: వశిష్ఠాయన
1: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
0: ఇట్స్ ఆల్రెడీ డిలే.
1: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
0: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్
1: రైట్. నీ వంత కుడును కర్మకాండను ఆచరించే మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
0: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
1: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
0: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
1: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
0: all the love that they have to
1: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినట్టు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
0: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards mother Kaika.
1: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
0: So one grief is converted to another form of grief. What sort of it?
1: Tuta oka chinta.
0: The birth is one grief.
1: Bhumi nunduta chinta.
0: Life on earth is one
1: grief. Samsaram oka chinta.
0: The family life.
1: Chavu chinta.
0: The death.
1: బాల్యమంతయు చింత.
0: చైల్డ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లైఫ్.
1: చెడుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీయు చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టము.

0: చింత
1: డిఫికల్టీ
0: సంతసముఖ చింత
1: హ్యాపీనెస్
0: వింత చింత సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: ఆల్ దీస్ ఆర్ వరీస్ బట్ వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ అదర్ వరీస్ విల్ బి గాన్.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: సో యు షుడ్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ హైయర్ లెవెల్. దీనికి
0: మించిన చింత మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
0: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: ద మూమెంట్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ గో.
0: కనుకని ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్ యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మరిచి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఎంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరూ లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని నాట్ హియర్ టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెమ్ కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: While they were there on the top of that mountain top, Chitrakuta, they were listening to the sounds of the footsteps of the elephants and the horses.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: లచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి మ్రొక్కునా. అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God to
0: help?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్టెడ్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్
0: నోటిస్డ్. ఆదిశేషుడు
1: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ వెరీ ఫార్మల్ సర్పుడ్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బి రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ద చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్డ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీ.
0: మహా శాంతి స్వరూపుడు
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు. పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాలపైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్.
0: సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్.
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్,
0: అన్న
1: బ్రదర్,
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్
0: సెపరేషన్. భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: వియోగాగ్ని,
1: వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుండాలి.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ ఆర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యూ ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్. ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ ఓపెన్
0: పెనెన్స్. సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే,
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణము.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్ననే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్. యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్, ఎస్.
1: యూ షుడ్ సే ఎస్, ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బి రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దేవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణ్ పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ వేర్ ఆమ్ ఐ టు బిల్డ్
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ని చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్.
0: చాలా బాధపడ్డాడు.
1: హి ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు.
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్.
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా.
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice
0: of preference. నిర్మించమంటే నేను ఏమో రాముకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్.
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు.
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
0: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ద మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ తమ్ముడా నీ చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You
0: don't feel so sad." నిన్ను ఎందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో బలాని చోట్లో నీవు దీన్ని పర్ణశాలను నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hurt is to be built. ఆనందించాడు
0: లక్ష్మణుడు.
1: లక్ష్మణుడు was happy.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు. ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్
0: అయోధ్య. నంది గ్రామం లోపల ఒక నేను కూడా పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడా అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఎ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య.
0: పాదకులను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామంకి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు అలాంటి అన్నదమ్ములు అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ ఎన్ ఐడియల్ కపుల్ టు ఎవరీ
0: ఫ్యామిలీ. కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏమాత్రం కూడా గురువులు కూడా గమనించడం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ రామాయణం ఇస్ వెరీ సెన్సిటివ్.
0: ఈ సర్వ విధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Sairam, dear listeners, purity is divinity. God is never impressed by external pomp and pageantry. All he looks for in a devotee is a pure and unsullied heart and a yearning for God. In today's divine discourse, Bhagwan Baba, the very personification of purity, explains how one can win the grace of God by performing all actions with a pure heart. Let us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on Krishnashtami on the 6th of September 2004 at Prashanti Nilayam.
1: పెట్టినది తినవు కొల్లల పుట్టనకి ఏగి లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు కృష్ణ కృష్ణ పెట్టినది తినవు నీ మన ఇంటిలో పుట్టినది తినవు లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకుని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలి గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tana intilo unnatuvanti thaniki eppudu kuda ruchiga undavu.
2: You
1: bayita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
2: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
2: You have the owner of a sweet shop with all the sweets available. He smells of all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బరువులు మాత్రం తాను తింటూ ఉంటాడు.
2: But he is after this puffed rice, which is after all the tasteless.
1: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
2: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్, but yet ask him only one boon, that we should have a child.
1: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
2: And this is the gift that he received from the divine.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
2: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
2: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
1: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకూడదు.
2: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీట్ టు హిస్ వర్డ్స్.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
2: బ్రాహ్మణుడు
1: కాదు, చాలా గొప్పవాడు.
2: ది వన్ హూ హ్యాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
1: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
2: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణుడు అనుకుని నీవు అతన్ని ఆశిస్తున్నావు, కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు, అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
2: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
2: The king replied, I can't go back by the word given.
1: బలచక్రవర్తి మహా గట్టి హృదయుడు.
2: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రము మరువడు.
2: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చిదిని.
2: Yes, I have given the promise.
1: అది ఏమి కోరినను నేను ఇవ్వగలను.
2: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
2: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
2: The 8th one is Ashwamedha.
1: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
2: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
2: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
2: Each one represents one yajna. 108 in total.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
2: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
2: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
2: not nearly 3 feet.
1: ముల్లోకాలు కూడాను తీసుకోగలడు.
2: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
2: You are deceiving yourself by the form that you see in front of you.
1: కానీ దానిని స్వీకరించి బలచక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
2: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
2: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నో బడీ వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
2: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నో బడీ ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పని అన్నాడు.
2: సో ఎంపరర్ బలి సెడ్ ఐ విల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
2: As he declared, he has offered everything to God and said,
1: "Anta Bhagavantunide,
2: nothing belongs to me, everything is yours, O Lord."
1: Ani arpitam gavinchukoni tana yagnam poorthi chesukunnadu.
2: So he surrendered and completed the performance of the ritual.
1: Idi mukhyam kadu. Krishna yokka leelallo mahattaramainatuvanti leelalu, maha shaktivantamainatuvanti leelalu pradarshinchadu Krishnudu.
2: The sport of Krishna is beyond all narration, comprehension and estimate.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: People went on extolling, praising the Lord, the inhabitants.
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: They have been narrating God Vamana.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
2: And you have the emperor on one hand.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
2: And he is the dearest child of Kashyapa.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికి నేను ప్రసాదిస్తాను.
2: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
2: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకున్నట్టు కంటే అడుగుకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
2: ఇట్ సింప్లీ గ్రేట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెస్టిన్డ్, వాట్ ఈస్ గివెన్ టు యూ, రాదర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
2: ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్ లార్డ్.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
2: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మాస్, వై డూ యూ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
2: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
2: వామన ఇస్ సో షార్ట్, ది డ్వార్ఫ్.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
2: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
1: అతనికి ఏది కూడా ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
1: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
2: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
2: ద డివైన్ ఈజ్ లిమిట్లెస్.
1: పరిమితములకు మించి
2: ట్రాన్సెండ్స్ లిమిటేషన్.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటాది.
2: యు ఫైండ్ ద సన్ రైజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
2: Who is the controller of sunrise?
1: Tana yokka neemam tanu paatistu vachadu.
2: He observes his own regulation.
1: Itti vichitramainatuvanti shakti oka kaliyugamunandu gaani mari ee yugamunandu gaani ekkada kodanu jaragaledu.
2: This mystery of the divinity is not limited to any particular age.
1: Idi naa duty. Naa duty ni nenu tappaka cheyali ani smarinchukuntu vachayi.
2: Elements considered the duty most important and followed accordingly.
1: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
2: They have not been out of force.
1: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
2: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
2: This is the ideal set for all of the ages.
1: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
2: Scientists investigated, made thorough inquiry of all these facts.
1: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
2: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కాని వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
2: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను, దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
2: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
2: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడా నేటి కూడాను కనిపెట్టలేదు.
2: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
2: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టు కాదు.
2: The human birth, it appears as though is meant to be the hunger.
1: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిక నేర్చి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానం చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
2: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has only to eke out his living, to carry on his living. But what is it? Why can't he think of God and go beyond, transcend the fulfillment and shelter?
1: ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపు కోసమని అని గుర్తించాడు.
2: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
2: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
2: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
2: And that fire naturally burns.
1: కాని కొమ్మకు కొమ్మకు రాసుకొని అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవించేస్తున్నాయి.
2: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
2: The fire is in the wood, but the wood is not burnt by the fire within. Nobody could know the reason behind
1: it. ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నో ఉన్నవి.
2: There are so many mysteries in this nature.
1: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
2: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
2: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
2: It's not possible to search for God.
1: ఇది కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
2: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్రు నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందకు చేయించి జీవితము నీ వెద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
2: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daivashakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
2: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: In
2: this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవత్శక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవత్శక్తితో వచ్చేటువంటివి కాదు.
2: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ అక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ is nature itself.
1: Oka karram teesi deninaina kottinappudu adi chaala baadhapadutuntayi.
2: When you hit anyone with the stick, naturally it causes pain.
1: Andulo edo ee agni shakti okati unnadi.
2: Well, there is some power here.
1: Rayam teesi deninaina kottinappudu deenku edo oka parama shakti untundi.
2: If you pelt a stone and hit anybody, naturally oka raati
1: kottinappudu daani nunchi agni prarambham avutundadi.
2: When you just strike two stones against each other,
1: kaani adi agni raati nunchi manaku kanipistundada?
2: Do you see the fire externally?
1: Ledu.
2: No.
1: Gopyanga untundi eppudu raavalo appudu vachedi kanipinchi vasam chestundadi.
2: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహజసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
2: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ద స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
2: దే ఫౌండ్ హిస్ ఫైర్, ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
2: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
2: There in the same village, a daughter-in-law newly married.
1: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
2: She too was commanded to go to Nanda's residence and lamp.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకొని చాలా ఆనందంగా చూస్తుండాలి.
2: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
2: It is a fire that burns. It will never give you any kind of comfort and coolness.
1: Inka mari deepamulu andinchukotaani poyinatundi oka ee streelu balikalandaru kodanu aamenu chustu egurtu unnaru.
2: While this newly married daughter-in-law started lamping her own,
1: suguraku cheyyanta kaalipothunte enduku taa dooram raavatam ledhi.
2: Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
2: దెన్ దే వర్ సింగింగ్.
1: సుగుణకు కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట, దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
2: దే వర్ ఆల్ సింగింగ్ ఇన్ కోర్స్. సుగుణా కుడ్ సీ దేర్. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: Ee paatalu vini lopa nunchi Yashoda parigetti vachindi.
2: And Yashoda came there, appeared there in front of them.
1: Ala kuda chuchindi.
2: She too noticed.
1: Ee Suguna yokka chei kaalipothunnatunte chuchindi.
2: And she could notice the finger of Suguna being burned.
1: Madhyalo unnatundi road lo unnatundi vaadanta paatalu paadutuntu egurtu unnaru.
2: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్ధం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనేది.
2: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
2: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
2: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
1: ఇంకా ఏనాటికి కూడా యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
2: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
2: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
2: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
2: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుంటున్నారు.
2: In fact, all gopikas there in Vrindavan are waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
2: Under these circumstances, in response to the yearning,
1: యశోదకు కనిపించలేదు, నందుడికి కనిపించలేదు.
2: But nobody could see him.
1: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
2: All had assembled at the residence of Yashoda.
1: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
2: People went on questioning. It seems Krishna is here. You are hiding him somewhere. Let us see him. That's what they said.
1: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
2: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
2: Things happen according to their deservedness. This is your prapti.
1: యశోదను లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
2: And Yashoda punished Krishna.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్
1: నీకు రుచిగా ఉండదా?
2: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ ఎట్ హోమ్.
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
2: Do you really like that by stealing which is available elsewhere?
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
2: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkariki kodanu idi sarbhavame.
2: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaku eppudu kodanu ruchikuntu.
2: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kodanu tanaku ruchiga undavu.
2: All the preparations so nicely made at home,
1: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
2: But those which are served outside, we relish them very much.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
2: This is the way of the world.
1: కృష్ణుడు పరయింటివి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
2: This is not the lesson of Krishna.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
2: Butter symbolizes pure heart.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
2: Krishna receives, accepts wherever there is pure heart.
1: అది మృదుమధురంగా ఉంటుంటారు.
2: It is so soft and sweet.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
2: The hearts of devotees are soft, tender and sweet.
1: కనుకనే వారి యొక్క హృదయములు మాత్రమే తాను అపహరిస్తూ ఉంటుంటాడు.
2: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
2: But however, this robbery, stealing, brought him bad name.
1: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
2: All call Krishna a thief.
1: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
2: People call you a thief. But Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
1: Chitta chora ani pilustuntunte entano aananda padutuntaru.
2: When once we say chitta chora, this the one who steals the heart, people
1: unke chora antunte matram kopadtaru.
2: But if we call you simply a thief, you'll be irritated.
1: Avin kaakunda గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది.
2: When it's mixed with melody, it is joyful.
1: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటాడు.
2: Therefore, when once we sing with all the love, it will be so sweet to God.
1: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
2: Why people call him chitta chora?
1: Chitta chora yesoda ke ba navalita chora ko pa chitta chora.

0: రాగ తాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాడు.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అతి రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you discard as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళములతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానం లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: దట్ ఇస్ ద గ్రేట్నెస్ అండ్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగా

0: గాడ్.
1: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత, మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
0: ద గుడ్ మ్యూజిక్, ద స్వీట్ వర్డ్స్, ద నెక్టరైన్ వర్డ్స్, ద బ్యూటిఫుల్ మ్యూజిక్,
1: కృతయుగ త్రేతాయుగం ముందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
0: దిస్ వాజ్ నాట్ ద వే టు అటైన్ గాడ్ ఇన్ కృత అండ్ త్రేత ఏజెస్.
1: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
0: They went on repeating, reciting Vedas.
1: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
0: People could not attain God by reciting Vedas.
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదను కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
0: All four Vedas were repeatedly recited.
1: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
0: Many priests followed, adopted Samaveda.
1: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
0: None could see the manifestation of the divine.
1: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
0: But when once is expressed in the form of music, they could experience.
1: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గాన ప్రియుడు అన్నారు.
0: God loves music. He is after music.
1: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
0: Sing in praise of God.
1: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
0: That music pleases God.
1: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
0: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
1: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్.
1: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
0: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
1: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
0: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
1: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంతో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫామ్, ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
1: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
0: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
1: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
0: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్.
1: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
0: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
1: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
1: హృదయాన్ని అర్పితం చేసి,
0: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
1: దీంతో ఒక రాగమును కలిపి,
0: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్,
1: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
0: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ, యుల్ సీ గాడ్
1: ఏ బజార్లో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
0: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
1: ఇటువంటి రాగము నేర్చుకోనటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల, పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
0: Those that cannot sing in praise of God, they are disappointed, they are frustrated.
1: కాని ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రమే మీరు అవకాశం అందించకండి.
0: Never be disappointed under any circumstances.
1: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలైన అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
0: The disappointment is because of prior appointment.
1: నీవు మొదలైన అపాయింట్ చేసుకోవద్దు.
0: That you don't have any appointment at the beginning.
1: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
0: Express in the form of music as you feel.
1: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
0: This is an easy path to attain God.
1: కృష్ణ అవతారములో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారములో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
0: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
1: కనుక మీరు కృష్ణ అవతారములో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడా మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
0: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
1: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
0: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
1: మనోలోరుడైపోతుంటాడు.
0: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
1: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
0: And it is only the music that melts the heart.
1: Krishna

0: అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఈ అవతారం కూడాను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ్, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై డివోషన్
0: మాత్రమే అనేక వేదక వేరు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్ గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద డివోటీ టు మర్జ్ ఇన్ ద డెయిటీ.
0: కాన గానప్రియుడు అనేటువంటి దానికి ఇది సరైనటువంటి అర్థంగా తీసుకోవాలి.
1: దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఇన్ ద డివైన్ మ్యూజిక్.
0: కృష్ణ ఒక మాట మాత్రం చెప్తే కూడా చాలు.
1: If you just utter the name of God, Krishna, once, it's enough.
0: ఆ విధమైనటువంటి ఒక గానం చేత మీరు దైవాన్ని పొందండి.
1: You reach God, attain God by music.
0: కృష్ణావతారం నందు ఉన్నటువంటి ఒక లీలలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: The sport of Krishna, the leelas of Krishna, the divine actions of Krishna are unparalleled. Are not seen any of the ages that followed.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అటు రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru enniyo bhajanlu chestunnaru.
1: You do bhajans.
0: Andaru kodunu bhajanlo palgontunnaru.
1: All of you join in chorus.
0: Kani okkokadu okka raganga pothundadi.
1: But each one seems to sing in their own way.
0: Nijamga vaaru telisinatundi ragamlo meeru ekamaipothe,
1: if you join all the rest of the people in perfect harmony,
0: ee hrudayamlo bhagavantudu kodunu leenamavutadu.
1: You will find God within you in your own heart.
0: Kanuka bhagavantuni manam leenam chesukonante edo manaku telisinatundi raganga teechukoni aa ragam chethane manamu gaanam cheyavachu.
1: If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing his glory in perfection.
0: Ituvanti krishnavataram lokala aneka mandiki aneka vidhamulainatundi oka darshanam ichi సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ దట్ హెస్ గ్రాంటెడ్ మెనీ ఆఫ్ ద డివోటీస్ విత్ మిస్టీరియస్ అన్అండర్స్టాండబుల్ ఇన్ఎక్స్ప్లికబుల్ లీలాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద గాడ్ హూ ఈస్ ప్లీజ్డ్ బై ద మెలడీ అండ్ ద మ్యూజిక్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గానం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ మ్యూజిక్.
0: ఎక్కడైనా కానీ డ్రామాలు ఆడుతుంటే లేక ఇంకెక్కడైనా కూడా సినిమా జరుగుతుంటుంటే ఆ రాగం పైన అందరూ పోతుంటారు.
1: పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యూజిక్ ఇన్ ఎనీ స్టేజ్ పర్ఫార్మెన్స్, బీ ది డ్రామా ఆర్ సినిమా.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకుని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ being there a part of our presentations, we can please God.
0: Kanuka meeru gaanamulu maatram marchagandi,
1: never forget to sing the glory of God.
0: Gaanamulu opala etuvanti murkhulaina kudanu etuvanti vruddulaina kudanu neenamaipothuntaru.
1: Any ignorant person, any aged person, whosoever may be, will certainly be carried away by this music.
0: Chinna pillalu pandukokolipothe పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ వీఆర్ లూపుతుంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాళ్ళు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకు ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్కగా గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: Asuguna kanipinchinappudu enta raagalu paadaa telusina.
1: Suguna, when she could see God there, what kind of music?
0: Evvaru kuda aa raagalu gurtupattaledu.
1: Nobody can sing like that.
0: Edo oka paata maadhiri anukunnaru.
1: They thought it's like any other song.
0: Sugunaku kanipinchenanta aa paata lopane enta aanandam vastundi.
1: There in the very singing you have the wonderful beat, the rhythm.
0: Nanta gopaludanta deepana kanipinchenanta.
1: You find the rhythm and the beat in perfect accuracy.
0: Anta pratyakshanga vaaru chudakapoyinappatini anta anta anta anta ee anta anetuvanti padamulo lopane ento aanandam untundi hrudayanni antukuntundi.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: He is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి కూడా మీ యొక్క హృదయంను ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: దేర్ఫోర్ ఎవ్రీ రెండరింగ్ షుడ్ టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ, ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ది నెక్టరైన్ ఫీలింగ్, ది డివైన్ ఫీలింగ్. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishna yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kudanu ee krishna yokka leelade meeku anurumgaru teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేల భానుడు ఉదయాస్తమయములా

0: కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల. అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేల. అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది.
1: జగత్, ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్, ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్.
0: దీనికి ఆధారము భూమియే.
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్.
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే.
1: డివినిటీ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్.
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్.
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి. కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలము యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. అండ్ హెన్స్ ఎల్డర్స్ ఇన్ ద పాస్ట్ డిక్లేర్డ్ that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడాను మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration. With the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchatakolanu sadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kaani ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: However, it is essential to recognize one factor.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వున ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సోజర్న్ బై ఎ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలియా? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: ఆకలి మాత్రము అందరికీ ఒకటి.
1: However, the hunger is uniform.
0: ఆహారములు వేరు వేరుగా ఉండవచ్చు.
1: The food that we consume varies.
0: ఇట్టి ఆహారమును సృష్టించుకొని దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore, to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore, it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: కనుక దైవమునకు ఇట్టిది అట్టిదని రూపాన్ని నిర్ణయించటము ఎవరికి తరం కాదు.
1: Therefore, it's not possible for anyone to decide a definite form for God.
0: ఇతనికి చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: ఇట్టి సర్వశక్తిమయుడైనటువంటి యొక్క దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనున్నటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఫుడ్ దట్ వీ డిరైవ్ బికాస్ ఆఫ్ ద వాటర్ యాడెడ్ టు దట్.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సహజమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: యు కెన్ ఎక్వైర్ వాటర్ నాట్ బై ఎనీ అదర్ ఎఫర్ట్ అదర్ దాన్ ఇట్ ఈస్ వాటర్ ఈస్ ద రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్స్.
0: ఏ దేశం అందైనా, ఏ కాలం అందైనా, ఏ కంపెనీ ఏందైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ స్ట్రగుల్ హార్డ్, విల్ ప్లాన్ ఫర్ ఫుడ్.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: దేర్ఫోర్ టు జనరేట్ ఫుడ్ వాటర్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఈ నీ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ డూ సో మెనీ సాక్రిఫైసెస్ రిచువల్స్ వర్షిప్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ వాటర్.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: ద ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్ నాట్ మియర్లీ ఫర్ ఎ మిలియనేర్ రిచ్ మ్యాన్, ఇట్ ఈస్ ఈక్వలీ నెసెసరీ ఫర్ ఎ పాపర్.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: హూ గిఫ్టెడ్ ఆల్ దిస్ టు దిస్ నేచర్?
0: అతని దైవము.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ ఆల్ దిస్ నేచర్.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డస్ ఫర్ హిజ్ ఓన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది విల్ అండ్ నాట్ ఫర్ ది వరల్డ్.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది వరల్డ్ ది క్రియేషన్ అండ్ ద క్రియేటర్.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: మ్యాన్ కెనాట్ జనరేట్ వాటర్
0: ఆల్ ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు ప్రొడ్యూస్ ఫుడ్.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ లైఫ్.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పనిని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his anger.
0: Kana bhagavantudu idistadu adistadu aneetundi karanam cheta atani poojinchadakadu.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: Prarthanalu bhagavantuni nimittamai prarthana cheyali.
1: We have to pray God. For God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ సప్లైస్ ఆల్ దట్ వి నీడ్.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో దాని తనకే తెలుసును.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్, వేర్ టు గివ్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: ఈవెన్ ఇఫ్ యు డు నాట్ మేక్ ఎఫర్ట్ God will confer that what you need.
0: Manam kevalam kori vifalamainantha maatramana manam baadha pattam, idi bhaktul yokka lakshanam kaadu.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: Ee prani enta varaku undali, enta varaku deenni bhujinchali, enta varaku deenni visarjinchali aneetundi satyanni bhaktule kanukoni ప్రజలే దానిని గుర్తించుకుని వర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు నో వాట్ వీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీ రిక్వైర్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్ ఆల్ పారామీటర్స్.
0: అది ఇది అనగనేలా
1: వై దిస్ అండ్ దట్
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: Adi Arungaru.
1: They do not know that.
0: Madhu Arungaru.
1: Cannot understand.
0: Mudhu Chandaru.
1: They are not happy.
0: Bhuvini Kondaru.
1: Some are not.
0: Vivekamana Vartinchidani Kadu Virravigedaru Kani.
1: They are highly egoistic because of the intellect.
0: కలవటకేది ఎత్తవునో ఎవరికీ తెలియదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ ఎట్ ది ఎండ్.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
0: దైవం యొక్క ప్లాన్లు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: ద డివైన్ ప్లాన్ హ్యాస్ టు బి రివీల్డ్ బై డివైన్ హింసెల్ఫ్.
0: ఎవరెవరికి ఏ స్థానం నందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వేర్ టు గివ్, వై టు గివ్, హూమ్ టు గివ్.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వమును నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరు కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసం అని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all.
0: ప్రపంచమంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయాలన్నప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your
0: desire.
1: Oh God, you know best what I need at what point of time. When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకింతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: In fact, there is no special plan for anything.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: And things are utilized as they reach here.
0: ఇంకా ఒకటి.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వి ఆల్సో సెండ్ లైక్ వైజ్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్ని కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: And even this day, nothing is desired for.
0: Korakane vastundetvadi daliki korte innuchi padipothayo.
1: When things are arriving here without asking, if you ask, you can imagine how many more things would be here.
0: Maaku edi voddu.
1: We don't want anything whatsoever.
0: Maa daggariki vachinatundi varandarkini vaaru baaga kshemanga santoshanga jeevithanni aanandanga galipithe ante maaku chaalu.
1: Bhagavan desires that all those that reached here should be happy, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to give anything to Bhagavan.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: Bhagavan is ready to give you whatever you want.
0: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: But better you know whether you need it or not.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: Whatever you want, pray to God.
0: Silently ga cheyandi.
1: Pray silently.
0: Idi adi kavalani korakalu pettukoni cheyakandi.
1: Not with a specific purpose or need based.
0: Korakalu lekunda,
1: without desire,
0: prema chotha bhagavantuni prarthinchandi.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: దిస్ ఇస్ ద డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్.
0: ఇలాంటి రీతిగా భగవతత్వాన్ని మనం భగవద్తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేమెంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదు అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently, but we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: మంగళాల విత్తంబులు,
1: and it's that so endear,
0: so close, మునిచనవన భౌతంబులు,
1: and that so intimate to all the saints.
0: చారిత్రంబులు,
1: that is the history and the glory of God.
0: ఏది కావాలంటే కూడా మనకు జరగక తప్పదు.
1: Whatever that you want is bound to happen.
0: కానీ మాకు ఏది కూడా తప్పిపోలేదు.
1: But in fact, we have not missed anything till now.
0: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
1: And things, prayer is going on.
0: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
1: Divine will is
0: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
1: All programs go as per the divine master plan.
0: ఈనాడు క్రిస్మస్.
1: Today is Christmas.
0: కానీ మనం కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్
0: డిజైర్స్. కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము, నేను నీకంటే పెద్దవాణ్ణి అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యు ఆర్ సుపీరియర్.
0: అహంకారం ఏది లేకుండా, ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్
0: ఎనీ. పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: And God will give you whatever that you need.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pomp and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చాడు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: He was shedding tears.
0: Tachchaname.
1: Immediately.
0: Kala pratyakshamainadu tirigi.
1: And there there's an ethereal voice. The
0: rendo dinave.
1: Following day.
0: Atanni vadani pettadu.
1: And he was left.
0: Vadani pettinatvanti vyakti. Nen daivam biddanu. Daivam biddanu. Daivam biddanani thanu cheppukuntu veduthu vachadu.
1: So he went on declaring that he is the son of God. The child. God.
0: Adhe reethiga manam andaru kudunu daivam yokka children.
1: So we should know that we are the children of God.
0: మేము చిన్నదనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanamante konnu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti ante konnu prema shaktiye pradhanamaitundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam manaku.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్నిటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్, కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావో ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni meeku kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema chetane kaanatvantidi okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: సో లెట్ ద లవ్ బి ది మెయిన్ థీమ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: ప్రేమ ముదిత మనసే.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి.
1: 2006.

0: ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అదియే దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికైపడు దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maarpichinde etvanti ee drishyamunu satyamani bhavinchukovatam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, after tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyamu. Student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాక మునుపు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, how long does it last?
0: ఇది టెంపరీ.
1: This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్, హీ వాజ్, ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్, బట్ వీ కన్సిడర్ ద ఫీట్ మొమెంటరీ సినారియో యాజ్ ఇఫ్ దే రిఫ్లెక్ట్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, first of all, we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: మిథ్యము అనగా ఉండి లేనట్టుగా ఉండేటువంటిది.
1: Illusion or mithya?
0: సత్యమనగా ఉండేది ఉన్నట్టుంటుంది.
1: This illusion or non-identity appears as if it is existent.

0: But it's not so. But truth is existence.
1: జగత్తంతా కూడాను మార్పు చెందినది.
0: The whole world will be changing.
1: జగత్తంతా కూడాను సత్యమైనటువంటిది.
0: The whole world, yes, naturally is truth.
1: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
0: Even this truth, you find so much of illusion, mithya.
1: ఈనాటి పర్వతము రేపు గుట్టగా మారవచ్చు.
0: In the mountain, the hill over there, tomorrow you may find a valley there.
1: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
0: A river, what you find today, well, it may run into floods, so the continuous flow of
1: water. Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
0: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
1: ఈ నిత్యమైనటువంటి యొక్క జగత్తును మర్చిపోతున్నారు.
0: We are forgetting this eternal truth.
1: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
0: And we are forgetting God, who is all truth himself.
1: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
0: But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
1: that?
0: The difficulties are the results of your own actions.
1: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
0: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ థాట్స్ కమ్ ఫోర్త్ బై వే ఆఫ్ దిస్ ప్రాబ్లమ్.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పూర్తి మారటం లేదు.
0: ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ చేంజింగ్ బట్ దేర్ ఇస్ నో టోటల్ చేంజ్ ఎయిదర్.
1: కనుక మారినటువంటిది ఒక దైవమే.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఎటర్నల్.
1: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందుంచుకొని
0: వీ షుడ్ ఇన్స్టాల్ ద చేంజ్లెస్ డివినిటీ విత్ ఇన్
1: మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునికై అర్పితం గావించి
0: అండ్ వీ హ్యావ్ టు సరెండర్ ద సేమ్ లవ్ గిఫ్టెడ్ టు అస్ బై గాడ్ బ్యాక్ టు హిమ్.
1: ఆనందాన్ని అనుభవించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: అండ్ అవర్ మెయిన్ టాస్క్ లైజ్ ఇన్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ బై ఆఫరింగ్ లవ్ టు గాడ్.
1: వాట్ ఈస్ ది లైఫ్? ఏమిటి మన జీవితము?
0: వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ ఆల్?
1: తినటము, త్రాగటము, నిద్రించటము, మరణించటమే, ఇదేనా మన లైఫ్?
0: వాట్ యూ మీన్ బై లైఫ్? ఇస్ ఇట్ సింప్లీ డ్రింకింగ్, ఈటింగ్, టాకింగ్, మూవింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్ అల్టిమేట్లీ?
1: ఇంత మాత్రం చేత మానవత్వము పవిత్రత కాలేదు.
0: యూ కెనాట్ సే దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రోగ్రెసింగ్.
1: జంతువు నామ్ నరజన్మ దుర్లభం.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుకనే మనం పుట్టిన వారం పుట్టినట్టుగానే ఉండాలి.
0: వీ షుడ్ రిమైన్ యాజ్ వీ ఆర్ బోర్న్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్యూర్.
1: నేను పుట్టినాను,
0: ఐఎమ్ బోర్న్.
1: నేను బాలుడని, బాలుడని, బాలుడని,
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎప్పటికి బాలుడని.
0: ఐ కంటిన్యూ టు బి ఎ బాయ్.
1: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
0: Or in between, there are bound to be certain physical changes.
1: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
0: These are physical changes.
1: దేహము, మనస్సు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
0: The body, mind and the intellect, they are all just physical.
1: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహమత్వాలు ఈ అర్షద్ వర్గములన్నీ కూడాను మన యొక్క భ్రమరే.
0: అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ సచ్ అస్ యాంగర్, ది జెలసీ, అవరిస్, హేట్రెడ్, ది ఆర్ ఆల్ అవర్ ఇల్యూజన్స్.
1: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
0: వెన్ యు లైక్, నేచురల్లీ లవ్ ఫ్లోస్ ఫోర్.
1: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చు.
0: వెన్ యు డిస్లైక్, దేర్ కమ్స్ హేట్రెడ్.
1: ఇది ఇష్ట ఇష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
0: దేర్ ఆల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
1: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
0: ఇన్ రియాలిటీ దేర్ ఆర్ నైదర్ ఫైవ్ ఎలిమెంట్స్ నార్ ఫైవ్ షీట్స్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ.
1: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటిదే దీన్ని ప్రపంచము అన్నారు.
0: ప్రపంచ Bhagavan gives us the definition that it is the one that comprises the five elements and the five life breaths.
1: Ah, five elements undevu kadagane ee pancha ane panchakosham.
0: Because of five elements, pancha, and they constitute the panchakosha, the five sheets of this prapancha.
1: Panchangamulu yokka prabhavanni prakatinchinade panchangamu.
0: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
1: కనుకనే అన్ని కూడాను అంగములను గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రేమ్డ్ బేసింగ్ ఆన్ ద లింబ్స్ అండ్ ద రిలేషన్షిప్
1: ఏమి కూడా ఆత్మను ఆత్మను గమనించడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్ ద మెయిన్ ఫ్యాక్టర్ హియర్.
1: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
0: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
1: కానీ దుర్లభమైన మానవ జన్మములోని ఆత్మను గమనించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఒక చర్యను గుర్తించాలని ప్రయత్నించాలి.
0: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
1: ఆత్మలక్ష్యాన్ని వీలైనటువంటి వాడే ముక్తుడు.
0: అండ్ హీ ఈజ్ ద వన్ హూ ఇస్ లిబరేటెడ్ ముక్త ఇఫ్ హీ ఎక్స్పీరియన్సెస్ ద ఆత్మ ద సెల్ఫ్.
1: ఆత్మలక్ష్యాన్ని నిరంతరము హృదయం నందించుకున్నటువంటి వాడు ముక్తుడు.
0: అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ రియల్లీ అండర్స్టాండ్స్ ద సెల్ఫ్ అండ్ ద నేచర్ ఆర్ ఎల్స్ హీ ఇస్ ఓన్లీ ముక్త ద ఎంజాయర్.
1: కనుకనే ఈ భక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
0: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
1: అట్టు కాకుండా దేహం అనిత్యము.
0: Body is temporary.
1: దేహం అశాశ్వతము.
0: And body is not permanent.
1: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
0: Mind is a mad monkey wavering.
1: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
0: Though we know they are quite temporary and fleeting, we just go by them.
1: కానా ఇది ప్రపంచము అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
1: Aidu undinanta varaku kudanu manamu dinni vadaraliki em mathram avvilledu.
0: So long these five elements are there around, you cannot give up your body.
1: Jeevitham ante kudanu kevalamu kashta nashtamulato sukhadukkamulato paapa punyamulato baadha padavastundi.
0: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
1: Deham panchabhautikamu.
0: Body is of limb.
1: Deham koolaka tappade pudun.
0: It's bound to fall one day or other.
1: Dehi niramayundu.
0: But the dweller is eternal.
1: Kunitimpaka dehi chavu puttukal. మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ట్రూలీ స్పీకింగ్ ది ఇన్వెలర్ హాస్ నైదర్ ఎ బిగినింగ్ నర్ ఎన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కానీ నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్వెలర్ వెరీలీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: ఆ దేహి అనేటువంటిది చాలా స్థిరమైనటువంటిది.
0: దేహి ది ఇన్వెలర్ ఇస్ స్టేబుల్ అండ్ పర్మనెంట్.
1: అనగా దేహంతో కూడినటువంటిది కాదు.
0: And it's quite independent of the body.
1: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
0: And therefore everyone is Atma the self.
1: దేహమునకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
0: For identity, the body has a name and certain identification marks.
1: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెడితే పలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
0: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
1: సత్య సాయి బాబా అంటే ఈ దేహాన్ని నిరూపిస్తుంది.
0: When once you say Satya Sai Baba, you will naturally think of the body. Without the form that we do, that what we see here, you cannot visualize nor think of. Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality. All that, what we see outside, they are of your own making, artificial. That what you can see, that what you do not see, well, that is the reality.
1: Adiye Atma.
0: That is the self, Atma.
1: Kabati, who are you? And you're in a picture in Atma.
0: If anyone asks you who are you, you should say I'm Atma self.
1: Kevalam ni deham peru cheppakoodadu.
0: You cannot give the name of this body.
1: Deham ni talidallu pettinatvanti.
0: The name given to this body is given by your parents.
1: Deenni puraskarinchukune prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
0: And all people call you by your name.
1: Kaluka peru manaku pradhanam kaadu.
0: It's not that name given that's important.
1: Rupanamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
0: The name and form are temporary, they're momentary, they go on changing.
1: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
0: You can certainly make use of this so long you are alive in this world.
1: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
0: The moment you leave this world, nobody can recognize you.
1: Goppa koteeshwarudu unnadu.
0: There is a millionaire.
1: Goppa koteeshwarudu.
0: Oh, you're very rich, affluent.
1: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
0: He's got lots, plenty of money.
1: Kaani ataniki maranakalam aasannamainadi.
0: And the death was fast approaching.
1: Atanu chaala baadhapadutunnadu.
0: He was feeling so sad.
1: Chuttu unnatuvanti bandhuvulandaru kudanu edustunnaru.
0: All the relations around the body, they started crying.
1: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
0: Then he could have that awareness, jnana within.
1: ఆదిశంకరుడు చెప్పారు.
0: ఆదిశంకర సార్,
1: పునరపి జననం పునరపి మరణం.
0: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
1: ఉన్నంత వరకే ఇది.
0: And this would be there so long you are alive.
1: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
0: Later, nobody would bother about it.
1: అప్పుడు తాను తెలియచేసుకున్నాడు.
0: Then, out of this awareness, he could know.
1: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడాను మీకే ఒప్పచెప్పాను.
0: All that I have earned, I have given it to you.
1: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్పాను.
0: I got all mansions and palatial buildings, I have gifted them to you.
1: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడాను మీకే అప్పచెప్పాను.
0: I transferred all my bank deposit to you.
1: అందరు బంధువులంతా కూడాను మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
0: And naturally you're attracted, your attention is drawn towards
1: me. కానీ ఇప్పుడు వెళ్లేది నేను ఒక్కడే.
0: But I remain all alone.
1: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
0: You are thinking of all the money that has been given to you and you don't think of me.
1: కనుక ఎవరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క దిశ్చితను మాత్రమే చూసుకుంటారు.
0: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
1: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రమే యోచించలేదు.
0: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
1: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi matte manam uchcharistundam.
0: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
1: Ippudu ikkada kurchunnavu.
0: You are seated here.
1: Lechi nivu rendu adugulu vesetappudiki nivu maraninchavachchu.
0: You may get up and as you step forward, well, you may collapse any moment.
1: ఆ తర్వాత అది ఏమిటి?
0: Later what will happen?
1: ఏ సంబంధము?
0: What relationship?
1: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
0: How is it related to
1: ఏ బంధువులకు సంబంధము?
0: Our relations?
1: ఎవరికి సంబంధం లేదు.
0: No relationship whatsoever.
1: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
0: Like this we should always know that.
1: We
0: should not keep the body as the main
1: ఒక విధమైనటువంటి ఒక సత్కర్మల ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయాలి.
0: The body can be purified by undertaking sacred acts.
1: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
0: The body is highly polluted because of multidimensional relationship established.
1: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకోవడప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
0: Therefore, this pollution should be cleansed sometime or other.
1: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: As we have rains, you find more and more pollution around.
1: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
0: Many fall sick because of polluted water.
1: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపంలో, తాగే నీటి లోపంలో, గాల్చే పీల్చే గాలి లోపంలో ఏదో పొల్యూషన్ చేయబడ్డాయి.
0: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
1: కనుకని ఈ పొల్యూటెడ్ చేసేటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
0: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
1: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలు పెట్టారు.
0: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
1: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా అనుబోధించాలి.
0: These are all 9 forms, paths of devotion.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: దేహం,
0: సరెండర్,
1: ఆత్మ నివేదనం,
0: ద సెల్ఫ్ సరెండర్.
1: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైనటువంటి తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
0: వీ షుడ్ కన్సిడర్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ షుడ్ నెవర్ బ్రింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
0: వి కెనాట్ సింప్లీ కాల్ హిమ్ మానవుడు ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి ప్రాణి కూడాను దైవస్వరూపమే.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
1: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
0: ది ఇన్సెక్ట్స్ అండ్ ఆల్సో ఆర్ డివైన్.
1: పశువులు అనుమలు కూడాను జీవితమే.
0: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
1: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
0: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ to consider divinity as so low and simple.
1: Aithe nee unna sthanam nunchi nivu kontha varaku rachimpabadaniki ee vidhamaina konni vinayalu jeevithalu konni kaligi undali.
0: However, to know the reality you should have some kind of expertise, the spiritual practice and self knowledge.
1: Kanuka prati manavudu cheyavalsina sadhana emti?
0: What is the spiritual practice that everyone should do?
1: Sadhana physical exercise kaadu.
0: Sadhana doesn't mean physical exercise.
1: కాదు కాదు కాదు.
0: No, no.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: It is enquiry within, at the mental level.
1: What is truth?
0: What is truth?
1: నేను దేహాన్ని చూచా?
0: Is it the body?
1: Mind చూచా?
0: Or the mind?
1: బుద్ధి చూచా?
0: Intellect.
1: Intellect చూచా?
0: Or senses?
1: కాదు కాదు.
0: No.
1: ఏది కాదు. Mind ఒక mad monkey.
0: Mind is a mad monkey.
1: మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: బుద్ధి ఒక చూసి చేసే చంచలత్వం.
0: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
1: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
0: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సమ్డే ఆర్ అదర్.
1: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
0: We should make every effort to forget this aspect.
1: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
0: For sustenance and maintenance of the body, the food and drink are necessary.
1: అవి కూడాను సాత్వికమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
0: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is required?
1: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం, సోహం, సోహం, సో నీవు, హం నేను, నీవే నేను, నీవే నేను, నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
0: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
1: Aham Brahmasmi, ani chepper Vedamalo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahman.
0: I am Brahma.
1: Nene Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకనే నేను దైవత్వాన్ని నిర్మలం, నిష్కృతం, నిష్ఠాత్వం, నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్, ఎటర్నల్, ఇమ్మోర్టల్, ప్యూర్, ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగునంత వరకు నేను దైవాన్ని, దైవాన్ని, దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents, who are they are also divine. Therefore, everything is gift and will of God.
1: కట్టగడబెట్టి దైవం కూడా ఉండడు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్, యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: And once you are God in your mind, all the rest of the things will leave.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: And you can think of God with love.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ఈ ప్రేమనే లేకుండినా.
0: Without love.
1: No mother, no father, no brother, no wife.
0: No mother, no father, no brother, no wife.
1: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
0: All of them symbolize love.
1: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై, మన ఆనంద నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
0: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్, ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
1: భార్య ఎవరి కోసం? భార్య
0: వైఫ్ ఫర్ హూ సే.
1: నీకోసమే కానీ కోరి కోసం కాదు కదా.
0: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ, నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
1: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
0: ద సన్ ఇస్ for you, not for anyone.
1: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
0: For everything, for your own self interest.
1: అందుకోసమని self realization అన్నారు.
0: Naturally we should step into that area, self realization.
1: కనుకని మొట్టమొదట self realization మనం తయారు కావాలి.
0: Therefore we should be prepared for self realization.
1: నేను ఎవరు?
0: Who am I?
1: దేహమా?
0: With the body?
1: Manasa?
0: Mind?
1: Buddhya?
0: Intellect?
1: Chittama?
0: Or that inner senses?
1: Ahankarama?
0: Or ego?
1: Kaadu kaadu.
0: None of these.
1: Nenu nene.
0: I am I.
1: Ee rakamainatvanti yokka nishkaranamainatvanti yokka nirupamainatvanti yokka nischayamainatvanti yokka satyanni manam gurtinchali.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: Chadukuntunnaru meeru chadudu.
0: You start to learn, you study.
1: Oh, kavasani BS lu, BCom lu, BA lu, MBA lu, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teeskuntunnaru.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
1: Kani ichi postgraduate degree lu, itivati PhD lu teeskunnaru, lokamlo enta mandi leru.
0: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
1: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
0: What help, what service they are doing to society?
1: వారి వారే పోషించుకుంటున్నారు.
0: They are just taking care of themselves.
1: Health state లేదు.
0: And they are not considerate to anybody.
1: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నారు.
0: So all these studies are for your living.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: It's not that important.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: We should be selfless and be prepared for sacrifice.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: We have to sacrifice the results of our actions or desire.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: ఇఫ్ యు సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యు ఆర్ యోగి.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నును మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: A yogi is not a person who sits under a tree with the eyes closed, sits straight and goes on repeating God's
1: name. You are the
0: one of sacrifice if you are desireless.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరుచుకోవాలి.
0: With these small things we have to rectify, correct our human life.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: We should expand our hearts, expand our mind.
1: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
0: We should never be narrow minded.
1: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
0: The narrow mind becomes naturally further narrower.
1: Broad mind.
0: You should develop broad mind.
1: Broad mind is a broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: heart.
0: Not
1: physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart broad aithe heart enlarge ayipoyindani operation antaru.
0: If it is physical heart, broad heart, na naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge chesukovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutam.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
0: You think Swami speaks to us in such a simple way.
1: Kaani sarvasaramlo yokka saramu andulone untuntadi.
0: Bhagavan speaks of the essence of all that has to be said.
1: Sarvasastramlo yokka saramu aa matalone untuntayi.
0: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
1: Sakara shastramulu chadivutunnanu garvam enduku?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: Kaadu kaadu.
0: No.
1: Jnanam kaligina vadu vinayude undali.
0: If you are the one of wisdom, you should be so humble.
1: Kaduka prapanchamlo prati manavudu kodanu chaduvulenta chadivinappatikini neevu human kaaligaluga undali.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: Kaani neevu physical anaga manasikamainatvanti oka tattvamto neevu nindi undali.
0: And you should be full of mental plane of thought.
1: Ee mental feeling etantidi?
0: What sort of state it is?
1: Ee desire feeling kaadu.
0: The mental state should not be one of
1: desireless.
0: The mental state should be desireless.
1: అప్పుడే నీవు శరీర మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be a true human.
1: మా డిజైర్
0: వితౌట్ డిజైర్ మా డిజైర్
1: నవుడు మా నవుడు
0: మానవుడు హ్యూమన్ బీ
1: నరుడు అని ఏంటంటే డిజైర్లెస్ గా ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి నర్ ది హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ బి డిజైర్లెస్.
1: టూ మచ్ డిజైర్స్ చాలా ప్రమాదం.
0: Too many desires are dangerous.
1: కనుక ఈ లెస్ డిజైర్స్ మీరు పెట్టుకోవాలి.
0: Therefore, have less desires.
1: అనవసరమైనటువంటి ఒక వాంఛనను మీరు పెంచుకోకూడదు.
0: Do not develop unnecessary desires.
1: దీనివల్ల కాలం కూడా వ్యర్థం చేసుకుంటారు.
0: You will be wasting your time that way.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: The one who wastes the time is only Kala, but he cannot be Manava.
1: Time is God.
0: Time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు టైం ని వేస్ట్ చేయకూడదు.
0: So never waste time.
1: ఏ సెకండ్ మనకు చిక్కినా కానీ ఆ సెకండ్ లోపల కూడా నీ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటురా.
0: Every second you should observe the soham in your breath.
1: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
0: Then only you will have true human quality.
1: Unnecessary అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే గానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఈస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మను మీరు చూచారా?
0: యూ మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యూ మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్.
1: చీ చీ చీ చీ
0: వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: You don't feel like looking at the newspaper at all.
1: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
0: It's not that important.
1: రూపనామం లేనటువంటి యొక్క నిజమైనటువంటి సీట్ ఆ సీట్ని మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner.
1: రూపనామం లేనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే.
0: It's only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet. Sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna, kasturi bandakanna, adi ye nijamaina sweet.
0: And therefore here the sweetness lies. It is much more than almost the precious fruits that we know.
1: Ee pandugalanta vastunnayi, deni kosam vastunnayi.
0: Why do we celebrate festivals?
1: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of
1: ఏ మతం కూడా చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతం వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati the mind is perfect, corrected, mata the religion gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
0: Never make this sacred time unsacred.
1: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: By making the time sacred, experience the true state of bliss.
1: మానవుడు ఆనందమయుడు.
0: A human being is blissful.
1: ఆనందమయ.
0: And is full of bliss.
1: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
0: Remain eternally blissful.
1: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కుంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: Cause out of desire, you should never be depressed.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: Bear the smiling face. Be blissful, be happy, continuously.
1: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ చేయకూడదు.
0: Let the examinations approach, even at the examination times, you should not have castor-oil face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: You should smile and smile all
1: the way. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోనున్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
1: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
0: And for all the enthusiasm activity, your happiness is the main cause.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: Be happy.
1: మీకు ఏమి వరి ఉండాలి?
0: Why do you worry?
1: ఏమి వరి లేదు.
0: Don't worry for
1: any ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
0: If you are really prepared and study well, why should you be worried of the exam?
1: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
0: The one who has not prepared for the examination will be worried.
1: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
0: If you are studious, you'll get high ranks.
1: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
0: You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country.
1: ఈనాటి పండుగ,
0: this day's festival,
1: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: Is the festival that will make you bubbling with joy.
1: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
0: What festival is this now?
1: దసరా.
0: దసరా festival.
1: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: ఈ దసరా లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్ట కనబడికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుడిని వధించింది.
0: What happens is the control of the evil traits ultimately by Chamundi.
1: Kalka ee narakasura nanga evaru?
0: And who is this demon, the narakasura?
1: Narakuniki akasura.
0: Who is akasura of naraka?
1: Narakuniki aa naruniku are asurdu.
0: And he is really the asura to Nara, the human.
1: Naruniki asurdu.
0: And he is an enemy to human being.
1: Kabatti alanti asurni manu ye matram kuda daggar cheyachakoddu.
0: Therefore we should never be close to our enemy asura.
1: Kanuka manamu narakasurni ye matram addu cheyakoddu.
0: So this inimical element should never be within you.
1: Nenu narudu.
0: I am the human being Nara.
1: What asurdu.
0: And his enemy asura.
1: Asurni sambandham manakenduku.
0: What sort of relationship should you have with this asura?
1: Nenu sambandham pettukovali.
0: Let us have human relations.
1: అది ఏ సత్సంగత్వం నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చితత్వం నిశ్చితత్వే జీవన్ముక్తి.
0: That's what is said in this dictum, that it's good satsanga, and out of this satsanga you'll have detachment, and the detachment will take you to steadiness and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company చేస్తే.
0: If you are in bad company,
1: who are you? నీవెవరని చెప్పగలవు?
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: Karugane manam bad company pettukokoddu.
0: So you should never be in bad company.
1: Bad company chustane goodbye cheppi vellipondi.
0: Say goodbye whenever you come across bad company.
1: Desham kuda vaddu.
0: Just don't be anywhere near them.
1: Meer manchi aanandanga undandi.
0: Be happy right all through.
1: Evaru chuchina gaani daiva swarupiga chusukoni andarki namaskarinchandi.
0: Whosoever you meet, do namaskar, pay your respects to him.
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పంచేంద్రియములు చేరి పది చేతో ఇది పది నమస్కారములు అనగా పదివేళ్లు చేరినప్పటికీ దశేంద్రియములు.
0: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
1: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: నీకందరికీ నీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
0: అండ్ దే గివ్ యు సుప్రీం హ్యాపీనెస్.
1: కనుక మీరు నమస్కారం చేస్తే ఎవరు దోషం వేసుకుంటారేమో.
0: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
1: అందరికీ నమస్కారం చేయండి.
0: డూ నమస్కార్ టు ఎవ్రీబడీ.
1: ఎవరు నీ ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
0: యు జస్ట్ పే యువర్ ఒబేసన్స్ నమస్కార్.
1: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
0: You can put a question, how are you, brother? Even if you were to meet an enemy.
1: Vaadu kudanu, how are you, brother? Vaadu prashnichadu.
0: They too naturally will respond saying, how are you, brother?
1: Dresham chuchi, tu taladrippukovaddu.
0: Don't turn your face when you come across your enemy.
1: Nee eppudu kudanu aanandanga untundu.
0: You be happy all through.
1: Kanaka manavudu anetunte vaadu, kevalamu manatvam kaliginatunte vaadu.
0: A human being is the one with human quality.
1: Humanatvam nega empty.
0: What is this human value?
1: Satya, dharma, shanti, prema.
0: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
1: Love unte peace vastundi.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there, there is peace automatically.
1: Peace vachesinappudu dharma vachestundi.
0: When once there is peace, there is dharma, righteousness.
1: Dharma unnappudu truth vachestundi.
0: And where there is dharma, righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పరుగుతూ ఉండు.
0: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సత్యాన్ని పరుగుతూ ఉండు.
0: స్పీక్ ట్రూత్.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బీ హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము. దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
0: Then only you will have true knowledge, true wisdom.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒక ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసుడు కాండి.
0: అండ్ యూఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: Bhagavan is absolutely selfless.
1: Karuka నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: భగవాన్ విల్ నెవర్ హేట్ ఎనీబడి, హి విల్ నెవర్ డిస్టెన్స్ ఎనీబడి, హి విల్ నెవర్ యాంగ్రీ విత్ ఎనీబడి.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

प्रेम मुदित मनस कहे राम राम राम राम राम राम राम राम।

పుడమే వడలు రోగములకు కొంప, సుఖము చూడబోవో శూన్యము మనిషికి, సుఖము చూడబోవో శూన్యము మనిషికి

0: Human life is like a cot full of bed bugs. On earth, human body is full of diseases. In fact, there's no trace of happiness at all for man. Never forget this good word.
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: Viluvaina manava jeevitamunu. విలువైనటువంటి మానవ విలువను మానవుడు గుర్తించుకొనలేక మాణిక్యం వంటి ఈ జీవితాన్ని మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాడు.
0: ద లైఫ్ దట్ ఇస్ హైలీ వాల్యుబుల్ అండ్ ది హ్యూమన్ వాల్యూస్ బిహైండ్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై మ్యాన్ కైండ్ అండ్ దిస్ వాల్యుబుల్ లైఫ్ ఇట్ ఈస్ ఎ ప్రెషస్ జెమ్ ఇస్ జస్ట్ సోల్డ్ అవుట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కోల్.
1: నిజముగా మానవుడు తన తత్వమును తన స్వస్వరూపమును తన స్వస్థానమును మర్చిపోవటం చేతనే ఈ జీవితమునకు ఇంతటి దుర్గతి ఏర్పడుతూ వచ్చింది.
0: ట్రూలీ స్పీకింగ్, ద ప్రెసెంట్ మిజరబుల్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సింప్లీ బికాస్ man has forgotten his true nature, his true form and his position.
1: The vice chancellor said, what is the purpose of life, Ali?
0: What is the purpose of life?
1: Manavudu tana swasvarupanni telusukovatamu swasthanamunu cheratame idi e purpose of life.
0: The purpose of life is to know one's own self, the true nature, and to go back to the place of origin.
1: Yachata puttenachatiki neguta nejam prani kotikin.
0: It's quite natural for the living creatures to go back to their place of their birth.
1: Maroka sthanamana kaadu,
0: not to any foreign place.
1: Yachata putte achatiki neguta nejam prani kotikin.
0: One has to go back to the place of birth actually.
1: Adiye manavuni yokka lakshyam.
0: That is the purpose of life.
1: Adi manavuni yokka gamyam.
0: That is the goal of life.
1: Deenini marachi jeevitamulo edo sukhashantulanu anubhavinchalani aasti paasthulanu abhivruddhi gavinchalani aalubiddalanu poshinchalani aneka vidhamainatvanti keerti pratishthalanu sadhinchalani tellavari modalu raatri parundanta varakunu అనేక విధములుగా కూడాను శ్రమిస్తున్నాడు మానవుడు.
0: దిస్ ఫ్యాక్ట్ ఈస్ ఫర్గాటన్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద మూమెంట్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ టు ఎర్న్ నేమ్ ఇన్ ఫేమ్ అండ్ ఇన్ సర్చ్ ఆఫ్ పర్పెచువల్ హ్యాపీనెస్.
1: తాను వచ్చినటువంటి స్థానమునకు తాను చేరిపోవాలి.
0: హీ హ్యాస్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: తన గమ్యాన్ని తాను చేరాలి.
0: హీ మస్ట్ రీచ్ హిస్ గోల్.
1: వచ్చిన దారిని వెతికిపోవటమే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది పర్పస్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు గో బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ హీ హస్ కమ్.
1: ఎక్కడికి పోవాలి?
0: వేర్ ఇస్ టు గో
1: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
0: అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అంటిల్ హీ రిటైర్స్ హీ స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ట్రైంగ్ టు అమాస్ వెల్త్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ to earn name and fame and in search of

0: ఎక్కడికి పోవాలి?
1: వేర్ ఇస్ టు గో, వేర్ ఇస్ టు గో
0: అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు?
1: When you put that question, where from have you come?
0: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోవాలి.
1: You should go to that place where from you have come.
0: కనుకనే ఇది మరొక ప్రదేశమునకు పోవుటకు ఇది మానవుని యొక్క సరి అయినటువంటి యొక్క మార్గం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ టు రీచ్ అనదర్ ప్లేస్.
0: అసలు నీవెవర్?
1: హూ ఆర్ యూ?
0: ఇది ఈశావాస్యం, ఇదం జగత్. ఇది అంతా కూడాను భగవంతుని యొక్క నివాసమే.
1: ద హోల్ యూనివర్స్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద డివైన్.
0: బృహస్వరూపుడు కనుకనే ఇతనికి బ్రహ్మ అని పేరు వచ్చింది.
1: As is the very embodiment of this vastness, the divine is called Brahma.
0: వ్యాపించేటువంటి యొక్క తత్వమే అతని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: His main trait is that the spirit of ever expansiveness.
0: తాను లేని స్థానం కాని తనది కాని పేరు కాని ఈ జగత్తులో లేదు.
1: In this world there is no place that does not belong to him. There is no name.
0: కనుక నీ యందు, నా యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉన్నది ఒక్కటే ఈశావాస్యం.
1: ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ, ఇన్ మీ, దేర్ అండ్ ఎవ్రీవన్.
0: అయితే ఇట్టి ఏకత్వాన్ని అందరూ అంత అభిలషించారు.
1: హౌఎవర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఈస్ నాట్ డిజైర్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ ఉపనిషత్తులు,
1: బేసింగ్ ఆన్ దిస్ ఉపనిషత్,
0: ఏకోహం బహుశ్యాం అన్నారు.
1: స్టేటెడ్ దట్ వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఉన్నది ఒక్కటే, అది నిజమే.
1: Yes, there is only one.
0: కానీ అదే అనేకంగా రూపొందినప్పుడు మనకు ఆనందం చేకూరుతుంది.
1: But when that manifests into many, it gives you the delight.
0: ఒక 100 రూపాయల నోటు మన చేతిలో ఉంటే అంత ఆనందం కలగదు.
1: If you have 100 rupee currency note, you will not be that happy.
0: కానీ అదే 1 రూపాయి నోట్లుగా వచ్చి 100 గా మన చేతిలోకి వస్తే ఎంతో ఆనందంగా ఉంటాయి.
1: But if you have change 1 rupee notes equal to that of 100 rupee currency note, you will be very happy.
0: కనుకనే కృష్ణుడు కూడాను సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయి.
1: సరెండర్ ఎవ్రీథింగ్ టు మీ.
0: నేను నిన్ను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: ఎట్లా?
1: హౌ?
0: దీని విలువ ఏమిటి?
1: వాట్స్ ఇట్స్ వాల్యూ?
0: ఒరే పిచ్చివాడ, జగత్తులో అనేక రకమైనటువంటి ఒక చింతలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ ప్రాబ్లమ్స్, ద వరీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: పుట్టుట ఒక చింత.
1: The very birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: ది ఎంటైర్ చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: వెరీ లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్యు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ఈవెన్ ద మిస్టరీస్ ఆల్సో ఎ వరీ.
0: అన్ని చింతలతో కూడినటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీ.
0: దీనికి ఏ మాత్రము విలువ లేదు.
1: దిస్ యాజ్ సచ్ ఇట్ హాస్ నో వాల్యూ.
0: పిచ్చివాడ, ఈ చింతలతో నీవు మునిగి ఈ చింతల కట్టను నీవు తలపైన పెట్టుకుని ఏ విధంగా నీవు మోయగలవు జీవితాన్ని? ఏ విధంగా నీవు సాధించగలవు? ఏ విధంగా నీ జీవిత మార్గాన్ని నడవగలవు?
1: క్యారింగ్ దిస్ హెవీ బర్డన్ ఆఫ్ వరీస్, ద హెడ్ లోడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు లివ్ ఎ కంఫర్టబుల్ లైఫ్? హౌ కెన్ యూ క్యారీ ఆన్ దిస్ బర్డన్ యువర్ సెల్ఫ్?
0: కనుక ఒక్కొక్క చింత ఒక్కొక్క నయాపశ వంటిది. ఎందుకంటే ఏ చింతను శాశ్వతమైనవి కాదు.
1: ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఎ నయాపైస. నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: ఇప్పుడు ఒక చింత అంటే క్షణంలో అది కదిలిపోతుంది, మరొక చింత వచ్చేస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ వన్ వరీ, ఇట్ పాసెస్ ఆఫ్ ఇన్ ఎ మూమెంట్ గివింగ్ ప్లేస్ టు అనదర్.
0: దీనికి విలువనే లేదు.
1: దేర్ ఇస్ నో వాల్యూ యాజ్ సచ్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ ఈస్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ మనసే చంచలమైనటువంటిది.
1: ది మైండ్ ఈస్ వెవరీ.
0: ఈ కల్పనతో కూడినటువంటి యొక్క ఈ యొక్క చింతలు ఎంతవరకు ఉండేటువంటివి?
1: And these worries, how long they last.
0: Kanuka nayana, nee chintalanta naaku ichese, aa chillaranta naaku ichese.
1: Surrender all this change of worries.
0: Oka rupayi ki,
1: for 1 rupee,
0: 100 naya paisalu.
1: You get 100 naya paise.
0: Inka daniki 100 rupayalu chuste,
1: for 100 rupees,
0: 10,000 naya paisalu.
1: 10,000 naya paisas you get.
0: Ee 10,000 naya paisas anta moota kadte medda baranga.

0: 10,000 naira paisa will make a good bundle.
1: దీన్ని ఏ విధంగా మోయగలవు?
0: హౌ కెన్ యూ క్యారీ?
1: నీ చేత కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: ఆ 10,000 naira paisas నాకు ఇచ్చేసేయి.
0: గివ్ మీ ఆల్ ద 10,000 naira paisa.
1: ఇదిగో 1 rupee, నువ్వు 100 rupees note నీకు ఇస్తున్నాను, లైట్ గా ఉంటుంది.
0: ఐ విల్ గివ్ యూ 100 rupees note దట్ ఇస్ సో లైట్ ఇన్ వెయిట్.
1: దాచుకోవచ్చు నువ్వు.
0: యూ కెన్ కీప్ ఇట్ విత్ యూ.
1: భారం లేకుండా ఉంది.
0: ఇట్ వోంట్ బి హెవీ.
1: భద్రంగా కూడా ఉంటుంది.
0: ఇట్ విల్ బి సేఫ్ టు.
1: ఈ మూట నీవు దాచుకోవడం కష్టము.
0: ఇట్స్ పాసిబుల్. మోయటం
1: మరింత కష్టము.
0: వెరీ డిఫికల్ట్.
1: భద్రత అసలేలే ఉండదు.
0: దేర్ నో సేఫ్టీ ఫర్ దిస్ బండిల్.
1: కాబట్టి అవన్నీ నాకు ఇచ్చే. సర్వధర్మాం పరిత్యజ్య మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నన్ను శరణు తెచ్చే నీకు ఏకం ఇచ్చేస్తా.
0: ఆఫర్ ఆల్ ది స్మాల్ చేంజ్ ఆఫ్ వరీస్ అండ్ డిజైర్స్ అన్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యు.
1: ఇంత సూక్ష్మంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: గాడ్ టీచెస్ ఇన్ ఎ వెరీ వెరీ సింపుల్ వే.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈశావాస్యం విదం జగత్. అందరి ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అయితే మా కర్తవ్యాలు ఏం చేయాలి?
0: Then what are we to do about our duties?
1: Our duties anta untunnayi kada.
0: We have many duties.
1: Dhaneshana, dhareshana, putrechana, inka enno yeshinlattunnayi.
0: We have so many duties and responsibilities, money, wife and children.
1: Deenni vadalanakkarledu.
0: You don't need to give them up.
1: Nee kartavyanni neevu nirvartinchuko.
0: Do your duty.
1: Yetla?
0: How?
1: Nee oka drama lopala oka father act chestunnavu.
0: There in a drama you are acting.
1: Father act.
0: The role of a father.
1: నీకు ఒక కొడుకున్నాడు.
0: యూ హ్యావ్ ఎ సన్.
1: ఆ కొడుకు జబ్బు చేసింది.
0: హీ ఫాల్స్ సిక్.
1: నీవు బాధపడుతున్నావు.
0: యూఆర్ ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజంగా చూస్తే నీవు తండ్రి కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ యూఆర్ నాట్ ఫాదర్.
1: నీకు కొడుకు లేదు.
0: నార్ హ్యావ్ యు ఎ సన్.
1: వాడు జబ్బుతోనో పట్టడం లేదు.
0: హీ ఈజ్ నెవర్ సిక్.
1: నీవు ఏడ్చడము లేదు.
0: యూ డోంట్
1: క్రై. ఇవన్నీ డ్రామాలో ఒక యాక్టింగ్.
0: It's only acting on the stage.
1: నీవు ఏడ్చే సమయంలో కూడాను నేను పలాని బాయ్ని, పలాని స్టాండర్డ్ చదువుతుండేటువంటి వాడిని.
0: Even as you cry on the stage, you know that I am so and so studying such standard class.
1: నా కొడుకు జబ్బు చేశాడు అనే చింతన లోపల కూడాను నా కొడుకు కాదు, వీడు పలాని క్లాస్ బాయ్.
0: Even as you cry thinking that your son fell sick, you know pretty well that he's not your son.
1: పైన అంతా కూడాను నీ యొక్క యాక్టింగ్ కరెక్ట్ గా చేసేయి.
0: Act well on this stage.
1: Kaani enta act chestunnappudiki nee peru neevu marchatam ledhu.
0: You may act very well but you are not forgetting your true name.
1: Nagayya vachadu Tyagayya vesham vesadu.
0: Nagayya played the role of Tyagayya.
1: Nenendu podura paadutunnadu paapam.
0: He went on singing.
1: Tyagayya vale paadutunnadu.
0: Singing exactly like Tyagayya.
1: Kaani Tyagayya vale paadutunnappudiki atha Nagayya kaani Tyagayya kaadu.
0: He may sing like Tyagayya, yet he is only Nagayya.
1: Prekshakulakanta atariki kevalamu Tyagayyani.
0: The whole audience will take him as Tyagayya.
1: Venukupothana stage venukupothe em Nagayya chala baaga act chesa antaru.
0: When the moment he goes back behind the screen, everybody will say Nagayya, you acted
1: well. Stage paina Nagayyani, stage venukula Nagayyani, paadedi Nagayyani, act chesedi Nagayyani.
0: Therefore on the dais behind the screen, the one who sings, the one who acts
1: Kaani
0: the same
1: stage names matram acting matram difference ga untundali.
0: But there's only change in acting.
1: Adhe vidhamgane
0: similarly
1: prati vyakti kudanu
0: every person
1: acting pratyekanga chestunnadu
0: is acting separate.
1: Aa stage yokka peru roopanamamu veru veriga untunnayi.
0: The stage name and form
1: kaani atani nijanamamu aatmane.
0: But he's truly speaking his true
1: name. Danini
0: maravakudadu. One should not forget it.
1: Danini nirantaram kudunu chintistu nivu em act aina che.
0: Thinking that you are Atma, you can act in the way you want.
1: Idi sariyainatundi jeevitamunaku aadarshamantamu aanandavantamainatundi.
0: This makes you ecstatic, blissful.
1: Okkokaru nenu bhagavantunaku sarvamnu arpitam chesanu, nenu sharanagatini pondanu, kaani naakenduku inga ee kashtamu theerledu.
0: Some say that I offered everything, sacrificed,
1: surrendered to God. పాడుబుద్ధులు రావటము.
0: Why that I still have some bad qualities?
1: నన్ను ఎందుకు ఈ విధమైన బాధలు పెట్టటము?
0: Why should I be put to suffering?
1: చక్కగా పిల్లలు చాలా సూక్ష్మంగా మీరు గుర్తించాలి.
0: Students should understand very well.
1: నిజంగా నీవు శరణాగతుడే అయి ఉంటే ఈ కష్టాలు నీకెందుకు వస్తాయి?
0: Have you really surrendered?
1: ఈ భావాలు నీకెందుకు వస్తాయి?
0: Why do you have
1: ఈ భావాలు? నీవు తలవనే తలవవు.
0: You don't entertain such
1: thoughts. నీవు కష్టములు అని విచారించనే విచారించవు.
0: You will not be worried of the difficulties.
1: కనుకని శరణాగతి కాలేదన్నమాట.
0: Means you have not totally surrendered.
1: శరణాగతి అయితేనా ఈ చింతలు నీవు కేరే చేయవు.
0: Had you surrendered totally, you wouldn't have been bothered of the worry.
1: అదే విధంగానే దైవమే నీలో ఉండినప్పుడు ఉన్నప్పటికీ దైవం నాలో ఉన్నాడు అనే విశ్వాసం లేనప్పుడే ఈ బాధలన్నీ నిన్ను చుట్టివేస్తాయి.
0: Because you don't have the faith that God is in you are suffering.
1: కానీ మానవుడు పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకొని తన యొక్క స్థితిగతులను చక్కగా సమయస్ఫూర్తిగా విచారించి అతని రూపనామములు పేరు వేరుగా ఉంటాయి.
0: Basing on the position, the conditions and circumstances, we have varied names and forms.
1: భగవంతుడు ఒక్కడే.
0: God is one.
1: ఏ క్రిస్టియన్స్ అంతా చెప్పని, ఏ ముస్లింని చెప్పని, ఏ పర్షియన్స్ చెప్పని, ఏ బుద్ధులు చెప్పని, ఏ హిందువులు చెప్పని, ఎవరు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
0: నో మ్యాటర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ బుద్ధిస్ ఆర్ హిందూస్, బట్ గాడ్ ఈజ్ వన్.
1: కానీ మన మన యొక్క సమాజం యొక్క నిబంధనలు, మన యొక్క గుంపుల యొక్క సిద్ధాంతములను మనం పురస్కరించుకుని వేరు వేరు రూపనామములుగా మనం అనుభవిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ అవర్ ఐడియాలజీస్ అండ్ డిఫరెంట్ ఫెయిత్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్.
1: బ్రాహ్మణుడున్నాడు,
0: ఇస్ ఓన్లీ వన్ బ్రాహ్మణ్.
1: ఆయన వంటింట్లో వంట చేస్తున్నాడు.
0: హీ కుక్స్ దేర్ ఇన్ ద కిచెన్.
1: ఆయన చేసే పనిని పురస్కరించుకుని అతను వంట బ్రాహ్మణుడు అంటున్నాం.
0: బేసింగ్ ఆన్ ద వర్క్ హీ డస్, వీ కాల్ హిమ్ బ్రాహ్మణ్ కుక్.
1: ఇంకా గుడి లోపల పోయి పూజ చేస్తున్నాడు.
0: అండ్ అనదర్ బ్రాహ్మణ్ ఆఫర్స్ వర్షిప్, సేమ్ బ్రాహ్మణ్ ఆఫర్స్ వర్షిప్ ఇన్ ది టెంపుల్, సేమ్ బ్రాహ్మణ్
1: దేవాలయంలో పోయి పూజ చేస్తున్నాడు.
0: ఓ హీ డస్ వర్షిప్ దేర్ ఇన్ ది టెంపుల్.
1: అతను పూజారి బ్రాహ్మణుడు.
0: అండ్ హీ ఇస్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
1: ఎందుకు ఇక్కడ వంట బ్రాహ్మణుడు అని, అక్కడ పూజారి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణే కాదా? కాదు, ఇక్కడ పని చేస్తున్నటువంటి వంట పని, అక్కడ చేస్తున్న పని పూజ పని.
0: హియర్ బ్రాహ్మణ్ కుక్ అండ్ బ్రాహ్మణ్ ప్రీస్ట్, ఇట్స్ బేస్డ్ ఆన్ ద వర్క్.
1: ఇక్కడ పూజారి బ్రాహ్మణుడు, అక్కడ వంట బ్రాహ్మణుడు.
0: హియర్ హీ ఇస్ ద ప్రీస్ట్, దేర్ హీ ఇస్ ద కుక్.
1: మధ్యాహ్నం పోయాడు, పంచాంగం పెట్టుకుని అందరికీ చెప్తున్నాడు.
0: ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వాస్ గోయింగ్ త్రూ ద ఆల్మనాక్,
1: అక్కడ మా పంచాంగ బ్రాహ్మణుడు అంటుంటాడు.
0: అండ్ వీ కాల్ హిమ్ పంచాంగ బ్రాహ్మణ్.
1: అదే బ్రాహ్మణ ఆఫీసులు పోయి ఒక అధికారిగా ఉంటాడు.
0: దేర్ హీ గోస్ టు ద ఆఫీస్ అండ్ ఆక్యుపైస్ ద చైర్ ఆఫ్ అథారిటీ.
1: బోస్ బ్రాహ్మణ పియా, మా యొక్క అధికార బ్రాహ్మణ అంటారు.
0: వీ కాల్ హిమ్ బ్రాహ్మణ్ ఆఫీసర్.
1: పనిని పురస్కరించుకుని ఏ పేర్లు వస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ వర్క్ హీ డస్, హీ గెట్స్ ద నేమ్.
1: అదే విధంగా ఈ జగత్ నాటక రంగం నందు వారు వారు నటించినటువంటి నటనలకు, వారి వారు అనుభవించినటువంటి యొక్క పూర్వజన్మ సుకృతాలకు తగినటువంటి పేర్లు అక్కడ వస్తుంటాయి.
0: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్, బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ అండ్ ద పాస్ట్ మెరిట్, వీ గెట్ దట్ రోల్.
1: నిజముగా ఇవన్నీ భ్రమనే తప్ప సత్యాలు ఒక్కటి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఆల్ ఇల్యూషన్, నథింగ్ ఇస్ ట్రూ.
1: మనసు యొక్క ప్రభావమే దీని యొక్క అవస్థలకు మూల కారణం.
0: ద ప్రజెంట్ ప్లైట్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్.
1: కనుకనే ఇది కేవలం ఒక భ్రమ అని నీవు తలుచుకుంటే బ్రహ్మ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: ద మూమెంట్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇల్యూషన్ భ్రమ, యూ విల్ హ్యావ్ బ్రహ్మ ద డివైన్.
1: లేక నేనే బ్రహ్మ అనుకుంటే భ్రమ పారిపోతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ యూఆర్ గాడ్, దిస్ ఇల్యూషన్ విల్ రన్ అవే.
1: ఈ విధంగా తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతైనా కూడా తమ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ట్రూ నేచర్, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఒకటి చిన్న చూడండి, ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి.
0: ఇట్ షుడ్ బి న్యాచురల్ ఫర్ ద లివింగ్ క్రియేచర్స్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ బర్త్.
1: సముద్రం నుంచి సూర్యుని యొక్క కాంతి చేత సముద్ర జలమంతా ఆవిరిగా మారిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్లైట్, the water of the ocean transforms into the vapor.
1: ఈ ఆవిరిగా మారిపోయినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి యొక్క ఈ ఉప్పు రుచి ఆవిరిలో ఉండదు.
0: And the saltish taste or the salinity is not there in that vapor.
1: అక్కడ మధురంగా మారిపోతుండాలి.
0: It transforms into the sweet taste.
1: ఆ యొక్క ఇది ఆవిరియే మేఘములుగా రూపొందుతుండాలి.
0: The same water vapor settles as cloud.
1: ఈ మేఘములపైన చల్లటి గాలి వీచినప్పుడు వర్ష బిందువులు వలె కురుస్తున్నాయి.
0: Added to this, when there is cool breeze, they will come down as raindrops.
1: ఈ వర్ష బిందువులు ఒకదానితో ఒకటి చేరి చిన్న ప్రవాహంగా రూపొంది.
0: All these raindrops run as a flow.
1: ఈ చిన్న చిన్న రూపములన్నీ చేరి పెద్ద రివర్గా, నదిగా ప్రవహిస్తుంది.
0: All these small little flows.
1: ఈ పెద్ద నది ఎక్కడపై చేరుతుంది?
0: This mighty river, where does it go?
1: సముద్రాన్ని పోయి చేరుతుంది.
0: It merges into ocean.
1: ఎచ్చట పుట్టెనచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: This is the purpose of life, to go back to the place of origin.
1: ఇంకా రెండవది.
0: The second.
1: ఒక కుమ్మరి ఒక చెరువుకు వెళ్ళాడు, ఒక బండిలో మట్టిని తీసుకుని వచ్చాడు, తన ఇంటి ముందు పోసుకున్నాడు.
0: A potter went to a lake, collected all the mud and kept it in front of his house.
1: కానీ ఆ చెరువులో పోయి త్రొగినప్పుడు ఆ చెరువులో గుంత ఏర్పడిపోయింది.
0: As he collected the mud, there is a big pit there.
1: తన ఇంటి ముందు పోసుకున్నప్పుడు గుట్టగా రూపొందింది.
0: The very same mud in front of his house shaped into a big
1: heap. గుట్ట మట్టే గుంత మట్టి, గుంత మట్టే గుట్ట మట్టి.
0: Therefore the heap of mud in front of his house is dug out of the pit over there.
1: గుంత దిగాలి, గుట్ట ఎక్కాలి.
0: You have to get into that pit and you have to climb up this mound of.
1: దినదినము పార్ట్స్ ప్లేట్స్ ఉంటా చేస్తూ చేస్తూ రాగా ఈ గుట్ట కూడాను తరిగిపోతూ వచ్చింది.
0: As pots and plates are made out of this mud,
1: చీనే పుణ్యే మధ్యలోకం విశంతి, మధ్యలో వచ్చి పడిపోయినటువంటి ఈ మట్టి అంతా కూడాను చీనే పుణ్యే మధ్యలో క్షీణించిపోయింది గుట్ట.
0: ద మట్ దట్ ఇస్ కలెక్టెడ్ ఓవర్ దేర్ ఇస్ ఎగ్జాస్టెడ్ యాజ్ పాట్స్ అండ్ ప్లేట్స్ ఆర్ మేడ్.
1: టాట్స్ ప్లేట్స్ చేసి తిరిగి దానిని సంస్కరింపజేశాడు.
0: ద పాట్స్ అండ్ ప్లేట్స్ మస్ట్ బి రిఫైన్డ్.
1: పచ్చి పాత్రలో నీళ్లు పోస్తే పగిలిపోతుంది కుండ.
0: On the other hand, if you pour water straight away,
1: వేసి బాగా కాల్చాడు, సంస్కరింపజేశాడు.
0: ఇట్ మస్ట్ బి రిఫైన్డ్ అండ్ మస్ట్ బి బర్న్డ్ ఇన్ ఫైర్.
1: అగ్నిలో వేసి కాసేటప్పటికీ ఇందులో పోసిన నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: యాజ్ ఇట్ ఇస్ బర్న్డ్ ఇన్ ఫైర్ వాటర్ వుడ్ రిమైన్ దేర్.
1: చూసారా, పూర్వం పచ్చిగా ఉండినప్పుడు పోసిన నీరంతా కిందకి పోతున్నాయి.
0: When it was not processed, the water would drain out.
1: పాట్ కూడాను విరిగిపోతుందాది.
0: Even the pot also breaks.
1: సంస్కరింపబడిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు నిలిచిపోతున్నాయి.
0: After it is processed and burned,
1: దానిని అనేక రకాలుగా మనం ఉపయోగించుకున్నాము.
0: You make use of it in the way you want.
1: కానీ బావి నుంచి నీరు తెస్తున్నప్పుడు చేయి జారింది, కింద పడిపోయింది.
0: But as you fetch water from the well, you drop it and it falls on the ground.
1: ఆ పడిపోతానే ఆ ముక్కలు మనం తీసుకుపోతామా? లేదు, అక్కడే వదిలిపెట్టుకో.
0: Do you collect those broken pieces? No, you leave
1: them. రోడ్డులో పడిపోయినటువంటి ముక్కల పైన లారీలు, బస్సులు, కార్లు, మనుషులు అన్ని విధాల తొక్కటం చాలా తిరిగి కట్టగలిపి అది మట్టిగా తయారైంది.
0: On these broken pieces of this pot, many of the cars and vans also pass by.
1: ఎచ్చట పుట్టినట్టుకి నేగుడనైపోయింది. ఈ మట్టి మట్టి నుంచినే వచ్చింది, మధ్యలో పాటు ప్లేట్ అనేటువంటి రూపాలు ధరించింది, కట్టగలిపటికి వాటి రూపాన్ని కూడా మర్చిపోయింది, తిరిగి మట్టి లేకే పోయి చేరిపోయింది.
0: ఒరిజినలీ ఇట్ ఈస్ మట్ అండ్ ఇట్ ఈస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాట్ అండ్ ఎ ప్లేట్ అండ్ దెన్ బికేమ్ మట్ అగైన్ ఫైనలీ.
1: కనుకనే తిరిగిపోవుట భక్తుని దీక్షన. ఎక్కడి నుంచి వచ్చావయ్యా?
0: Where from have you come?
1: నేను ఎక్కడికి పోవాలి?
0: Where should I go?
1: అని ఎవరిని అడగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో.
0: Go to that place where from you have come.
1: Maredu ninne darege bande Madhava. Maredu ninne darege bande Purandara Das cheptunnadu. Ninni marchipovadam chetane nenu ee dharaku vachi padipoyinanu.
0: Purandara Das said, as I have forgotten you, it is the very same reason.
1: Ninnu marchipokunda unte nenu ikkada puttinde vaadini kaadu. నిన్ను మర్చిపోవటమే ఇక్కడ పుట్టడానికి మూల కారణం.
0: హ్యాడ్ ఐ నాట్ ఫర్గోటన్ యూ, ఐ వుడ్ హావ్ టేకెన్ బర్త్ అట్ ఆల్.
1: నన్ను పోషించలేవా?
0: కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ?
1: బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే, బెట్టత తుదియల్లి పుట్టిద వృక్షకే. కొండపై భాగంలో ఒక రాతిపైన పుట్టినటువంటి ఒక చెట్టుకు కట్టేయను కట్టి నీరిదర్యారో, దానికి కట్టగట్టి నీటికి పెట్టి దాన్ని కాపాడించిన వాడు ఎవరు?
0: ఏ ప్లాంట్ దట్ హెస్ గ్రోన్ ఆన్ ద మౌంటైన్ టాప్ ద బేర్ రాక్, హూ వాటర్డ్ ఇట్?
1: అంతా నీవే పోషించు.
0: యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్.
1: మన కంపౌండ్ ఒక మొక్క పెట్టి కావలసినంత ఎరువు వేసి నిత్యము నీరు పోస్తుంది, అది పెరగదు. కానీ కొండపైన పుట్టినటువంటి చెట్టు రాతిపైనే వేర్లంతా ఉన్నాయి, కానీ ఎంత సుక్షేమంగా పెరుగుతూ ఉంటుండాలి, అది భగవంతుని యొక్క.
0: వేర్ ఇస్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, దో ఇట్ ఈస్ వాటర్డ్ అండ్ మెన్యూర్డ్, ఇట్ విల్ నాట్ గ్రో. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎ ప్లాంట్ ఆన్ ద మౌంటైన్ టాప్ గ్రోస్ వెల్.
1: నెమెనిగే చిత్రబండి దేవరి యారో, స్వామి, ఈ నెమలికి ఇన్ని రంగులు వేసిన వారు ఎవరు?
0: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు దిస్ పీకాక్?
1: పవళదాల తగే కెంపిట్టరియారో, పచ్చని చిలుకకు ఎర్రని మూతి పెట్టావు, ఎంత అందంగా ఉంటుండాలి.
0: గ్రీన్ ప్యారెట్ హెస్ గాట్ ద రెడ్ బీక్, హూ మేడ్ ఇట్?
1: ఇది ఎవరు వేశారు ఈ పెయింట్?
0: హూ పెయింటెడ్ దట్ వే?
1: అంతా నీదే,
0: ఎవ్రీథింగ్ యూ ఓన్లీ.

0: எனக்கு நீ நிறுவதனுக்க நான் யாக்கே படவா நான் யாக்கே. நீ எதுக்கு பீடவாடன் அவுத்தான்?
1: How can I be poor?
0: ஸ்ரீநிதி ஹரி, ஓ ஸ்ரீநிதி, నీవు నా ప్రక్కలో ఉన్నంత వరకు నేనెందుకు పడవు? పిచ్చివాడిని అవుతాను లేకపోతే బీదవాడిని అవుతాను.
1: యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ వెల్త్, యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ వెల్త్. వెన్ యు ఆర్ బై మై సైడ్, హౌ కెన్ ఐ బి పూర్? నో,
0: విద్య హేళువవ నీనే, బుద్ధి కలిసువవ నీనే. నాకు విద్య చెప్పేవాడు నీవే, నాకు బుద్ధి చెప్పేవాడు నీవే. ఉద్ధార కాజనక స్వామి నీవి,
1: యు టీచ్ మీ, యు ఆల్సో కరెక్ట్ మీ, యు ఆర్ మై టీచర్.
0: బుద్ధి చెప్పేవాడు,
1: యు ఆల్సో
0: ఉద్ధారం చేసేవాడు,
1: యు ఆల్సో టీచ్ మీ, యు ఆల్సో రిడీమ్ మై లైఫ్.

0: ఆకాశం వచ్చి నా తలపైన కూలినా నేను భయపడను.
1: Even the entire sky falls on my head, nothing is going to happen.
0: Annitiki nee unnavu,
1: you are there behind me.
0: Mudu sri purandara vitala nee vidhamele neevu na ventane ventane intane kantane untundaga naaku enduki bhayam.
1: When you are with me, around me, in me, above me, everywhere, why should I be afraid of anything?
0: కనుక నేను ఎక్కడా పోనక్కర్లేదు.
1: ఐ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: నీవే నా వెంట ఉన్నావు అనేటువంటి విశ్వాసం రావాలి.
1: ఐ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు ఆర్ విత్ మీ ఆల్వేస్.
0: ఆ విశ్వాసం ఉన్నటువంటి వానికి ఎట్టి భయము ఉండదు.
1: ద వన్ విత్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
0: ఎట్టి కొరత ఉండదు.
1: దేర్ నో షార్టేజ్ ఆఫ్ డర్త్.
0: ఏ విధమైనటువంటి బీదరికము రాదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: నిరంతరము ఎందుకంటే శ్రీనిధి, శ్రీనిధి అయినటువంటి నీవే నా నిధిగా ఉంటుండగా నాకేం భయం.
1: When God, the very embodiment of wealth, is by your side, why should you be afraid of anything?
0: కనుక అన్ని నీవే చేస్తున్నావు.
1: యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: నేను ఒక ఆట బొమ్మను.
1: ఐఎమ్ ఓన్లీ పపెట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: ఈ విధంగా మనం నేర్చుకుని మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా నిర్వర్తించుకుంటూ పోవాలి.
1: ఇన్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: అంతా దైవమే ఇస్తున్నాడని అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈస్
0: డూయింగ్ ఎవ్రీథింగ్. సూర్యుడు నా ఇంటిలో ప్రవేశించలేదే అని మనం విచారించినప్పుడు ఎంత బుద్ధి తక్కువ.
1: How foolish you are if you think that sun has not set in there while sun's light is
0: available all over. Prapanchanikanta
1: he is there taking
0: kaani na intilo enduku raavatam ledu.
1: How is that I don't find him at my residence?
0: Appudu suryudu kudunu pakkunu navvadata.
1: And sun also smiled at one instant.
0: O pichi manava,
1: o madcap,
0: అహంకార మమకారం అనేటువంటి ఒక గోడలు కట్టుకున్నావు.
1: యూ హ్యావ్ బిల్ట్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి కప్పును వేసుకున్నావు.
1: యూ హ్యావ్ గాట్ ద రూఫ్ ఆఫ్ పొసెసివ్నెస్. దెన్ హౌ కెన్ ఐ కమ్ ఇన్?
0: నీవు అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివే.
1: కట్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: నీ మమకారం అనేటువంటి టాపును తీసివేయి.
1: అండ్ రిమూవ్ ద టాప్ ఆఫ్ అటాచ్మెంట్.
0: సీదా నేను లోపల వచ్చి ఉంటాను.
1: అండ్ ఐ విల్ కమ్ దేర్.
0: నీ పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఇన్వైట్ మీ.
0: నీవు నాకు ఆహ్వానం పంపనక్కర్లేదు.
1: ఇన్విటేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: నన్ను నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రే.
0: ఇస్ ఇట్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
1: ఇస్ మై డ్యూటీ? ఐ విల్ కమ్.
0: నేను తప్పక వస్తాను.
1: ఐ విల్ సర్టన్లీ కమ్.
0: అదే విధంగా నే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు.
1: గాడ్ ఇస్ దేర్.
0: కానీ రాలేదే అనుకుంటున్నావు.
1: గెట్ యు ఫీల్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనుకుంటే ఒక దేహాభిమానం ఎక్కువగా పెట్టుకున్నావు.
1: యు గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఆఫ్ ఈగో.
0: ఇంకా మమకారం అనేటువంటిది పెద్ద టాప్ను వేసుకున్నావు.
1: అండ్ దిస్ దేర్ దిస్ పొజిసివ్నెస్ అటాచ్మెంట్.
0: భగవంతుని లోపలనే బంధించినావు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ సైడ్ యువర్ మా. You have binded him over there.
0: ఇక భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు?
1: Then how do you see?
0: నీలోనే ఉన్నాడు.
1: He's in you.
0: కానీ కనిపించడు. లనివను నాకభయామివ్వక నిన్ను విడువను శ్రీరామ అడుగుదట కదలనివను. నిన్ను ఒక్క అడుగైనా ముందుకు నేను పోనివ్వను.
1: ఐ విల్ నాట్ అలవ్ యూ టు స్టెప్ ఫార్వర్డ్.
0: గట్టిగా పట్టుకున్నాడు.
1: ఐ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: ఎట్ట నన్ను వదిలిపెట్టిపోతావు?
1: హౌ కెన్ యూ డ్రాప్ మీ అండ్ గో?
0: పిచ్చివాడా, నేను బయట ఉంటే కదా వదిలిపెట్టిపోవటము, లోపలనే ఉన్నాను.
1: ఐఎమ్ నాట్ అవుట్ సైడ్, ఐఎమ్ ఇన్ సైడ్ యూ.
0: నీ ఎందే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు నేనుగానే ఉన్నాను.
1: And
0: నేను నీవుగానే ఉన్నావు.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కనుక నన్ను వదిలిపెట్టిపోవటం అనేటువంటి ఎక్కడ, అది నీ భ్రాంతి అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ దట్ యు ఆర్ జస్ట్ అవే.
0: భగవంతుడు ఎవరిని వదలటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ లీవింగ్ ఎనీబడి.
0: ఎక్కడా పోవటం లేదు.
1: ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్.
0: ఉన్న చోటే ఉన్నాడు.
1: హీఈస్ వెరీ హ్యాపీ.
0: సర్వత్రా తానే ఉన్నాడు.
1: హీఈస్ ఎవ్రీవేర్.
0: అదే మొన్న కూడా ఒకసారి చెప్పాను నీకు.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే,
0: వేయబోవన్ని తలుపు. జీవుడు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాని, ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశిస్తారు ఏమో అని లోపల నుంచి ఒక విధమైన జీవభ్రాంతి అనేటువంటిది. వేయబోవన్ని తలుపు, తలుపు వేసుకో అంటున్నాది జీవుడు.
1: ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఎ డెస్పరేట్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సాలిట్యూడ్ ఈజ్ అబౌట్ టు క్లోజ్ ద డోర్.
0: భగవంతుడు చెప్తున్నాడు, తీయమంటూ పిలుపు.
1: But God tells you, open the doors.
0: Jeevudenduko navugolupu.
1: And it's the individual spirit that smiles.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: When the entire universe is the temple of God.
0: Vishwamanta pranavibhuni mandiramaina.
1: when the whole world is the temple of God. Where is the main door?
0: ఎక్కడ చూసినా మందిరమే ఉంటుంటే విశ్వమంతా మందిరమేగా ఉంటున్నప్పుడు ఇంక వీధి వాకిలి ఎందుకు?
1: When the whole world is the temple.
0: వేరే ఏదైనా ఇంకొక ప్రదేశం ఉంటే దానికి వీధి వాకిలి పెట్టుకోవచ్చు.
1: If it is separate, you
0: can have a main
1: door. There is no place
0: for it. There is no place for it.
1: Then why main door?
0: అప్పుడు చెప్తున్నాడు జీవాత్మని

0: Oh individual, you will experience very heaven over there. That is the main door.
1: Yeyabo vanitalupu tiyamantu pilupu.
2: ఈ తలుపు పిలుపు రెండింటికి మధ్యలో ఉంటుందని ఈ సందేహము.
0: తలుపు ద డోర్, పిలుపు ద కాల్, దేర్ యు ఫైండ్ ద డౌట్.
2: యెహోవా అనేటువంటిది జీవుడు, తీయం అనేటువంటిది దేవుడు.
0: ఇట్ ది ఇండివిజువల్ సోల్ దట్ క్లోజెస్ ఇస్ గాడ్ హూ వాంట్స్ ఇట్ ఓపెన్.
2: కదిలేటువంటిది జీవుడు, నిలిచేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ దట్ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్, ద వన్ హూ స్టడీస్.
2: కదలనటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఇస్ స్టడీ.
2: కదిలేవాడే జీవుడు.
0: ద వన్ హూ వేవర్స్ ఇస్ ది ఇండివిజువల్.
2: ఒక పిట్ట లేత కొమ్మ పైన వాలినప్పుడు కొమ్మ అటు ఇటు ఊగుతుంది.
0: యాజ్ ద బర్డ్ రెస్ట్ ఆన్ ఎ బ్రాంచ్, ద బ్రాంచ్ మూవ్.
2: కానీ ఆ చిన్న పిట్ట కూడా భయపడదు.
0: ఈవెన్ దట్ లిటిల్ బర్డ్ ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
2: ఎందుకంటే నేను కొమ్మను ఆధారం చేసుకోలేదు.
0: బికాస్ ఐ డోంట్ రిలై ఆన్ ద బ్రాంచ్.
2: రెక్కలను నేను ఆధారం చేసుకున్నాను.
0: ఐ డిపెండ్ ఆన్ మై ఓన్ వింగ్స్.
2: ఒక పిట్టకున్నటువంటి ఒక తన రెక్కలపైన విశ్వాసం ఈనాడు మనిషికి లేకుండా పోతుందా?
0: మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
2: కష్టమో, ఏ కించిత్ బాధనో, ఏ కించిత్ విచారమో వచ్చేటప్పటికి అదిరిపోతున్నాడు ఈ మనిషి.
0: మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ వరీడ్, గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ బికాస్ ఆఫ్ స్లైటెస్ట్ రీజన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ వరీ.
2: పిరికి మనిషి, పిరికి మనిషి.
0: హీ ఈజ్ ఎ కవర్డ్.
2: అలాంటి పిరికి మనిషిని మనం కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి కవర్డ్.
2: మనం ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక దైవ చింతనతో కూడినటువంటి హృదయం కలవాడు కావాలి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ బి కరేజియస్, ద వన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్.
2: భుజబలము, బుద్ధిబలం కాదు నీకు ముఖ్యం కావాల్సింది.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్.
2: దైవ బలము, ధర్మ బలము రెండు కావాలి.
0: యూ నీడ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ రైచువస్ కాండక్ట్.
2: నీకు చెప్పాను, భుజబలంబు గొప్ప దైవ బలము లేక దాసుడగును.
0: With all the physical strength and intelligence, if we don't have strength of God, you become a slave.
2: Karnudantati vaadu kadapati kemayye.
0: What happened to that mighty Karna at the end?
2: Yanta bujabalamu buddhibalamu.
0: He's so strong and intelligent.
2: Satyam cheppalante Arjunudu kante goppa vaadu Karnudu.
0: Truly speaking, Karna is greater than Arjuna.
2: Suryuni yokka prasadamu.
0: He's the gift of Lord Sun.
2: Alanti కర్ణుడికి కట్టగలపటికి భుజబలము బుద్ధిబలం పైన ఆధారపడ్డాడు. దుర్యోధన దుశ్శాసనాదులపైన ఆధారపడ్డాడు.
0: కర్ణ డిపెండెడ్ ఆన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్ట్, దుర్యోధన అండ్ దుశ్శాసన.
2: కృష్ణుడు దగ్గరే ఉంటున్నప్పటికీ దైవమును ఆశ్రయించలేదు.
0: దో కృష్ణ ఇస్ క్లోజ్ బాయ్,
2: అభిమానము అభిమానము.
0: ద రీజన్ ఇస్ దిస్
2: స్వయంవరం సమయమునందు,
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవరం,
2: ద్రౌపది స్వయంవరం జరుగుతుండాలి.
0: అట్ ది టైమ్ ఆఫ్ స్వయంవర ఆఫ్ ద్రౌపది.
2: కానీ కర్ణుడు చాలా గొప్ప విలువిద్యలో ప్రవీణుడు.
0: కర్ణ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
2: అతను వెళ్ళాడు అక్కడ.
0: హి వెంట్ దేర్.
2: తెరమరగ ఉండినటువంటి ద్రౌపది చెప్పింది, క్షత్రియుడైనా కావాలి లేక మహారాజైనా కావాలి, వాడు మాత్రమే ఈ మత్స్యంత్రాన్ని కట్టడానికి కొట్టడానికి అర్హుడవుతాడని.
0: ద్రౌపది సెడ్, హీ మస్ట్ బి గ్రేట్ వారియర్, ద వన్ ఆఫ్ కరేజ్. He must be born as a kshatriya who deserves, who is fit enough
2: poyyadu
0: hit this machyantra.
2: Yantranni cheta pattukunnadu. Ee maata vinatappudike avamananga tirigi enikku vachadu.
0: He went there, is about to hit it with all the bow and arrow, but he returned in
2: aa paristhitilo. Atanu Sutani kumarudu.
0: At that time he was the son of
2: Rajendruni koduku anaga emi గుర్రాలు కాపలా చేసేటువంటి వాడిని కొడుకు అని చాక్కోవటం చేత.
0: అట్ ద టైమ్ హ్యాపెన్ టు బి ది సన్ ఆఫ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ కనుక క్షత్రియుడు
2: కాదనుకున్నారు.
0: సో హీ థాట్ దట్ హీస్ నాట్ క్షత్రియ బై బర్త్.
2: ఇంకా రాజు కాదు.
0: హీస్ నాట్ ఎ కింగ్ ఎయిదర్.
2: రెండింటికి అర్హత లేదు.
0: సో హీ హాస్ నో
2: శక్తి ఉన్నది.
0: హీ హాస్ కెపాసిటీ.
2: కనుక వెనక్కి పోతున్నప్పుడు దుర్యోధనుడు పిలిచాడు.
0: యాజ్ హీ వాస్ రిటర్నింగ్ దుర్యోధన సమ్మన్.
2: తదేవ లగ్నం సృజనం, తదేవ తాళాబలం, చంద్రబలం, తదే విద్యాబలం, తదే విధం. ఈ విధంగా చక్కగా ఆరోగ్యం చేసి ఆనందంగా తన యొక్క అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు.
0: అండ్ దెన్ దుర్యోధన కరోనేటెడ్ కర్ణ యాజ్ ద కింగ్ ఆఫ్ అంగరాజ్య.
2: దాని వల్ల ఆ అభిమానం చేతనే దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసి కూడాను అతనికి దాసుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ దో దుర్యోధన ఇస్ బ్యాడ్.
2: అభిమానం అనేటువంటి ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా మనం ధిక్కరించవలసింది.
0: అండర్ ఎనీ
2: చెడ్డవాడు చెడ్డవాడే.
0: యు షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్.
2: నాకు ఈ రాజ్యమేనా అక్కర్లేదు, కానీ ఇలాంటి చెడ్డవాడితో నేను చేరకూడదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్, బట్ ఐ కెనాట్ బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మీరు.
2: సహాయం నాకెందుకు?
0: ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్.
2: సర్వులకు చేసే సహాయం భగవంతుడు తానే చేస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ హెల్ప్స్ ఎవ్రీవన్.
2: ఆ త్యాగం లేకపోయింది కర్ణుడిలో.
0: Karna has no spirit of sacrifice.
2: Rajyam pattabhishekam chesadu kada ani longipoyadu.
0: Because he was made a king, he submitted himself to Duryodhana.
2: Dushta chetusthayam lopulu okkadaipoyadu.
0: He was one among the four wicked.
2: Duryodhana, Dushyasana, Shakuni, Karnudu ee nalugurito kuda cheripoyadu.
0: He was one among the four wicked people, Duryodhana, Dushyasana, Shakuni.
2: Kani ee satyam Draupadi purvame telusu.
0: But this truth is very well known to Draupadi even before.
2: కుంతి దేవి కుమారుడే,
0: దట్ ఈస్ వెరీ సన్ ఆఫ్ కుంతి,
2: అతను నా ఆరో భర్త అనేటువంటిది ఆమెకు ముందుగా తెలుసు.
0: షీ నోస్ ప్రిటీ వెల్ దట్ కర్ణ ఈస్ హర్ సిక్స్త్ హస్బెండ్.
2: ధర్మరాజు కంటే గొప్పవాడు,
0: దట్ ఈస్ గ్రేటర్ దెన్ ధర్మరాజు,
2: పెద్దవాడు,
0: ఈస్ ఆల్ ఎల్డర్ టు హిమ్.
2: కానీ ఆమెకు సర్వధర్మ స్వరూపిణి ఈ ద్రౌపది.
0: ద్రౌపది ఈజ్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
2: కానీ అనేక మంది లోకులు కాకులు.
0: But the people are crows, as you know.
2: ఐదు మంది భర్తలుంటే ఎట్లా నువ్వు ఆమె పతివ్రత అంటావు?
0: How can you call her Pativrata, the woman of chastity?
2: కానీ ప్రపంచం తలచినట్టుగా ఐదు మంది పురుషులు కాదు ఆమె భర్తలు.
0: They are not actually five men.
2: పంచభూతములే ఆమె యొక్క ప్రాణములు రక్షించి పంచనాథులు అని చెప్పినది.
0: There are five elements and they protected her, they have taken care of her.
2: ఒకానొక సమయం లోపల ఎవరు ఈ లోకంలో గొప్ప పతివ్రత, రుక్మిణియా, సత్యభామనా, లేకపోతే జాంబవతియా, ఇంకెవరు అని ప్రశ్న వచ్చింది.
0: At one time there is a question, who is greatest among all the women, Rukmini or Satyabhama or Jambavati?
2: కటే జవాబు చెప్పాడు ఆ సభలోపల కృష్ణుడు.
0: There in the public court Krishna gave one answer, perfect answer.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగపోక.
0: Husbands may thousand and odd things, but she would not oppose them.
2: Vari sevalu cheyaga teeradanaka.
0: To serve them she will never say, I don't have time.
2: Tanakununna daniche trupti ganuchunundu.
0: She is satisfied with the lot on hand.
2: Draupadi ki saati e pativratayu ledu.
0: None would ever equal to Draupadi.
2: ఈ మూడు గుణములు ఆమె ఎందుకున్నాడు.
0: దీస్ త్రీ గ్రేట్ క్వాలిటీ.
2: అందువల్లనే అంత క్షమా గుణం కలిగినటువంటిది ద్రౌపది.
0: ద్రౌపది హెస్ గోట్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
2: అశ్వత్థామ వచ్చి,
0: అశ్వత్థామ కే
2: నిద్రపోతున్నటువంటి కుమారుణ్ణు ఐదు మందిని గొంతులు కోసుకొని వచ్చేసేసాడు.
0: యాక్చువల్లీ హీ బిహీటెడ్ ఆల్ ది ఫైవ్ సన్స్ వైల్ దేవర్ ఫాస్ట్ అస్లీప్.
2: పోయి చూచింది ద్రౌపది.
0: ద్రౌపది వెంట సా
2: గుండె పగిలిపోయింది.
0: షీ కుడ్ నాట్ బేర్ హర్.
2: ఐదు మంది పుత్రులు గొంతులంతా వేడిగా ఉంది, దేహములంతా వేరుగా ఉంటుంది.
0: ఆల్ ఫైవ్ సన్స్ దే వర్ బిహెడెడ్, ద హెడ్స్ ఆన్ వన్ సైడ్, ద బాడీ ఓవర్ దేర్.
2: పట్టలేని దుఃఖంతో అర్జున్ దగ్గరికి పరిగెత్తి వచ్చింది.
0: షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్ అండ్ షీ అప్రోచ్డ్
2: ఈ పని చేసింది ఆ బ్రాహ్మణుడు, మా దుర్మార్గుడు, వాడిని పట్టి తీసుకుని వస్తానని చెప్పాడు.
0: దట్ వికెడ్ బ్రాహ్మిన్ మస్ట్ హావ్ యాక్టెడ్, ఐ విల్ సర్టన్లీ బ్రింగ్ హిమ్ హియర్.
2: బ్రాహ్మణ ఈ పని చేయవలసింది.
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ ద బ్రాహ్మిన్ టు డూ దాట్?
2: గురుపుత్రుడ ఈ పని చేయవలసింది.
0: షుడ్ ఎ సన్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్ డూ దట్ లైక్ దాట్?
2: అని పట్టుకుని తెచ్చాడు.
0: అండ్ హీ వాస్ బ్రాట్.
2: వస్తే ఎంత క్షమాగుణమో చక్కగా అందరు కూడా గుర్తించాలి. ఈ క్షమాగుణాన్ని మనం తప్పక మనం జీవితంలో పెట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ దిస్ క్వాలిటీ, నోబుల్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
2: ఆమె అశ్వత్థామ చూసేటప్పటికి పరిగెత్తిపోయి పాదాల పైన పడింది.
0: షీ వెంట్ ఇమీడియట్లీ ర్యాన్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ అశ్వత్థామ.
2: ఏమని కోరుతుంటుండాలి ఆమె?
0: వాట్ ఈస్ షీ షీ వాస్ ఆస్కింగ్ ఫర్?
1: పరగం మా మగవరలందరూ బాణ ప్రయోగోప సంహరణ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: You will certainly understand that all my five husbands have learnt this expertise of archery from
1: Dronacharya. Dronudavu nee chittambulo lesamu karuna sangamuleka శిష్య సుతులన్ ఖండింపగం పాడియా స్వామి. శిష్య సుతులన్ ఖండింపగా పాడియా.
0: యు ఆర్ ది సన్ ఆఫ్ ద ద్రోణాచార్య. ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ది డిసైపుల్ ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ద్రోణాచార్య?
2: అంతే కాదు, ఉద్రేకంబునరారు.
0: They have not come and attacked you.
2: శస్త్రధరులై యుద్ధావని లేరు.
0: They are not there on the battlefield with all the
2: weapons. కించి ద్రోహంబును నీకు చేయరు.
0: They have not done anything wrong to you.
2: బలోచ్చేకముతో చీకటిం భద్రాశక్తుల సంహరింప అకట నీ చేతులెట్లాడెనో. అకట నీ చేతులెట్లాడెనో.
0: While they are fast asleep in the pitch dark midnight, how could you do that?
2: చూచాడు భీముడు.
0: భీమా సో దిస్
2: పట్టలేని కోపంతో ఉట్టి దుమికాడు.
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ యాంగర్ అండ్ ఫ్యూరీ జంప్డ్.
2: కొడుకుల బట్టి చంపనని కోపమునందు బాలమాతకు విడుమ్మటంతు చెప్పిడిది వెర్రిది ద్రౌపది.
0: హి సెడ్ ఓ ద్రౌపది, కొడుకులు
2: కొట్టిపోయినారని ద్రౌపదికి పిచ్చి పట్టిపోయింది.
0: ద్రౌపది హస్ గాన్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ అండ్ ద డెత్ ఆఫ్ హర్ సన్.
2: లేకపోతే ఈ దుర్మార్గుడు ఈ పాపుడైనటువంటి బ్రాహ్మణ పాదం పట్టటమా?
0: వై షుడ్ షీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ దిస్ బ్రాహ్మణ్ ద వికెడ్ మ్యాన్ హూ కిల్డ్ ది ఫైర్. Drop it, dearly.
2: దీనిని మీరలో చంపలేని. నా పిడికిటి పోటున్నాను చిరము భిన్నము చేసేది సూర్యుడు ఇందర్. నా పిడికిటితోనే వాడిని తలను బ్రద్దలు చేసేస్తాడు.
0: లీవ్ మీ విత్ ది స్ట్రాంగ్ ఫిస్ట్ ఐ విల్ అటాక్ హిమ్ అండ్ కిల్ హిమ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్.
2: మంచి శాంతి వచనాలు చెప్పింది.
0: షీ సెడ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ ద పేషెన్స్.
2: అర్జునుడు కూడాను నా యొక్క మాట తప్పిపోతుంది.
0: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ బ్రేక్ మై ప్రామిస్.
2: కాబట్టి వీరిని క్షమించడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ హిమ్.
2: అప్పుడు ఆమె చక్కగా భగవంతుని కృష్ణుని ధ్యానించింది.
0: దెన్ షీ ప్రే టు
2: కృష్ణ. ఉపాయ మార్గం చెప్పింది.
0: అండ్ దేర్ ఇస్ ఎ డివైస్ ప్లాన్.
2: విశ్వస్తుత్యుడు

0: శశ్వత్కీర్తి వెరుంగబుచ్చుకొని పాశవ్రాత బంధములం విశ్వాసమున నూడ్చి ద్రొబ్బు శిబిరోర్విభాగము బాసిపో. వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: వెరచినవాణి,
1: ద వన్ హూ ఇస్ ఫియర్స్
0: దైన్యమున వెదురు నొందిన వాణి,
1: ద వన్ హూ లాస్ట్ ఆల్ ది కరేజ్,
0: నిద్రమై మరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ ఫాస్ట్
0: అసలీప్, సౌఖ్యముగా మద్యము త్రాగిన
1: వాణి, ద వన్ హూ ఇస్ హైలీ ఇంటాక్సికేటెడ్,
0: పరచిన వాణి,
1: ద వన్ హూ ఇస్ స్లీపింగ్,
0: సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి,
1: ద వన్ విత్ పైయస్ మైండ్, ద వన్ హూ షౌట్స్ ఫర్ ప్రొటెక్షన్,
0: కామినుల చంపుట ధర్మము కాదు ఫల్గునా, ఫల్గునా చంపుట ధర్మము కాదు ఫల్గునా.
1: అండ్ విమెన్, ఇట్ ఇస్ నాట్ ధర్మ టు కిల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: మన చేతికి చిక్కినాడు కదా అని అతని ముక్కలు చేయటం మంచిది కాదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్,
0: క్షత్రియ ధర్మంకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అగైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్షత్రియ.
0: నా కొడుకులు చంపినది నాకెంత బాధగా ఉంటాడు, అశ్వత్థామను చంపితే అతని తల్లి కూడా నావలే బాధపడుతుంది కదా.
1: As I feel so sad for the death of my son, so also the mother of Ashwatthama.
0: మరణించిన వారెట్టైనా నా కుమారులు మరణించారు.
1: Those people who are dead and gone will not come back.
0: ఇంకా ఏ విధము చేసి ఏ కార్యంలో ప్రవేశించినా నా కొడుకులు తిరిగి రారు.
1: Whatever may be, I cannot bring back, resurrect
0: my son. మరొక తల్లిని ఎందుకు బాధ పెట్టాలి, నీవు ఆపండి అని చెప్పింది.
1: Why should I make another mother suffer? Leave him there.
0: ద్రౌపది యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఈ క్షమా గుణమే ఆ పాండవులందరినీ కట్టకడపటి వరకు రక్షించి పోషించి కీర్తి మర్యాదలతో పల జగత్తుకు వ్యాప్తి కాపింపజేసింది ద్రౌపది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నోబ్లెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ ద్రౌపది దట్ బ్రాట్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ టు ఆల్ పాండవర్స్.
0: కనుకనే ద్రౌపది ఆ ఇంటిని పద్ధతిని ఇల్లాల యొక్క గుణములో పైన ఆధారపడి ఉంటుంటాడు.
1: Everything depends upon the housewife, the respect and the
0: that
1: dignity of the
0: kudanu chama gunane penchukovali.
1: Every woman should develop this quality.
0: Penchukovali kaani stree ki chaala pradhanamainatundi gunam.
1: Men also should have, but for women it's more important.
0: Aa chama gunam tho entaina kuda sadhinchavachunu.
1: With this spirit of forgiveness.
0: Aa chama guname daiva gunamu.
1: This quality, noble quality of forgiveness, is divine quality.
0: Oppa daivam yokka gift idi.
1: It is highest God's gift.
0: రాములంతటి వాడు రమణ సీతను బాసి పాములే వలి ఏడ్చెనన్న.
1: రామ హ్యావింగ్ లెఫ్ట్ సీత, హీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ ఆఫ్ హర్.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
1: వాట్ డే, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఇస్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ, యూఆర్ బౌండ్ టు సఫర్.
0: పాండవులు ఆకులలుములు మేసి అడవి పాలైపోయిరన్న.
1: ఇన్ దోస్ డేస్ పాండవస్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈటింగ్ ద ట్యూబర్స్ అండ్ ద లీవ్స్.
0: ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా అనుభవించాలో అది చెప్పడానికి వీలు కాదు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ, హూ కెన్ డిసైడ్.
0: కనుకనే జరగవలసింది జరుగుతుంది.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: ఇదంతా కూడా దైవ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్.
0: మంచి జరిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ గుడ్ హ్యాపెన్స్, టేక్ ఇట్.
0: బ్యాడ్ జరిగింది, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: బ్యాడ్ ఆల్సో గుడ్ ఫర్ మీ.
0: రెండు కూడా మన మంచి కోసమే తలుచుకోవటమే. ఇది ఉత్తమమైనటువంటి ఒక బ్రహ్మతత్వం.
1: ద నోబ్లెస్ట్ way towards divinity is to consider with equanimity.
0: Pavitramaina vishalamainatundi anantamaina amrutamainatundi ee bhavam manlo undinappudu anta manaku vijayame vijayame vijayame.
1: When we develop that sacred nectar and immortal eternal true principle of this vastness, broad mindedness,
0: jeevitam
1: you are bound to be successful.
0: Sayasthanga jarigipothundi,
1: everything will be successful in all your endeavors.
0: Govinda Krishna jai Gopala Krishna jai Gopala Bal Bala Radha Krishna jai Govinda Krishna jai.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా,
1: as you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా,
1: as ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా,
1: as you find the fragrance in a flower,
0: పలమునందు మాధుర్యమైన రసం ఉండినట్టుగా,
1: as fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా,
1: the firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మనులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితం అంటే ఏమిటి?
1: What is meant by human life?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని లక్ష్యం ఏమిటి?
1: What is its aim?
0: దీని యొక్క విశిష్టత ఏమిటి?
1: What is its significance?
0: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: కాదు కాదు.
1: It's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావం అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: And it is the feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: if you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్ట రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is the thought first and the practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: The Vedanta says, the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think, so you become. You assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: Kani aa ramanamamu smaristu smaristu rama roopanni kudanu chintistu vachadu.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, rama tejasu ee ratnakarudu yendu gutti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైని థాట్ హు థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తామో, దేనిని మనము చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then, he started following Henslow.
0: క్రమక్రమ

0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore in Vedantic parlance it is clearly said, O man, you are not the product of the five elements, you are not the spark of the human being, no, verily you are the spark of the divinity.
0: Kanuka neevu naa amshamainappudu naa bhavamulu neekudunu neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatvanti aneka mandi sadhuvulu kudanu meemu baadhalaku guri avutunnamu, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మ
1: యొక్క
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరు కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్.
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: Bratukutunnaru nijame,
1: they live, no doubt.
0: Kaani ye vidhanga bratukutunnaru?
1: What sort of a life they
0: live? Daiva chintana cheyinatunti varu pasuvula vale bratukutunnaru.
1: Those that lead their life without thinking,
0: pasu gudamula vale pravartistunnaru.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: ఎంటర్టైన్ అనిమల్ థాట్స్.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: అండ్ దే పాస్ ద కన్సిక్వెన్సెస్ సేమ్ యాస్ అనిమల్.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: ద మ్యాన్ హూ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: నిత్యానందమని పొందుతాడు.
1: హీ విల్ హావ్ ఎటర్నల్ బ్లెస్.
0: పరమ సుఖమని ఆనందిస్తాడు.
1: హీ హస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu.
1: At that moment Arjuna started putting some questions to Krishna.
0: Krishna nirantaramu nee smaranane chestunnanu.
1: Krishna, I think of you always.
0: Kaani naaki kashtamulu enduku?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolipoyi nenu yeleetuvanti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: Veluku tirigi intiki podam pammanu.
1: He wanted to turn back.
0: Appudu Krishnudu cheptunnadu.
1: Then Krishna

0: started telling.
1: అర్జున,
0: స్మరణ
1: చేసినంత మాత్రం నాకు చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
1: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
0: యు షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యు థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
1: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
0: స్మరణ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ డన్ అట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్.
1: కానీ అనుస్మరణం అనగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నువ్వు స్మరించటమే.
0: అనుస్మరణ మీన్స్ థింకింగ్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
1: అర్జున, నీ ఒక కాలమును, ఒక నియమమును పురస్కరించుకుని నీవు స్మరిస్తున్నావు, కానీ ఇది సరైన స్మరణ కాదు.
0: అర్జున, యు థింక్ ఆఫ్ గాడ్ లిమిటెడ్ బై స్పేస్ అండ్ టైమ్.
1: అనుస్మరణ చేసేటంలో నేను ఎప్పటికీ నువ్వు ఉంటాను.
0: బట్ ఇఫ్ యు థింక్ కంటిన్యూస్లీ అనుస్మరణ,
1: అందువలనే మామను అనుస్మరణ.
0: అనుస్మర, థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తూ కూడా నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు.
0: ఈవెన్ ఇన్ ది రెగ్యులర్ వార్ఫేర్
1: మామను స్మర యుద్ధచ. యుద్ధంలో కూడా నువ్వు నన్ను స్మరించు.
0: ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ థింక్ ఆఫ్ మీ.
1: అది నీ యొక్క కర్తవ్యం.
0: దాట్స్ యువర్ డ్యూటీ.
1: అది నీకు సర్వ సహాయమును చేకూర్చున్నటువంటి సూత్రము.
0: దాట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: కానీ ఇందులో మరొక విషయం కూడా నువ్వు గుర్తించాలి.
0: దర్ ఇస్ అనదర్ పాయింట్ టు బి నోన్ హియర్.
1: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో ద డివినిటీ విద్ ఇన్.
1: ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు ఒక కళాశాలలో.
0: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
1: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థముల యందు కూడాను తన బాధ్యత ఉంటుంటాయి.
0: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
1: అవన్నీ కూడాను తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
1: ఇది మారకము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
1: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
0: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
0: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
1: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
0: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హిల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ ఫోర్త్వర్డ్.
1: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
0: హీ విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ద ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
1: ఏది కారణము?
0: వాట్ ఇస్ ద కాజ్?
1: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
0: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
1: తనవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
1: తాను ఒక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
0: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
1: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
0: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెం.
1: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
0: He doesn't think that they belong to him actually.
1: దీనిని మారకము అన్నారు.
0: This is called మారకము.
1: ఇంకా తారకము అంటే ఏమిటి?
0: Then what is meant by తారకము?
1: అదే ప్రిన్సిపల్.
0: The very same principle.
1: ఇంకొక గ్రామానికి మార్పోయినప్పుడు,
0: when he transferred to some other place,
1: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
0: as he leaves his home,
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
0: He will collect all his belongings and put them in a lorry.
1: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
0: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
1: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
0: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్.
1: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
0: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
1: తారకము.
0: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
1: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
0: The tarakam is the feeling that everything belongs to me.
1: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
0: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్.
1: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వం జీవిస్తూ వస్తుంది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
1: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
0: We can experience all.
1: కానీ ఇవన్నీ నాది కాదు.
0: But none belongs to us.
1: ఇదంతా దైవం యొక్క ఇదే.
0: It's all God's only.
1: ఏది నా సంతతి కాదు.
0: Nothing belongs to me.
1: ఏది నా వస్తువు కాదు.
0: Nothing belongs to me.
1: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
0: This is all the gift of God for that matter.
1: అంత గవర్నమెంట్ అని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడే.
0: Just as principal leaves all the property to the government when he transfers,
1: we also leave.
0: I carry on this so long, the responsibility is
1: with me. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
0: డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ ఈజ్ యోగా.
1: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
0: సో లాంగ్ ఇన్ దిస్ వరల్డ్ వీ కెన్ సే దిస్ మై ప్రాపర్టీ, మై ఫ్యామిలీ, మై వైఫ్, మై చిల్డ్రన్. Yes, no doubt you have to take care of them.
1: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి డ్యూటీ.
0: But this is all the duty entrusted to you by God. అనుగ్రహించినటువంటి
1: ప్రసాదమే.
0: It's all the gift of God.
1: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
0: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
1: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
0: We consider all this as the basis of life.
1: ఎంతవరకు నీ సత్యం ఇది?
0: How long does it last?
1: ఇది ఏది సత్యం కాదు.
0: Nothing is true.
1: ఎప్పుడు దీన్ని వదులుతాము?
0: When you are going to give it up.
1: ఎవరికి తెలియదు.
0: No one would know.
1: కనుకనే మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ఇదంతా కూడా దైవం వరప్రసాదమనే భావించాలి.
0: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ యాస్ గాడ్స్ గిఫ్ట్.
1: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
0: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
1: హే అర్జున,
0: ఓ అర్జున,
1: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
0: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
1: కాదు కాదు,
0: నో,
1: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
0: యు హట్ మేక్ మీ seated on the altar of your heart.
1: Yantramu neevu.
0: You're the machine yantra.
1: Mantramu nenu.
0: I am mantra.
1: Yantramu baitadi, mantramu lopaladi.
0: Machine yantra is outside, mantra is within.
1: Kani nannu baita kurchobettavu, kani lopala kurchobettukoledu.
0: But you made me seated outside, but you never asked me to sit within.
1: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
0: You consider this true mantra.
1: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
0: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
1: బయట ఉండాలి, లోపల ఉండాలి.
0: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
1: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
1: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
0: Krishna, what all you say is true, but I am ordinary human being.
1: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu.
0: How can I reach that exalted altitudes?
1: Arjuna, neevu chaala porabadutunnavu.
0: Arjuna, you are mistaken.
1: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
0: You consider that I am just
1: aaru adugula vyaktini kaadu nenu.
0: I am not just that.
1: Naa tattvam neeku gurtinchalante inka kontha kaalam pattali.
0: In order to know my nature, you have to take some more time.
1: Gokulamulo చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
0: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
1: ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
1: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
0: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
1: ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడీ కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
1: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
0: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
1: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
0: గోపాల సమండ్ ఎవ్రీబడి.
1: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
0: హి సెడ్ ఐ లిఫ్ట్ దిస్ మౌంటైన్, లెట్ ఆల్ ఆఫ్ యు కమ్ అండర్ దట్.
1: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
0: ఆల్ దోస్ దట్ హాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అసెంబ్ల్డ్ దేర్.
1: ఎట్టి సందేహము లేదు.
0: దే హాడ్ నో డౌట్.
1: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
0: వాట్ గాడ్ సేస్ విల్ హ్యాపెన్.
1: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
0: దే నెవర్ డౌటెడ్. దే వెంట్.
1: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
0: సమ్ స్టార్టెడ్ డౌటింగ్.
1: బాలుండి తడు
0: ఇస్ అట్ ఆల్ ఎ బాయ్.
1: కొండ దొడ్డది
0: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్.
1: సందేహిస్తున్నారు.
0: దే స్టార్టెడ్
1: ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు.
0: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్.
1: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
0: ఆల్ దోస్ డౌటెడ్ దే వర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
1: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
0: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ది ట్రూత్.
1: అమ్మా,
0: మదర్,
1: కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా.
0: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
1: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
0: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
1: యశోద చేయి పట్టుకుంది.
0: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఎందుకు నీవు మనుతున్నావు?
0: Why have you eaten the mat?
1: మన ఇంటిలో వెన్న లేదా?
0: Don't you find butter inside?
1: కావలసిన పదార్థములు లేవా?
0: A lot of eatables.
1: ఎందుకు నీవు మందు తిన్నావు?
0: Why have you eaten the mat?
1: అప్పుడు చెప్తున్నాడు.
0: Then he started.
1: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
0: to teach divinity clearly started
1: saying,
0: mother
1: manangane sisuna
0: am I a child to eat the mud like that?
1: Akuntina
0: am I hungry?
1: Rina
0: am I hungry or am I mad?
1: Nannu barunu madri nu chustunnavu nenu barunna kaadu kaadu.
0: You consider me as a child? No, I'm not a child.
1: Nenem verivanna kaadu kaadu.
0: Am I a fool, mad? No.
1: Chuduna anoru,
0: you see me now.
1: Chuchindi,
0: he saw.
1: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
1: అప్పుడు ఆమె భయపడిపోయింది.
0: దెన్ షీ వాస్ ఫియర్స్.

0: Is it all the dream or own of creation of the creator? Is it
1: ఏమి
0: true?
1: ఇదంతా నాకు కలనా లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుడు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపికల యొక్క వియోగ భావం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through ఉద్ధవ.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: ఉద్ధవ came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: గోపికలు చెప్పారు.
0: గోపికా said,
1: ఉద్ధవ మా హృదయం నిండుకుడను కృష్ణుని యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: Our heart is full of love of Lord Krishna.
1: మా నాలుగు పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యమాడిస్తున్నాము.
0: Lord's name dances on our tongue.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్.
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికే వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they were playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu leni sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintiki yandu undinatundi daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికాస్ ran.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ టు
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హస్ ఎ మైండ్.
1: ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడి వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: ఓ
0: our hearts.
1: మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, O jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all our hearts.
1: Manalu maatadtaayani emi telusna?
0: Do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu Krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo Krishnunu teliyinatvanti vaadi okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not
1: mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును. కృష్ణు యొక్క లీలలు,
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బట్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావమును కలిగినటువంటి ఆ గోపికలు ఎందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్
1: కృష్ణ,
0: కృష్ణ
1: పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: నే పెట్టినది తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్. కొల్లల
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యూ విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్డ్.
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ది నైబర్హుడ్.
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుని తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అత్తలు మొత్తుకున్న
0: mothers in law may object.
1: Mari bhattalu kattulu nooruchunna
0: husbands may be ready to fight.
1: Noorettaru
0: they don't open their mouth.
1: Kopagincharu
0: they are not angry.
1: Yatakegaru
0: they don't go anywhere.
1: Beetila boru
0: they are not afraid.
1: Gopikal pottamulandu chittaruvu bommala reetiga nunde varilo krishnudu.
0: Gopikas don't run away anywhere because Krishna's form is imprinted on the hearts of Gopikas.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫార్మ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా పొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఇస్ a treacherous enemy to mankind.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: ఈగో. మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: Kaani manavudu inta lotunuku digatam ledu.
0: But man doesn't go to that depth.
1: Kevalamu bahyamaina prakrutamaina ee laukikamaina jagattini visheshinchatam chetane manavudu inni rakamaina abhimanamunaku కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మితప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: హి టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, he should have total love.
1: కనుక నేను వైలన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this mark.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Then once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: యూ షుడ్ నెవర్ వర్షిప్ గాడ్ విత్ ఎ డిజైర్.
1: లేక ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: యూ షుడ్ నెవర్ ప్రే ఫర్ ఎ క్యూర్ ఆఫ్ ఎనీ డిజీజ్.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: బికాజ్ డిజీజెస్ ఆర్ సో కామన్.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: అండ్ ఆల్ డిజీజెస్ ఆర్
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ ఆఫ్
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మనీ.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి. ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: ఆల్ కంఫర్ట్.
1: మరి నేను ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ ఐ డిజైర్ దెమ్?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ.
1: నా దగ్గర ఏది లేదు.
0: వాట్ ఇస్ దట్ మిస్సింగ్?
1: నా దగ్గర శాంతి లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ పీస్.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: దిస్ పీస్ ఇస్ విత్ గాడ్.
1: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుడిని.
0: ఐ ప్రే టు గాడ్.
1: నా దగ్గర లేదు, లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give
1: it. ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్. దీన్ని
1: భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందమును ప్రార్థించుతున్నానే కానీ నేను లౌకికమైన దాన్ని ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: అతని possessions. పరిపూర్ణమైనటువంటి భక్తుడు ఆంటోని.
0: ఆంటోని was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: him. మీకందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల్లో ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్డ్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోటగట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ లక్ష్మి లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ.

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama, it's not possible to estimate your power.
1: Lakshmi devi vachi nee paadalu ottutunda?
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sushramudigala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హిమ్సెల్ఫ్.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తున్నాడే.
0: హి హస్ సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్
1: హిస్ సర్వింగ్. లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్స్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ, నన్ను క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ పార్డన్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతూ ఉంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దట్ దట్ డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుడిని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టెన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్,
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్న తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మేర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్ టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యు డు గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డు విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికము.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యు అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: అట్టి సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే చావు పుట్టుకలేనట్టి శాశ్వితుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు,
0: హి హస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హి ఇస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి వెలయునందు,
0: హి స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్ విత్
1: కాలమును కూడా నువ్వు వ్యర్థం గావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక నేను లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవ్రీవన్
1: అందరి హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ అట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక నేను పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి కూడా అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వి సింగ్ ఇన్ పబ్లిక్ వి షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్ గ్యాలరీ.
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: నీ కోసమే పాడావు.
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనమేమి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: చూసి
1: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
0: యూజ్ ఆఫ్
1: అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయం అనేదే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్. కానీ
1: ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
1: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమని గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ, నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren.

0: the enthusiasm. Prema
1: sudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga murali ganamu seyagade.
0: As the rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karigimpajesetundi ganam paadali.
0: We should sing as to make our
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగానే పాడకూడదు.
0: Our hearts are so tough and hard, we should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: In such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta desi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the flute.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Pata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
2: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
2: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
2: అయితే
0: దెన్
2: ఈ వేణువునందు మధ్యలో ఏమాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
2: ఇది ఏమాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
2: కనుక నా యొక్క దేహం అనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్
2: కలి, భక్తి ప్రపంచం అన్ని కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
2: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
2: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
2: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్
2: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హాస్ గాట్ ఇన్ హిమ్.
2: నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలోకి ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫార్మ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్?
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్ సీ.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైజ్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించదు.
0: You don't see him.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
2: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once your pure heart, God will step in.
2: కనుక నీ పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
2: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
2: అందరి ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయ వస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robes?
2: అతని కాదు సాధువు.
0: No.
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పయస్ క్వాలిటీ ఇస్ పయస్ మ్యాన్. సాధువు
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి ఒక తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: కృష్ణ అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్న ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్
2: కడుపులు చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వీ షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితీతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతీతి కృష్ణ.
0: సెకండ్ కర్షతీతి కృష్ణ.
2: కర్ష అనగా అంటే ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
2: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
2: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమనే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యూ ఆర్
2: గోయింగ్ టు బి హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితే అప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: కాబట్టి ఆ భగవంతుని అంశమే నేను.
0: And the spark of God.
2: ఈ చింత ఉండకూడదు.
0: సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి.
2: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
2: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరైనటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల. చేస్తున్నారు
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
2: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
2: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాజ్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్
2: నీవి కాదే.
0: Because they don't belong to you.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూ ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
2: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
2: ఇవంతా బాధ్యతను ఇచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంట్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ ఫీలింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
2: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఈస్ లవ్.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer to you?
2: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly.
2: ఏదిచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything is
2: నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
2: ఇంతంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకోకని భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసీ ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all
2: useless. హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
2: బ్రహ్మైవ భవతి.
0: It's all more the Brahman.
2: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
2: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
2: కనుక ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
2: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
2: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్.
2: ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
2: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
2: సంకల్పములు ఎప్పుడు కూడాను పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
2: నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా నువ్వు క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
2: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి యొక్క భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్టగుణములు దుష్టభావములు దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్ ది వికెట్ ఫీలింగ్స్
2: వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్ జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్?
2: మనం బయటికి పోవడానికి రావడానికి మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్ యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేది వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్స్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
2: body. మానవత్వంలో ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి.
0: We have to.
2: కానీ మానవుడు అంటే ఏమిటి?
0: But keep our life.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, the word means the one with faith.
2: ఏం విశ్వాసం కావాలి?
0: What sort of faith?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: You have got a very good safari suit.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
2: తిరిగి వెళ్ళి ఒక చాకల వాడికి వేయాలి.
0: దెన్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
2: చాకల వాడికి వేస్తున్నావు,
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
2: నిజంగా చాకల వాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకల వాడికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ దోబియ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: Yes, the hair.
2: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తిరించుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
2: చేంజ్. నిజంగా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వానికి ఇస్తావా?
0: ఇఫ్ యు నో ఫెయిత్, వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్?
2: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్
0: డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: Yes, the hair.
2: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: In order to have the haircut, you go to the barber.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: For the haircut.

0: తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కు వస్తావా?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ దట్ యు రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యు రియల్లీ వాంట్,
0: వీటన్నిటిపైన కూడా నువ్వు నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
1: యు హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవం కాపాడగలడు అనేటువంటి యొక్క విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
1: యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యు.
0: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
1: యు బిలీవ్ ద వాషర్మన్, యు బిలీవ్ ఎ బార్బర్, యు బిలీవ్ బట్ యు డోంట్ బిలీవ్ గాడ్.
0: ఇది ఏ మానవుని యందు బలహీనత?
1: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
0: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
1: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యు.
0: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
1: ఇట్ మీన్స్ యు హావ్ నో ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్ యు కెనాట్ బిలీవ్ ఎనీవన్.
0: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
0: యువర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in yourself, faith in God. This is the secret of greatness.
0: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనం.
1: That's real greatness.
0: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
1: If you have no faith in yourself, how do you have faith in others?
0: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
1: First, you must have faith in God.
0: మీతో నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't have faith in others.
0: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
1: The only one whom we have to believe in.
0: బంధువులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
1: Relations would come up to the main door and to the burial ground.
0: బంధువులు నిన్నపాయని ఆపద్ బంధువు భగవన్ నామే.
1: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
0: ఎక్కడ పోయినా కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
1: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ
0: అరౌండ్ యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
1: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఉన్నంత వరకు పెరక తింటారు.
1: So long you have got money, they will
0: కానీ
1: దైవం
0: అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించేది?
1: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
1: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
0: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
1: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
1: అట్ టైమ్స్ వి డు
0: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
0: రామదాసు ఉండేటువంటి వాడు మీకు తెలుసును భద్రాచలంలో.
1: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
0: పరమ భక్తుడు అతను.
1: ఇస్ ఎన్ ఆర్డెంట్ వాట్ ఇంటెన్.
0: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముని నగరకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
1: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
0: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
1: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కూర్చున్నాడు ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
1: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
0: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
1: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
0: నేనంతా రాముల మందిరాన్నే కట్టించాను.
1: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
0: సీతారాముల చెరులకంతా కూడా నగలు చేయించాను.
1: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
0: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
1: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
0: నో
1: నో.
0: ఇది ఏ మాత్రము తప్పు కాదు.
1: ఇస్ నో మిస్టేక్ ఇట్ ఆల్.
0: నీ కోసమే చేశాను రామ.
1: ఫర్ యూ ఓన్లీ రామ.
0: చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
0: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
1: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
0: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
1: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
0: రామచంద్ర.
1: రామచంద్ర,
0: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
1: You are there with all this style and the jewels. Whose property is that?
0: కోపం వచ్చింది. ఇంత పెట్టుకొని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
1: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
0: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
1: Immediately రామదాసు felt so sad.
0: అప్పా తిట్టితనని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
1: Rama, don't be angry because I accused. I could not bear this suffering, therefore I said so.
0: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
1: I could not bear this suffering, therefore I
0: accused. నా తప్పు క్షమించమని కోరాడు.
1: Please pardon me.
0: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
1: We do have emotions.
0: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They come and go like passing clouds.
0: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కొక్క సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
1: Though we love God intensely, sometimes we hate him also.
0: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
1: జయ విజయ హూ వర్ దేర్ అట్ ద మెయిన్ డోర్ నెవర్
0: వాంటెడ్ వారు రాక్షసులై పుట్టారు.
1: బికాస్ ఆఫ్ ద కర్స్ దే హ్యాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
0: కానీ నారాయణుని ప్రార్థించారు.
1: అదే ప్రయత్నం నారాయణ.

0: నారాయణ నిన్ను వదిలి మేము ఒక క్షణమైనా ఉండలేము.
1: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
1: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
0: నాయన మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
1: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
0: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
1: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
0: నిన్న ఆ దూషణలకు మీరు పోకండి.
1: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
0: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
1: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
0: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
1: This hatred will never help you.
0: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
1: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
0: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: కంస హేటెడ్ కృష్ణ.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
0: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
1: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
0: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: డిసైడ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించారు.
1: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
0: కట్టగడప్పటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
1: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
1: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
0: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
1: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
0: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: వాట్ ఎవర్ మే బి ద వే,
0: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
0: ప్రేమతో పూజించండి.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్
0: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
0: సంక్తి ఏ రీతిగా తీసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున
1: can that be a garland?
0: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున
1: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె ఒత్తి గలదు, దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్ డు యు గెట్ ద లైట్.
0: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హ్యావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చిందంటే
1: వై ఇన్కార్నేషన్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
0: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఈస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని స్వార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో హస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
0: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా
1: యు నో హౌ కౌస్ ఆర్.
0: పంటను చూసేదానికే ముందు దాంట్లో పడిపోతాయి.
1: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
0: బాగా త్వరగా తినేసేస్తాయి.
1: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
0: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప
1: చేసుకుంటాయి.
0: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
1: So on these sacred occasions we have to swallow all the good things that are
0: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
1: By time we go back to our places we should recall, remind ourselves.
0: అదియే ఈ యొక్క బోధనలంతా.
1: That is the teaching.
0: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
1: యూ హావ్ బీన్ లిసనింగ్ బట్ నెవర్ ఫర్గెట్ వాట్ యు లిసన్.
0: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
1: ద మూమెంట్ యూ గో బ్యాక్ రికాల్,
0: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
1: అండ్ దెన్ ప్రాక్టీస్.
0: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
1: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: విన్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
0: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
1: అన్లెస్ యూ ఈట్ యూ కెనాట్ డైజెస్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: ఏది చేసినా దైవ కార్యమే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
0: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
1: వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ శాంక్టిఫై ద టైమ్.

0: మార్గము విడరాని కాలిబాట.
1: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
0: భక్తి మార్గము సులువైన బండి బాట.
1: The path of devotion is easy as you can travel in a cart.
0: Bullock cart.
1: In a bullock cart.
0: జ్ఞాన మార్గము జ్ఞానమన విమానయానము కాదే.
1: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
1: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
0: కాని విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
1: In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths.
0: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
1: Though these three names and forms are different, but the destination is one and the same.
0: కర్మోపాస జ్ఞానములు మూడింటి కూడా త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni Sangama.
0: Bhakti anaga Yamuna nadi.
1: Devotion is river Yamuna.
0: Idi nirmala nischala nisvarthamainatundi yokka tattvam.
1: It's pure, unsullied and selfless.
0: Karma anaga Ganga nadi.
1: Action is Ganges.
0: Sarira madhyam karudharma sadakam. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: All the actions that we undertake with this body should be sacred.
0: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
1: This path of action will certainly take you to wisdom.
0: కనుక ఈ యమున గంగా అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి.
1: యమున అండ్ గంగా స్టాండింగ్ ఫర్ యాక్షన్ అండ్ డివోషన్ దే ఆర్ అపారెంట్ విజిబుల్.
0: కర్మ భక్తి ప్రభావములు రెండు కూడాను మానవుని యొక్క ఆచార విచారముల చేత మనకు స్పష్టమవుతుంటాయి.
1: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
0: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
1: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
0: సరస్వతి కనిపించదు.
1: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
0: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
1: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
0: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్గ్రెయిన్డ్ విత్ ఇన్ ద ట్రెడిషన్ అండ్ ది ప్రాక్టీసెస్ అడాప్టెడ్.
0: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
1: ఇట్స్ ద వన్ దట్ ఒరిజినేట్స్ ఎమనేట్స్ బట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్.
0: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైన ప్రసరింపచేస్తుంది.
1: ఆల్ యాక్షన్స్ ప్రొసీడ్ టువర్డ్స్ దిస్ విజ్డమ్.
0: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు.
1: యాక్షన్ ఇస్ లైక్ ఎ ఫ్లవర్.
0: ఉపాసన అనేటువంటిది పిండి కాయ వంటిది అనియు.
1: Worship is a tender fruit.
0: జ్ఞానము ఫలం వంటిదనియు.
1: Wisdom is a ripe fruit.
0: పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు.
1: Without flower there cannot be a tender fruit, much less a ripe
0: fruit. పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే.
1: Though these three transformation steps, stages
0: Deeni
1: are there,
0: okkate,
1: the transformation is one, truth is one.
0: Deeni yokka lakshyam kudanu okkate.
1: Its purpose is also one and the same.
0: Kanuka karma leka upasana kani, upasana leka jnanamu kani, labhyamu kadu.
1: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
0: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః. చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
1: యాక్షన్ ఇస్ అండర్టేకెన్ సో అస్ టు ప్యూరిఫై హార్ట్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: ద వేదాంత టీచర్స్ ది సింపుల్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ది యాక్షన్స్ అండర్ టేకెన్ విత్ దిస్ బాడీ అమౌంట్స్ ద పాత్ ఆఫ్ యాక్షన్ అండ్ ద డివోషన్ ఈజ్ ఇన్ ద మెంటల్ రెల్మ్ విత్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ దట్ గివ్స్ విజ్డమ్.
0: దీనిని త్రికరణ శుద్ధి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ట్రినిటీ ఆర్ త్రికరణ శుద్ధి.
0: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
1: ఇస్ ది ట్రూ హ్యూమన్ ఇఫ్ హి హస్ గాట్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ది
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్ వర్డ్స్ యాక్షన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే. యాక్షనే కర్మ మార్గము.
1: దెర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
1: ద డిక్లరేషన్ వాట్ వి సే
0: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
1: ది అల్టిమేట్ బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ థాట్ వి సే లేటర్ వి రిసార్ట్ టు యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
1: ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ద స్పిరిట్ బిహైండ్ ద త్రీ.
0: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకునలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేటివి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
1: పీపుల్ ఆర్ మియర్లీ వేస్టింగ్ టైమ్ యాజ్ దే కుడ్ నాట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ప్రాపర్లీ ది పాత్ ఆఫ్ యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.

0: Because of this ignorance or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sangha neetiya aneetvanti okka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunte palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వం పరమం వదాన్ ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యు కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యు ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్. నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ వెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్. వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: one and the same. అది దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటి సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: Aneka mandi rail lo kurchunte atu itu oogutundi ani cheptuntaru. Adi chudalani naaku aasha.
1: Bhagavan wants to experience traveling by train, how he tosses, how he jumps like that on the railway track.
0: Kaani daniki oka kaalam vastundi.
1: Because the time is ahead anyway.
0: Ee departments lopala third class అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు కొన్ని నష్టములకు కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: Inga second class lo anetundi dantlo chakkaga visalanga kurchovochunu kani pandukoni nidrinchadaniki veelu kaadu.
1: You will have a sitting place in second class compartment but you cannot sleep.
0: Inga first class anetundi dantlo nee ishtam vachinattu porlaadochu.
1: First class you can roll as you feel.
0: Aithe ee moodu pettalu kudanu oke station ke poi cherutuntayi.
1: However, all these three compartments go to the same station.
0: ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: దేర్ అదర్ ఎగ్జాంపుల్స్ టు
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ పాసెంజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: Kaani ee Dharmavaram lo ekkinatundi train Dronacharam lo maravalsi vastundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronacharam.
0: Idi kontha varakunu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanam tirigi nippukoni తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై పాసెంజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హవెవర్ ఇస్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్,
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: అనేక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamaitundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee annintu yendunu karma chala pradhanamaitundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our condition and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect.
0: ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmanu bandini manushya loke. ee manushya lokamanta kudanu karma chetane chuttabadinatundi, kattabadinatundi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetulato chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసము కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకేవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఇస్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఇస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ
0: మినిట్. రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ కర్మనే
0: మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారశ్చ, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది.
1: ట్రూత్.
0: నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
1: Everybody is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరొక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: Therefore, mind is the master of all senses.
0: కనుకనే దేహం కిందది.
1: Therefore, body is at the bottom.
0: దానిపైన సెన్సెస్.
1: Above the senses.
0: దానిపైన మైండ్.
1: Over the mind.
0: దానిపైన బుద్ధి.
1: Over the
0: intellect. బుద్ధిపైన ఆత్మ.
1: On the top, ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ది సెన్సెస్. మనయేమ
0: మనుష్యానాం కారణం బంధమోక్షో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: Therefore, the mind that makes the body to take activity.
0: The ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: Is the mind that delights by taking good activity.
0: దుఃఖించేది మనసే.
1: Is the mind that feels sad because of bad activity.
0: కానీ జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: There is no relation between these two.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: Therefore, with this body, whatever you do, the action or devotion or wisdom,
0: కర్మ అనిత్యం.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Jnanam anityam. Kani emti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore, the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. Kanukane neevu నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్
1: at the time of birth one is a child.
0: 10 years ago he is a boy.
1: At the age of 10 he is a boy.
0: 30 years ago he is a man.
1: At the age of 30 he is a man.
0: 75 years ago he is grandfather.
1: At the age of 75 he is grandfather.
0: Child, boy, man and grandfather naluguru okade kaani vivida roopamlo vivida naamamle ivi bhinnamainatundi kaadu.
1: Therefore child, boy, man and grandfather are one and the same.
0: Kanukane nenu pooram cheppanu.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego mind is born.
0: మనసు నుండి వాక్ పుట్టింది.
1: Out of this mind the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనసు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of
0: ఆత్మ. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది మైండ్
0: కేమ్ ది వర్డ్. వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: Therefore
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: They all belong to family of Atma.
0: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: Therefore you should have atmic feeling in the mind.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: You should also spell out, speak out with atmic feeling.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ.
0: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ది స్ట్రెంగ్త్.
0: ఇంకో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: ఇట్ సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ ఈ నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఇప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. అందరూ కూడాను సోదర భావం అనుకుంటారు.
1: We say that there is
0: the ఈ సోదర భావంలో కలిసిమెలిసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూంచుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్ వర్ ఇల్యూషన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి నా తండ్రి నా సిస్టరు నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ వీఆర్ బౌండ్ బై దాట్ వీ సే మై ఫ్యామిలీ మై ఫాదర్ మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మై ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్ హిస్
0: 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దట్.

0: తనకు తానే భ్రమించుకుండాది.
1: He went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith in
0: God? కనుకనే మొట్టమొదట faith. Confidence రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: Therefore, we should develop self-confidence.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore, it is action that helps us to develop
0: self-confidence. ప్రతి యాక్షన్ కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ సౌండ్ దేర్ ఇస్ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ని.
1: దేర్ఫోర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: reality. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం?
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of
0: upasana
1: devotion. What is upasana?
0: ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము, అర్పితము, అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కు ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రామును, సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేసుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: ఈపే బలం లేకుండానే పోయింది. ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న.
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ.
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణులుగా అనుకున్నాము.
1: We thought we are only...
0: కాదు కాదు, ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva, we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణి వద్ద సంహారం.
1: Without Vibhishana, it would not have been possible.
0: కనుకని అన్నింటి ఎందు కూడా అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every
0: factor. ఈ సర్వశక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some tooth stick that is useful at least.
0: Pranamunna manishi lokamlo.
1: From Kishkindha, Sugriva. Another brother from Lanka, Vibhishana. Total six brothers.
0: Kanukane, meemu panchapranamuluga anukunnamu.
1: We thought we are only...
0: Kaadu kaadu, aaru pranamuluga.

0: You need some toothstick that is useful at least.
1: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడా.
0: డోంట్ యూ థింక్ దట్ మ్యాన్
1: కనుక ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: సో డోంట్ హేట్ ఎనీబడి.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ పీపుల్.
1: అందరినీ ఏకం చెయ్యాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్ యునైటెడ్.
1: ఈ ఏకత్వంలో ఉండేటువంటి యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
0: There lies in unity all the strength and sanctity.
1: అదే నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
0: What Bhagavan tells us, unity in diversity.
1: Beings are many.
0: Beings are many.
1: But breath is one.
0: But breath is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: Sky is one.
0: Sky is one.
1: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
0: When the humanity stands one, they will know the divinity as one principle.
1: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
0: Therefore, to know such divinity, we have to follow these three paths.
1: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
0: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
1: అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటి?
0: Yet we are not able to achieve our target. Why?
1: కానీ భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణం.
0: బికాస్ వాట్ ఆల్ వీ సే అవుట్ ఆఫ్ డివోషన్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: రామభక్తులు అని అనుకుంటున్నాము.
0: వీ థింక్ వీఆర్ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
0: బట్ ఆర్ వీ ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
1: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
0: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్. డు వీ
1: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు. ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం, దాన్ని మనం చేస్తున్నామా?
0: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్. ఆర్ వీ
1: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
0: హీ కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go
1: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
0: Do we observe truth?
1: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
0: Do we keep our promise?
1: లేదు. రామభక్తులు అంటే ఇంకేం భక్తులు?
0: Then how do you say that we are devotees of Rama?
1: పేరుకు రామభక్తులు కానీ పెన్నిధి యందు పార్ట్నర్షిప్ లేదు.
0: We are only devotees of Rama for namesake.
1: No partnership.
0: But there is no partnership.
1: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
0: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
1: ఎప్పుడు వస్తుంది అది?
0: వెన్ యూ గెట్ ఇట్?
1: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
0: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్ వీల్ హావ్ అథారిటీ ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
1: మనం అంటున్నాము కృష్ణ భక్తులు అని అంటున్నాము.
0: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
1: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
0: బట్ డు వీ థింక్ ఆఫ్ కృష్ణ? డు వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్?
1: ఆచరించటం లేదు.
0: నో.
1: ఇక కృష్ణ భక్తులు మెట్ అవుతాం.
0: హౌ డు యూ సే యువర్ డివోషన్?
1: సాయి భక్తులు అని అనుకుంటున్నాము. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
0: హూ ఈస్ ఫాలోయింగ్?
1: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
0: They have been here over years.
1: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
0: They listen to so many discourses.
1: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
0: They are permanent.
1: ఏం ఆచరిస్తున్నారు?
0: What is their practice?
1: 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించటం.
0: Not even 1/4.
1: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
0: Then how do you call yourself that you would be resisting?
1: వినటం కాదు ప్రధానము.
0: Listening is not important.
1: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
0: He's not speaking.
1: సంకల్పించడం కాదు ప్రధానము.
0: It's not that.
1: ఆచరించడం ప్రధానము.
0: Practice is most important.
1: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
0: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
1: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
1: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
0: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
1: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్ష్యంబుల పాకము విన.
0: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్ హంగ్రీ
1: పంచభక్ష్య పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
0: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card,
1: రోగంబు తీరునా

0: sickness be relieved or cured.
1: ఔషధ మహిమంబు అంతవిన్న.
0: By just knowing the mystery of the medicine.
1: అట్టనే మనము రామాయణాలు పఠిస్తున్నాము, భాగవతాలు పఠిస్తున్నాము, భగవద్గీతలు వదిలిస్తున్నాము, ఇంకా పారాయణాలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
1: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavadgita parayanam chestune untaru.
0: They go on reading.
1: Vishnu sahasranamalanta kuda uchcharistuntaru.
0: They also chant sahasranama.
1: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
0: It is only textual information knowledge.
1: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వు రావాలి.
0: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
0: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
1: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: ఏదో ఉన్నారు సమీపం లోపల.
0: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
1: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు.
0: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
1: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్యాగిపోతున్నాయి.
0: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
1: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
0: హియర్ ద నియర్ అండ్
1: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
0: You are near, but you are not dear.
1: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
0: That those honey bees are dear,
1: కానీ
0: మనం
1: అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
0: But both dear and near are essential.
1: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: Make a effort to practice one at least.
1: ఆచరణలో లేనప్పుడు ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరి.
0: You may listen to any number of discourses. It's like a tape recorder.
1: ఈ టేప్ రికార్డును చూస్తుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
0: When you watch the tape recorder, you don't hear anything.
1: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
0: Even if you cut the tape into number of pieces, you don't hear.
1: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు. ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
0: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
1: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
0: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
1: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
0: All the collection of matter must lead to connection with God.
1: అప్పుడే నీవు దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడవుతావు.
0: Then it leads to selection. You will be selected.
1: ఆ సెలెక్షన్ ఏ నీ యొక్క ఇష్టము.
0: That selection is
1: what you like. అది ఇచ్చాశక్తి.
0: That is ఇచ్చా.
1: ఆ ఇచ్చాశక్తి ఏ క్రియాశక్తిగా మారుతుంది.
0: That is the will.
1: ఈ క్రియాశక్తి ఏ జ్ఞానశక్తిగా రూపొందుతుంది.
0: Therefore the desire will lead to action and wisdom.
1: జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క స్వరూపములే కర్మ, ఉపాసన, జ్ఞానములు.
0: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom finally.
1: Kanukana, prati karma kudanu, chitta suddhiga manam chiyali.
0: So, we should do every activity with pure heart.
1: Yedi chesinappatikini, idi bhagavat karma ga manam visvasinchali.
0: Whatever we do, we should take it divine.
1: Sarva karmam bhagavat prityarthaṁ, chāla sulabhamaina margamu.
0: Easy path is to offer all actions to God.
1: Adi tappaka bhagavantuniki chendipothu.
0: Certainly, they will reach God.
1: Kanuka, కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
0: Therefore, action, devotion, wisdom are not separate.
1: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
0: All the three are one and the same.
1: కనుక దీంట్లో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
0: There's no difference.
1: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును.
0: The names and forms may be different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: But the principle of Atma is same.
1: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
0: in full faith in this atma which is
1: divya margamlo praveshinchi
0: we should enter in the pathway
1: daivatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
0: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: ಶ್ರೀಗಣು ವಿಶ್ವಮಂತಯು ಚೈತನ್ಯಮಯ ವೆಲಗುಚುಂಡು ವಿಶ್ವಮಂತಯು ಚೈತನ್ಯಮಯ ವೆಲಗುಚುಂಡು.
1: ಇನ್ ದಿಸ್ ಅಪ್ಯಾರೆಂಟ್ ವರ್ಲ್ಡ್ ದಟ್ ವಿ ಸೀ there lies behind the latent immanent awareness that is the atmic principle. Just like we find the thread that passes through the precious gems making a chain, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu ಜೀವಲೋಕೆ ಜೀವಭೂತ ಸನಾತನ ಅಂದರು. ನಾ ಅಂಶಮೇನಿ ಭಗವದ್ಗೀತ ಜಗತ್ತಿನಕು ಚಕ್ಕನೆ ಆದರ್ಶಾನ್ನಿ ಅಂದಿಸ್ತು ವಚ್ಚನು.
1: ಭಗವದ್ಗೀತ ಹ್ಯಾಸ್ ಸೆಟ್ ಅನ್ ಐಡಿಯಲ್ ಟು ದಿ ಎಂಟೈರ್ ವರ್ಲ್ಡ್ ಬೈ ಡಿಕ್ಲೇರಿಂಗ್ ದಟ್ ವಿ ಆರ್ ಆಲ್ ದ ಸ್ಪಾರ್ಕ್ಸ್ ಆಫ್ ದ ಡಿವೈನ್.
0: ಕಾನಿ ಈ ಸತ್ಯಾನ್ನಿ ಗುರ್ತಿಂಚಕ, ಈ ವಿಷಯಾನ್ನಿ ವಿಶ್ವಸಿಂಚಕ ಅನೇಕ ಮಂದಿ ಸಾಧಕರು ಕೂಡ ಅನೇಕ ಬಾಧಲತೋ, ಅನೇಕ ದುಃಖಮಲತೋ, ಅನೇಕ ವಿಚಾರಮಲತೋ ಭಗವಂತುನ್ನಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತುಂಟಾರು.
1: ದಿಸ್ ಟ್ರೂತ್ ಈಸ್ ನಾಟ್ ರಿಯಲೈಸ್ಡ್ ಬೈ ದ ಅಸ್ಪೈರೆಂಟ್ಸ್. ದೇ ಡೋಂಟ್ ರಿಪೋಸ್ ಎನಿ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಇನ್ ಇಟ್. They don't seem to believe it, and therefore they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga mamaivamso jeevaloke jeevabhuta sanatana ane 20 vishayanni visheshinchinatunti variki badal ekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede,
1: there is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede,
1: God never worries.
0: Alanti samayamlo aa amsame ni endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ డివైన్ స్పార్క్ విత్ ఇన్ యూ దేర్ షుడ్ బి ఎనీ సాడ్నెస్. కానీ
0: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: కానీ సత్యాన్ని గుర్తించక అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
1: This truth is not realized. We follow by the untruth or the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
0: ee pasuttamo leka chanchalattamo tana hrudayamulo aavarinchinadi kaani nijanga bhagavatya kamsamu atani hrudayamulo aavarinchaledu.
1: In fact his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
0: Inka bhagavad gita ni chadivi prayojanam emiti?
1: Then what's the fun of going through bhagavad gita?
0: Bhagavad vishayanni vishwasinchaledatti manavudu dani aacharanalo pettaleneatti manavudu inni grandhamulu chadivi prayojanam emiti?
1: The one who has no faith in bhagavad gita, the one who cannot practice in the daily life, what's the fun of reading so many sacred texts?
0: Okanoka samayamlo అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna
1: నిన్ను
0: నిరంతరము స్మరిస్తున్నాను కదా.
1: I think of you continuously, Lord.
0: నాకెందుకు ఈ సమస్యలంతా?
1: Why should I face this problem?
0: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: కృష్ణ స్మైల్,
0: అర్జున
1: అర్జున
0: నిజముగా నీవు నీ రథంపైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కానీ బాహ్యమైనటువంటి రథంపైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కానీ యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine yantra. You think of me constantly.
0: Mam anurucchata anusmaranacha anaga nee smarana chestunnavu kaani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kaalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
1: This worldly suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aasti paastulato, rajya vanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I'm just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కానీ నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you'll never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది.
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి.
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష.
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బై.
0: అనగా నిరపేక్ష అనగా డిజర్ట్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any result.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
0: మారక తారకములన్నటువంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Maraka managa emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: Anni samanlu kudanu atane paina adhikaram untundadi.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture e kaadu, aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
1: yet when he is transferred,
0: ఇన్ని సామాన్లు, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
0: ఇదంతా ప్రభుత్వందే.
1: They all belong to government.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: I was given a responsibility.
0: నేను ఒక ప్రిన్సిపల్.
1: I am the principal.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: In my responsibility lies in keeping them in safe custody.
0: ఏ పదార్థం కూడా నువ్వు నష్టం కలుక్కోకుండా,
1: I should see nothing is
0: ఇతరులు అపహరించకుండా దీన్ని కాపాడుకోవటం నా కర్తవ్యం.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
0: అని చెప్పి కేవలము తనకు ట్రాన్స్ఫర్ వస్తానే టవల్ భుజం పైన వేసుకుని వెళ్లిపోతాడు.
1: సో సేయింగ్ హీ లీవ్ దెమ్ ఆల్ అండ్ సే గుడ్ బై, కీప్ హ్యావింగ్ ద టవల్ ఆన్ ద షోల్డర్.
0: ఏమీ వరి చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
1: ఆన్ ట్రాన్స్ఫర్ హి గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: నాట్ మియర్లీ
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మైన్.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్ స్టిక్ యాజ్ వెల్.
0: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
1: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
0: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
1: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
1: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లేపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
1: విత్ హిస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
0: ఏది మనకు శాశ్వతం కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఎవరూ శాశ్వతం కాదు.
1: నన్ ఆర్ పర్మనెంట్.
0: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అప్హోల్డ్ ద గుడ్ నేమ్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అయితే
1: బట్
0: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని,
1: with this attachment in our mind,
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
1: If we go on worrying, how long can you worry like
0: enta kaalam deenni vadalakunda undagalavu?
1: How long can you live without giving them up?
0: Ivanni kevalam oka maya prabhavamle.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: you. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపైనను అభిమానం అధికంగా పెట్టుకొనక,
1: we should not have too much of attachment on any.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: And we'll have to discharge our duty.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: Then we will have the true peace in the strict sense of the word.
0: కాని అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తూ పోవటం చేత.
1: Because we go against the path of peace.
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: So we necessarily face so many
0: అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: And we have to experience restlessness.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: We are in this world.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: We cannot be away from this world.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడాను ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసింది.
1: So long we are in this world, we should have relevant appropriate experiences.
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: While experiencing the worldly things, let us not have the sense of
0: ఈ ప్రపంచమంతకును భగవంతుంది.
1: The whole world is a property.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: The all material belongs to him.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈజ్ వి ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: వీ షుడ్ క్యారీ ఆన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: మ్యాన్ ఈజ్ క్యారింగ్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ డూయింగ్ సర్టన్ థింగ్స్
0: ప్రతి విషయంలో అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కారణం
1: వై
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: Vartamanamto tripti padinatundi vyakti ay nijamaina vyakti.
1: The man who is satisfied with the present is really true individual.
0: Past nu talchukuntu
1: thinking of the past,
0: future ni vicharam cheskuntu
1: worrying for the future,
0: vartamanani visarjinchatam cheta manavattumlo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu కేవలం ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ, నాట్ బై హేట్రెడ్.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
0: ప్రేమకు భయం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫియర్.
0: కారణం స్వార్థం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: లవ్ ఇస్ ద రిజల్ట్ ఫర్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
1: వీ షుడ్ ఫాలో దట్ లవ్.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: యాజ్ వీ ట్రెడ్ అలాంగ్ ద డివైన్ పాత్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక ప్రేమ అందరి యందు ఉన్నది.
1: లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
1: ఇట్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
0: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
0: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది, పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
0: ఈ ప్రాకృతమైన జీవితములో,
1: in this physical life,
0: ఈ లౌకికమైన జీవితములో,
1: in this worldly sojourn,
0: ఈ విధమైనటువంటి యొక్క పరాకృతమైనటువంటి జీవితములో,
1: in this ephemeral world,
0: కేవలం ఇది one way traffic కాదు.
1: It's not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: We have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఫాలోయింగ్ దిస్ పాత్.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: వేర్ ఎవర్ హీ గోస్ హీ వాంట్స్ టు రిసీవ్ యాక్సెప్ట్.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ గివింగ్ అట్ ఆల్.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: సో మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈజ్ పూర్ పాత్.
0: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులు అంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we less and reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to less and reduce the selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాడు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: the tamil nadu state president కృష్ణమూర్తి said so.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు తెలుసుకుంటూ వస్తున్నారు.
1: We have so many names in this world, such as Vishnu and
0: Shiva. Brahma
1: yavaru? Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందు ఉన్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డైటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: Till this day, none ever saw Brahma, Vishnu, Maheshwara in form, in human form.
0: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి పైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: By listening to these words, foreigners doubt the Bharatiya culture.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: This is not the correct meaning.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: The pious quality within us is Vishnu.
0: మన యందు ఉన్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: The rajos, rajas or emotional is Brahma.
0: మానవుని యందు ఉన్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: The tamoguna or the dullness is ishwara tattva.
0: అందుకోసమే తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమోగుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇదన్నే అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హీ విల్ సీ ద వరల్డ్.
0: అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: Kanuka poorthi nidra raakunda ee charanatvanni poorthi drushtilo pettukonukunda ardha nimilita netramani pettukunnadu ishwarudu.
1: Ishwara kept the half eyes closed. Why? Without getting to sleep nor see the movement. Nasikagram
0: paina drushti unchukotam
1: and to concentrate at the center of the two eyebrows.
0: ఈ నాశకాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద టిప్ ఆఫ్ ది నోస్
0: అర్థం అని చెప్పారు.
1: అండ్ దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరునిగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్ని లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగము.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యూ ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
0: విష్ణు అనగా ఏమిటి?
1: దెన్ హూ ఇస్ విష్ణు?
0: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
1: విష్ణు ఈ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
0: మానవుడు జన్మించిన తర్వాత,
1: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
0: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైన బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఈ అడ్డు తగిలినటువంటి వాడిని రక్షించి,
1: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
0: అతనిని సుక్షేమైన మార్గానికి చేర్చటము.
1: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
0: బ్రహ్మ అనగా,
1: బ్రహ్మ
0: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
1: నాట్ మియర్లీ క్రియేటర్,
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
1: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్.
0: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్ ఎవ్రీవేర్.
0: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
1: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
0: శబ్దము.
1: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
0: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
1: వాట్స్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
0: కాలము.
1: ద టైమ్.
0: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
0: Sarvulakunu kanipinchetvanti oka tattvamu ee oka ekatvame.
1: Everyone would notice the unity of these three principles.
0: Karuka kalamu,
1: టైమ్,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైమ్, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam mannaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time. What is this divinity then?
0: Kevalam oka shivuniki maatrame unnada?
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హీ కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ద టూ ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, హీస్ త్రీ ఐడ్ వన్.
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: నాట్ దట్ దేర్ ఇస్ థర్డ్ ఐ ఆన్ ద ఫోర్ హెడ్.
0: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ అండ్ రాదర్ నారో డౌన్ ద డివినిటీ యాజ్ వెల్.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వంలో ఎట్టి భేదము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ట్రూత్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్ మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్ ఆర్ వికెట్ యాక్షన్స్.
0: స్వామి, సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వీ మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యూఆర్ గాడ్, యూఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యూఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: బ్రహ్మైవ భవతి అనేది వేదం.
1: వెన్ ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్, అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తాను రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార రోబా, as he thought of Rama, he had on his face the brilliance of Rama.
0: Prahlada kudunu harinamaanu smarinchatam cheta aa prahladunu yokka mukham nandukudunu hari tejasu aavirbhavinchindi.
1: Prahlada was in constant thinking of the Lord and therefore the brilliance of his law of the divinity on his face.
0: Ee vidhamgane evaru deenini chintistaro aa yokka swaroopanni pondutaru.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యు థింక్ దట్ యు ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నెవర్ బి దైవాన్ని. ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐ యామ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐ యామ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డు సేక్రెడ్
0: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred things.
0: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred
0: path. అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ అండ్ యూ ఆర్ సెపరేట్, యూ కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: పేరే కాన్షియన్స్ అన్నారు.
1: And the name of God is conscience.
0: కాబట్టి ఈ కాన్షియస్ని ఫాలో చేయి.
1: You follow your conscience.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్ లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: These are four Fs, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడ్ ఏ నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
0: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ద డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్,
1: థర్డ్ ఎఫ్,
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్,
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్
0: మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ద గేమ్, లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
1: వీ హావ్ ఎండెడ్ అవర్ లైవ్స్.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: అండ్ వీ సర్టన్లీ అటైన్ డివినిటీ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్.
0: అంతా మన ఎందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ అస్.
0: మానవునికి మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దాన్ మ్యాన్.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ ద లేటెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాన్. మానవుని
0: శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవుని యందు ఉంటున్నది.
1: ద హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద డివైన్ స్ట్రెంగ్త్. ద డివైన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ స్ట్రెంగ్త్.
0: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
1: బై పుట్టింగ్ ఎఫర్ట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: By constant effort, you will accomplish
0: anything.
1: Because of this mind which is a monkey, we have all doubts.
0: At a tender
1: age, Krishna
0: found
1: the downpour of rain in Gokula.
0: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
1: And Krishna summoned
0: everybody. మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని క్రింద మీరు జీవించండి.
1: Krishna called everybody, come close, I can lift this mountain.
0: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
1: Those in full faith
0: went. నమ్మకం లేనటువంటి వారు,
1: those who had no faith.
0: బాలుండి తడు,
1: thought that he's a boy.
0: కొండ దొడ్డది,
1: mountain is
0: మహాభారంబు, ఈ తండు మోయంగా జాలడా.
1: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
0: ఇతను మోయగలడా?
1: Can he bear the heaviness?
0: మన తనపైన వేస్తాడు ఏమో.
1: Well, he may drop it on our head.
0: వెనుకు వెళ్ళారు, వాళ్ళంతా మరణించారు.
1: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు నమ్మకంతో
0: ఆ పెద్ద కొండ కింద వచ్చి చేరారు, వారందరూ రక్షింపబడ్డారు.
1: Those who had full faith in this statement, they were all protected.
0: అదే విధంగానే కృష్ణుని యొక్క మహత్తరమైన శక్తిని తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరకు వచ్చి అనేక కంఠాలు చెప్తాడు.
1: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to his mother against
0: brother.
1: In fact, it's not the job of Balarama.
0: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
1: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
0: Amma,
1: mother,
0: మన ఇంటిలో కావాల్సినన్ని ఉంటున్నాయి.
1: We have plenty at home.
0: ఇన్ని ఉండినప్పటికీ కేవలము బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
1: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
0: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
1: Mother felt so sad.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకున్ పోయి.
1: You go to the neighbor.
0: వెన్న పట్టెళ్ళుగలే గుట్టున తినదవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
0: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
1: She caught hold of his hand, asked him to open the mouth.
0: చంపలు కొట్టింది యశోదా.
1: And Yashoda slapped him on the cheek.
0: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
1: Krishna smilingly said, mother,
0: మన్ను తినంగా నీ శిశువునా.
1: To eat clay like that, am I a
0: child?
1: Am I hungry or am I foolish?
0: నాకేం ఆకలి లేదు.
1: I'm not hungry.
0: నేను foolish కాదు.
1: I'm not foolish.
0: నేను చిన్న బిడ్డను కాదు.
1: I'm not a child.
0: అమ్మా.
1: Oh mother.
0: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
1: Why do you punish me unnecessarily?
0: నేను బాలుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ చైల్డ్.
0: నాకు ఆకలి లేదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ.
0: నేను పిచ్చివాడిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఫూలిష్.
0: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమన్నా అర్థం ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ మీనింగ్ వెన్ యూ సే దట్ ఐ యామ్ ఈటింగ్ శాండ్?
0: చూడండి,
1: yes, watch my mouth, he said, opened his mouth.
0: అంతా కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
1: And there in the mouth of Krishna, the whole universe was usual.
0: యశోద.
1: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహర ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్డ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. తల్లి యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలి, తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్,
0: కృష్ణ
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: నో నో,
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: ఇఫ్ యశోద ఈజ్ యువర్ మదర్, మదర్ యశోద ఈజ్ ఫేర్ ఇన్ కాంప్లెక్షన్, ఫాదర్ నంద ఈజ్ ఫేర్, బట్ యు ఆర్
0: నంద యశోదల కొడుకు కాదు నీవు.
1: యు ఆర్ నాట్ ద సన్ ఆఫ్ నంద.
0: సత్యమే చెప్పాడు బలరాముడు.
1: బలరామ సెడ్ ట్రూత్.
0: కానీ వెళ్లి తల్లి దగ్గరికి చెప్పాడు, అమ్మా నేను నీ కొడుకు కాదట.
1: అండ్ కృష్ణ వెంట్ అండ్ టోల్ మదర్, మదర్ ఇట్ సీమ్స్ ఐఎమ్ నాట్ యువర్ సన్.
0: ఆమె కూడా అర్థం చేసుకుని బలరాము చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి దేర్ ఇన్
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధను పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టున బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: ఈ రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటి పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి దేరి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: వెన్ గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫార్మ్ మెనీ పీపుల్

0: సో జస్ట్ సేయింగ్
1: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీచి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నించిపోతుంది బెల్లంగా.
0: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్ మస్ట్ బి బాయిల్డ్
1: దేహమే ఒక చెరకు.
0: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్
1: ఈ బాధలే ఈ యొక్క కష్టములు దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
0: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
1: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
1: సో వై సహా అని వస్తుంది.
0: దట్ ఎసెన్స్ ఈ
1: రసస్వరూపమే భగవంతుడు బ్రహ్మ అని.
0: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
1: కనుక కన్న తల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
0: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
1: యశోద ఈ విధంగా బాధపడుతుంటే దేవకీదేవి ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
0: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
1: నీ బొద్దను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
0: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
1: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
0: But in spite of that, it seems all that was not enough.
1: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
0: Well, I could not see all that.
1: బిడ్డ నుండియు నేనొక గొడ్డురాలు.
0: Though I have children, I am barren without any children.
1: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
0: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
1: ఇది నా కర్మమా?
0: Is this my fault?
1: ఆమె అదృష్టమా?
0: Or is it her fortune?
1: అని ఏడుస్తూ ఉంటుండాలి.
0: So saying she was
1: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
0: In Ramayana also.
1: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
0: Kausalya was feeling very sad.
1: కుమారుణ్ణి దైవముగా రాముల్ని నేను కుమారునిగా పుట్టాను కన్నాను కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
0: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్ బట్ యెట్
1: ఎక్కడైనా కూడా ఏ అవతారం నందైనా కూడా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్ వన్ హూ హాస్ గివెన్ బర్త్ అదర్ మదర్
1: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
0: బోత్ ఫీల్ సెట్ ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: తండ్రి ఆటను నడుచుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి?
0: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామా టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
0: రామా వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది ఫాదర్.
1: అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
0: ఆల్ ఇన్కార్నేషన్
1: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
0: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
1: Kani,
0: to humanity.
1: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
0: But the devotee does not understand clearly.
1: ఎందువల్లనగా?
0: Why?
1: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
0: God is one. But he needs to act in different styles.
1: మీ అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
0: You all know last night was heavy
1: rain. ఈ వర్ష బిందువులు నీరే.
0: Yes, the water drops.
1: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
0: You also find hailstones.
1: ఆ వడగళ్ళు కూడా నీరే.
0: That's also water.
1: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
0: But you will be hit by the hailstone but not by the rain water.
1: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
0: Yes, when hailstones hit you.
1: నీరు తగిలితే దెబ్బ తగలదు.
0: But you will never sustain injury because of water.
1: అదే భగవంతుడు ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
0: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్.
1: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
0: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
1: ఐస్ లోపలను జలమే ఉన్నది.
0: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
1: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
1: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
0: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
1: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
1: విచారం చేయటం మన యొక్క దోషమే.
0: ద వరీ
1: ఎందుకంటే మనము అంశము
0: విత్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
0: బీయింగ్ ద
1: బాధలు లేవు, కష్టములు లేవు. కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ హియర్ దట్ వీఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దేర్ విల్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము గురి కాకూడదు.
0: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
1: దీన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
1: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
0: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
1: కానీ ఆ ప్రీతి అన్ని

0: ఎందుకంటే ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫీ కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్ జిలేబీ.
0: చాపల్యమే కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: Though the taste differ, the sugar content is same in all.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధన ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకని దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడాను విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామములు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికలీ అండ్ రిపీటెడ్లీ దట్ దెర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్య ప్రాభవదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ద ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటిందుకు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసు ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వీ ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is one.
0: ఒక్కొక్క రీడి కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కాని గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి, కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ట చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున, నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున, డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడు అయిపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడు అయిపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే, కానీ దానికి లైఫ్ లేదు.
1: యంత్ర ఇస్ ద మెషిన్ దట్ వర్క్స్ బట్ ఇట్ హాస్ నో
0: లైఫ్. మంత్రము ఎంతటి పని అయినా చేస్తుంది.
1: మంత్ర కెన్ డు
0: ఎంతటి సాధారణ అయినా కూడా అలకట్టుతుంది.
1: ఇట్ కెన్ కంట్రోల్ ఎనీ బిగ్ థింగ్.
0: కనుక మంత్రస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మంత్ర.
0: కనుక అతన్ని హృదయపీఠం పైన ప్రతిష్ట చేసుకోవాలి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ హిమ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్
0: అతని నివాసము హృదయమే.
1: గాడ్స్ డ్వెల్లింగ్
0: కనుకనే అతనికి హృదయవాసి అని పేరు పెట్టారు.
1: సో గాడ్ ఈస్ కాల్ లైక్ దిస్ ద ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుక హృదయమునందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్ లుక్స్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్ లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్ లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ద ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: ఎవర్ని కఠినంగా మనం మాట్లాడకూడదు.
1: we should never use harsh words.
0: అప్పుడు కఠినంగా మాట్లాడినప్పుడు మన బాధను మనం గుర్తించుకోలేము.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్.
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: ఆ అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అయినటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: అందువల్లనే మనం శాంతి శాంతి శాంతి భజన అయిన తర్వాత మూడు పర్యాయం ఎందుకు శాంతి చెప్తున్నారు?
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: కానీ రెండు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not twice?
0: మరి నాలుగు తూర్లు ఎందుకు చెప్పకూడదు?
1: Why not four times?
0: మూడు తూర్లు ఎందుకు చెప్పాలి?
1: Why thrice?
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దేహ సంబంధమైన శాంతి.
1: Peace at the body level.
0: మానసిక సంబంధమైన శాంతి.
1: Psychological peace.
0: ఆత్మ సంబంధమైన శాంతి.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి?
1: ఐ షుడ్ బి పీస్ఫుల్ అట్ ఆల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికలీ మెంటలీ అండ్ స్పిరిచువలీ.
0: కనుక శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా నాకు ఈ మూడింటి ఎందుకు శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్ Please bless me with peace for in these three areas.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు.
1: యూ మే హ్యావ్ పీస్
0: ఫర్. కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: This path of spiritual path is followed by the ancient sages and aspirants and seekers, and in fact they have propagated and they liberated. Many did penance in search of God to know where he is.
0: కాని కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: Some have dropped in the middle.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: Some have thought over why the life is given and they continued their effort to know God.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తుకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్. లెట్ యు ఆల్సో
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీస్ తమస్సు.
0: దేహాభిమానికి అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఈస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: కనుక బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం ధర్మనాశనం కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైన పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఈ రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివే.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏ మాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ఆ ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నాడు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎట్టి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్, సెల్ఫ్లెస్ లవ్.
0: అనగా ఏమిటి? సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఇదిని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యుల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years, and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you will realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్లా లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the light start burning like that, you'll have realization in a moment of time.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: So long we are in this world, we have discharge of duty.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ,
1: respect the world.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: Consider the world as divine.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: The entire material of this world is divine.
0: కనుక అన్నిటిని కూడా దైవ స్వరూపకంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: We have to consider everything divine.
0: ఇది నిజమైన సాధన.
1: This true spiritual pursuit.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: Nothing beyond this.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: the spiritual path practices.
0: స్వార్థముతో కూడినటువంటివి.
1: The modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: society.
1: సమస్త
0: నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తిత్వ స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాది, టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ,
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకని సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంత లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ, ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి, ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: To know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: ಕುಳ್ಕೆಡು ಚಂದ್ರ ಮರ್ಕಂಡಗಳ ತೋಳ ಬೆಳೆದಾರೋ ಗುಂಪೆಡು ಜಡಲ ತೋಡ ಜಡಲ್ಲೋ ಪ್ರವಹಿಂಚು ಚದಲೇಟೆ ಜಿಗುತೋಡ ಡಂಬೈನ ಪಾಲ ನೇತ್ರಂಬುತೋಡ ಕುದುರು ದೆಚ್ಚಿನ ದೊಡ್ಡ ಕುಂಕುಮ ಬೊಟ್ಟುತೋ ತಾಂಬೂಲರಗಾದರಂಬುತೋಡ ತಟಹೇ ಮೊಮಯ ವಜ್ರ ತಾಟಂಕ ಮುಲತೋಡ ವೀಕ್ಷಾಸ್ರವದ್ದಯ ದೃಷ್ಟಿತೋಡ ನಲ್ಲ ಕೊಲುವಲು ದುನು ಮಾಡಿ ಕೊಲ್ಲಲಾಡು ಮೆರುಗು ಚಾವನ ಚಾಯಲ ಮೇನಿತೋಡ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಲಾರ
1: embodiments of law.
0: శివరాత్రి అనగా ఎవరో ఏమిటో దీని అర్థం ఇంతవరకు ఎవరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one ever made an attempt to know the inner significance and the depth of శివరాత్రి.
0: పదమునందే ఉన్నది దీని అర్థము.
1: The meaning is there in the very word itself.
0: Shiva Ratri.
1: Shiva Ratri.
0: Shiva anaga mangalakaramaina.
1: Shiva means that which is auspicious.
0: Mangalakaramainatundi ratri Shiva Ratri ani.
1: Shiva Ratri is the holy night, auspicious night.
0: Shivudu anaga evarani?
1: Who is Shiva?
0: Sarvajeevulayandu sancharinchedi chaitanyame Shivudu.
1: Shiva is the universal cosmic consciousness present in all of the creatures, in all of the beings.
0: Kevalam manavulu maatrame kaakunda pashupashu mrugadulayandu kudanu ee shivattam aneetvantidi prajvalistune untadi.
1: Shiva's principle is not limited to humanity alone. You find it among birds, beasts and animals too.
0: Mukhyamuga prati kshanam kudanu Shivaratri.
1: Most importantly, every moment is Shivaratri.
0: Kevalam Shivaratri nimittamai oka samvatsaram manam kaachukonakkaraledu.
1: We don't have to wait for one long year for this Shivaratri.
0: ప్రేమ స్వరూపులార
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివుని చైతన్యము చాలా ప్రజ్వలిస్తూనే ఉంటున్నది సర్వత్రా.
1: శివాస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఈజ్ ఎఫల్జెంట్ రేడియంట్ ఆల్ ఓవర్.
0: ఎక్కడ ఉన్నది అని చెప్పగా సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Shiva's principle of the divinity consciousness is all pervasive everywhere.
0: Shivudanaga mangalakaramainatundi okka sardamu.
1: The term Shiva meant that which is auspicious.
0: Iti mangalakaramainatundi sarvatra vyapinchiye unnadi.
1: This auspiciousness is present everywhere.
0: Prema swarupulara
1: embodiments of love.
0: ఈ ప్రేమతత్వమునకు మించినటువంటి శివతత్వము మరొకటి లేదు.
1: దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ బియాండ్.
0: ఏ విధముగా తేలినప్పటికీ సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ యూనివర్సలీ.
0: సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉన్నటువంటిది అది ఒక్కటి.
1: ఇట్ ఈస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద కాస్మాస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద హెడ్స్, ఇన్ ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద డివినిటీ.
0: మనము ఒక్కతూరి విచారించి చూచిన మనకు కనిపించేదంతా కూడాను శివతత్వమే.
1: ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్ప్లోర్ విల్ ఫైండ్ ద డివినిటీ ఆఫ్ శివ.
0: శివతత్వం తప్ప మరొకటి ఏమాత్రం కూడాను లేదు.
1: ఎక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
0: శివుడు అనగా కేవలము జటాజూటము ధరించి కాషాయాంబరదారుడై ఉండటం మాత్రం శివత్వం కాదు.
1: శివ డస్ నాట్ నెసెసర్లీ మీన్ హ్యావింగ్ మ్యాటెడ్ హెయిర్ అండ్ వన్ విత్ ఆకర్ రోబ్స్ ఓన్లీ. నో,
0: ఎక్కడ చూసినా కూడాను ఏ బారుని ఎందు కాని, ఏ వృద్ధుని ఎందు కాని, ఏ స్త్రీ ఎందు కాని, ఏ పురుషుని ఎందు కాని శివత్వమే మనకు తాండవమాడుతున్నది.
1: It is this divinity of Lord Shiva present in everybody, the tiny tots, the boys and the girls, the men and women.
0: ఇటువంటి సర్వత్ర ఉండినటువంటి ఒక శివతత్వమును ఏ విధంగా మీరు నిర్ణయించగలరు?
1: How can you estimate the divinity of Shiva which is present everywhere?
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్కండ కళతో కూడా బెడదారు గుంపెడు జడలతో కూడా
1: with all the shine, with all the brilliance of the moon, with the matted hair, how can you visualize, how can you estimate?
0: జడలలో ప్రవహించు చదయటి జిగుతోడ డంబైన పాలనేత్రముతోడ
1: with a broad forehead, with eyes so beautiful, shining, how can you estimate, how can you extol him?
0: కుదరతి చిరుదడ్డు కుంకుమ బొట్టుతో తాంబూల నాగాధరముతోడ
1: with the vermilion on the forehead, with all that redness of the betel leaf,
0: తథేమమయ వజ్రతాడంకములతోడ విక్షాశ్ర బద్ధయా వృత్తితోడ
1: విత్ బ్రెస్లెట్ విత్ ఆల్ ద బ్యూటీ విత్ ఆల్ ద గ్రాండియా హౌ కెన్ యూ ఎక్స్టోల్ హిమ్.
0: నల్ల గులగులు దుర్మారి కొలలాడు
1: విత్ ఆల్ ది బ్యూటీ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ ద లోటస్
0: మెరుగు చామన ఛాయల బేలితోడ
1: అండ్ హిస్ కాంప్లెక్షన్ హౌ కెన్ యూ ఇమాజిన్ ఇట్.
0: శైల రాజేంద్ర తనయుడు ప్రత్యక్ష మగును.
1: And you will certainly face the very manifestation of Shiva right in front of you.
0: Itti sarvatra undinatvanti yokka shiva tattvamunu evaru palani chotu palani kaalamlo palani sthanamlo unnarani varninchadamu idi asadhyamaina vishayam.
1: It is impossible for anybody to decide a specific place, specific period of time for Lord Shiva.
0: Itti శివతత్వంను ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్టోల్, హూ కెన్ నరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శివ?
0: శివతాండవం అనగా కేవలము ఈనాటి బాలబాలికలు నృత్యం చేస్తుంటారు, అది ఏ శివతాండవము అని చెప్పి భావిస్తుంటారు.
1: యు నో ద చిల్డ్రన్ డాన్సింగ్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ శివతాండవ, దట్ వీ టేక్ ఇట్ శివతాండవ ఇన్ ద ట్రూ సెన్స్.
0: అది కేవలము ఒక చిహ్నం మాత్రమే కాని అది సత్యమైన స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ సైన్, ఎ సింబల్, బట్ నాట్ ఎ రియాలిటీ.
0: ఇట్టి అతీతమైనటువంటి యొక్క అవాగమాన సంగోచరమైనటువంటి యొక్క శివతత్వమును ఎవరు వర్ణించగలరు?
1: దిస్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ శివ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, హూ కెన్ గేజ్, హూ కెన్ ఎక్స్ప్రెస్?
0: కాని ముక్కంటి వేలుకు శివుడు అని చెప్తుంటారు.
1: అండ్ వి సే ద శివ హస్ త్రీ ఐస్.
0: కాని అది ముక్కంటి అనేటువంటిది కాదు అనేటువంటి అర్థము. మనకు రెండు కన్నులు ఉన్నాయి, కానీ భగవంతుడికి మూడో కన్ను కూడా ఉంటున్నది.
1: వి ది హ్యూమన్స్ హ్యావ్ టూ ఐస్, బట్ గాడ్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా ఐ, ద థర్డ్ ఐ.
0: ఫస్ట్ ఫ్యూచర్ చూస్తుంది, కానీ ఈ రెండు కన్నులు కాని భవిష్యత్తును చూడలేదు.
1: ద టూ ఐస్ కెన్ సీ ద ప్రజెంట్ ఇన్ ద పాస్ట్ అండ్ నాట్ ద ఫ్యూచర్.
0: ఇట్టి మూడవ నేత్రమును ధరించినటువంటి వాడు ముక్కంటి అని విప్పించాడు.
1: శివ హ్యాస్ త్రీ ఐస్ బికాస్ హీ నోస్ ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ముక్కంటి
0: కనుక దైవత్వమునకు అనేక రకములైనటువంటి స్వరూపములు ఉన్నవి.
1: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ విత్ అట్రిబ్యూట్స్ విత్ డిఫరెంట్ ఫ్యాసెట్స్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఎన్ని విధములుగా ఏర్పడిన ఉన్నప్పటికీ వర్ణించినప్పటికీ అది కేవలము కొంత లోపముగానే ఉంటుంటుంది, కానీ పరిపూర్ణంగా కనిపించదు.
1: ఆల్ అవర్ డిస్క్రిప్షన్స్ కాంప్రిహెన్షన్స్ ఆర్ అండర్ లిమిటేషన్స్, దే డు నాట్ కన్వే ది రియాలిటీ ఆర్ ద టోటాలిటీ.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ది డివినిటీ?
0: ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆయా భావ స్వరూపమును పురస్కరించుకొని దైవాన్ని నిర్ణయించుతున్నారు.
1: We go on estimating God basing on our own feelings and thoughts.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: పార్వతి వినాయకుడు రాగారే,
1: the moment Vinayaka approached closer,
0: అయ్యా మీ పెద్ద కుమారుడు ఎక్కడా అని ఈశ్వరుని ప్రశ్నించింది.
1: And he went on questioning Ishwara, how about your eldest son?
0: తాను ఎక్కడ చూసినను ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కంటికి కనిపించడు.
1: హీఈస్ నాట్ సీన్ విత్ ఫిజికల్ ఐ.
0: అవాంగ్మానస గోచరుడు.
1: హీస్ బియాండ్ ఆల్
0: అప్రమేయుడు.
1: హీస్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్.
0: ఇట్టి దైవత్వమును ఎవరు వర్ణించగలరు?
1: హూ కెన్ ఎక్స్ప్రెస్ సచ్ డివినిటీ?
0: దైవత్వం అనగా కేవలం ఒక్కటే దీనికి గుర్తు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ వన్.
0: అది చైతన్యంతో కూడినటువంటిదే కానీ మరొక రూపంతో కూడినటువంటిది కాదు.
1: ది డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్ విదౌట్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
0: ఆ కాన్షియస్నెస్ ఏ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపంగా కనిపిస్తాడు.
1: ద డివైన్ కాన్షియస్నెస్ అస్యూమ్స్ ఎ పర్టికులర్ ఫామ్ డిపెండింగ్ అపాన్ ద వెస్చర్ ఇట్ టేక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్.
0: ఏ కుక్క రూపం ధరించవచ్చును, ఏ కాకి రూపం ధరించవచ్చును, ఏ కొంగ రూపం ధరించవచ్చును, ఏ మానవ స్వరూపం ధరించవచ్చును.
1: ది డివినిటీ మే టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎనీ ఫామ్ ఆఫ్ ఎనీ బర్డ్ ఆఫ్ ఎనీ క్రేన్ ఆర్ ఎ క్రో.
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి.
1: God is present everywhere. All heads are His, all hands are His, all ears are His, all feet are His. He can take any form of His choice.
0: ఇలాంటి స్వరూపాన్ని ఎవరు ఇట్టిది అట్టిది అని నిర్ణయించగలరు?
1: Who can estimate, specify the form of God?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలము ఒక చైతన్య స్వరూపమే దీనికి.
1: Therefore, divinity is consciousness.
0: క్రిమికీటి కాదు ఎందుకు కూడాను క్రిమికి చైతన్యం ఉంటున్నది.
1: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఈవెన్ అమంగ్ ది టైనీ క్రీచర్స్ సచ్ అస్
0: మానవుని ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: దేర్ ఇస్ కాన్షియస్నెస్ ఎవ్రీవేర్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను చైతన్యం ఉంటున్నది.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్.
0: ఈ చైతన్య తత్వమనే శివత్వము అని పేరు పెట్టారు.
1: దిస్ కాన్షియస్నెస్ వెరీలీ ఈజ్ శివత్వ, ద శివ ప్రిన్సిపల్.
0: కనుక ఈ శివత్వం అనగా కేవలము ముక్కంటి వేలు పని లేక త్రియత్రం స్వరూపని చెంకచక్ర గదాగారులు అని అది కేవలము గుర్తులకు పేరు పెట్టుకున్నారే కానీ ఇవన్నీ కూడా సరైన గుర్తులు కావు.
1: వీ అసోసియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ అదర్ ఇన్సిగ్నియా లైక్ శంఖాద కంచ్ గదాధర అండ్ విత్ అదర్ థింగ్స్ అసోసియేటెడ్, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ బియాండ్.
0: కనుక శివతత్వం అనగా కేవలము సర్వుడు ఎందుకును సర్వ మానవుడు ఎందుకును కనిపించేటువంటి ఒక చైతన్య స్వరూపమే శివతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ది శివత్వ, దిస్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ కాస్మస్, ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఇప్పుడు ఈ హాల్లో కూర్చున్నటువంటి ఎన్ని స్వరూపములు ఉంటున్నావో అవన్నీ కూడా శివస్వరూపములే.
1: ఇన్ దిస్ ఆల్ వీ హ్యాడ్ మిరియడ్ ఆఫ్ ఫార్మ్స్, దే ఆర్ ఆల్ బేసికలీ డివైన్.
0: ఇట్టి శివత్వమును ఏది నిర్ణయించగలరు?
1: హౌ కెన్ యూ లిమిట్ ఇట్? హౌ కెన్ ఇట్ నారో ఇట్ డౌన్?
0: కనుక సర్వం శివమయం.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ శివ.
0: ఇటువంటి శివమయమైనటువంటి తత్వాన్ని వర్ణించడం అసాధ్యము.
1: దిస్ డివైన్ విచ్ ఇస్ హోల్ ఇస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్.
0: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పింది.
1: అండ్ ఇట్ ఇస్ క్లియర్లీ సెడ్ ఇన్ అవర్ వేద.
0: శివుడు అనగా ఎవరని?
1: హూ ఇస్ శివ?
0: చైతన్య స్వరూపమైనటువంటి శివతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This consciousness of Shiva is spread all over.
0: ಜಗದಗಲ ಮಿಗಿಯಗಲ ಮುಗ್ಗಿರ ನಿಮ್ಮಗಲ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀ ಚರಣ ಮಕ್ಕಳು ಪಾದ ಭಿನ್ನಾಭಿ ಲೋಕೇಶ ಪುಜಪ್ಪಾಂತ ಪದಂತಾಂ ಭೂತಾಯ ಪತಯೇ ನಮಃ ಅನ್ನಾರು. ಜಗದಗಲ ಮಿಗಿಯಗಲ ಮುಗಿಯಗಲ ನಿಮ್ಮಗಲ ಪಾತಾಳದಿಂದ ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀ ಚರಣ ಮಕುಟ ಪಾದ ಭಿನ್ನಾಭಿ ಲೋಕೇಶ. ఎక్కడ చూసినా కూడా నువ్వు తిరుగాడేటువంటిది, ఎక్కడ చూసినా కూడా నువ్వు కనిపించేటువంటిది, ఎక్కడ చూసినా నువ్వు సర్వత్రా వ్యాపించేటువంటిది, దీన్నే శివతత్వం అని చెప్పారు.
1: ద శివ ప్రిన్సిపల్ ఇస్ ద వన్ దట్ ఈస్ నోటీస్ దట్ ఈస్ ఫెల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ టు వేర్ ఎవర్ యూ గో.
0: జగదగల మిగేల నిమ్మగల పాతాళదింద తత్త నిమ్మ శ్రీచరణం పాతాళ లోకములు ఎందు కూడాను భూలోకం నందు కూడాను జగత్లోకం నందు కూడాను సర్వత్రా ఉన్నది అదియే.
1: ఇట్ ఇస్ ఓన్లీ శివాస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: త్రికాలం త్రిగుణం త్రిలోకం త్రినత్రం అన్నారు.
1: అండ్ శివ రిప్రజెంట్స్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ద త్రీ బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది హ్యుమానిటీ.
0: మూడు కాలములు ఎందు కూడాను కనిపించేటువంటిది శివతత్వం.
1: అండ్ శివాస్ ప్రిన్సిపల్ ఇస్ నోటీస్డ్ అండ్ ఫెల్ట్ in all the three periods of time.
0: Konni present tona konni past tona konni future tona chudavachunu kaani past present and future mooditi endu kuda nu oke roopam dharinchinatundi shivatvam.
1: We may think of the past, we may also visualize the present, but divinity is the one which is beyond that can see the past, present and future too.
0: Kanuka shivatvamunu meeru వర్ణించుకోవాలంటే 24 గంటల సేపు కూడాను శివతత్వాన్ని వర్ణించినప్పటికీ తనివి తీరదు.
1: యు మే గో ఆన్ డిస్క్రైబింగ్ యు మే గో ఆన్ ఎక్స్టోలింగ్ ది శివాస్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ది 24 అవర్స్ బట్ ఇట్ వుడ్ నాట్ బి సఫైస్ నార్ అడిక్వేట్.
0: కనుక శివతత్వాన్ని మనము ఇది అది అని వర్ణించటకు వీలు కాదు.
1: దేర్ ఫోర్ శివతత్వ ద ప్రిన్సిపల్ శివ
0: ఎక్కడ చైతన్యమో అక్కడంతా కూడా ఉంటుంది అది భగవత్తత్వం.
1: God is present everywhere.
0: Chaitanyame Shivatattvamu.
1: Consciousness is Shiva.
0: Itti consciousness anetundi ekkada unnadi ekkada ledu.
1: How can you deny the presence of consciousness at some place and its existence somewhere else?
0: Sarvatra tandavam aadutunnadi consciousness.
1: The consciousness dances, pervades all over.
0: Itti tattvamunaku aneka mandi aneka roopanamam dharinchi పూజిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ వర్షిపింగ్ దిస్ కాన్షియస్నెస్ అట్రిబ్యూటింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఎంత కాన్షియస్నెస్ గా ఉంటుండదో శివత్వం కూడా అట్టిది.
1: యాజ్ లవ్ ఈజ్ ద వెరీ కాన్షియస్నెస్ సో ఆల్సో శివత్వ.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి భేదమే లేదు.
1: లవ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
0: అట్టి దైవత్వమును నీవు ఏ రీతిగా వర్ణించగలవు?
1: హౌ కెన్ యూ కాంప్రిహెండ్ నరేట్ ది డివినిటీ?
0: కానీ నీ ప్రేమ అధికంగా ఉండినప్పుడు తల్లిని తండ్రిని బ్రదర్ను సిస్టర్ను వీళ్ళందరినీ ఆ యొక్క సంబంధ బాంధవ్యంగా నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ పీపుల్ కిత్ అండ్ కిన్ ద బ్రదర్ అండ్ సిస్టర్ ఫాదర్ అండ్ మదర్ ఎవ్రీబడి బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్.
0: ఇవన్నీ భావించినటువంటి భావములే కానీ ఇవి సరైనటువంటివి కాదు.
1: They are only feelings of your own attachment. They are not true or reality.
0: భగవంతుడు నీ రూపంగానే ఉంటున్నాడు.
1: God is in your own form.
0: కనుక నీకు నువ్వే నీవు దీనికి సాక్షి.
1: You are the witness to the divinity.
0: ఒకానొక సమయం లోపల పార్వతి ఈశ్వరుని ప్రశ్నించింది.
1: At one time Parvati questioned Ishwara.
0: ఈశ్వరా, మీ స్వరూపము సర్వత్రా ఉన్నదని అంటున్నారే, ఏ విధంగా ఉన్నదని గుర్తించడానికి నాకు భయం వేస్తుండాలి అన్నది.
1: He said, O Lord, it is said that you are everywhere. I am really fear stricken as I think of you. How can I understand?
0: Kani, na chaitanyamu chudu, nee cheti endu kuda unnadi.
1: And Lord Shiva responds this way, this consciousness is present in your very
0: form. Naram nandu kuda nu, kana kanam nandu kuda nu, chaitanyam చెప్పుచునే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఇటు చైతన్యమును ఎక్కడిది ఎక్కడ ఎట్లా ఉంటుంది అని ఎవరు కూడా ప్రశ్నించడానికి అర్హత లేదు.
1: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్ టు ప్రూవ్ ఆర్ టు డెమాన్స్ట్రేట్ the existence of consciousness at a particular place in a particular period of time.
0: కనుక ఇట్టి దైవత్వమును ఎవరు నిర్ణయించగలరు?
1: Who can judge the divinity? Who can measure the divinity?
0: ఎట్టి రూపము అట్టి భావము.
1: Basing on your own feeling, the form.
0: ఎట్టి భావము అట్టి గుణము.
1: So as is the feeling, so will be the attributes.
0: ఎట్టి గుణము అట్టి చైతన్యము.
1: As is the attribute, so is consciousness.
0: కనుక ఈ చైతన్యం యొక్క తత్వము అన్ని రకముగా కూడి ఉంటుంటుంది.
1: Therefore the consciousness is the combination of all that is apparent and non-apparent.
0: కనుక మనం ఈనాడు పూజించేటువంటిది, తలంచేటువంటిది శివుని యొక్క తత్వము.
1: So the one whom we adore, worship, sing in praise is Shiva.
0: జగదగల మిగిలిన నిమ్మగల పాతాళ దత్త నిమ్మశ్రీ చరణ ఒకట పాద విన్నారు లోకేశ్వర మూడి బ్రహ్మాండ బిత్తయో భుజ ప్రాంత దిగంతాన భూతాయ పతయే నమః. సర్వలు ఎందుకు సర్వత్ర కూడాను సంచరించేటువంటి యొక్క చైతన్య శక్తి ఈశ్వరత్వం.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద కాన్షియస్నెస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీబడి ఆల్ ఓవర్ దిస్ వరల్డ్ ది యూనివర్స్.
0: దైవములకు ఎట్టి సంస్కారములు లేవు.
1: God does not follow the mundane procedure.
0: సర్వమును సంస్కరింపజేసేటువంటి వాడే కనుక దైవము తనకు సంస్కారి అని పేరుకు వచ్చింది. కానీ సంస్కరణం అనేటువంటిది లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ క్లెన్సెస్ ఎవ్రీబడి, రిఫైన్స్ ఎవ్రీబడి, బిల్డ్స్ అప్ కల్చర్ ఇన్ ఎవ్రీబడి. హీ డజంట్ నీడ్ ఎనీ ఫర్ హింసెల్ఫ్.
0: కనుక ఇవన్నీ మన భావభేదములే తప్ప భగవంతుడిలో ఎట్టి భేదములు కనిపించవు.
1: వీ నోటీస్ డిఫరెన్సెస్ అమంగ్ us. But God is beyond, with no difference whatsoever.
0: భగవంతుని ఎందుకు కల్పించేటువంటి కల్పనలన్నీ కూడాను భక్తుని యొక్క కల్పనలే.
1: All that you think of God are merely those of your thoughts that are attributed to Him.
0: ఎట్టి భావము అట్టి బ్రహ్మము.
1: As is your feeling, so is His form.
0: ఎట్టి బ్రహ్మము అట్టి బ్రహ్మలు.
1: And as you think of the form, that leads to the kind of
0: delusion. ఎట్టి బ్రహ్మలు అట్టి స్వరూపములు.
1: Basing on your own expectation, imagination,
0: కనుక
1: ఈ
0: భ్రమలను పట్టి మనము దీన్ని బ్రహ్మను మార్చకూడదు.
1: We should not be carried away by our imagination and thought and change the deities.
0: ఎప్పుడు కూడా భగవంతుని రెండు రకములుగా మారుస్తుంటారు.
1: We go on changing our deities.
0: రుద్రుడిగాను శాంతస్వరూపుడిగాను వర్ణిస్తూ ఉంటారు.
1: We describe God as the very personification of peace.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు శాంతస్వరూపుడే కాని రుద్రుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ రుద్ర, నాట్ వన్ ఆఫ్ యాంగర్, హీస్ ఫుల్ ఆఫ్ పీస్.
0: ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడు చిరునవ్వులు చిందులు నొక్కుతూ ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ ఎవర్ స్మైలింగ్.
0: అలాంటి భగవంతుడికి అనేక రకములుగా పెట్టించుకోవడం అది వారి భక్తుడి యొక్క భావతత్వములే తప్ప భగవంతుని యొక్క స్వరూపములు కాదు.
1: ద డైవర్సిటీ, ద డిఫరెన్సెస్ that we attribute to God are truly based on our own thoughts and feelings.
0: Kanuka manamu vedamlo emaina untunte mana yandu dani drosi veyali.
1: Therefore we should brush aside all these differences, duality.
0: Ee vedamulanta kudanu manavuniki sankalpa balamle tappa anyam kaadu.
1: The duality, the cause of the duality is one's own thought.
0: Kanuka mana vedamulnu dooram chesi భేదరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఏకంగా చూడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బియాండ్ దిస్ డైవర్సిటీ, అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ద డివినిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈ అండర్స్టాండింగ్ అంతా కూడా మనము డివినిటీగా భావించుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. దిస్ కెపాసిటీ ఆఫ్ అవేర్నెస్ అండర్స్టాండింగ్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అనేటువంటిది ఒకటే కానీ రెండు లేవు.
1: Divine, the divinity, is only one without the second.
0: Kani ee naati prapanchamlo kaliga prabhava cheta wine tragatam cheta divine, wine maatrame inta aadalaadutundayi kaani divine kaadu.
1: In this Kali age we think of diversity because we have forgotten the divine and get intoxicated drinking wine only, and therefore we entertain thoughts of plurality or multiplicity.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను డివైన్.
1: గాడ్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
0: అడవులు ఎందున్నా,
1: మేబీ ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలో ఉన్నా,
1: ఆర్ ఇన్ ద స్పేస్,
0: పట్టణంలో ఉన్నా,
1: ఇన్ ద సిటీ,
0: పల్లెనున్నా,
1: ఆర్ ఇన్ ద విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటెన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ డీప్ ఇన్ సీ,
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇవన్నీ కేవలము మానవుని యొక్క భ్రమల చేత అనేక రకమైనటువంటి పేర్లు ఉద్భవిస్తూ ఉంటున్నాయి.
1: All these are attributed to God because of our own thoughts, because of our own feelings and sentiments.
0: ఇటువంటి భవతత్వమును మనం ప్రేమతో పొందాలి.
1: You can understand the divinity only by the path of love.
0: ఎన్ని రకములైనటువంటి స్వరూపంలో ఉండినప్పటికీ భగవతుని ప్రేమకు వశుడైపోతుంటాడు.
1: God submits himself only to love, nothing else.
0: ఆ ప్రేమతత్వం చేత భగవతుని ఏకత్వంగా మనం భూజించాలి.
1: It's only love that will help you to understand this oneness or unity.
0: Ekam.
1: One.
0: Nityam.
1: Eternal.
0: Vimalam.
1: Pure.
0: Asaram. Sarvadi Sachibhutam.
1: Eternal witness.
0: Bhavatitam.
1: Beyond feeling.
0: Trigunarahitam.
1: Attributeless.
0: Ittuvanti gunamule lenatuvanti vaadu Bhagavantudu.
1: God is beyond all attributes, beyond the time and space.
0: Atuvanti Bhagavantunaku aneka rakamainatuvanti gunamulu manam kalpinchi
1: we attribute different qualities to God.
0: ఆ భేద భావముల చేత మనము తబ్బిబ్బైపోతున్నాము.
1: Because of this duality, we are utterly confused.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనము ఈ ఫ్యూజనే పోకుండా చూసుకోవాలి.
1: We should never give scope for this confusion. Let fusion, unity remain with us.
0: కనుక మనము ఏకత్వంగా భావించుకొని దైవత్వాన్ని ఏకంగా చూసుకోవాలి.
1: We should understand this unity, the oneness of divinity.
0: Kanuka ee manamu bhagavantuni yokka bhedamulu kaanu kaadu.
1: The compositions and the narrations and the paintings have nothing to do with the reality.
0: Ekkadi ee bhedamu ani bhagavantunike sandeham kaligindi.
1: In fact, God begins to question, how do you find diversity in me?
0: Kramakramina bhaktuni yokka hrudayamlo maarpu chendatam cheta ee bhaktuni yokka hrudayalaku ఆహార విహారములే మూల దోషము.
1: ఫర్ దీస్ డిఫరెన్సెస్, ఫర్ దిస్ డైవర్సిటీ అండ్ డ్యుయాలిటీ, అవర్ హ్యాబిట్స్, అసోసియేషన్, ఫుడ్, మెంటాలిటీ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఈ యొక్క మానవుని యొక్క ఆహార విహారములు ఏకంగా ఉండినప్పుడు ఈ భేదములకు ఏమాత్రమో అవకాశం కనిపించదు.
1: వెన్ ది ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ ఆర్ పర్ఫెక్ట్, దేర్ విల్ బి నో డ్యుయాలిటీ.
0: ఎక్కడ చూసినప్పుడు ఒక్కరిగానే కనిపిస్తాడు.
1: We'll see this oneness of divinity everywhere.
0: Ganapati.
1: Ganapati.
0: Anaga gunamulato maarpu kaligina vaadu Ganapati.
1: Ganapati represents the transformation of the basic qualities or gunas.
0: Adanti yetti gunamulu kodanu levu.
1: In fact, it's beyond these gunas or attributes.
0: Aa gunamulu lenatuvanti vaade Ganapati.
1: And Ganapati is beyond attributes.
0: Ganapatiki maroka nayakudu ledu.
1: And Ganapati has no other master above him.
0: కనుకనే అతన్ని వినాయకుడు అని చెప్పారు.
1: So he is Vinayaka without a master.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: The one without a master, a leader above him is Vinayaka.
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే ఒక్కొక్క పేరు లోపల కూడాను ఒక్కొక్క రకమైనటువంటి ఒక థాట్స్ బయలుదేరుతుంటాయి.
1: Like this, each term, each name has got its own depth, its own profundity.
0: వినాయకుడు అనగా తొండం కలిగినటువంటి వాడు అనుకుంటాం మనం.
1: అండ్ వి థింక్ వినాయక ఈజ్ ద వన్ విత్ ద ట్రంక్.
0: వి నాయక అతనికి నిచ్చినటువంటి నాయకుడు ఎవరు లేరు.
1: వి నాయక దేర్ ఇస్ నో మాస్టర్ నో లీడర్ గ్రేటర్ దెన్ హిమ్.
0: అందుకోసమనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఫర్ దట్ రీజన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర వర్షిప్ వినాయక అలాయ్.
0: ఎవరికి ఏ భేదం కూడాను ఏ నాయకత్వం కూడాను కల్పింపజేయడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో లీడర్షిప్ కెన్ ఎవర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: ఇటువంటి దైవ నిర్ణయాలను మనం సరైనటువంటి రూపంలో గుర్తించుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ డివినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భేదములను మనం కల్పించుకోవటం చేతనే మనలో కూడా భావ భేదములు ఏర్పడుతున్నాయి.
1: దీస్ డిఫరెన్సెస్ దట్ ఆర్ ఇన్నేట్ ఇమనెంట్ విత్ ఇన్ అస్ దే ఎంటర్టైన్ డైవర్సిఫైడ్ థాట్స్.
0: మీరు క్రమక్రమేణ ఈ దైవత్వాన్ని అనేక రూపములుగా మీరు వర్ణించుకుంటూ మీ భావములను మీరు అభివృద్ధి పరుచుకుంటున్నారు. అది చాలా పొరపాటు.
1: దేర్ఫోర్ డివోటీస్ బికాస్ ఆఫ్ దేర్ ఇమాజినేషన్స్, బికాస్ ఆఫ్ దేర్ థాట్స్, దే థింక్ ద డివైన్ ఈజ్ డివైడెడ్ మల్టిప్లిసిటీ డ్యుయాలిటీ. నో, ఇట్స్ అ మిస్టేక్.
0: డివైన్ ను డివైడ్ చేస్తున్నారు.
1: వి డివైడ్ ద డివైన్.
0: కనుక ఈ డివైడ్ చేసుకోవటము భక్తుని యొక్క దుర్గుణములే.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ పాత్, బ్యాడ్ క్వాలిటీ of a devotee to divide the divine.
0: కనుక డివైడే చేయకూడదు.
1: We should never divide.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: God is one. God is one, pure, unsullied, eternal witness, immortal, nectarine, blemishless.
0: అటువంటి భగవంతుని తత్వాన్ని మనమే మనమే కొన్ని మార్పులు చేసుకుని దీనికి అనేక రకములుగా ఒకరినొకరు వాదోపవాదం చేసుకుంటూ వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ అవర్ థాట్స్, బికాస్ ఆఫ్ ది మిస్టేకెన్ ఐడెంటిటీ అండ్ సూపర్ ఇంపొజిషన్ వీఆర్ డివైడెడ్ అండ్ కన్ఫ్యూజ్.
0: అన్నిటికీ చేరి ఏకత్వం ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ డివినిటీస్ ఇస్ వన్.
0: ఆ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా మార్చుకోవటం, భిన్నత్వాన్ని అనేకత్వంగా తీర్చుకోవటం, ఇది మన యొక్క పొరపాట్లే.
1: ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ టు థింక్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ దిస్ యూనిటీ అండ్ టు ఇమాజిన్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కాన దైవత్వాన్ని మనము ఏకంగానే భావించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్, వన్ ఓన్లీ.
0: ఈశ్వరుడన్నను, విష్ణువన్నను, రామునన్నను, కృష్ణుడన్నను, అందరూ ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర, విష్ణు, ఆల్ ఆర్ వన్.
0: ఇవన్నీ పేర్లు మన తృప్తి కోసం అని పెట్టుకుంటున్నామే కానీ నిజంగా భగవంతుని యందు ఎట్టి భేదములు లేవు.
1: ద నామెన్క్లేచర్, ద నేమ్స్ ఆర్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కనుక చైతన్యం అనేది సర్వత్రా నిండినటువంటిదే కానీ ప్రత్యేకంగా ఒక దగ్గర ఉన్నటువంటిది కాదు.
1: దేర్ఫోర్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్, కెన్ నాట్ బి లిమిటెడ్ టు ఏ పర్టికులర్ స్పాట్.
0: కనుక భగవంతుని యందు ఏకత్వమే తప్ప అనేకత్వం ఎక్కడా కనిపించదు.
1: దేర్ ఇస్ ఓన్లీ యూనిటీ ఇన్ డివినిటీ, నో స్కోప్ ఫర్ డైవర్సిటీ ఆర్ డ్యుయాలిటీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని భావించుకుని దాన్ని మీరు నమ్ముకొని దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: దేర్ఫోర్ ద నోబ్లెస్ట్ పాత్ అండ్ ద ఇమీడియట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ టు డీపెన్, టు స్ట్రెంగ్థెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. గో బై ద పాత్ ఆఫ్ యూనిటీ, వర్షిప్ అండ్ అడోర్ అండ్ లివ్.
0: మీకు ఏ రూపం ఇష్టమతో దాన్ని వరించుకో.
1: యూ కెన్ సర్టన్లీ వర్షిప్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అందుకోసం భగవంతుడు మీ ఇష్టానుసారం వదిలిపెట్టాడు.
1: Therefore, God left your own option.
0: భగవంతునికి ఎట్టి భేదములు లేవు.
1: God has no differences whatsoever.
0: రాముని పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుని పూజ చేస్తే దాన్నే మీరు పరిశీలన చేసుకుని దాన్ని ఆరాధన చేసుకుంటూ పోవటం చాలా ఉత్తమమైన మార్గం.
1: Therefore, the noblest path and the immediate task in front of us is to

0: పూజ చేస్తే కృష్ణుడి కోపం వస్తుందేమో, కృష్ణుడి పూజ చేస్తే రాముడి కోపం వస్తుందేమో, ఇలాంటి భేదాలు నీలో ఉంటున్నాయి కానీ రామకృష్ణుడికి కోపతాపములు ఎక్కడ కూడా లేవు.
1: యూ మే బిగిన్ టు ఫీల్ దట్ ఇఫ్ యూ వర్షిప్ రామా కృష్ణ విల్ బి యాంగ్రీ, అండ్ ఇఫ్ యూ వర్షిప్ కృష్ణ రామా విల్ బి యాంగ్రీ. ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ ఆర్ ఇన్ యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ దైవత్వానికి దుర్గుణములే కనిపించవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో నెగటివ్ ఫీలింగ్స్ ఇన్ గాడ్, దట్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
0: ఈ నెగటివ్ ని పెట్టుకున్నటువంటి ఒక మానవుని అంది ఈ పాజిటివ్ వచ్చి ప్రవేశించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: బికాస్ మోడర్న్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ నెగటివిటీ, నెగటివ్ థాట్స్. There is no scope for the positive things to get into his life.
0: ఈ పాజిటివ్ అంతా కూడాను ప్రకృతి యొక్క విచిత్రమే తప్ప మరి వేరు కాదు.
1: Therefore the positivity is essentially divine, the negativity relates to the creation, the world.
0: దైవత్వము ఒక్కటే ఒక్కటి.
1: God is only one, one.
0: ఒకటి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్.
1: Positive, positive, totally, absolutely positive.
0: నెగటివ్ అక్కడ ఏమాత్రం కూడా ఛాన్స్ చిక్కదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది నెగటివిటీ టు గెట్ ఇన్.
0: తమాషకు చూస్తాం అనుకున్నా కూడాను ఛాన్స్ చిక్కదు.
1: ఈవెన్ ఫర్ ఫన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ కెనాట్ ఫైండ్ ఎనీ నెగటివిటీ.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దైవత్వాన్ని భేదంగా భావించుకోకూడదు.
1: నెవర్ థింక్ ద గాడ్ ఈజ్ డ్యూయల్.
0: ఎవరికి ఏ పేరు పడితే ఆ పేరును మీరు ఎన్నుకోవచ్చును, ఆ పేరును మీరు పూజించుకోవచ్చు.
1: యూ కెన్ ప్రిఫర్ any form, you can worship any name of your choice.
0: Kanuka meer daiva bhedamulu ema atram kuda nu uhinchavaddandi.
1: Never imagine any differences in relation.
0: Yavaravariki edey ishtamo darini meer aanandanga aaradhinchukondi.
1: You can worship God of your own taste, temperament and choice. Nothing wrong with that.
0: కనుక ఈ రాంగ్ అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు భావిస్తారో అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ దోషమే తప్ప పాజిటివ్ దోషం కాదు.
1: ద డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద నెగటివిటీ దట్ ఈస్ లేటెంట్ ఇన్ యూ.
0: కనుక మీరు దైవతత్వంలో మీరు ఎట్టి భేదమును కూడా భావించుకోకుండా అందరూ ఈక్వల్ గా ఉంటుండి డివినిటీ డివినిటీ డివినిటీ ఆ డివినిటీనే ప్రధానమైనటువంటి ఒక పాజిటివ్ గా తీసుకోండి మీరు.
1: లెట్ దేర్ బి యూనిటీ అమాంగ్ యూ. Consider that God is one, think of him, sing in praise of him and remain united.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on the morning of the 8th of March 2005 on the occasion of Mahashivratri.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మయందే అధికారము ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మయందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దానికి నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం నందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa varu em avtaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamunu neevu lakshyam nandunchukovaddu.
2: In this battle you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against these harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దేర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్
1: డిటాచ్మెంట్. భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
1: ఈ మహా భయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: But the man who is fighting is not so strong, he is weak.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
1: గొడుగును చేతినందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: ఫర్ ఎ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆర్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances it is better you wear the armor of wisdom.
1: అనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
2: Therefore in the Sankhya Yoga he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmulu nindiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
2: you cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: Therefore you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయమును నీవు వెతుక్కోమన్నాడు.
2: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: It is natural to search for a doctor when you are faced with a disease.
1: రోగమునే రానివ్వకుండ చూచుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: You may be able to protect your body from the enemies.
1: కాని దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు.
2: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదటి లోని శత్రువుని నీవు జయించు.
2: You should conquer in the very first place the inner enemies.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారములు.
2: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు నువ్వు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరి అయినటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమునని వృద్ధి పొంది కర్మమునే చను.
2: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మము నరునకు దైవము.
2: Action is God for man.
1: కర్మమి సుఖదుఃఖములకు కారణమేలలో ఉన్నాడు.
2: It is action which is responsible for good or bad, happiness or joy.
1: నీ సుఖమునకు దుఃఖమునకు.
2: For your joy or sorrow.
1: నీ పాపమునకు పుణ్యమునకు.
2: For your sin or for virtue.
1: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
2: For your joy and delight.
1: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
2: For the profit of the loss.
1: అసలు నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
2: For your very birth, action is responsible.
1: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ముడిపడి ఉంటున్నది.
2: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల జ్ఞాన ఫలమును నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం, యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేని చుట్టూ నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
2: ఎన్ ఏరోప్లేన్ మే ఫ్లై అట్ ద స్పీడ్ ఆఫ్ 300, 400, 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: ఒక గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్లు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని. ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,00,000 crore miles దూరం ప్రయాణం చేస్తుండాలి.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 600,00,000 crore miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
1: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore-1,00,000 miles దూరం ఉంటుండాలి.
2: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
1: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
2: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈస్ సో మచ్ ఫర్
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
1: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్కన ప్రక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
2: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
1: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1,00,000 miles దూరం ఉంటుండాలి.
2: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
1: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
2: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
1: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
2: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
1: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
1: ఇలాంటి 1,00,000 miles దూరము, 1,00,000 విస్తీర్ణము, 1,00,000 నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
1: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
2: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
1: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
2: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం.
1: మన గ్రామంలో నీవెంతటి వాడు.
2: అండ్ హౌ స్మాల్ యు ఆర్.
1: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
2: Whom are you seeing and
1: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి.
2: Why are you getting this egoistic feeling?
1: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా.
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వ్యాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్ట్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
1: పోనీ ఈ దేహమును ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా.
2: ఆల్ రైట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
2: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ఇఫ్ ఓన్లీ యూ లుక్ ఇన్ టు ది ఇండ్వెలర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
1: జీవాడ మరినపు కొంప.
2: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: ఇట్ అండర్ గోస్ మెనీ చేంజెస్.
1: భవసాగర మీద లేని కంప.
2: ఇట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
1: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ల నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్
1: బకెట్ల నీళ్లు. చున్నపు నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ చున్నం.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు ములికలు.
2: ఫోర్ నెయిల్స్ విత్ సైజ్ ఆఫ్ అవర్ 2 inches.
1: 1100 మ్యాచిస్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్ ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్డ్ ఇన్ 11,000.
1: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది సీసం.
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils.
1: 2 lux సోపులు.
2: 2 lux సోప్స్.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుందా? చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్న వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది?
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: There is a wall clock there.
1: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది దీన్నది కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ మే బి కంపేర్.
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
1: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1/60.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒకతోరి మూడు కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యు షుడ్ గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైన సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: అమంగ్ ద యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
2: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారము లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
1: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
1: కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
2: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: remove and drive away your egoism.
1: ఆసక్తిని అణగదొక్కి
2: suppress your own
1: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: When you perform actions it becomes యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: Penance, sacrifice or yoga, all these three may convey the same.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
1: ఆ యజ్ఞ భావమును హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా నువ్వు కేవలం ఆడంబరమైనటువంటివి ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకనే కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: Talampulu ettivo bhavamulu attivuga untai.
2: As thoughts are, so the feelings would be.
1: Aharam ettivo talampulu attivuga untai.
2: As food is, so the thoughts would be.
1: Kanukane indiku sattvika aharam kudanu atyavasaram annaru.
2: Therefore it is said in this context there is need for sattvika aharam.
1: Oka chinna udaharanam.
2: One small example.
1: Manam oka manta vesukuntam.
2: We are just having a small fire.
1: Manta ettido poga attidi.
2: The smoke depends upon the type of fire that
1: is. Poga ettido megham attuvantidi.
2: The cloud depends upon the smoke.
1: Megham ettuvantido varsham attuvantidi.
2: Rain depends upon the cloud.
1: Varsham ettuvantido panta attuvantidi.
2: The crop depends upon the rain that.
1: Panta ettuvantido vanta attuvantidi.
2: The food depends upon the crop that.
1: Vanta ettuvantido mana vante attuvantidi.
2: Our
1: megham attuvantidi.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పను.
2: Therefore, Krishna has said, that in the context of performing action, without keeping the fruits of action,
1: నీ అధికారమంతా కర్మపైన ఉంచు కానీ కర్మ ఫలం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్ జాయ్.
1: మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: వై యాక్షన్ ఇస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెంట్.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: లైఫ్ హస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకి కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఈ కర్మల ద్వారానే
2: through action alone
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: టైమ్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: బట్ దిస్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
1: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ కారణమునకు అతీతమైనటువంటిదే మహాకారణం అని.
2: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ యందు
2: ఇన్ ది వేకింగ్ స్టేట్
1: 4:15
2: బై 4:15
1: నీ దేహము
2: యువర్ బాడీ
1: హాస్టల్ నుంచి
2: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
1: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
2: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
1: 4:15 నీవు బయలుదేరావు.
2: By 4:15 you have started.
1: 4:30 ప్రశాంతలను చేరినావు.
2: యు హవ్ రీచ్డ్ ప్రశాంతలయం బై 4:30.
1: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
2: ఇట్ హస్ టేకన్ 15 మినిట్స్.
1: కాయము నడిచింది.
2: ద బాడీ హస్ మూవ్.
1: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
2: ది ఆబ్జెక్ట్ ఈస్ టు లిసన్ టు ది డిస్కోర్స్.
1: కాలము, కర్మ, కర్తవ్యము.
2: ద టైమ్, ద యాక్షన్ అండ్ ద డ్యూటీ.
1: కారణం,
2: రీజన్,
1: జన్మ సార్థకం చేసుకోవాలి.
2: ఫర్ శాంక్టిఫైయింగ్ వన్స్ ఓన్ బర్త్.
1: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
2: బై లిసనింగ్ టు దిస్ భగవద్గీత ఐ విల్ బి
1: జాగ్రత్త. కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
1: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
2: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
1: దీని యొక్క ఫలితము,
2: ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
1: కారణం జన్మ సార్థకం.
2: టు శాంక్టిఫై వన్స్ ఓన్ లైఫ్.
1: ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
2: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ వీ కెన్ జస్ట్ సీ కాల కారణ కర్తవ్య కర్మ.
1: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
2: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
1: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
2: యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యూ హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
1: నిద్ర వచ్చింది.
2: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
1: నీకు ఒక కల వచ్చింది.
2: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఎక్కడ ఉన్నావు?
2: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
1: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
2: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
1: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
2: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
1: కాలం లేదు.
2: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
1: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏదీ లేదు.
2: Have you travelled by car, by bus or by plane?
1: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
2: Why did you go to Madras? There is no
1: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
2: What is it that you have enjoyed there? There is no duty there.
1: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
2: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
1: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
2: Immediately someone woke you up there.
1: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
2: By the time you got up from the dream,
1: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
2: Within a course of the 5 minutes of your dream, how did you?
1: ఇది కేవలము మానసిక సంచారమే.
2: How did you go to Madras and enjoy? It was only a mental experience.
1: ఈ కాయం చేత, ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
2: You have not performed this action either with the body or with the sense organs.
1: కనుక అది సూక్ష్మ స్వరూపము.
2: That may be described as a subtle form.
1: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
2: The gross body is associated with the time, the action and the circumstances in the
1: kala karma karana kartavyam lekunda kevalam manasika tattvam maatrame sookshmam.
2: Without having all these things, only this
1: kartavyam kudanu levu.
2: The none of these things exist in the
1: ee manokalpana cheta aneka swaroopani srushtistundadu.
2: On account of the tricks of the mind, you have been able to create a new world there.
1: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల ఎన్ని బిల్డింగ్లు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
2: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
1: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
2: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
1: మహా బలవత్తరమైనటువంటిది మనసు.
2: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
1: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
2: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
1: దేనినైనా సృష్టిస్తుంది.
2: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
1: దేనినైనా హతం చేస్తుంది.
2: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
1: కనుకని ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
2: వెన్ యూ ఆఫర్ సచ్ ఎ పవర్ఫుల్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్ ఎవ్రీథింగ్.
1: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
2: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
2: వెన్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు ద లార్డ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫర్ టు హిమ్.
1: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
2: వెన్ యూ యూజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి సేక్రెడ్.
1: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
1: ఈ కర్మాది కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
2: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
1: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
2: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
1: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
2: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
1: సారమైనది చమురు,
2: ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
1: సత్యమైనది ఒత్తి,
2: the wick is truth.
1: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
2: వెన్ యూ జాయిన్ దీస్ టూ టుగెదర్
1: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
2: వెన్ దిస్ లైట్ గోస్ డిసపియర్స్ నైదర్ ది ఆయిల్ కమ్స్ నార్ ద విక్ కమ్స్.
1: అదే విధంగానే ఇక్కడ సారము ఆయనది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి, ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
2: For this oil of the essence and for this wick there should be some folder, isn't it?
1: Adi mana dehame pravida.
2: This body may be compared to that container.
1: Mana desires say ikkada oil.
2: Our desires may be compared to oil.
1: Mana yokka gnaname otti.
2: The wisdom may be compared to the wick.
1: Ee yokka aanandam anetundide deeniloni velthuru.
2: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్ ఇట్ విల్
1: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
2: ఇఫ్ యు వాంట్ లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ యు నాట్ ఆయిల్
1: ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
2: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
1: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
2: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
1: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి కనక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
2: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
1: ఇవి రెండూ చేరేటప్పటికి అకర్మగా మారిపోతుంది.
2: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికి ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
2: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
2: But these attributes, do they belong to effulgence or the wick?
1: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి, గాని ప్రకాశానికి ఒకే గుణము.
2: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
2: For this flame, it will flicker when there is a breeze.
1: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
2: When the water comes there, it gives sound.
1: పొగ వస్తుంది.
2: It gives smoke.
1: వేలు పెడితే కాలుస్తుంది.
2: If you put your finger, it burns.
1: కానీ జ్యోతికి మాత్రము అందరికీ వెలుతురును అందించడమే దానికి ఒక్క గుణం.
2: But this effulgence has only one attribute of giving light to all the people.
1: కనుక వెలుతురును మాత్రం అందరికీ సమానంగా ఇస్తుంది.
2: The light will be given equally to all the people.
1: అది నీకు ఆత్మజ్యోతి.
2: That may be compared to ఆత్మజ్యోతి.
1: అది అందరి ఎందు కూడాను సమానంగానే ఉంటుండాలి.
2: It is equal in all the people.
1: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు, పొగలు, ఈ విధమైనటువంటి ఆడటం, పాడటం, చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
2: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
1: స్టడీగా ఉండేటువంటి, స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
2: ఎ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
1: ఆడేటువంటిది వికర్మ. ఆడేటువంటిది
2: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
1: ఈ వెలుతురే అకర్మ.
2: ది లైట్ మే బి కంపేర్డ్ టు అకర్మ.
1: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
2: దేర్ ఇస్ నో దిస్
1: ఫలము ఉండదు.
2: దేర్ ఇస్ నో ఫ్రూట్ దేర్ ఆఫ్.
1: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
2: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మ్.
1: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
2: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
1: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
2: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ విల్ నాట్.
1: ఇది ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
2: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ అ వరల్డ్లీ సెన్స్.
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
1: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
2: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
1: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
2: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
1: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
2: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
1: అవుట్స్టూ వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
2: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
1: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
2: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
1: అందులో జయించాడు.
2: హి హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
1: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
2: He could go to the assembly for 5 years.
1: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
2: As time lapses year after year.
1: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
2: At the end of 5 years he had to return home.
1: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
2: All the merits which you have earned through action may be compared to this kind of activity. You will be there for 5 years. At the end you will have to come back.
1: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
2: As long as your merits lost, you will be in heaven.
1: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
2: Once that merits get exhausted, you will be falling down.
1: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
2: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
1: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటాదో వారిని పొందమని చెప్పాడు.
2: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
1: చిన్న రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు చేరేది ఎప్పుడు.
2: If your life is full of coming and going, when would you be able to reach the goal?
1: చిన్న కథ ఉంటుండేది అది చెప్పి నేను ముగిస్తాను.
2: One story will be told by Swami and then he wants to bring the discourse to a close.
1: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
2: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
1: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో ఒక కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
2: In the court, a decree was given that 6 months he must be put in the prison.
1: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
2: 6 months.
1: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
2: 6 months lapsed and the next day he was to go back.
1: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్ట బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
2: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you will be free from your punishment and your term, you can make preparations to go out.
1: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
2: యూ కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
1: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
2: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
1: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
2: హీ సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
1: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ పెడతావు అన్నాడు.
2: ద థీఫ్ సెడ్ లెట్ ది ఆర్టికల్స్ బి హియర్ అండ్ దెన్ ది జైలర్ సెడ్ వై షుడ్ యు నాట్
1: ఎందుకు తీసుకోవటం తీసుకురావటం తిరిగి రేపు ఉన్నాడు మరి వస్తాను తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
2: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
1: అనగ తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
2: What does this mean? It means that this thief is going to indulge again in thieving and stealing and he will be getting punishment and he will be getting back to the prison.
1: మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాదిరి ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గముల కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
2: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ దిస్ నో గుడ్ అండ్ కృష్ణ సైడ్
1: మార్పు చెందినటువంటి జ్ఞానతత్వాన్ని బోధించాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ కృష్ణ హాస్ టాట్ ఎ చేంజ్ లెస్
1: సత్యనిత్యమైనటువంటి స్థానమును నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ ఎ ప్లేస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: దివ్యమైనటువంటి బోధన చేశాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ గివన్ సేక్రెడ్ టీచింగ్.
0: దాట్ వాజ్ ద 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ఏమి తెలియని వారు ఎందులేరు. కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, సర్వమెరిగిన వారు సాంబశివుడే.

0: The way how brothers have to mingle with each other. The way how husband and wife should conduct themselves in an ideal way was the main duty that this family has undertaken to teach to the world.
1: Jagatunaku kutumbame chala pradhanamainatundi.
0: In this world, it is the family which is most important.
1: Ee kutumbame sakramamainatundiga undinappude jagattanta sakramanga nadustundi.
0: When this family is proper, the whole world will be proper.
1: ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించినా జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకులు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
0: Under any circumstances, there is no scope for any disunity
1: or difference.
0: They all lived as one family.
1: They
0: were ideals to the world.
1: They
0: were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితిలో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నారా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రత నొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈ నాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏ మాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తలయందు అది కూడా చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి.
0: ద హస్బెండ్ అండ్ వైఫ్ దే ఆర్ కాంట్రడిక్టరీ ఇన్ దేర్ నేచర్.
1: వారి సామాన్లు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఫేవరబుల్ టైమ్స్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడున్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబములు పోషిస్తూ అన్యోన్యతలు బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటి వాహనములు మాత్రమే కాదు.
0: Their chariots are not merely ideals.
1: కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి.
0: All the jewels they wore also were equally ideal.
1: ఇట్టి ఆదర్శము ఈనాడు మనకు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: తమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: It is the lion which is the chariot of Devi.
1: ఈశ్వరుని వాహనము నంది.
0: Nandi is the chariot of Ishwara.
1: నంది అనగా బుల్.
0: Nandi is the bull.
1: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
0: The lion would not remain like that watching the bull.
1: ఈ సింహమును చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
0: Bull will be fear stricken on watching the lion.
1: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్ దో దే ఆర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: దే హ్యాడ్ నో వరీ యాంగ్జైటీ ఆర్ ఫియర్.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: Where there is a mistake, there is fear.
1: Wrong.
0: Where there is wrong, there is fear.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: When there is nothing wrong with you, there will be no fear.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: Man today is absolutely fearful because of all mistakes and wrongs in him.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: ఇట్ ఇస్ వెరీ రాంగ్ థింగ్ దట్ హి హస్ డన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడాను ఇదే మూల కారణము.
0: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ వి షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: All these wrong things that we do,
1: mana doshamule manaku ashantini dukkamunu cherkustunnayi.
0: They are responsible for restlessness and sadness.
1: Ee naati manavudu dukkamulo munigu unnadante ee dukkamulaku moola kaaranam emti?
0: Man is drowned in grief. What is the reason?
1: Nijanga chuste manavuniki dukkame ledu.
0: In fact, man should not grieve any moment.
1: Dukkamu ekkada nunchi vachindi? Dukkamu evarandicharu? Ee dukkamu
0: where from he got this sorrow? Where from he received it?
1: Tanalo nunchi vachinatvanti oka durgunamulu oka reflection edeeniki.
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: Vaada lopalu unnatvanti oka paapamule deeniki reaction ku moola kaaranamu.
0: The sin within is the main cause for the reaction.
1: Vaari endunnatvanti oka durbhavamulu oka reaction ni nijamainatvanti oka manavulaku aadarshavantamaindi kaakunda దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ద రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ డు నాట్ గివ్ స్కోప్ ఫర్ గుడ్ థాట్స్.
1: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: ఆల్ ద మిస్టేక్స్ అండ్ రాంగ్ థింగ్స్ ఇన్ హిమ్ వుడ్ కమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ రియాక్షన్.
1: ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఇస్ క్రిటికల్ అండ్ క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ విత్ ఇన్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: కనుకనే పార్వతీశ్వరి యొక్క కుటుంబము చాలా అన్ని విషయములు ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: Therefore, the family of Parvati and Ishwara has given what idealism is to the rest of the individual.
1: Ishwara yokka aabharanamlu emiti?
0: What were the jewels of Ishwara?
1: Atariki ettidi aabharanamlu levu.
0: In fact, he has no jewels whatever.
1: Talaninda jalala sampanti vaadu.
0: And he has got all affluence all over the matter.
1: Atari aabharanamlu nagamule.
0: And the snakes are the real decoration to him.
1: Ayokka vahanamulu ee vidhanga viruddhanga undinappudikini viri yokka aabharanamulu kodanu chaala viruddhanga untunnayi.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: Talaninda jadala sampatti vaadu
0: has got the matted hair.
1: మౌళి గులికెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడజవాడు.
0: అండ్ హిస్ గాట్ దిస్ మూన్ షైనింగ్ ఓవర్
1: విత్ చెదరేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
0: విత్ ఫోర్ హెడ్ విచ్ ఇస్ క్వైట్ బ్రాడ్ విత్ థర్డ్ ఐ
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: అండ్ హిస్ గాట్ ద డార్క్ నెక్
1: కరమును నాగ కంకణము తోడ.
0: అండ్ హిస్ గాట్ ద యాంకిల్స్ ఓవర్ ద
1: నడుములు చుట్టిన నాగ చర్మము తోడ.
0: అండ్ ఇట్ దిస్ దిస్ మైనింద నరటి
1: భస్మము తోడ.
0: అండ్ the bhasma the vibhuti is smeared
1: maininda nadu bhasmamu toda
0: with all this ash on the body
1: utrudichina dodda kunkuma bottuto.
0: And with the central vermilion on
1: the tambula raga garambu toda
0: with all the color because of tambula
1: tadhayamame vajja tatankamula toda vichastra vadya vrushti toda nallakulavulu tunumadu kollalaadu మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల ఛాయ.
1: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఇస్.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు, అసూయ కలుగలేదు.
0: Parvati had no hatred nor jealousy.
1: Etti bedamulu vaari endu kalugaledu.
0: There were no differences whatsoever between them.
1: Itti bhattanu taanu kooratam cheta thanaku emaina kudunu durbhavam emaina vastunnaya?
0: Because of such a husband has she given any scope for bad feelings?
1: Aame anyunyataga anusaristu vachindi.
0: She was so intimate and followed him completely.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుట కాని ఇంటి పూటికి ఇరువరివలేదు.
0: హి వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక పత్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీ డే.
1: ఇంటి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: She could not stay there, being not able to continue in the family.
1: Kaadu anusaristu vachindi.
0: But she followed him thoroughly.
1: Nee anukulame nee aanandame na aanandamani visheshistu vachindi.
0: She had full faith that the bliss of Shiva is the bliss of Parvati.
1: Ee vidhamainatvanti anyonyatanu varu anusaristu vacharu.
0: This kind of intimate understanding and relationship was among them.
1: Kumarulu yokka vahanam chustunappudu meeku telusunu.
0: You know the chariot of the sun.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: అండ్ ద చారిట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
0: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: అండ్ ద స్నేక్ వుడ్ నాట్ కీప్ క్వైట్ ఆన్ వాచింగ్ ద ర్యాట్.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: దే ఆర్ ఆపోజిట్స్ ద టూ ఆఫ్ దెమ్.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
0: దో విత్ ఆల్ కాంట్రడిక్షన్స్ దే నెవర్ ఫాట్ విత్ ఈచ్ అదర్.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ ఆన్ దేర్ ఓన్ అండ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
1: శిరమునందు గంగ.
0: దేర్ ఇస్ గంజెస్ ఆన్ ద హెడ్.
1: శిఖమునందు నిమలేక చంద్రుడు.
0: అండ్ వి ఫైండ్ ద మూన్ ఓవర్.
1: చంద్రుడు చాలా చల్లదనివ్వాడు.
0: అండ్ ద మూన్ ఇస్ సో కూల్.
1: మూడవ నేత్రము అగ్ని.
0: ద థర్డ్ ఐ ఇస్ ద ఫైర్.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: ద ఫైర్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్ బికాస్ ఆఫ్ ద
1: పైన వాటర్. శిఖములో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి నీ పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కాని ఇది ఏ మాత్రం కొను విరుద్ధంగా సంచరించలేదు.
0: But they never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైన భావములు జగత్తులో రావచ్చును.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కానీ దీనికంతకూడను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందు కూడను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈ నాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆ నాటి పరిస్థితులకు ఆ నాటి ప్రభావములకు ఆ నాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days, under those circumstances, in that position.
1: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగములు ఎందుకూడను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property matters.
1: అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that there should not be any hatred.
1: బోధనలు ఎవరు వింటున్నారు?
0: But this teaching, who is
1: ఎవరు ఆచరిస్తున్నారు?
0: Who is practicing?
1: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
0: they think of God with all devotion.
1: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
0: Who are following the ideals of God?
1: అనుసరించడమే లేదు.
0: They are not following.
1: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్?
1: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వర యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వర యొక్క తత్వము మనకు పైన ఏ విధంగా కలుగుతుంది?
0: దో వి రిపీట్ గాడ్స్ నేమ్ ఈశ్వర, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఈశ్వర, వాట్ బెనిఫిట్ విల్ గెట్?
1: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: Therefore today we have to develop unity.
1: మానవుని యందు ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities.
1: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin man.
1: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: One can enjoy the bliss to an extent.
1: ఎన్ని సుఖములను పొందవచ్చును.
0: You can acquire all sorts of pleasures.
1: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to find happiness.
1: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets the happiness at the doorstep.
1: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
0: Man is primarily responsible.
1: తన ఎందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten the innate bliss.
1: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు.
0: In fact, he has lost the happiness that is latent in him.
1: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
0: When do you expect a man to be joyful?
1: జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
0: His life is full of miseries and problems.
1: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
0: The sadness is not that important.
1: ఆనందమయుడు మానవుడు.
0: Man is the embodiment of bliss.
1: మానవుడు
0: is the personification
1: of love. మానవుడు
0: is the embodiment of peace.
1: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
0: Such a man, why should he grieve?
1: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
0: because he is disobedient to the
1: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
0: because he has disobeyed God's command.
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: It will come back to you by way of reaction.
1: ఈ రియాక్షన్ ఈ రీసౌండ్ రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యు.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: There may be war right on the street because of hatred between you.
1: నీకు ద్వేషిని చూసిన తక్షణమే హలో బ్రదర్ హౌ ఆర్ యూ అని ప్రశ్నించు.
0: The moment you find the person whom you hate, just greet him, hello brother, how are you?
1: అప్పుడే వాడు కూడాను బ్రదర్ బ్రదర్ హౌ ఆర్ యూ అంటాడు.
0: Then also he will respond, brother, how are
1: you? నీవు ప్రేమను ప్రదర్శించినప్పుడే ఎదురు ప్రేమ మనకు కూడాను ప్రతిబింబంగా వస్తుంది.
0: When you love the other man, you'll get the love as reflection.
1: అతను చూసిన తక్షణమే నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్టుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో వికెడ్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కనవాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు.
0: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
1: నీకు దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడాను మన యొక్క మంచి భాగము మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: ఎనీవే అవర్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ థాట్స్ గుడ్ యాక్షన్స్
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్ట్ సీక్రెట్ థాట్స్.
1: పవిత్రమైన ఆచరణను మనం ఆదరించాలి.
0: వన్ షుడ్ రిసార్ట్ టు సీక్రెట్ ప్రాక్టీసెస్.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ వితౌట్ డిసోబేయింగ్ గాడ్స్
1: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: Then only the peace and security are ensured.
1: Enni bhajanalu chesina enni poojalu chesina enni vratamulu chesina enni vidhamulatmunchi okka chesina nijamu manasu manavuni manasundu pavitramaina bhavamule lekundina.
0: In spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind
1: manavuni
0: does not contain thoughts,
1: komalattam aneetvanti gunam abhivrinchali.
0: We should see that the mind will have all the sensitivity and prema
1: nanchutidi pratibimbinchali.
0: We should also see the compassion
1: of the hrudayam daya premalu lekundina vaadu rakshasudugane untadu.
0: If the heart is not full of compassion kindness he becomes a demon.
1: Kalugane deeniki hrudayam ani peru pettaru.
0: For that reason it is called hrudaya.
1: Hrut plus daya hrudayam compassion tho kudinatundi vaadu manavudu.
0: Hrut daya means the one who is compassionate.
1: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
1: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది కానీ వాటిని హృదయం అని చెప్పరు.
0: Though this hrudaya is present in birds and beasts, we call it so.
1: ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
0: An ideal man has this sacred heart and so he befits the name man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇటువంటి హృదయం మనం ధరించి,
0: having had such a heart,
1: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
0: with that all the ideal,
1: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
0: Why should we be sorrowful?
1: ఎందుకు విచారంలో మునగాలి?
0: Why should we worry?
1: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే.
0: This is merely reaction, reflection and resound.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి యందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: All the wrongs within us we see in the person in front of us.
1: మీకు తెలుసును చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ చూస్తుంటారు.
0: ద మూమెంట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: ఎవ్రీవేర్ దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: యూ ఫైండ్ ద మాస్క్
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తుంటాయి.
0: యూ ఫైండ్ హేట్రెడ్ anger, temper everywhere all over the world.
1: Tellavaru lechina chame enta shantigano undali.
0: In fact you have got to be peaceful the moment you get up.
1: Appude manaku jeevitham ashantiki avakaranam undadu.
0: Then only there is no cause for agitation or restlessness.
1: Manamu tellavaru lechindi modalukoni aanandanni manam anubhavistu raavali.
0: We should start experiencing the bliss right from the time we get.
1: Manaku kashtamlu dukkamlu vicharamlu undavachunu.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటావు.
0: యూ షుడ్ నెవర్ ఐడెంటిఫై నార్ రిసీవ్ సచ్ ట్రబుల్స్.
1: నీకెవరైనా ఒక కవర్ రాస్తుంటాడు,
0: ఇఫ్ ఎనీవన్ రైట్స్ ఎ లెటర్ టు యూ,
1: ఇది పోస్ట్ లో వచ్చేసేస్తుంది,
0: యూ రిసీవ్ బై పోస్ట్,
1: దాంతో రీ అడ్రస్ ఉంటాడు అది.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ ది అడ్రస్ దట్ హ్యాస్ టు బి సెండ్ బ్యాక్.
1: ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది,
0: దిస్ ఫ్రమ్ అడ్రస్,
1: ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: కనుకనే భగవంతుని యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అది ఫ్రమ్ అడ్రస్లు.
0: The command of God is the from address.
1: ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి, అది టూ అడ్రస్.
0: The letters are addressed to man, mankind.
1: కానీ ఈనాడు టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరికి కనిపించలేదు.
0: Today we consider two address, ignoring the from address.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ఎక్కడ పడేస్తాం?
0: వితౌట్ దిస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టూ అడ్రస్ వాట్
1: ఆఫీస్ లో పడేస్తాం.
0: ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ది డెడ్ లెటర్ ఆఫీస్.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడు నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్, ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this from address and to address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించే వాడిగా ఉండకూడదు.
0: He should follow this from address. He should never disobey.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
0: The sacred ideals are present in man only.
1: ఇంతే కాకుండా ఈ అన్ని దేశముల యందు కూడాను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడాను కలుగుతడం లేదు.
0: We don't find such a chance in any country.
1: ఒక భారతీయుల యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచనని అందిస్తూ వచ్చింది.
0: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
1: ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకోలేకుండా ఆచరించలేకుండా అశాంతి గురి అయిపోతున్నాము.
0: With all the ideals around us, we are not able to practice. We are not able to enjoy the benefits.
1: ఎన్ని భక్తి ప్రవర్తనలు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
0: with all the devotion and worship, if our feelings are not
1: sincere and tender,
0: all would amount to just a waste.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: self surrender.
1: ఈ నవీనమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: What is it which is the main
1: objective? ఇవన్నీ ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
0: Among these 9 paths of devotion, at least follow one.
1: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ 9 paths అనగా 9 మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the 9-fold path would ruin you, spoil you.
1: అన్నింటికంటే ముఖ్యం స్నేహం.
0: Of all, most important is friendship.
1: ఆత్మనివేదనం.
0: సెరెండర్
1: కావాలి అంటారు. సెరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సెరెండర్ అవుతుంది.
0: వెన్ కెన్ యూ సెరెండర్? వెన్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ యూ కెన్ సెరెండర్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: ద మోడర్న్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: యాజ్ వీ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ టెండర్ హార్ట్ విద్ ఇన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: దేర్ ఇస్ నో లవ్ అండ్ దేర్ ఇస్ నో డివోషన్.
1: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
0: Love is essential.
1: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: We have to exhibit, demonstrate.
1: ప్రేమను అందించాలి.
0: We should share love.
1: ప్రేమను అందుకోవాలి.
0: We have to receive.
1: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
0: This love is not one way traffic. Today we are prepared to receive only.
1: Take and give, take and give. నువ్వు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: It should be by way channel, take and give, take and give.
1: ఇచ్చుకోవటము మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: It's not enough if you give. You should also receive.
1: దీనికి ప్రతిఫలం వస్తుండాలి.
0: You get the result.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to receive the result too.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: If you do something good, you cannot disown the good
1: result. దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to accept them.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: If you don't like it, share with others.
1: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to
1: accept it delightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor naadu, rogaal nivarana chesetundi vaadu doctor ani.
0: It's a doctor who gives you cure.
1: Kaani, pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హీ కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హీ హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ ఫోర్ హీ హాస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: And these also desires also.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: It is also for your good.
1: నీకు మంచి కోసమని భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: It's for your own benefit God does.
1: సుఖదుఖములు రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: The good and bad are God's gifts.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేయటం అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: Nobody can know for what purpose God is giving this.
1: కలుగునే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: విత్ ఆల్ యూనిటీ వీ హావ్ టు అండర్టేక్ ఎవ్రీ
1: థింగ్. అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
0: వీ హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ యూనిటీ.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious.
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet.
1: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare శివరాత్రి.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లరి.
0: Everywhere you find
1: దేవాలయం పోయినా కూడా అల్లరి.
0: Even in temple there is noise.
1: కానీ ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: శివరాత్రి ఆఫ్ ప్రశాంతి నిలయం ఇస్ ది ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
0: ఇట్స్ అట్టర్లీ కంప్లీట్.
1: అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
1: ప్రేమే. దైవము, దైవం ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మీరందరూ కూడా ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్లీ.
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: నాట్ ఓన్లీ హియర్, వేర్ ఎవర్ యూ గో యూ హావ్ టు ఫాస్టర్ and help unity.
1: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ హెట్రెడ్.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలిన అతని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తాడు.
0: అండ్ ది అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యు విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
1: కనుకనే ఈ జగత్ అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుండాలి.
0: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
0: Any agitation within, you are the cause.
1: ఇంకొకరు కారణం కాదు.
0: The other man is not
1: responsible. You
0: should not blame anybody.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It's only our own mistakes.
1: మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: And your good will give you bliss.
1: కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: If you want to be happy, lead a happy life.
1: దీనికంతా కూడా విశ్వ కుటుంబీకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
1: Okka tandiki iddaru kumarulu untunte,
0: if a father has two sons,
1: iddaru rendu partylu,
0: both of them belong to different parties.
1: Okka partylo undaru.
0: They don't belong to the same
1: party. Okka matalo undaru.
0: They are not in the same
1: okka matalo nadacharu.
0: They don't tread in the same direction.
1: Viruddhamainatuvanti margamulo prapanchistaru.
0: They move about in opposite directions.
1: Ivanniti kudunu maname moola kaaranamu.
0: We are responsible for all this.
1: Mana bhavamule deeniki pratibimbistu vachayi.
0: Our own feelings will come back to you as reflection.
1: Kanukane mana dinni manam doshanni gurtinchukoni,
0: we have to recognize our own mistakes.
1: Kontha mandi silent ga untaru.
0: Some are silent.
1: Adi kudunu chaala tappi.
0: It's also a big mistake.
1: Oka vidhanga manchi maatalu,
0: at least
1: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
0: Talk softly and sweetly, develop friendship.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, not God as a picture.
1: అట్టాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: Talk lovingly with everybody.
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: Then you will have true reflection.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: the effects of శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: That we should live in unitedly.
1: ఎలాంటి పరిస్థితిలో సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: There should not be hatred among brothers.
1: అన్యోన్యతగా ఉండినటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: The five Pandavas who led their life in unity.
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: They were never bothered of certain problems.
1: ఐకమత్యంగానే చేరారు.
0: All the five led
1: ఐకమత్యం ఉన్నప్పుడు విజయాన్ని మనం సాధించవచ్చును.
0: Therefore they were triumphant ultimately.
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: The hand has five fingers.
1: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
0: With all the five fingers working in a coordinated way, you can do anything.
1: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
0: There are 100 Kauravas.
1: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
0: But they hate each other.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చు.
0: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవులు
1: వారిద్దరూ సోదరులే.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: కానీ కొన్ని కారణం చేత భేదాభిప్రాయం జరిగి
0: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్
1: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
1: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
0: Though they hated each other, there's love within.
1: ఇలాంటి ఐకమత్యమైనటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడాను ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to bear all the difficulties and problems and maintain unity in life.
1: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: To foster and to demonstrate unity is the chief objective in the celebration of శివరాత్రి.
1: కఠినమైనటువంటి వాక్కులు కూడాను మనం ఉపయోగించకూడదు.
0: We should never use harsh words.
1: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
0: Talk to people with all the love and affection.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: పవిత్రమైనటువంటి భక్తులారా,
0: సేక్రెడ్ డివోటీస్,
1: అందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు. ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
0: And every devotee, wherever he is, should have sacred heart.
1: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
0: When the heart is sacred, it will lead you to sacred action.
1: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర పదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
0: When the container is clean, the contained would be pure.
1: కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
0: The container may be made up of gold, but there is poison within.
1: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
0: But the gold in an earthen pot would be safe.
1: పాత్ర ముఖ్యం కాదు.
0: It's not the container that's important. It is the material that's important.
1: కనుకనే మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేరదు.
0: When once there's poison in a golden container, it is useless.
1: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని,
0: the heart that is golden,
1: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
0: We have to fill it up with all the sweetness.
1: ఏ పాత్రకు అలాంటి పరిస్థితి అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
0: And we should fill the container. with the proper material inside.
1: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
0: You are students.
1: ఎలాంటి విద్యార్థులు?
0: What sort of students?
1: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
0: You are students of Sai Institute. సాయి సంస్థలో
1: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించడం లేదు.
0: Sai is not expecting anything from you.
1: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
0: Everything is offered free.
1: మీకు ఏది కావాల్సినా కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
0: భగవాన్ గివ్స్ యు ఫ్రీలీ.
1: ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా విన్నారా?
0: In this world, do you find any such institutions?
1: బిడ్డ పుట్టకటు పూర్వమే కూడాను బుక్ చేసుకుంటారు.
0: Prior to the birth of the baby, there will be reservation.
1: స్టాండర్డ్ బుక్ చేసుకుంటారు, ఇంత డబ్బుని కట్టేస్తారు.
0: There will be advance booking and pay money.
1: ఈనాడు అన్ని కూడాను అడ్వాన్స్ బుకింగ్ లే.
0: అడ్వాన్స్ బుకింగ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: కానీ మన ప్రశాంతంలో ఏ ఒక్క అడ్వాన్స్ లేదు.
0: బట్ ఇన్ అవర్ ప్రశాంతి నిలయం దేర్ ఇస్ నో అడ్వాన్స్ రిజర్వేషన్.
1: మీరు సరైనటువంటి ఆదర్శాన్ని అందించటమే పెద్ద అడ్వాన్స్.
0: The advance is the true ideal that Bhagavan gives to us.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఈ చదువుకున్న చదువును సార్థకం గావించుకోవాలి.
0: Wherever you go, you see that the aims of education are fulfilled. And you should make every effort to fulfill the objectives of education. This is the significance of Shivaratri.
1: శివరాత్రి అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటిది శివరాత్రి.
0: శివరాత్రి ఇస్ వన్ ఆఫ్ యూనివర్సల్.
1: మీరు అందరూ కుటుంబీకులే.
0: యూఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్.
1: ఈ కుటుంబం అంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
0: ఇండివిజువల్ ఫ్యామిలీ షుడ్ బి యూనివర్సల్ ఫ్యామిలీ.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఈస్ ది డివినిటీ.
1: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమనే ఐకమత్యము.
0: ఫర్ ది డివినిటీ యూనిటీ ఇస్ నెసెసరీ.
1: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ట్రూ సత్సంగం.
1: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
0: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే. యూ షుడ్ జాయిన్ సత్సంగ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రాపర్టీ ప్రేమనే.
0: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
0: వెన్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లవ్, భగవాన్ ఇస్ ది ఓనర్ ఆఫ్ యువర్ లవ్.
1: కనుక నేను నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
1: మీరు ప్రేమగా జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
1: ప్రేమగా మీరు బ్రతకండి.
0: లీడ్ యువర్ లైఫ్.
1: ప్రేమను ఆదర్శంగా అందించండి.
0: లెట్ లవ్ బి ది ఐడియల్.
1: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రుడవుతారు.
0: వెన్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్, యువర్ లైఫ్ వుడ్ బి సీక్రెట్.
1: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
0: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంత నిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
1: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా?
0: దోస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
1: ఒక బిడ్డైనా పసి బిడ్డైనా కూడా ఏడ్చదు.
0: నాట్ ఈవెన్ ఏ బేబీ క్రైస్. నో,
1: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
0: నోబడి కాఫ్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు.
0: యూ ఫైండ్ అబ్సల్యూట్ పీస్ అబైడింగ్.
1: ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
0: ఇఫ్ యూఆర్ నాట్ పీస్ఫుల్ హియర్, వేర్ ఎల్స్ కెన్ యూ బి పీస్ఫుల్?
1: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఈజ్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
1: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
1: ఈ బజార్లో మీరు ప్రవర్తన చేస్తున్నప్పుడు ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టకండి.
0: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులమని చెప్పుకుంటూ
0: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్ అస్
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగెన్స్
1: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: It is against the path of devotion. Their behavior is against the devotion.
1: Manasulo okati, matalo okati.
0: They think one thing, they say different.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
0: It is only wicked man whose action, whose God, thought and word
1: pude.
0: Are at variance. He is a God, wicked man.
1: Sangamalo kuda cheradaniki veelu kaadu.
0: Who should not join that company.
1: Manas ekam, vachas ekam, karma ekam, mahatmanam.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
0: ద మోడర్న్ డివోటీస్,
1: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి బయట ఒకటి.
0: But some people have one thing inside,
1: ప్రవర్తనలో
0: చూసే
1: మరి ఒకటి.
0: And the behavior is different.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: The practice is very important.
1: ఈ ప్రవర్తనలో సకలమైనటువంటి వాడు పవిత్రుడే కాదు.
0: If we don't practice perfectly,
1: పాపి అని చెప్పవచ్చు.
0: We can say the worst of the sinners.
1: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
0: It's our conduct, the practice, that's most important.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
0: వేర్ ఎవర్ యూ గో యూ డిమాన్స్ట్రేట్ దిస్ ప్రశాంతిని.
1: విద్యార్థులు మీరు,
0: యు ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of prashanti nilayam by your word and behavior.
1: Japan, Germany ekkada poyinappudiki vaadu chusetappudiki vaadu pravartana patti illu evaro prashanti nilayam pillaluga untunnare antaru.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of prashanti nilayam.
1: Entha mandiyo atti satkirtini teeskuni vastunnaru.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అదే నాకు ఆనందం.
0: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కాండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరీ పార్వతులే ప్రధానము.
0: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
1: పార్వతి అనగా దేహము.
0: Parvati is the body.
1: Ishwaran ga hrudayamu.
0: Ishwara is hrudaya.
1: Hrudaya dehamulo rendinti ende manavattam untundadi.
0: Hrudaya and the body make a human being.
1: Dinne pravrutti prakruti annaru.
0: This we call nature.
1: Kalukune bhagavantuni yokka vishayam lopala pravrutti nivruttuluga roopandimpa chesaru.
0: We have got the pravrutti outward and nivrutti inward.
1: Pravrutti dehamu, nivrutti atma.
0: So pravrutti is external, the body. Nivrutti atma is internal.
1: Ee unity yokka ekatvame manavattamu.
0: The unity of the external
1: and
0: internal is human life.
1: Manavattvanni putti perigi anni vidhala dini chuchukokunda adarshanni vismaristunnaru.
0: Having been born a human being, we have forgotten the ideal.
1: Nenu bhagavantuni prasadame.
0: And God's gift.
1: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: ఈ అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదంలే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా.

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said that that is the only thing he wants and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి సత్య సంకల్పముల చేత సజ్జనుండు సకల సంకల్పరహితుడే శాంతి పొందు సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట చెడ్డ సంకల్పముల చేత చెడును వ్యక్తి
1: An individual gets himself spoiled because of bad thoughts.
0: Satya sankalpamuna cheta sajjanudagu.
1: He becomes noble if he has truthful thoughts.
0: Sakala sankalpa rahitude shanti bondu.
1: The one who transcends the realm of thought will enjoy peace.
0: Satyamunu delpu mata ee sai mata.
1: This is the word of Sai, which is full of truth.
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls,
0: anantamaina ee jagattulo akila prani kotilo మానవుడు అగ్రగణ్యుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ యూనివర్స్ విత్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రీచర్స్ మ్యాన్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
0: మానవ జీవితము అత్యుత్తమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: జీవించదగినటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
0: విలువైనటువంటిది.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: ఈ విలువ దేని నుండి ఆవిర్భవించింది?
1: Wherefrom it got its value.

0: కేవలము ఈ దేహమా, ఈ ఆకారమా? కాదు, కాదు.
1: Is it the body? Is it the form that gave the value to the human life?
0: మానవ దేహము కేవలము పాంచభౌతికమైనటువంటిది.
1: The human body is composed of elements.
0: ఈ పాంచభౌతికమైన దేహమునందు మలమూత్ర దుర్గంధ మాంసముతో రక్తములతో కూడినటువంటి ఈ దేహమునందు
1: in this body which is full of blood, the urine and the fecal matter,
0: ee dehame aatmaku pradhanamaina adhyakampaga yerpadukundi.
1: At the same time it is the center as it holds the divine
0: prema swarupulara,
1: embodiments of love.
0: Chala sepu prasangamu salipi కట్టకడపటికి దీపక్ ఆనంద్ మూడు ప్రశ్నలు వేశాడు.
1: హావింగ్ స్పోకన్ ఫర్ లాంగ్, దీపక్ ఆనంద్ హ్యాస్ పుట్ ఫార్వర్డ్ 3 questions.
0: ప్రతి అవతారమునకు కూడాను తల్లి తండ్రి ఉంటారు.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ మదర్ అండ్ ఎ ఫాదర్.
0: కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లిదండ్రులు ఎవరు?
1: హీ వాంట్స్ టు నో ద పేరెంట్స్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఈ సత్యాన్ని ఎవరు గుర్తించుకోలేదు.
1: నో వన్ కెన్ నో ద ట్రూత్ బిహైండ్ దిస్.
0: ఏ శాస్త్రం ఉపనిషత్తులు కూడా దీనిని వర్ణించలేదు.
1: నో సీక్రెట్ ఎపిక్ ఆర్ టెక్స్ట్.
0: ఏ గ్రంథం కూడా దీనిని రచించలేదు.
1: నో బుక్ ఈస్ ఎవర్ రిటన్ ఆన్ దిస్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శరీరధారులు కారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రినిటీ, దే డోంట్ హ్యావ్ ఫిజికల్ బాడీ.
0: కేవలం వీరు గుణస్వరూపులే.
1: దే రిప్రజెంట్ అట్రిబ్యూట్స్.
0: ఈ గుణస్వరూపులై ప్రతి మానవుని దేహమునందు కూడాను సంచరిస్తూ ఉన్నారు.
1: దే మూవ్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
0: గుణ ప్రవర్తన చేతనే మానవ దేహమును ఆశ్రయించి ఈ దేహము నుండే సమస్త కర్మలు కూడాను సాగిస్తూ వస్తున్నారు.
1: దీస్ త్రీ ఆర్ ఇన్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మేనిఫెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ అవుట్ బై వే ఆఫ్ దేర్ కాండక్ట్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ దేర్ బై.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ హిమ్.
0: అలాంటి తన మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నిరూపించగలడు?
1: హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్. హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కనుక గుణస్వరూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు నో ద ట్రినిటీ. బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ద క్వాలిటీస్ అట్రిబ్యూట్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: భగవంతుడు సర్వభూత నిలయుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: సర్వభూత అంతరాత్మ
1: ఈజ్ ది ఇన్ డ్వెలర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది క్రీచర్స్.
0: అయితే ఈ ఆత్మకు శృతులన్నీ కూడాను కేవలము ఒక విధమైన నూతన పేరును ఆవిర్భవించారు.
1: Shrutis, the texts have given a name to this indwelling spirit in every body.
0: ప్రతి దేహమునందు కూడాను ఒక హృదయం ఉన్నది.
1: In fact, every body has got the heart.
0: ఈ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచింది.
1: The heart present in every body, the Veda calls it as Atma, the spirit.
0: ఇట్టి ఆత్మ అనే హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది మనస్సు.
1: Mind is born to this spirit.
0: కనుకని ఈ మనసునే విష్ణు స్వరూపుడు అన్నారు.
1: విష్ణు సింబలైజెస్ ద మైండ్.
0: విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ విష్ణు.
0: మనసు కూడా అట్టిదే. మనోమూలం మిదం జగత్.
1: ద మైండ్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్స్ సో ఎక్స్పాన్సివ్.
0: కాబట్టి ఈ మనసు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
1: వాట్ ఆర్ ద ఆరిజిన్ ఫర్ దిస్ మైండ్?
0: ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: It is born out of Atma.
0: Atma ఆత్మకే ఈశ్వర అని పేరు.
1: ఆత్మ ద స్పిరిట్ ఈస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుక అట్ ఈశ్వరత్వము ప్రతి వ్యక్తి అందు కూడా ఉంటున్నది.
1: దిస్ ఈశ్వర హుడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీవన్.
0: సర్వభూతానాం
1: ఈశ్వర ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది క్రియేషన్.
0: సర్వభూతముల యందు ఉండేటువంటిది ఈశ్వరత్వమే.
1: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: ఈశ్వరత్వం అనేటువంటి యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి మైండ్ అనే విష్ణువు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఈశ్వర హుడ్ ద ఆత్మ ద మైండ్ విష్ణు ఇస్ బోర్న్.
0: విష్ణువు యొక్క నాభి నుండి కమలము నుండి ఆవిర్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: విష్ణువు యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: ఈ బ్రహ్మనే వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ ఇస్ ద ప్రిసైడింగ్ డేటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
0: కనుకనే ఇతన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: దట్స్ హౌ ద నరేషన్ గోస్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: చరాచరమయీ
1: ద మొర్టాలిటీ
0: జ్యోతిర్మయీ
1: లైట్
0: వాంగ్మయీ
1: ద స్పీచ్
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లిస్
0: పరాత్పరమయీ
1: ద సుప్రీం
0: మాయామయీ
1: ఆఫ్ ఇల్యూషన్ ద వన్ ఆఫ్ వెల్త్.
0: ఇతరే బ్రహ్మస్వరూపుడు.
1: దీస్ రిలేట్ టు బ్రహ్మన్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: టు బిగిన్ విత్ శబ్ద బ్రహ్మమయీ ద సౌండ్
0: అనగా వాక్ స్వరూపుడే బ్రహ్మ.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద వెరీ స్పీచ్ ఆర్ ద థాట్.
0: మనోస్వరూపుడే విష్ణువు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద మైండ్.
0: ఆత్మస్వరూపుడే శివుడు.
1: శివ ఈజ్ ఆత్మ ఆర్ ద స్పిరిట్.
0: ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క అవినాభావ సంబంధమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: ద డివినిటీ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్. వన్ ద స్పిరిట్ ది ఆత్మ, ద సెకండ్ ద మైండ్, అండ్ ద థర్డ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ మేకింగ్.
0: అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటిమేట్లీ రిలేటెడ్.
0: కాబట్టి గుణస్వరూపుడే ప్రతి మానవుని ఎందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.
1: లైక్ వైజ్ ద ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ బై
0: మానవ ఆకారమే వారి ఆకారములు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డూ హ్యావ్ ద ఫార్మ్ లైక్ దట్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: వారికి ప్రత్యేకమైన ఆకారములు లేవు.
1: దే డోంట్ హ్యావ్ సెపరేట్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఆత్మకి ఎట్టి ఆకారము?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్?
0: ఇది ఏ చైతన్య స్వరూపము?
1: దిస్ ఈస్ వన్ ఆఫ్ అవేర్నెస్
0: కాన్షియస్నెస్.
1: దట్ ఈస్ వన్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కనుక అట్టి చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరత్వానికి ఏ రూపము లేదు.
1: దిస్ కాన్షియస్నెస్ రిప్రజెంటింగ్ ఈశ్వరత్వ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ కాన్షియస్నెస్ నే ఈశ్వరత్వము అని పేరు పెట్టారు.
1: ఈశ్వర రిప్రజెంట్స్ దిస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ నుంచి కాన్షియన్స్ వచ్చి హృదయంలో చేరింది.
1: అవుట్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ కాన్షియన్స్ ఎమనేటెడ్.
0: అది మైండ్
1: దట్ ఇస్ ద మైండ్.
0: ఆ మైండ్ నుంచి వాక్ స్వరూపుడైపోయి కాన్షియస్ అనేటువంటి వాక్ స్వరూపుడైనాడు.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ ఇస్ బాండ్ దిస్ టాక్ ఆర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనేక పర్యాయములు నేను కూడా చెప్తుంటాను. ది వన్ యూ థింక్ యు ఆర్.
1: భగవాన్ టెల్స్ us repeatedly, ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్.
0: ఈ మూడింటి యొక్క ఆకారములే బ్రహ్మ విష్ణు స్వరూపులు.
1: దీస్ త్రీ స్టాండ్ ఫార్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: కనుక బ్రహ్మ అనేవాడు వాక్ స్వరూపుడు.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద టాక్ ఆర్ స్పీచ్.
0: విష్ణు అనేటువంటిది మనోస్వరూపుడు.
1: విష్ణు స్టాండ్స్ ఫర్ ద మైండ్.
0: విష్ణుకు ఉన్నటువంటి సర్వవ్యాపకత్వం కూడాను మనసుకుంటున్నది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇస్ ది
0: విష్ణు. సర్వవ్యాపకత్వంతో కూడినటువంటి వాడు.
1: విష్ణు రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
0: మనసు కూడాను అంతే.
1: సో ఆల్సో ద మైండ్.
0: మనోమూలం విధం జగత్.
1: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: ఏ క్షణమైందైనా, ఏ ప్రదేశమునందైనా, ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా సంచరిస్తూ ఉంటుంది మనసు.
1: మైండ్ మూవ్స్ అబౌట్ ఎనీ ప్లేస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఈ మూడు కూడాను లొంగునవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ త్రీ డు నాట్ సబ్మిట్ దెమ్ సెల్స్ టు ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే బ్రహ్మ అనగా బృహత్ స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ హ్యాస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: ఇతని ఆకారమున కానీ ఇతని పేరుకు కానీ ఒక పరిమితమైనటువంటిది లేదు.
1: యు కెనాట్ లిమిట్ హిమ్ బై ఎ స్పెసిఫిక్ నేమ్ ఆర్ ఎ ఫార్మ్.
0: విష్ణువు అనగా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు హూ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కాబట్టి ఇతనికి ఒక ఆకారం కానీ ఒక ఇది కానీ లేదు.
1: హీ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్ యాజ్ సచ్.
0: ఇంకా వాక్
1: దెన్ ద స్పీచ్,
0: ఇదే శబ్ద బ్రహ్మమయ్యి.
1: దిస్ ఇస్ ద వన్ ఆఫ్
0: సౌండ్. దీనికి కూడా ఒక పరిమితం లేదు.
1: సౌండ్ హాజ్ నో లిమిట్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా పరిమిత రహితమైనటువంటి యొక్క సర్వాంతర్యామి స్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ట్రాన్సెండ్ ఆల్ లిమిటేషన్స్, ఆల్ బౌండరీస్.
0: ఈ సర్వవ్యాపకమైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు అణుమాత్రమైనటువంటి యొక్క దేహమునందు ఆవిర్భవించారు.
1: దీస్ త్రీ ఆర్ సో ఇన్ఫినిట్ బట్ యెట్ దే ఆర్ బోర్న్ ఇన్ ది మైన్యూటెస్ట్ ఫార్మ్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తరమైనటువంటి యొక్క ఈ శక్తులు అణుశక్తి అయినటువంటి దేహమునందు లీనమై ఉన్నవి.
1: Being the biggest of the big is present in a minutest form within the human body.
0: కానీ ఈ అణువైనటువంటి యొక్క దివ్య శక్తులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటున్నాయి.
1: The divine power so minute spreads all over the world.
0: కనుక బ్రహ్మాండాన్ని మీరు ఎవరు చూడలేరు.
1: యు కెనాట్ సీ ద కాస్మాస్.
0: చూస్తున్నకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: కనుకనే మన స్వాధీనమునందు ఉన్నటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరును మనము అర్థం చేసుకుంటే విశ్వాన్ని గుర్తించిన వారు అవుతారు.
1: అండ్ హెన్స్ వి అండర్స్టాండ్ ద త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర విత్ ఇన్ అవర్ సెల్స్. యూ కెన్ నో ది ఎంటైర్ యూనివర్స్.
0: హృదయమే ఈశ్వరుడు.
1: ద హ్యూమన్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: కాబట్టి హృదయాన్ని ఈశ్వరత్వంగా విశ్వసించిన వ్యక్తులు ఎట్టి దుర్గుణములకు కానీ దురాలోచనలకు కానీ దుర్బుద్ధులకు కానీ అవకాశం ఇవ్వకూడదు.
1: ద వన్ హూ కన్సిడర్స్ హ్యూమన్ హార్ట్ as the center of Ishwara will never have any bad feelings, bad sentiments, bad thoughts.
0: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
1: God is in fact is beyond all attributes, beyond form. He is eternal, immortal, nectarine and unpolluted.
0: Atti ishwaratvanni enta durupyogam chestunnaru manavulu.
1: That divinity Godhead is misused by man.
0: Hrudayam anetvanti undi kudanu హృదయ రహితమైనటువంటి యొక్క మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు.
1: హీ హ్యాస్ ద హార్ట్ బట్ హిస్ బిహేవియర్ ఇస్ హార్ట్లెస్.
0: కనుక హృదయమే బ్రహ్మ అనుకున్నటువంటి వ్యక్తులు బ్రహ్మ భావంతోనే జీవించాలి.
1: హార్ట్ బీయింగ్ ది సెంటర్ ఆఫ్ బ్రహ్మ షుడ్ గివ్ దట్ బ్రహ్మిక్ ఐడియాస్.
0: ఎట్టి సంకల్పమును లేనటువంటి వాడు బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బియాండ్ థాట్, ట్రాన్సెండ్స్ థాట్.
0: కేవలం వాక్ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు బ్రహ్మ.
1: హి మానిఫెస్ట్ బై వే ఆఫ్ అవర్ టాక్.
0: ఆ వాక్కు కూడా ఎటువంటి వాక్కులు?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్?
0: చరాచరంతో చేరినటువంటి వాక్కు.
1: వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ మొటిలిటీ.
0: మాయామయంతో చేరినటువంటి వాక్కు.
1: హూ ఇల్యూజివ్.
0: సీమయంతో చేరినటువంటి వాక్కు.
1: ద వన్ ఫుల్ ఆఫ్.
0: ఇలాంటి వాక్కును బ్రహ్మస్వరూపంగా మనం భావించినప్పుడు మన వాక్కులు ఎలాంటి మృదుమధురంగా ఉంటుండాలి?
1: When we consider words of the gifts of Brahman, what kind of value should you attach?
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of
0: Brahma, ఏ విధంగా మౌన వాక్కును అభివృద్ధి పరుచుకుంటూ జగత్తునంతా పరిపాలన జరుపుతున్నారో ఆ శబ్దమును మనం కూడాను మౌనంగా వహించి ఆ శబ్ద ప్రవాహమును కూడాను ప్రసరింప చేయాలి.
1: Just as Brahma takes the control of the mind and the word, we should also have total control and value highly the thought flow and the word. We should have very good words to begin with.
0: మృదువైనటువంటి వాక్కులు రావాలి.
1: So sweet and soft.
0: చల్లనైనటువంటి వాక్కులు రావాలి.
1: So cool and sweet.
0: ఇది ఏ బ్రహ్మ వాక్కు?
1: That's what's called the walk of the
0: Brahma. బ్రహ్మ ఉదయంలో ఉండినందుకు ఈ ఫలితమును మనము బహిర్పరచాలి.
1: This is the result when we feel God Brahman in our heart.
0: ఇంకా విష్ణు.
1: Then comes Vishnu.
0: ఈ విష్ణు ఏ స్వరూపంతో ధరించున్నాడు?
1: What form has he?
0: మనోస్వరూపాన్ని ధరించున్నాడు.
1: Vishnu has the form of the mind.
0: కానీ ఈ మనసును మనం ఎంత పవిత్రమైన రీతిగా ఉంచుకోవాలి?
1: In what way? In what sanctity should we hold our mind?
0: మైండ్ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి ఒక మైండ్.
1: Mind is so useful, you know.
0: మనస్సు అనేటువంటిది మృదుమధురమైనటువంటిదిగా ఉండాలి.
1: మైండ్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ నెక్టరైన్.
0: విష్ణువు నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ పరమ శాంతంగా ఉంటాడు.
1: యు విల్ ఫైండ్ విష్ణు స్మైలింగ్ ఆల్వేస్, ఎంజాయింగ్ సుప్రీం.
0: కనుకనే మన మనసు కూడాను మృదుమధురమైనట్టుగా ఉండి పరమ శాంతంతో చిరునవ్వులతో చిందులు తొక్కాలి.
1: So also our mind should be so soft and sweet and peaceful and dancing joy.
0: విష్ణువును సందర్శించాలని
1: and Vishnu protects.
0: నలుగురు మహర్షులు ప్రయాణమై వెళ్ళారు.
1: అండ్ ఫోర్ సేజెస్ హావ్ గాన్ టు సీ విష్ణు.
0: విష్ణువు చూడటానికి పోయినప్పుడు గౌరవంతో పోవాలి అని ప్రజల యొక్క అభిప్రాయములు.
1: ఇట్స్ అవర్ ట్రెడిషన్ దట్ వన్ షుడ్ అప్రోచ్ విష్ణు ఇన్ రెస్పెక్ట్ఫుల్ వే.
0: విజయ సనక సనందన ఈ నలుగురు కూడాను వెళ్లారు.
1: ద ఫోర్ జయ విజయ సనక సనందన
0: వీళ్ళందరూ ఎట్ట పోయారు? చిన్న పిల్లల రూపంతో పోయారు.
1: దే వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేబీస్.
0: పుట్టిన వారు పుట్టినట్టుగానే వెళ్లినారు విష్ణు సందర్శనం.
1: దే వెంట్ టు సీ ద లార్డ్ విష్ణు.
0: అనగా వారి ఎట్టి గుణములు లేవు, ఎట్టి మానాభిమానములు లేవు,
1: నో అటాచ్మెంట్,
0: ఎట్టి పరిస్థితి ఎందుకు మార్పు లేదు.
1: అందరూ
0: కూడాను విష్ణు సందర్శనం కోసం వెళ్లారు.
1: ఆల్ ఫోర్ కిడ్స్ హావ్ గాన్ టు సీ విష్ణు.
0: పవిత్రమైన మనస్సు సందర్శనం కోసం వెళ్లారు.
1: హియర్ వి షుడ్ నో దే హావ్ గాట్ ది సేమ్
0: మైండ్. మంచి మనసు కలవాడే మహావిష్ణువు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మహావిష్ణు.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: ద వన్ విత్ గుడ్ మైండ్ ఇస్ మానవ, హ్యూమన్ బీయింగ్.
0: కనుక అట్టి మంచి మనసు ఎవరికి ఉంది?
1: హూ హ్యాస్ సచ్ ఎ గుడ్ మైండ్.
0: అట్టి మంచి మనసు, మధురమైన మనసు మహావిష్ణువుకు ఉండటం చేతనే చాలా చిరునవ్వుతో ఉన్నాడు.
1: Since Vishnu has got that soft and cool and sweet mind, just as we have volunteers here, there are two volunteers there at the board of Vishnu.
0: ఆ వాలంటీర్స్ అడ్డు చేశారు.
1: The volunteers objected.
0: భగవంతుని దగ్గరికి వెళ్లే సమయంలో మీరు ఈ విధంగా వెళ్ళడానికి వీలు కాదు.
1: When we want to see God, well, you can't object us like that.
0: అని వారితో వాదనలు ప్రారంభించారు.
1: They argued with the volunteers.
0: భగవంతుడు నిర్మలుడు, నిశ్చలుడు, నిస్వార్థపరుడు, గుణరహితుడు. అలాంటి వాడిని దర్శించడానికి మేము కూడా గుణరహితంగా వెళ్ళాలి.
1: గాడ్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ అట్రిబ్యూట్లెస్, యూ షుడ్ ఆల్సో బి లైక్ దట్ సో యాస్ టు డిజర్వ్.
0: అనేక రకములుగా వాదోపవాదం జరిగింది.
1: దే ఆర్గ్యూడ్ లైక్ దాట్.
0: కానీ ద్వారపాలకులు వారు కోపం వచ్చి శపించారు.
1: ద వాలంటీర్స్ వర్ ఫ్యూరియస్ అండ్ కర్స్ ది కిడ్స్.
0: మీరు రాక్షసులై జన్మించరు కాక అని.
1: లెట్ యూ బి బోర్న్ యాస్ డెమన్స్.
0: కానీ ఏమైనా శపించుకోని
1: విష్ణు
0: సందర్శనం మాకు కావాలి.
1: ఈ
0: శాపంతో మేము ఎన్ని బాధలు పడినా కూడా మాకేం అవసరం లేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కర్స్ us.
0: వెళ్ళి విష్ణుకు నమస్కరించి అనగా మనస్సును, మంచి మనసును స్వాధీనపరుచుకున్నారు.
1: దే హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ గుడ్ మైండ్.
0: అప్పుడు ఓ మనసా, అనగా విష్ణువును మనసా అని అడ్రస్ చేశారు.
1: అండ్ దే అడ్రస్ విష్ణు దిస్ వే, ఓ మైండ్,
0: మాకతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ టు us?
0: మాకు మీ మృదుమధురమైనటువంటి ఒక దర్శనమే మాకు ప్రాప్తించాలి.
1: We should see you anyway.
0: అన్య కోరికలు మా యందు లేవు.
1: We don't have any.
0: అన్య అభిష్టములు మా యందు లేవు.
1: We don't have any desire.
0: మీ దర్శనమే మా యొక్క ఆనందము.
1: But we should see you. There
0: my దర్శనమే మా యొక్క ఆహారము.
1: That's our very basic food.
0: మీ సంభాషణే మా యొక్క శ్వాస.
1: Conversation is శ్వాస, the breath.
0: కొనుకనే మీ దర్శన స్పర్శన సంభాషణను మాకు లభ్యం కావాలి.
1: We should certainly earn the gift of your darshan and conversation.
0: ఆ చంటి బిడ్డలుగా ఉండినటువంటి ఒక ఆ ఋషులను అనుగ్రహించి
1: the sages who came there in the form of kids were blessed. And then he called
0: ద్వారపాలకులారా
1: and told them,
0: మీరు ఈ విధంగా శాపించడానికి మార్గం లేదు.
1: Volunteers
0: మిమ్మల్ని శపించారు.
1: And they too cursed you.
0: మీరు కూడా రాక్షసుని జన్మించాలి.
1: You also going to be born as demons.
0: అయితే మీరు ప్రార్థన చేత, నా యొక్క అనుగ్రహం చేత మీరు త్వరలోపల మీరు తిరిగి నా సన్నిధికి వచ్చేటువంటి మార్గం ఉన్నది.
1: However, by constant incessant prayer and by my mercy, you'll come back to me.
0: విష్ణు యొక్క శాపాన్ని ఏమాత్రం కూడా మార్చటకు వీలు కాదు.
1: The curse given cannot be changed.
0: విష్ణు మానస సంచారుడు.
1: And in fact, Vishnu dwells in our mind.
0: మనస్సు అనగా విష్ణు యొక్క హృదయంలో ఉండేవాడు.
1: And Vishnu symbolizes the very mind.
0: మనోసంచారుడు అనగా విష్ణుతోనే జీవించేటువంటి వారు.
1: The mind moves all over, that is Vishnu aspect.
0: మానస సంచారి.
1: Oh, you move in the minds of sages.
0: మేము రాక్షసులుగా పుడితే మీకు దూరం అయిపోతాం కదా
1: అన్నారు. If we are born as demons, we will be distanced from you. They felt so sad about it.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said,
0: నాయన, వారు ఇచ్చిన ప్రకారం శాపంతో 9 సంవత్సరములు మీరు రాక్షసులుగా బ్రతించాలి.
1: Because of the consequence of the curse given to you, you will live as demons for 9 years.
0: ఒకవేళ నాకు దూరం అయిపోయి మీరు పరితపిస్తుంటే నన్ను దూషించి 3 సంవత్సరం లోపలే మీరు 3 జన్మం లోపలే నన్ను వచ్చి చేరండి అన్నాడు.
1: ఇఫ్ యూ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ మీ బై మెడిటేటింగ్, ప్రేయింగ్ టు మీ ఫర్ 3 ఇయర్స్, ఇన్ అబ్సల్యూట్ రైవల్రీ యు విల్ కమ్ టు మీ.
0: ద దైవం యొక్క ఆరాధనలే.
1: అండ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఈజ్ వర్షిప్.
0: నీవు కేవలం నిరంతరము నన్ను స్మరించడం చేత 9 సంవత్సరములు ఉండవచ్చును.
1: As you think of me constantly, you can live for 9 years.
0: నన్ను దూషించడం చేత 3 యొక్క జన్మం లోపలే కడతేరవచ్చును.
1: Constantly criticizing me all through, you can reach me in 3 years' time.
0: భూషణ తిరస్కారములు మాకు అక్కర్లేదు, మీ సన్నిధి మాకు చాలా ప్రధానము.
1: We don't want praise or blame, we want proximity.
0: దూషణ అయినా సరే మిమ్మల్ని దూషించి చింతించి స్మరించి తరిస్తాం మేము అన్నారు.
1: Doesn't matter even if for to be blamed, but we blame you constantly.
0: సర్వత్ర హరిదూషణం.
1: At all the time, every place, we blame you, God.
0: ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు భగవంతుని దూషించటం.
1: ఎనీ మ్యాటర్ డజంట్ మ్యాటర్ హౌ సిల్లీ ఇట్ ఇస్, వి బ్లేమ్ గాడ్.
0: దూషించి దూషించి దూషించి ఋషులు ఇచ్చినటువంటి శాపాన్ని కరిగింపజేసుకున్నారు.
1: బై బ్లేమింగ్ గాడ్ కన్స్టెంట్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కర్సెస్ గివెన్ బై దోస్ సేజెస్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటి?
1: What are the changes you find because of praise and blame?
0: ఏమీ మార్పు లేదు.
1: No change.
0: ఇప్పుడు కృష్ణుని మీరు అనేక రకములుగా మీరు దూషిస్తుంటారు.
1: Sometimes you also blame God.
0: Chitta chora Yesoda ke baal navanite chora Gopal. Chitta chorudu antaru.
1: You say, oh God, you have stolen my mind.
0: Adi dushana kada?
1: Is it not a blame?
0: Adhe matanto chepte hey gadidonga antaru.
1: And if you are to say in a harsh way, you are a big thief.
0: Gadidonga ante Krishnu yokka bhaktulandaru kuda Krishnu gadidonga annadani పోట్లాడి తిరుగుతారు.
1: బట్ ఇఫ్ యు సే సో యు ఆర్ ఎ బిగ్ థీఫ్, ది డివోటీస్ ఆఫ్ విష్ణు విల్ ఫైట్ విత్ యు.
0: కానీ అదే సంగీత సాహిత్యంతో కూడినటువంటి రీతిగా చిత్త చోర యశోదా కే బాల్ నవనీత చోర గోపాల్ అంటే మీరు కూడా తాళం వేస్తారు.
1: When the same thing is said in a poetic music form, in the form of a lyric, oh the son of Yashoda, you are a big thief, you also join in chorus, then everything will go now.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని దూషిస్తూనే ఉంటున్నారు.
1: సో ఎవ్రీ మ్యాన్ డస్ ద సేమ్.
0: అది ఏదో ఒక శాపరహితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ ది కర్స్.
0: కనుకనే ఈ జయ విజయులు కూడాను 3 జన్మముల లోపల కడతీర్చుకున్నారు.
1: సో జయ విజయ టుక్ 3 బర్త్స్ అండ్
0: కూడాను మనసు యొక్క
1: ప్రభావం.
0: విష్ణు అనగా మనోస్వరూపుడే.
1: విష్ణు టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: శంఖ చక్ర గదాధారి కాదు.
1: Not the one having the wheel and the gun.
0: Ravarmare picture vallanta dinnanta daristu vacharu.
1: That is all the imagination of the painter.
0: Manasvarupude Vishnuvu.
1: Vishnu represents the mind.
0: Andukosam nenu appudappudu antuntanu.
1: Bhagavan tells us time and again.
0: Nenu diamond ring ichinappudu diamond antuntanu.
1: Then Bhagavan gives the beautiful gift of diamond. He says
0: manonasanam gaaka.
1: It means let the mind be annihilated, withdrawn.
0: అనగా ఏ విధంగా నీకు మానవత్వంతో ఉండేటువంటి మనసు పోయి
1: you should have దైవత్వంతో
0: ఉండేటువంటి మనసు నీకు ప్రాప్తించుగాక అని.
1: You should sacrifice the human mind and attain the divine mind.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి మనసే విష్ణు స్వరూపుడు.
1: Therefore the mind present in every human being represents Vishnu.
0: ప్రతి మానవుని యందు కూడా నువ్వు ఆవిర్భవించేటువంటి ఒక పలుకే బ్రహ్మస్వరూపము.
1: ఎవ్రీ వర్డ్ దట్ ఎ మ్యాన్ అటర్స్ సింబలైజెస్ బ్రహ్మ.
0: కనుక మన యొక్క వర్డ్స్ అంటప్పుడు దురుపయోగం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ అవర్ వర్డ్స్.
0: దీనికి ప్రాచీన ఋషులందరూ కూడా మౌనము అని వహిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: మాట్లాడటం చేత అధిక భాషలు మాట్లాడి తద్వారా అసత్యం ప్రారంభమవుతుందో ఏమో.
1: బై టాకింగ్ టూ మచ్ ఎక్సెసివ్ టాక్ you may be tempted to speak lies.
0: Adika bhashana cheta parlo noppinchina varamavutamo emo.
1: Too much of talk sometimes may hurt others.
0: Adika matal cheta udregam aavirbhavinchi aa udregam cheta tappu padamlu prarambhamavutayo emo.
1: By talking too much it might lead to agitations and misdeeds.
0: Kanuka mounam vahistam annaru.
1: Therefore they observed deep silence.
0: Mounam anaga emi vaagbandana mounam kaadu.
1: Not merely keeping the lips tight. Mounamu. It not merely withholding the thought.
0: Sankalpamle lekunda undali.
1: One should be thoughtless.
0: Adi anaati maharishulu aneka rakamuga tirigaru.
1: That's how they moved about in
0: those days. Ee manasu anaga emti sankalpamle yokka swaroopame manasu.
1: How do we take it today? The mind is bundle of thoughts.
0: Idi emti?
1: What is this?
0: Batta.
1: This is a cloth.
0: Idi batta kaadu.
1: Not so.
0: Bundle of thoughts.
1: It's bundle of threads.
0: ఈ థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: నాట్ థ్రెడ్స్ ఈవెన్, ఇట్స్ కాటన్.
0: కాబట్టి ఈ యొక్క దారములతో చేరినటువంటి వస్త్రమును మనం వస్త్రం లేకుండా చేరంటే ఒక్కొక్క దారం వేరు తీయాలి.
1: సో ద థ్రెడ్స్ interly woven constitute the cloth. If you want to remove the cloth, you should remove the threads one by one.
0: కనుక మన ఎందుంటినటువంటి యొక్క భావములు మాటల స్వరూపంలో వచ్చినప్పుడు కొంతవరకు తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore the thoughts within us has come out manifest by their words, we should cut short our
0: speech. Less luggage, more comfort, make travel a pleasure అన్నారు.
1: And hence Bhagavan says, less luggage, more comfort, make travel a pleasure.
0: మనము తక్కువ మాట్లాడాలి.
1: We should talk less.
0: ఆ తక్కువ మాటల చేత బ్రహ్మస్వరూపాన్ని మనం అనుభవించిన వారం అవుతాం.
1: Then you can enjoy the principle of Brahman.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బ్రహ్మ అనగా వాకే,
1: బ్రహ్మ రిప్రజెంట్స్ థాట్.
0: విష్ణు అనగా మనస్సే,
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఈశ్వరుడు అనగా హృదయమే,
1: ఈశ్వర ఇస్ హార్ట్.
0: హృదయము ఉన్నది మనకు,
1: వి హావ్ ద హార్ట్.
0: మనసు ఉన్నది,
1: వి హావ్ ద మైండ్.
0: వాక్కు ఉన్నది,
1: అండ్ వి హావ్
0: నీవే విష్ణు బ్రహ్మ స్వరూపాన్ని.
1: దే రిప్రజెంట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ హెడ్.
0: ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ మ్యాన్,
0: త్రిమూర్తి స్వరూపుడే.
1: రిప్రజెంట్ దిస్ ట్రీ.
0: కనుకనే త్రిగుణములు అతని యందు ఆవిర్భవిస్తున్నాయి.
1: అండ్ హెన్స్ వి ఫైండ్ ద త్రీ
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఐడ్ గాడ్, అండ్ విచ్ హెస్ గాట్ టు బి ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అదే ఈశ్వరునికి త్రినేత్రం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈశ్వర్ హ్యాస్ త్రీ ఐస్.
0: ప్రతి మానవుడికి కూడా త్రినేత్రం ఉంటుండాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ త్రీ ఐస్.
0: చూసుకుంటారు నాకు ఉందా లేదా అని.
1: దే వాంట్ టు చెక్ వెదర్ దే హావ్ ద థర్డ్ ఐ ఆర్ నాట్. ఇస్ నాట్ సో.
0: పాస్ట్ జరిగిపోయిన దాన్ని చూడగలవు.
1: పాస్ట్ యు కెన్ నో.
0: జరుగుతూ ఉన్నటువంటి దాన్ని నీవు చూడగలవు.
1: ప్రెసెంట్ యు కెన్ విజువలైజ్.
0: కానీ జరగబోయేటువంటి దాన్ని నీవు చూడలేవు.
1: ఫ్యూచర్ యు కెనాట్ సీ.
0: ఆ జరగబోయేటువంటి దాన్ని చూసేటువంటి యొక్క భావమే త్రినేత్రము.
1: దట్ అబిలిటీ టు పీప్ ఇన్ టు ద ఫ్యూచర్ ఇస్ ద థర్డ్ ఐ.
0: నీవు నిజముగా పాస్ట్ ప్రెసెంట్ నువ్వు సరైనటువంటి స్థితిలో పెట్టుకుంటే ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఫ్యూచర్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఎప్పుడు చూసినా గానీ ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్
1: ఈస్ బాదర్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్
0: గడిచిపోయిన దాన్ని నిరంతరము చింతిస్తుంటాడు.
1: హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్.
0: వాట్ అబౌట్ మై ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్, ఫ్యూచర్ ను చింతిస్తుంటాడు.
1: హీ ఇస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఈ ఫ్యూచర్ ను, పాస్ట్ ను చింతించడం చేత ప్రెసెంట్ ను మర్చిపోతున్నాడు.
1: ద కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ ద ప్రెసెంట్.
0: కానీ ప్రెసెంట్ అనేటువంటిది పాస్ట్ నుంచి వచ్చినటువంటిదే.
1: ద ప్రెసెంట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్.
0: ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ యొక్క ఫలితమే ఫ్యూచర్.
1: ద ప్రెసెంట్ విల్ గివ్ ఈల్డ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్.
0: కాబట్టి ఫ్యూచర్, పాస్ట్ రెండు కూడా ప్రెసెంట్ లోనే ఉంటున్నాయి.
1: ద ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఈ సత్యాన్ని మానవులు ఎవరూ గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది
0: ఫ్యూచర్. ఎంత వస్తుంది,
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: నువ్వు ప్రెసెంట్ ను సరైన రీతిలో వినియోగించు.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ప్రెసెంట్.
0: ఆ ప్రెసెంట్ నీవు చాలా ఆనందంగా యూజిస్తే దీని ఫలితమే ఫ్యూచర్ గా వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు ఎంజాయ్ ద ప్రెసెంట్ జాయ్ఫుల్లీ, యు విల్ హావ్ ద రిజల్ట్ ఇన్ ఫ్యూచర్.
0: వృక్షం నుంచి వచ్చినటువంటి యొక్క విత్తనమే ఈ ప్రెసెంట్.
1: ద ప్రెసెంట్ ట్రీ ఇస్ నథింగ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది సీడ్ ఆఫ్ ద పాస్ట్.
0: ఈ ప్రెసెంట్ అనే విత్తనం నుంచి ఆరంభమయ్యేటువంటి ట్రీనే ఫ్యూచర్.
1: ప్రెసెంట్ ఈస్ ద సీడ్ దట్ స్ప్రౌట్స్ అప్ ఇంటూ ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్.
0: ఫ్యూచర్ అనేటువంటి ట్రీ, పాస్ట్ అనేటువంటి ట్రీ, ప్రెసెంట్ అనే సీడ్ లో ఉంటుండాలి.
1: సో ద ట్రీ ఆఫ్ ద ఫ్యూచర్, ద ట్రీ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సీడ్ ఆఫ్ ద ప్రెసెంట్.
0: ఈ సీడ్ లోపల ఈ వృక్షం ఎంత ఉంటుంది?
1: హౌ డు యు ఫైండ్ ద ట్రీ విదిన్ ద సీడ్?
0: చిన్న మొక్క మాదిరి ఉంటున్నది.
1: ఇట్స్ సో టెండర్ విదిన్ ద సీడ్.
0: ఆ చిన్న మొక్కనే పెద్ద మొక్కగా మారిపోతుంది.
1: ద సీడ్ జర్మినేట్స్,
0: పెద్ద మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
1: గ్రోస్ ఇన్ ద జైజంట్.
0: కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ప్రెసెంట్ లోనే ఇమిడి ఉంటుంది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ లైస్ ఇన్ ద ప్రెసెంట్.
0: కనుకనే నీ వాక్కును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
1: సో వీ షుడ్ మేక్ అవర్ టాక్ సేక్రెడ్.
0: ప్రెసెంట్ లోపల నీవు సద్వినియోగపరచుకొని ఈ వాక్కును.
1: ఇన్ ద ప్రెసెంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యువర్ టాక్.
0: ఈ సద్వినియోగపరచుకునే నిమిత్తమై మంచి మనసును కలిగి ఉంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాపర్ యూజ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మైండ్.
0: ఎందుకనగా ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు?
1: బ్రహ్మ వేర్ డస్ హి కమ్?
0: వాక్ శబ్ద స్వరూపుడు.
1: ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్.
0: ఆ వాక్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హస్ ఇట్ కమ్?
0: విష్ణు నుంచినే వచ్చింది.
1: ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ విష్ణు.
0: విష్ణు యొక్క నాభి కమలం నుండి వచ్చినటువంటి కమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించారు.
1: ఇట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద నావెల్ అండ్ ద లోటస్ ఆఫ్ విష్ణు.
0: కనుక విష్ణు యొక్క అనుగ్రహం చక్కగా ఉండినప్పుడు వాక్ పరిశుద్ధం అవుతుంది.
1: అండ్ వెన్ యూ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ విష్ణు, యూ విల్ హ్యావ్ ప్యూర్ టాక్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా త్రిమూర్తి స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ యూ రిప్రజెంట్ ద ట్రినిటీ.
0: త్రిమూర్తాత్మక స్వరూపులే.
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దట్.
0: త్రిగుణ స్వరూపులే.
1: యు హావ్ ద ఫామ్ ఆఫ్ ద
0: త్రిగుణ స్వరూపులే.
1: అండ్ యు రిప్రజెంట్ దెం.
0: త్రినేత్ర స్వరూపులే.
1: యు రిప్రజెంట్
0: స్వరూపులే.
1: అండ్ యు సింబలైజ్ ద త్రిగుణ.
0: త్రిదళాకారం.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ దేర్.
0: ఒకానొక సమయం లోపల చిన్న కథ,
1: ఎ స్మాల్ స్టోరీ.
0: పార్వతి ఈశ్వరుని దగ్గరకు వచ్చి, ఈశ్వర దినదినం ఊరు ఊరు తిరుపమెత్తుటే కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: పార్వతి క్వశ్చన్ శివ, యు మూవ్ అబౌట్ కాన్స్టెంట్లీ బట్ యూ డోంట్ స్టే అట్ హోమ్ ఫర్ ఎనీ టైం.
0: దినదినము ఊరు తిరుగుచుండుటే కాని ఇంటి పట్టున కూటికి ఇరువలేదే.
1: యు మూవ్ కాన్స్టెంట్లీ ఎవ్రీవేర్ బట్
0: కొలలో తిరుగవలే కాని తలదాచుకుని దోసెడు కొంపలేదే.
1: And you move about everywhere, we don't have residence to reside.
0: ఇట్టి నీకా ప్రభు నేను ఎట్టు చేతువనింది.
1: How can I live with you with such a life?
0: ఒక ఇల్లు లేదు.
1: I don't have residence.
0: ఒక సీట్ అయినా లేదు.
1: I don't have anything.
0: వర్షం వస్తే తడచడానికి కాపాడుకోవడానికి కూడా ఒక సీట్ లేదు.
1: Well, we cannot protect ourselves against rain.
0: నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులంతా వస్తున్నారు.
1: And many sages come to see you.
0: కాబట్టి ఇలాంటి ఋషులకంతా కూడా ఏదో ఒక చిన్న షెడ్ కట్టేస్తే లేకపోతే ఒక ఇల్లు కట్టించుకుంటే చాలా మనకు వారికి అందరికీ అనుకూలం అవుతుంది అన్నది.
1: పార్వతి రిక్వెస్టెడ్ శివ టు కన్స్ట్రక్ట్ ఎ బ్యూటిఫుల్ హాల్ సో దట్ సేజెస్ కెన్ బి సీటెడ్.
0: గృహలక్ష్మికి ఆ గృహం కావాలని ఆశ.
1: గృహలక్ష్మి ది హౌస్ వైఫ్ నేచురలీ వాంట్స్ గృహ రెసిడెన్స్.
0: సహజంగా ఆడవారికి అందరికీ ఉండేటువంటి గుణమే.
1: ఇట్ ద నేచురల్ డిజైర్ ఆఫ్ ఆల్ విమెన్.
0: ఇల్లు కట్టాలి అన్నాడు.
1: Yes, house has to be built.
0: ఆయన చెప్పాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర సే
0: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యి ఎలుకలు మనకన్నా ముందు చేరు.
1: పార్వతి, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్ ఈవెన్ బిఫోర్ దట్ రాట్స్ గెట్ ఇన్.
0: ఎలుకల రావిడికి ఏదని ఒక పిల్లి.
1: In order to arrest the rats getting in, we need a cat.
0: పిల్లి పాలకు ఒక పెయ్య వలయు.
1: And we need milk.
0: పెయ్యను సాగడానికి ఒక పనిమనిషి కావాలి.
1: And then we need
0: a ఎందుకు ఇవంత మనకు ఈ.
1: We need a servant maid.
0: పిల్లే మనకు వద్దు అన్నాడు.
1: Why is all this paraphernalia? Better we don't have a house at all.
0: ఈమె కావాలని ఆయన వద్దని.
1: And she wants it and he doesn't want it.
0: ఈ రకంగానే జరుగుతూ వచ్చింది.
1: That is the argument.
0: ప్రతి కుటుంబంలో కూడా yes, no, yes, no, yes, no. ఇవి జరుగుతూనే ఉంటుంది.
1: This is true in every family. Husband says yes, wife says no.
0: కట్టగడబడికి ఈశ్వర వాక్యే సిద్ధించుతుంది.
1: Finally, decision of Ishwara prevails.
0: కట్టగడపై చాలా శాంతంగా ప్రశ్నించింది పార్వతి.
1: పార్వతి, హౌఎవర్ ఇన్ ఏ కూల్ వే క్వశ్చన్.
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: మీరు ఎందుకు ఇంత మొండితనంగా మాట్లాడుతున్నారు?
1: Why are you so determined? Why do you speak like that?
0: నా కోసం కాదు, ఋషులు కూడా వచ్చి జీవిస్తుంటారు, ఇక్కడ నిలుస్తుంటారు, నీడలు ఉంటుందని.
1: After all, the house is not for me, for the sages and saints that come to see you.
0: నాకు మీకు అందరికి కూడా ఇది ఒక తలదాచుకోవడానికి అవసరం అవుతుంది.
1: In fact, it gives a sort of a shelter to everybody.
0: అప్పుడు ఆయన చెప్పాడు.
1: Then he says,
0: నీవు ప్రారంభించినప్పటికీ నీ యొక్క లగ్నం సరైనటువంటిగా కాదు.
1: Even if you want to begin this project, that auspicious movement is not there right now.
0: ఇది నీవు ఎంత భవనానికి నిర్మించినప్పటికీ అగ్నిదేవుడు దీనిపైన కోపం కలిగి దీన్ని భస్మం చేస్తాడు.
1: You may construct a very big mansion, but the fire god will burn you.
0: అది నాకు తెలుసు ఫ్యూచర్.
1: I know the future.
0: నీకేమి తెలియదు.
1: You do not know.
0: కనుక నోరు మూసుకుని కూర్చో అన్నాడు.
1: So remain silent, shut your mouth and sit down.
0: ఇప్పుడు ఆమె చెప్పింది.
1: Then she says,
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: సర్వశక్తులు మీలో ఉంటున్నవి. సర్వ దేవతలు కూడా మీ అనుమతిలో ఉంటున్నారు.
1: ఆల్ దైటీస్ ఆర్ ఇన్ యు.
0: అగ్ని కూడా మీ యొక్క బంటే.
1: ఫైర్ ఇస్ ఆల్సో అండర్ యువర్ కంట్రోల్.
0: పంచభూతములు కూడా మీ యొక్క విలువలే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్.
0: ఈ అగ్నికి మీరు ఆర్డర్ చేస్తే అగ్ని కూడా దీన్ని ఏమి చేయలేదు కదా.
1: ఇఫ్ యూ ఏబుల్ instruct order fire when you cannot act.
0: Ni agni hinchne kaani deeniki ullanginchipodu.
1: Fire god obeys your command, will not disobey you.
0: Kontha order veyindi enni na.
1: Pass some order to the fire god.
0: Cheppadu.
1: And he said,
0: sari inkem chesedi aadavariki oka nerveralla ani cheppi nerveechukunnadu.
1: After all, the desire of the housewife has got to be fulfilled anyway. He promised.
0: Aithe agni degariki poyi vaadi degara oka maata teeskoni ostanu antavarku undu annadu.
1: And he said, just remain for some time, I'll get a promise from the fire god.
0: Ishwaraku satyame kanaka aame illunu prarambham chesindi.
1: And whatever Ishwara says will happen. Then she started.
0: Ee samayam matram okati cheppindi ime.
1: However, she said one thing.
0: Ishwara,
1: Ishwara,
0: nenu kattinatundi gruhanni agni vachi kalchindatante naaku chaala avamanam avutundi.
1: The house I built cannot be burned by fire god. I can't bear it.
0: Kabatti agni oppukoledu ante meeru oka damaraku vaayinchandi.
1: If fire god is not prepared to accept my proposal, I want you to play on damaruka. Your instrument.
0: Nenu kalchi vesestanu.
1: Why fire god? I'll burn the house that I built.
0: Vaaniki avakasam ivvanu.
1: I don't give that any scope for fire god.
0: Cheppadu ee vidhanga promise chesukunnaru.
1: And that was the promise contract between them.
0: Ishwara agni degariki vellaadu.
1: Ishwara went to agni.
0: Agni namaskarinchi, prabhu meeru vachina pani emiti?
1: The fire god asked, oh lord, why have you come?
0: Agni emiti?
1: What is your command?
0: Ani adigindi.
1: And asked,
0: నాకేమి లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: పార్వతి ఈ విధంగా ఇల్లు కట్టుతూ ఉండాలి.
1: పార్వతి ఈజ్ ఇన్ కన్స్ట్రక్షన్. దానికి
0: నీ గండం అధికంగా ఉంటుండాలి.
1: వెల్ యూ మైట్ ఆబ్జెక్ట్.
0: నువ్వు దాని జోలికి పోకుండా ఉండు, మాట ఇచ్చేసే అన్నాడు.
1: సీ దట్ యూ డోంట్ గో స్టాండ్ ఇన్ అవర్ వే, మేక్ ఎ ప్రామిస్ దట్ వే.
0: అగ్ని మాట ఇచ్చింది.
1: fire God promised.
0: ఇచ్చి అగ్ని తిరిగి ప్రార్థించుకుంది ఈశ్వరుని.
1: అండ్ దెన్ ఫైర్ గాడ్ ప్రాయిడ్ టు ఈశ్వర.
0: నేను ఎన్ని దినముల నుంచి ఒకడును మీ యొక్క శివతాండవం చూడాలని చాలా ఆశపడుతున్నాను.
1: ద ఫైర్ గాడ్ ప్రేయర్ అండ్ సెడ్ స్వామి ఐ హావ్ బీన్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ టు విట్నెస్ శివతాండవ ద సెలెస్టియల్ డాన్స్.
0: ఈ శివతాండవం నేను చూడాలని ఎంత కాలం నుంచినో నేను ఆశించున్నాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ టు సీ ద సెలెస్టియల్ డాన్స్.
0: అప్పుడు అతన్ని సంతృప్తి పరిచే కోసమని శివతాండవం ఆడాడు.
1: టు మేక్ ఫైర్ గాడ్ హ్యాపీ లార్డ్ శివ
0: శివతాండవంలో డబరకం వాయించాడు.
1: దేర్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ అమరుక.
0: ఈ డబరకం వినింది పార్వతి, అగ్గి పెట్టుకుంది ఇంటికి.
1: పార్వతి హర్డ్ ది సౌండ్ ఆఫ్ డమరుక అండ్ హస్ పుట్ హర్ హౌస్ ఆన్ ఫైర్.
0: తాండవ కేళి సల్పేనే పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పేనే.
1: It was the time of Lord Shiva. He was just enjoying himself
0: in Kakunda. Chaluga damarakam chepatti janam janam janam janatakayantu.
1: Lord Shiva started the cosmic dance with all his that instrument damaruka.
0: Sikamulo munneti kanya. శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సుగసుగ స్ఫటిక చమాలలు నిఘా నిఘా నిగ నిఘ మెరియా తాండవ కేళి సల్పేనే. ఈ విధంగా ఆడుతూ వచ్చింది.
1: దట్స్ ద బ్యూటిఫుల్ సాంగ్ విచ్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ బై ట్రాన్స్లేటింగ్ దిస్. దట్ వాస్ ది సెలెస్టియల్ డాన్స్
0: కట్ట కనపడికి
1: అల్టిమేట్లీ
0: కాల్చివేసింది ఇల్లు.
1: Yes, she had set her house on
0: fire. Ishwara vachi chuchadu.
1: Ishwara came and saw.
0: Mantalu mandutunnayi.
1: And he saw the bonfire.
0: Parvati, emti idi vichitramu?
1: What is this mess today?
0: Vaadu nenu kaachinandi maata ichchadu kada.
1: Well, I gave the promise earlier.
0: Mari enduku meer damaraka vaayincharu anindi.
1: Then she asked, why did you play that instrument, damaruka?
0: Nenu sankalpinchukunnanu illu undakoodani. కానీ అక్కడ తన యొక్క ఆశని పరిహారం చేయకుండా ఒక తృప్తిపరచాలని నేను జీవితాండవం ఆడాను.
1: హి సెడ్ మై ఒరిజినల్ విల్ వాస్ నాట్ టు హావ్ ద హౌస్. ఐ జస్ట్ ప్రామిస్డ్ టు సాటిస్ఫై యు.
0: డబరకు మర్చిపోయి వాయించాను.
1: అండ్ దేర్ఫోర్ ఐ జస్ట్ ప్లేడ్ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్ హావింగ్ ఫర్గాటన్ ద ప్రామిస్ మీ.
0: ఈశ్వర సంకల్పం అనేటువంటిది ఎన్ని విధములైనటువంటి అడ్డులు వచ్చినా కానీ అది నెరవేరకుండా పోదు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ ప్రివైల్ వాట్ ఎవర్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: కనుక హృదయ స్థాయిలో ఉండేటువంటి ఒక తత్వము ఎప్పటికూడా ఫలిస్తుంది.
1: ద ప్రిన్సిపల్ ప్రెజెంట్ ఇన్ ద హార్ట్ విల్
0: సటిస్ఫై. మంచిదైనప్పుడు పవిత్రమైనప్పుడు ఫలితం కూడా మంచిదే అవుతుంది.
1: ఇన్ ద హార్ట్ ఈస్ సీక్రెట్ ద రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కనుక హృదయం ఎప్పటికూడా మనం పవిత్రమైన హృదయంగా పెట్టుకోవాలి.
1: హార్ట్ షుడ్ బి సీక్రెట్ ఆన్ త్రూ.
0: అది ఏ శివతత్వము?
1: దట్ ద నేచర్ ఆఫ్ శివ.
0: ఏ శివ మహస్సు?
1: దట్ మిస్టరీ ఆఫ్ శివ.
0: అలాంటి శివమైనటువంటి మంగళకరమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి సో ఆస్పిషియస్. ఇట్ హస్ గాట్ టు బి సీక్రెట్ ప్యూర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి యొక్క సంబంధమైనటువంటి విషయం ఎందుకంటే హృదయాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
1: వాట్ ఈస్ టు బి సెట్ టు డే ఈస్ టు కీప్ యువర్ హార్ట్ ప్యూర్.
0: దూషించడం కానీ, ఎవరిని విమర్శించడం కానీ, ఎవరిని తూలనాడటం కానీ, ఎవరిని తిట్టడం కానీ, ఇలాంటి చెడ్డ భావాలు హృదయంలో ప్రవేశించకుండా చూసుకోండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ దట్ మైట్ లీడ్ యూ టు క్రిటిసైజ్, అక్యూజ్, యూజ్ హార్ష్ వర్డ్స్.
0: శివస్వరూపము,
1: ద ప్యూర్ హార్ట్,
0: ఆ శివస్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి మైండ్.
1: అండ్ దట్స్ ద మైండ్.
0: ఆ మైండ్ అంటే చాలా మంది ఇప్పుడు మంకీ మైండ్ అంటున్నారు.
1: They think mind is different in the modern concept.
0: Monkey mind kaadu, mankind.
1: It is not the monkey mind, it's mankind.
0: Mankind.
1: Mankind.
0: Kabatti adi Vishnu swaroopame.
1: Mankind, the mind represents
0: mind tho koodinatvanti mind.
1: And it's comprised of mind.
0: Kanuka mana manasunu pavitramaiti karunato nimpali.
1: And our mind should be filled with sacred compassion.
0: Aanandamto nimpali.
1: It should be full of bliss.
0: Premato nimpali.
1: It should be filled with love.
0: Satyamto nimpali.
1: It's wonderful.
0: Ee vidhanga manam chesinappude ee mind Vishnu swaroopani pondutundi.
1: Where it's pure. It's fully pure love and bliss. It takes the form of Vishnu.
0: Brahma swaroopamunu
1: is one of Brahma.
0: Satya vakuto.
1: Brahma stands for truthful talk.
0: సత్యం కంటే మించింది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: సత్యము నందుండి సర్వము సృష్టించి
1: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ట్రూత్ హి క్రియేటెడ్.
0: సత్యము నందు అణగే సర్వ సృష్టి.
1: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమ లేని స్థలం ఏది కనుగొన్నా
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ హియర్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ ట్రూత్.
0: సత్యమే చూడరయ్యా.
1: ఇట్స్ ఎ ప్యూర్ అన్సలీ ట్రూత్.
0: సత్యమే బ్రహ్మ స్వరూపము.
1: ద ట్రూత్ ఇస్ బ్రహ్మ.
0: అది ఏ వాక్యే బ్రహ్మస్వరూపము.
1: అండ్ దిస్ వెరీ వర్డ్
0: మైండ్ ఏ విష్ణు స్వరూపము. హృదయమే శివస్వరూపము.
1: దిస్ హృదయ హ్యూమన్ హార్ట్ ఇస్ శివ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళు ఆకార సూర్యులు కాకుండా మన యొక్క గుణసూర్యులుగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ హ్యూమన్ ఫార్మ్స్, దే రిప్రజెంట్ ద వాల్యూస్, దే అట్రిబ్యూట్స్.
0: గుణస్వరూపులుగా ఉంటున్నారు.
1: దే స్టాండ్ ఫర్ ద క్వాలిటీస్.
0: ఎలాంటి గుణములు,
1: వాట్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ,
0: ఒక్కొక్క సమయం లోపల శిక్షించాలంటే ఆ గుణములు కూడా రౌద్రదాన్ని పంచుతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఆర్డర్ టు పనిష్ యూ దేర్ ఇస్ ఎ
0: జేనందు కూడా ఉంటుంది. రుద్రము భద్రము ఎండిటి అందు కూడా ఉంటుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ హియర్, వన్ ఇస్ రుద్ర, అదర్ ఇస్ భద్ర.
0: భగవంతుడు అభిష్టాలు నెరవేరుస్తుంటాడు.
1: గాడ్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నీకు అవి చెడ్డనే చేస్తుంటే దానిని నివారణ గావించడానికి దాన్ని సంహరిస్తూ ఉంటాడు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద బ్యాడ్ ఇన్ యూ హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్.
0: మీకు తెలుసు ఆ ఈశ్వరత్వాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎంతటి మేలైనా చేస్తుంటాడు.
1: అండ్ ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఈశ్వర హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మార్కండేయ ఎనుకు, నాయన నీవు 16 సంవత్సరం సత్పుత్రుడిగా బ్రతకమని వరం ఇచ్చాడు.
1: టు మార్కండేయ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇస్ గివెన్.
0: కానీ అది మార్కండేయుడు తెలియదు, తల్లిదండ్రులకు తెలుసును.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దిస్ నోట్ ఇస్ పేర్.
0: అది 5 సంవత్సరం అంతా కూడా ఆ కుమారుడితో ఆనందాన్ని అనుభవించారు.
1: దిస్ హ్యాడ్ ఎ నైస్ టైమ్ విత్ హిస్ సన్ ఫర్ 15 ఇయర్స్.
0: 16 సంవత్సరం ప్రారంభమవుతుంది.
1: 16th ఇయర్ ఇస్ అబౌట్
0: అమ్మ ఒకటి ఏడుస్తూ ఉండాలి, నాన్న ఒకటి ఏడుస్తూ కూర్చున్నారు.
1: మదర్ అండ్ ఫాదర్ స్టార్టెడ్ క్రాయింగ్ ఆన్ దిస్ 16th ఇయర్.
0: మార్కండేయ ఏమిటి ఈ విధంగా ఉన్నారు విచారంగా.
1: హి సెడ్ మదర్ వై ఆర్ యు సాడ్.
0: అప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా దగ్గర తీసుకుని
1: పేరెంట్స్ కాల్డ్ హిమ్ సో,
0: నాయన ఈనాటితో నీ యొక్క గడువు తీరిపోతుండాలి.
1: దిస్ ద లాస్ట్ డే, యూఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఎనీ లాంగర్.
0: మా దురదృష్టం ఈ రకంగా ఉంటుండాలి.
1: ఇట్స్ అవర్ బ్యాడ్ లక్
0: అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపడ్డాడు.
1: సర్ప్రైజ్
0: రహస్యం అంతా గుర్తించుకున్నాడు.
1: హస్ నోన్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్.
0: ఈ క్షణం కూడా నేను పవిత్రం చేయను, అపవిత్రం చేయను.
1: I don't want to waste this single moment left.
0: ఇంతకాలం నాకు తెలియకుండ 16 సంవత్సరాల అంతా కూడా కాలం వ్యర్థం చేసుకున్నాను.
1: Unknowingly I wasted all the time so far.
0: ఈ ఉన్న కొంత కాలాన్ని కూడా నేను ఈశ్వరుని పూజిస్తాను.
1: The remaining time now I'll make best use of it.
0: ఈశ్వరు దేవాలయానికి వెళ్ళాడు.
1: He went to the temple.
0: ఈశ్వరు గ్రీన సన్నరేశ పరేశ బిరేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణేగం అని ఈశ్వరుని కౌగలించుకున్నాడు.
1: He prayed Lord Shiva in various names and forms and hugged that Shiva.
0: Appudu kaalam teeripoyindi, yamudu vachadu.
1: At the right point, the dot of time, god of death Yama came and he said
0: anta aalochinchukunda yamudu kuda pani cheyadu.
1: Yama also will not act.
0: Itaniki etta vesedi ippudu.
1: Well, how am I to rope
0: Ishwarudu ee Markandeyudu iddaru kuda sirasulu cheripoyinayi.
1: Ishwara and Markandeya are together now.
0: కాబట్టి మార్కండేయునికి ప్రత్యేకంగా వేయడానికి వీలు కాదు.
1: అండ్ మార్కండేయ కెనాట్ బి రోప్డ్ అపార్ట్.
0: కానీ టైం జరిగిపోతుండాలి.
1: సో ద టైమ్ ఇస్ పాసింగ్.
0: ఈ టైం లోపల తీసుకుని పోవాల్సింది ఇంకెంతని.
1: అండ్ రైట్ ద పాయింట్ ఆఫ్ టైం హస్ టు బి టేకెన్.
0: పాశం.
1: అండ్ హి స్ప్రెడ్ ద నోస్.
0: వేస్తే ఈశ్వరుడు కూడా తగిలింది.
1: And the noose has tied up the neck of Shiva.
0: తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు.
1: There manifested Ishwara.
0: ఓ యమ నాకును పాశం వేసేటువంటి దీనికి వచ్చావా నువ్వు.
1: ఓ యమ యు హావ్ కమ్ టు దట్ లెవెల్ యాస్ టు take me also. And he cursed him.
0: Chiranjeeviga undamani cheppani Markandeyaniki varam icchadu.
1: And then he blessed Markandeya that he would live for long.
0: Emanaga Markandeyudu pattupatti Ishwaru yokka prarthanalo thanu leenamaipovatam chetane భగవంతుడు కూడా తనలో లీనమైపోయి తనకి వరాన్ని అనుగ్రహించి వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మార్కండేయ దట్ మేడ్ ఈశ్వర చేంజ్ హిస్ విల్ అండ్ బ్లెస్ హిమ్ విత్ ఎటర్నల్
0: లైఫ్.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్
0: ఎలాంటి తిండో అలాంటి తేపు వస్తుంది.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ దట్ యు
0: కన్స్యూమ్ అలాంటి ఫలితం వస్తుంటది.
1: అండ్ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుకనే భక్తులు చేసేటువంటి పూజను పురస్కారాన్ని తీసుకుని భగవంతుడు కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: Basing on the kind of worship that you do, God
0: blesses you.
1: At any point of time, he
0: no doubt
1: you. There's no doubt about it.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి హృదయాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: Know this truth fundamentally. My heart is Ishwara.
0: నా మైండ్ విష్ణువు.
1: My mind is Vishnu.
0: నా వాక్యే బ్రహ్మ.
1: My walk is Brahma.
0: ఈ మూడింటిని పూర్తిగా నమ్మి
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది త్రీ.
0: ఆ మూడింటిని సద్వినియోగపరచుకుంటూ రండి.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ త్రీ.
0: మీకు సద్గతి తప్పక కలుగుతుంది.
1: యూ విల్ హావ్ గుడ్ రిజల్ట్స్ పాజిటివ్లీ.
0: అన్ని విధాలా దైవంతోనే మీరు లీనమవుతారు.
1: అండ్ యూ విల్ అల్టిమేట్ మర్జ్ ఇన్ గాడ్.
0: కనుక
1: సో
0: ప్రతి ఒక్కటి మానవుడు చేసేటువంటి మంచి చెడ్డల కర్మల చేతనే ఫలితం కూడా మంచి చెడ్డను అనుభవిస్తున్నారు.
1: ద రిజల్ట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ది కేస్ మే బి.
0: ఈనాడు దీపక్ ఆనంద్
1: టుడే దీపక్ ఆనంద్
0: చక్కని అవకాశాన్ని అందించాడు మీకందరికి.
1: హి గేవ్ అస్ ఎ నైస్ ఛాన్స్.
0: లేకపోతే నేను ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి నేను ఎప్పుడు చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ ది బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రార్థించడం చేత నేను కూడా చెప్పవలసి
1: ఇన్ రెస్పాన్స్ టు హిస్ ప్రేయర్స్.
0: ఈ విధంగా మీకు తెలియనటువంటి యొక్క రహస్యాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ సీక్రెట్స్
0: దైవతత్వం లోపల కట్టినటువంటి రహస్యాలు మీరు తెలుసుకుని లేకుండా
1: యు డు నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: దురుపయోగం చేసుకుంటూ కాలాన్ని కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: యు వేస్ట్ మిస్యూజ్ యువర్ టైం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: కాలాయన మహా
1: గాడ్ ఇస్
0: కాలకాలాయన మహా కాలదప్పదమునాయన మహా కాలస్వరూపాయన మహా కాలనీమితాయన మహా అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్. గాడ్ కంట్రోల్స్ టైమ్.
0: కనుక ఈ కాలాన్ని మనం పవిత్రం చేయడం కోసమని మంచి మాటలు, మంచి మనసు, మంచి హృదయము కలిగి ఉంటుంది.
1: వి షుడ్ మేక్ టైమ్ సీక్రెట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్స్, సీక్రెట్ వర్డ్స్, ద సీక్రెట్ మైండ్ అండ్ గుడ్ హార్ట్ అండ్ లవ్ షుడ్ బి ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.

0: తోచే దినమురింత కురుసలయ్యను చలిగాలి చురుకు హెచ్చే. ఈ సంక్రాంతి అనేటువంటిది పగలపూట తక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: భగవాన్ బాబా on the 14th of January 2005, on the occasion of

0: ఎక్కువగాను రాత్రి ఎక్కువగాను కాలం గడుపుతుంది.
1: దిస్ ఇస్ ది సంక్రాంతి సీజన్. ద డే టైమ్ ఈజ్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఈవినింగ్ టైమ్ ఇస్ లాంగర్.
0: అన్ని పండుగల కన్నా ముఖ్యమైనది కాన ప్రతి భారతీయుని యొక్క సమస్తల్లో అన్ని పండుగల కంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the festivals, Sankranti is the most important one.
0: భారతీయుల ప్రతి దినం కూడాను పర్వదినములే.
1: Every day, as per the culture of Bharat, is a festival day.
0: కానీ తెలియనటువంటి వారికి ఇది పండుగ అనేటువంటిది ప్రత్యేకంగా ఒకటి విభజిస్తూ వచ్చారు.
1: But the ignorant one classify it different and separate from the rest of the days.
0: ee pandugaku aneka mandi kotta allundanta kodanu attagarintiki velutuntaru.
1: The sons in law will be visiting the families of their in laws.
0: Kani variki deeni yokka visheshata e maatramu teliyadu.
1: They do not know the significance underlying this.
0: ఈ పండుగకు ఎక్కువ ఎద్దుల పండుగగా తీసుకుంటుంటారు.
1: This festival is viewed as the one related to the bulls.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను గోవులను పూజిస్తూ ఉంటాడు.
1: This is the day when people worship cows.
0: దీనికి గంగరెద్దు అని పేరు.
1: అండ్ ద వన్ దట్ ఇస్ స్పెషల్లీ టేకెన్ ఈస్ ద బుల్.
0: దీనికి అనేక అలంకారములు చేసి అన్ని విధములుగా కూడా దీనికి వస్తువులు తొడిగి దుస్తులు వేసి బజారు బజారు తిప్పుకుని వస్తుంటారు.
1: ది స్పెషల్ బుల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ ఈ స్పెషల్లీ డెకరేటెడ్ విత్ న్యూ క్లోత్స్ అండ్ అదర్ జ్యువెల్స్.
0: ఇంతియే కాక ఈ పండుగకు పశువులు కూడాను ఒక పెండిండి చేస్తుంటారు.
1: వి ఆల్సో కమ్ అక్రాస్ పీపుల్ పెర్ఫార్మింగ్ మ్యారేజెస్ టు కౌస్ ఆల్సో.
0: ఒక అన్న వచ్చి బ్రదర్ను చిన్నవాడిని పిలుస్తూ ఉంటాడు.
1: ది ఎల్డర్ బ్రదర్ కాల్స్ హిస్ యంగర్ బ్రదర్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: తమ్ముడా రమ్ము గంగైద్దు దాసుడు అడుగు.
1: అండ్ విల్ సే యంగర్ బ్రదర్ కమ్ హియర్ దేర్ వి ఫైండ్ ద బుల్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఆ గంగరెద్దును తీసుకుని వచ్చేటువంటి వాడికి ఒక అలంకారం కూడా ప్రత్యేకంగా కూడా ఉంటాయి.
1: ద మాస్టర్ హూ అకంపనీస్ ది స్పెషల్లీ డెకరేటెడ్ బుల్ ఆల్సో హ్యాస్ గాట్ స్పెషల్ డ్రెస్ ఫర్ ద సీజన్.
0: తమ్ముడా రమ్ము గంగైద్దు దాసుడు అడుగు. వెండి బిల్డయు మంత్రాడు దండకడవు ముక్కునన్ బయడికాడయు మోమునందు పంగనామములను వెంటవి గంగిరెద్దు.
1: అండ్ ది ఎల్డర్ బ్రదర్ టెల్స్ హిస్ యంగర్ వన్ దేర్ యు ఫైండ్ ద మాస్టర్ వెరీ క్లోజ్ టు దట్ బుల్ హీ వేర్స్ ది స్పెషల్ జ్యువెల్స్ ఫార్ దట్ అండ్ వీ ఆల్సో ఫైండ్ దట్ హీ హాస్ గాట్ ద మార్క్స్ ఆన్ హిస్ ఫోర్ హెడ్ అండ్ స్పెషల్ జ్యువెల్స్.
0: అయితే దీనికి అనేక రకములైనటువంటి యొక్క తర్బీజులు చల్పేటప్పుడు ఒక ఎద్దును రాములుగాను ఆవును సీతమ్మగాను పేరు పెట్టుకుని తెస్తాడు.
1: వి ఫైండ్ టూ వన్ ద బుల్ అదర్ ద కౌ నేమ్ ఇస్ రామ అండ్ సీత స్పెషల్లీ బ్రాట్ ఫర్ ద అకేషన్.
0: దీనికి అంతైన జవాబులు ఆ యొక్క చేతి అందున్నటువంటి ఒక కర్ర యొక్క సూచనలే దీనికి జవాబులు.
1: ద రెస్పాన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ది stick that he holds on his hand.
0: Amma Sri Ramudu niki ishtamena ani prashnistadu aadagovunu.
1: And here a question is put, do you like Sri Rama?
0: Kani aa govu meeni practice prakaram maaku ishtam ledu antundi.
1: As the cow is specially trained, it nods his head indicating no.

0: తర్వాత ఎద్దును ప్రశ్నిస్తాడు.
1: లేటర్ హిస్ క్వశ్చన్ ఇస్ పుట్ టు ద బుల్.
0: ఓ రామ, ఈ సీతమ్మ అనేటువంటి ఆవు నీకు ఇష్టమేనా అంటాడు.
1: దెన్ ది క్వశ్చన్ ఇస్ పుట్ లైక్ దిస్, రామ డూ యూ లైక్ దిస్ సీత.
0: ఇరువురు కూడాను మొదలు వద్దంటారు.
1: బోత్ ఆఫ్ దెమ్ సే నో ఇన్ ద బిగినింగ్.
0: ఈ యొక్క ప్రాక్టీస్ ఈనాడు ప్రపంచంలో కూడాను జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ద ప్రాక్టీస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్.
0: బాయ్ ని అడిగి అయ్యా ఆ అమ్మాయి నీకు ఇష్టమేనా అంటే లేదు అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద బాయ్ డూ యూ లైక్ హర్, హీ సేస్ నో.
0: కానీ అమ్మాయిని అడిగినప్పుడు నాకు లేదు అంటుంది.
1: సో ఆల్సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద గర్ల్ హూ సేస్ నో.
0: దేనికనగా వీరికి రాబోయేటువంటి ఇన్కమ్లను ఆధారం చేసుకుని ఈ విధమైనటువంటి జవాబులు చెప్తుంటారు.
1: ది ఆన్సర్స్ ఆర్ సో బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ ద ఇన్కమ్.
0: ఈ విధంగా జరిగి కడతుడికి ఇరువురికి పెళ్లి చేస్తాడు ఈ గంగిరెద్ది వాడు.
1: హౌఎవర్ ది మాస్టర్ పర్ఫార్మ్స్ ద మ్యారేజ్ బిట్వీన్ ది టూ, ద బుల్ అండ్
0: అలా శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండు నా వేడుక చూసి కానుకలనిచ్చి వస్తాము కదలి రమ్ము అంటాడు.
1: అండ్ యాజ్ ది మ్యారేజ్ ఇస్ పర్ఫార్మ్ పీపుల్ కమ్ క్లోజ్ టు దట్ టు వాచ్ ద హోల్ సీన్ అండ్ టు ఆఫర్ గిఫ్ట్స్.
0: ఈ విధంగా పశుపక్షి మృగాదులకు కూడాను ఈ పండుగ చాలా ఆనందకరమైనటువంటి దినం.
1: దేర్ఫోర్ దిస్ ఈస్ ఎ హోలీ ఫెస్టివల్, ఎ జాయ్ఫుల్ ఒకేషన్ ఫర్ ఆల్ బర్డ్స్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రైతులకు కూడాను ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది.
1: దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫర్ ఫార్మర్స్.
0: ఈ యొక్క పండుగ వచ్చేటప్పటికి అనేక విధములైనటువంటి ధాన్యములు తమ గృహం చేరుతుంటాయి.
1: By this time, the harvest season, they find the grains full at home.
0: Anni bhoomulu kudanu ee naaduki purti khaliga untadi.
1: Now you find that almost all the fields are empty.
0: Karanam dani yokka crops anta teesukuntadu ee raitu.
1: Because the crop is already collected by now.
0: Kanuka ee naadu ee okka dani endukodanu oka chettu mukku kuda ganipinchavu.
1: Therefore you don't find any sapling there in the field today.
0: ఈ విధంగా రైతు మొదలుకొని రాజు వరకు కూడాను ఈ పండుగను చాలా ఆనందంగా అనుభవిస్తుంటాడు.
1: This is the festival of festivity and gaiety right from the farmer to the standard of a king.
0: ఈనాడు ఈ పండుగను జరుపుకునేటువంటి ఒక దేశమే లేదు.
1: There is no country which does not observe this festival.
0: Anni deshamulu yendunu anni mathamulu yendunu ee pandugunu sankranti aniga chesukuntuntaru.
1: This sankranti festival is celebrated all the world over.
0: Perlu veri veri ga undochunu.
1: The names may be different.
0: Okaru sankranti anachu.
1: Some may call it sankranti.
0: Kondaru uttama kaalam anachu.
1: Some may say an auspicious time.
0: Ee vidhanga pettukoni అనేక రకములుగా ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దే మే నేమ్ డిఫరెంట్లీ బట్ దే ఎంజాయ్ ఇట్ ఈక్వలీ.
0: కానీ ముఖ్యముగా ఈ పండుగ యొక్క విశిష్టత ఆనందమును అందించేటువంటిది.
1: దిస్ ఈస్ ది ఫెస్టివల్ దట్ మేక్స్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: ఇట్టి ఆనందం అనేటువంటిది ప్రతి మానవునికి కూడాను అత్యవసరము.
1: దిస్ బ్లిస్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ఆనందములకే ప్రాకులాడుతుంటాడు మానవుడు.
1: మ్యాన్ స్ట్రగుల్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందమే లేకుండా తనకు జీవితమే జరగదు.
1: ఇన్ఫాక్ట్ హీ కెనాట్ లివ్ లాంగ్ ఇఫ్ హీస్ నాట్ హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందము ప్రతి మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గమ్యము.
1: దేర్ఫోర్ బ్లిస్ ఈస్ ద గోల్ ఫర్ ఎవ్రీబడి.
0: నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమసుఖం,
1: సుప్రీం బ్లిస్,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయల్,
0: గగన సదృశ్యం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ది అల్టిమేట్,
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: విమలం,
1: ప్యూర్,
0: అసలం, సర్వది సాక్ష్యం,
1: స్టడీ అండ్ అన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి అందరికీ కూడా ప్రీతికరమైనటువంటి యొక్క పండుగ సంక్రాంతి.
1: దేర్ఫోర్ సంక్రాంతి హ్యాపెన్స్ టు బి the most important festival for everybody.
0: Patti varuni kudanu prashnistuntaru baita varu.
1: In fact everyone starts putting a question.
0: Nayana అత్తవారింటికి ఏగమో కొత్త పెళ్లి కొడుక.
1: Newly married one, the bridegroom, you better you visit your in-laws, parents-in-law. What happens to him there? And there your friends and sisters are conversing with you, joking with you. All the rest of the people, inhabitants of the village will come to see you and extend all courtesies.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను అత్తవారింటికి వేగనటువంటి యొక్క ఈ కుమారుడు ఆ పండుగ దినము ప్రత్యేకంగా వెళుతూ ఉంటాడు.
1: దిస్ ఈస్ ద టైమ్ వెన్ ది సన్ ఇన్ లా విల్ బి స్పెండింగ్ ద టైమ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది మదర్ ఇన్ లా.
0: ఎట్టి వారు కూడాను తమకు శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క సన్ ఇన్ లాకు తగిన గౌరవాన్ని చేస్తుంటారు.
1: బేసింగ్ ఆన్ దేర్ పొజిషన్ వాట్ ఎవర్ మే బి ది సన్ ఇన్ లా విల్ బి ట్రీటెడ్ విత్ ఆల్ ఎక్సలెంట్ హాస్పిటాలిటీ.
0: కనుక దీని యొక్క సారాంశం ఏమనగా ప్రతి మానవునికి ఆనందం అందించేటువంటి యొక్క దినము సంక్రమణం.
1: దేర్ఫోర్ సంక్రమణ ఈజ్ అ సీజన్ దట్ ఎవ్రీబడి విల్ బి బ్లిస్ఫుల్.
0: అయితే ఈనాటి కాలంలో ఈ సంక్రాంతి అనేటువంటిది ఇక్కడ పోయిందో తెలియదు.
1: బట్ టుడే వాట్ హ్యాపన్స్ టు ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంక్రాంతి నో వన్ నోస్.
0: ఈనాడు ప్రతి అల్లుడు కూడాను ఆనందంగా నవ్వుతూ అత్తగారింటికి పోవలసినటువంటి వాడు కోపంగా ఈనాడు కొట్లాడుతూ కార్యములు జరుపుతుంటాడు.
1: ది సన్ ఇన్ లా హూ ఈస్ టు గో టు హిస్ ఇన్ లాస్ హౌస్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ, టుడే వీ ఫైండ్ హిమ్ సో సీరియస్ యాజ్ ఇఫ్ హీస్ రెడీ టు ఫేస్ కన్ఫ్రంటేషన్ ఆర్ ఎ కాన్ఫ్లిక్ట్.
0: కనుక ప్రధానము ఈ పసిపక్షి మృగాదుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటి దినమే ఈ సంక్రాంతి.
1: We find this Sankranti is a season that makes all birds, animals, being extremely happy, joyful.
0: India lone kaakunda videshalu endu kodanu deeniki pratyekamainatuvanti oka peru pettaru.
1: Not only in India, even in the rest of the countries all over the world, they have given their own names.
0: Idi challati samvatsaram.
1: This is the season when there's absolutely cool.
0: Manavudu aanandanga nirdinchetuvanti dinamu.
1: This is the time when one will have peaceful rest.
0: Endukanaga pantaranti kosi vachintaru.
1: Because the crop is ready, grain is ready.
0: Dhanyam anta inti nindu vachi untadi.
1: The house is full of grain.
0: Kanuka athaniki ye chintana undadu.
1: So he has no worries.
0: Kanukane chintaleni vaadiki santalo kuda nidra vastundi antaru.
1: Therefore the one without worry will be most happy.
0: Kada prati manavudu kodanu chintalekunda povali.
1: Therefore everyone should spend time
0: నిరంతరము ఆనందాన్ని అనుభవించాలి.
1: హీ షుడ్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: ఇట్టి ఆనందమునకు సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ.
1: అండ్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ సంక్రాంతి మేకింగ్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అయితే దీని అనేక రకములైనటువంటి అంతరాత్మలు ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఇట్ సిగ్నిఫికెన్స్ టు దిస్.
0: కానీ వారి వారి అంతరాత్మను వాళ్ళు ఎవరు బోధించలేరు.
1: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద రియాలిటీ ఇన్ డెప్త్.
0: కనుక సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి దినము.
1: దేర్ఫోర్ సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
0: అందులో స్త్రీలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం అందించి గౌరవిస్తుంటారు.
1: ద విమెన్ హ్యావ్ స్పెషల్ పొజిషన్, స్పెషల్ ప్లేస్ విన్ దర్ రెస్పెక్టెడ్.
0: కనుక మనం ఈ సంక్రాంతిని చాలా గొప్ప పండుగగా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కన్సిడర్ సంక్రాంతి యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
0: ఇటు బిడ్డను ఇచ్చినటువంటి వారి ఇంటికి బిడ్డను తీసుకున్నటువంటి వారు కూడాను సంతోషంగా ఉంటుంటారు.
1: ఇస్ ద టైమ్ వెన్ బోత్ ద పార్టీస్ విల్ బి హ్యాపీ, ద బ్రైడ్ గ్రూమ్ సైడ్ అండ్ ద బ్రైడ్ సైడ్ యాజ్ వెల్.
0: అన్నిటి ఎందు కూడా ఉన్నటువంటి ఆనందమును కంటే ఈ సంక్రమణ ఎందు ఉన్నటువంటి ఆనందము ప్రత్యేకమైనటువంటిది.
1: ద హ్యాపీనెస్ దట్ వీ ఎంజాయ్ డ్యూరింగ్ ది సీజన్ ఆఫ్ సంక్రమణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది టైమ్.
0: కనుకనే పగలు తక్కువ అవుతుంది, రాత్రి ఎక్కువ తీసుకుంటుంది.
1: దేర్ఫోర్ ద డే ఇస్ షార్ట్ వైల్ ద నైట్ టైమ్ ఇస్ లాంగ్.
0: కనుక ఈ ఆనందమును అనుభవించేటువంటి నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ మేక్ సిన్సియర్ అటెంప్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ జాయ్.
0: ఎట్టి వాడు కూడాను ఈ ఆనందమును ఆశించకుండా ఉండేటువంటి వాడు ఈ జగత్తులోనే లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ డజన్ వాంట్ టు బి హ్యాపీ.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం అవసరము.
1: And this happiness is most necessary for everybody.
0: ఈ ఆనందం అనేటువంటి హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది కానీ ప్రత్యేకంగా చేసుకునేటువంటిది కాదు.
1: The bliss emanates, arises from one's own heart, not from outside.
0: మన ఎందే ఉండినటువంటి ఆనందాన్ని మనము రిఫ్లెక్షన్ రియాక్షన్స్ రీసౌండ్ అనగా బయటకు తీసుకోవటము, దాన్ని చూడటము, దాన్ని ఆనందించటము, అనుభవించటము జరుగుతుంటుంది.
1: ద బ్లెస్ దట్ ఈస్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ ఇన్ యూ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై వే ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి సంక్రమార్తను ఎవరు కూడా సరైనటువంటి అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ద ప్రొఫండిటీ ఇన్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ దిస్ ఫెస్టివల్.
0: కనుక మానవునికి ఆనందం ఆవిర్భవింపచేయాలంటే మనసు యొక్క హృదయం నుండి రావాలి.
1: దేర్ఫోర్ ద ఆరిజిన్ ఆఫ్ ది బ్లెస్ ఈజ్ వన్స్ ఓన్ హార్ట్.
0: కానీ మానవుడు ఈనాడు అనుభవించేటువంటి ఆనందము ఆర్టిఫిషియల్ ఆనందంగా ఉంటుంది.
1: బట్ వాట్ మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ టుడే ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము అది శాశ్వతమైనటువంటిగా ఉంటుంది.
1: బట్ ది బ్లెస్ దట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్ ఈజ్ పర్మనెంట్.
0: ఈ విధమైనటువంటి పండుగలు మన భారతదేశంలో అనేక ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ భారత్.
0: తాన విద్యార్థుల
1: స్టూడెంట్స్
0: మీరు ముందుకు కాబోయేటువంటి యొక్క పరిస్థితిని దీని లక్ష్యం అందించుకొని మీరు మెరగాలి.
1: కీప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్.
0: అత్తమామలు మీకు ఎంతనో గొప్ప గౌరవం కల్పించాలని ఎన్నో శ్రమలు పడుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ స్ట్రగుల్ హార్డ్ టైర్లెస్లీ టు మేక్ యూ గ్రేట్ అండ్ సీ యూ గ్రేట్.
0: అప్పుడైనా సప్పుడైనా చేసి ధనం సంపాదించుకుని కొత్త గుడ్డలు గాను కొత్త భోజనాలు గాను పండించి పెడుతుంటారు.
1: They gift you new clothes and serve you all sorts of delicious items. Sometimes they may have to even borrow money.
0: కనుక ఇది ఆనందమలకై ఏర్పడినటువంటిదే కాని అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: So the main aim in performing, in observing this function is to make you happy, joyful, that's all.
0: మానవునికి ఆనందమే చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, bliss is most important for mankind.
0: ఈ ఆనందం అనేటువంటి బయట నుంచి కొనుక్కునేటువంటిది కాదు.
1: It is not from outside, it is within.
0: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిదే ఆనందం.
1: It arises from our heart.
0: ఈ ఆనందమునకై మనము అనేక రకములైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము.
1: We make all attempts to be happy and blissful.
0: కానీ ఈ ఆనందము ప్రయత్నాలతో లభించేటువంటిది కాదు.
1: However, we should know that you could not get it by effort.
0: వాళ్ళ హృదయం నుంచి బయట వారి యొక్క హృదయాన్ని కూడా గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: It is absolutely necessary to know the nature of this happiness in others arising from their hearts.
0: ఒకరు నొప్పించి తాను ఆనందించేటువంటిది ఈ భారతీయుడు పర్వదినం కాదు.
1: It is no festival if you are happy when others are unhappy.
0: కనుక అందరితోనూ ఆనందంగా ఉంటుండాలని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పేరు పెట్టి ఇది ఆనంద సుదినం అని పేరు పెట్టారు.
1: Therefore, this is the day of bliss. This is the day of happiness that you are happy and all others are happy.
0: కనుకనే దీనికి సరస్వరాలైన పుష్యమాసము ఉంటారు.
1: Therefore, it is the most glorious period, పుష్యమాస.
0: ఈ పుష్యమాసం లోపల అనేక మార్పులు జరుగుతూ ఉంటుంటాయి.
1: There will be so many changes during this పుష్యమాసం.
0: ఎన్ని జరిగినప్పటికీ మానవుని హృదయమునందు మాత్రము ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: But with all the changes outside, but still man wants to be happy within.
0: కనుక ముఖ్యంగా మనము ఆనందమును అనుభవించేటువంటి దినము ఈ సంక్రాంతి.
1: Therefore, this is సంక్రాంతి, truly speaking, when we are all blessed.
0: క్రాంతి అనగా మార్పు.
1: క్రాంతి means change.
0: అనగా దుఃఖం నుంచి ఆనందానికి మార్చేటువంటిది.
1: ఇట్ ఇస్ ఎ చేంజ్ ఫ్రమ్ మిజరీ టు బ్లిస్.
0: అశాంతి నుంచి ప్రశాంతికి చేర్చేటువంటిది.
1: ఫ్రమ్ రెస్ట్లెస్నెస్ టు పీస్ అబైడింగ్.
0: కష్టం నుంచి సుఖములకు తెప్పించేటువంటిది.
1: ఫ్రమ్ డిఫికల్టీస్ టు ప్లెజర్.
0: కనుక క్రాంతి అనగా అనేక రకములైనటువంటి క్రాంతులు ఉంటాయి.
1: దేర్ఫోర్ క్రాంతి చేంజ్. దేర్ ఆర్ మెనీ చేంజెస్.
0: కానీ ఈ సంక్రాంతి అనేటువంటి సర్వ మానవులకు సమానత్వం అనేటువంటిది.
1: However, the Sankranti is same, uniform to everybody.
0: ప్రతి మానవుడు కూడాను సంక్రాంతి కోసమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు.
1: దేర్ఫోర్ టు ఎంజాయ్ దిస్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ సంక్రాంతి బ్లిస్ ఎవ్రీవన్ లుక్స్ ఫార్వర్డ్.
0: ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఇంత మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ దిస్, ది సిగ్నిఫికెన్స్ ఇస్ సంథింగ్ మోర్.
0: పశుపక్షి మృగాలు కూడాను ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ద బర్డ్స్ అండ్ యానిమల్స్ ఆర్ వెరీ హ్యాపీ.
0: మనం క్రాప్స్ అంతా తీసుకుని ఇంటికి వస్తుంటే దానిపైన పిచ్చుకలు, పువ్వులు, పాకులు అన్ని కూర్చొని అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: యాజ్ ద గ్రెయిన్ ఇస్ బ్రాట్ హోమ్ We find so many birds partaking these grains and enjoying.
0: పూరి వారిని కూడాను ఎంతో గొప్పగా పండించుకున్నాడు, ఇతను మహనీయుడు అనేటువంటి రీతిగా పేరు పొందుతుంటాడు.
1: The neighborhood also congratulate these farmers for bringing back home the bags full of grain.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి పర్వదినం యొక్క అంతరార్థాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: It is most essential that you know the depth, the significance of every festival and observe it.
0: కానీ నూతనకు దిగి అర్థం ఆశించకుండా కేవలం అనర్థాలతో అశాంతిని పొందుతున్నాడు ఈనాడు.
1: But today what's happening? We don't understand the significance. We are not happy. On the other hand, we are miserable.
0: తన దేహాన్ని కూడాను త్యాగం చేసి ఆనందాన్ని అందించేటువంటి దినము ఈ యొక్క పర్వదినము.
1: Therefore, this is a holy festival day that we sacrifice everything so as to be blissful.
0: తన దేహం ప్రధానం కాదు.
1: Body is not very important.
0: మనసు ప్రధానం కాదు.
1: Not the mind.
0: మనసు అనేటువంటిది కేవలం సంకల్పముల యొక్క చేరికనే.
1: Mind is just a combination of sankalpa or thoughts.
0: దేహము అనేటువంటిది పంచభూతముల యొక్క సారమే.
1: Body is the combination of the five elements.
0: ఏ పండుగ ఎందు చూసినప్పటికీ పంచభూతములే సర్వత్రా ప్రసరిస్తూ ఉంటాయి.
1: So we find the five elements spread all over.
0: ఈ సంక్రాంతికి పండుగ దినములు ఈ ఆనందమే.
1: This festival, holy Sankranti, is meant for bliss.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ సంక్రాంతి నిమిషంలో ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: There's wide scope to enjoy happiness.
0: మన ఎందున్నటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములన్నీ కూడాను కేవలం దూరం నెట్టాలి.
1: This is the time when we have to brush aside, give up all evil qualities like the anger, lust, greed, avarice.
0: ఆనందము ఇట్లాంటిదాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to grow more and more the happiness, the health, peace, prosperity.
0: ఇలాంటిది పెంచుకోవాల్సినటువంటి యొక్క మానవుడు ఈనాడు దానిని చించుకుంటున్నాడు.
1: Today, instead of growing in this rightful direction, man is just subjecting himself to a ruin.
0: చిన్న పనులు ఎందుకూడను తన అశాంతిని పొందుతున్నాడు.
1: He is restless even in trying to attempt a tiny task.
0: ఈ అశాంతి గాని ప్రశాంతి గాని బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: The restlessness or peace are not from outside.
0: నాకు పీస్ కావాలి అంటుంటాడు.
1: Everyone says, I want peace.
0: ఎక్కడ ఉంది పీస్?
1: Where is peace?
0: ఈ బయట ప్రపంచంలో ఉందా?
1: Is it there in the outside world?
0: లేదు.
1: No.
0: బయట ప్రపంచంలోనే ఉంటుంటే ఎంత ధనమైనా పెట్టి కొనవచ్చు.
1: If the peace is outside, you can buy it paying money.
0: బయట ఉన్నదంతా కూడా పీసెస్.
1: What you find outside is not peace, only pieces.
0: లోపల ఉన్నది నిజమైనటువంటి పీస్.
1: The true peace lies within.
0: శాంతి అనేటువంటి సౌఖ్యము లోపల నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: The pleasure of peace arises from within.
0: దీనికి పాల పొంగలు కూడా చెప్తుంటారు. పాల పొంగలు.
1: And it is something like the boiled milk that spills over, rises up.
0: అనగా పాలు ఎన్ని విధములైనటువంటి రీతిగా కాంచినప్పటికీ దాని తెలుపు పోదు.
1: In spite of prolonged period of heating, the color of the milk is not lost. It continues to be white and bright.
0: కానీ ఈ పాలనందు తెల్లదనందు నీరు కూడా చేరి ఉన్నది.
1: However, you find the water content also there mixed in the milk.
0: కానీ ఈ వాటర్ చేయటం వల్ల తన యొక్క తెలుపుదనం మాత్రం మారదు.
1: In spite of water being over there, the milk does not lose its color.
0: కనుక ఈ యొక్క తెలుపు అనేటువంటిది హృదయం యొక్క సంబంధమైనటువంటిది.
1: This whiteness, brightness is the quality of the heart.
0: మన హృదయము చాలా ప్రకాశవంతమైనటువంటిది.
1: Our heart is highly radiant, effulgent.
0: ప్రచండమైనటువంటిది.
1: It is highly
0: ప్రకాశవంతమైనటువంటిది.
1: It is resplendent.
0: ప్రచండమైనటువంటి యొక్క మనసును మనమే మనం చెడుకుంటున్నాము.
1: And in fact, we are just polluting our mind.
0: ఎన్ని రకమైనటువంటి దుఃఖములు వచ్చినప్పటికీ ఈనాడు దానిని అణగదొక్కుని ఆనందాన్ని అనుభవించాలి.
1: We should be able to experience bliss by resisting, by controlling all the difficulties and the troubles that come along our way.
0: కనుక మానవుడు కంట్రోల్ చేయవలసినటువంటి ఈ కోపతాప అసూయమునే కంట్రోల్ చేయవలసింది.
1: Therefore, what we need to control today is to control our anger, our envy, our pride.
0: కాని యాంగర్ ఎట్లా వస్తుంటుంది?
1: What is the origin for this anger?
0: యాంగర్ అనేటువంటిది తన అభిష్టమునకు విరుద్ధమైన జరిగినప్పుడు యాంగర్ వస్తుంటుంది.
1: When the desire is not fulfilled, we are angry.
0: తాను తచ్చుకున్నవే సరిపోతే అన్నిటికీ ఆనందిస్తుంటాడు మానవుడు.
1: When all his desires are fulfilled, man is extremely happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love. In fact, every man should wish to be blissful. We should be able to experience pleasure even in pain. You don't need to search for bliss. This bliss is with you, in you, around you, below you, above you. Why are you giving it up? Why are you losing this bliss? Not understanding the nature of bliss. Being not able to taste bliss. Considering bliss as ephemeral, transient and worldly, based on the comforts and conveniences, and consider it that it is the true form of bliss. It is not, truly speaking, bliss at all. The bliss arises from one's own heart. As you boil the milk, you find the level rising up. Then once you sprinkle water on the surface, it calms down. Therefore, we should have association with good. We should join always good company. Being in the good company, you will always be happy. But we are not joining the good company today.
0: Friends.
1: We always spend time in the company of our friends, but we do not know what type of friends that we have, what kind of joy we get in their company. But in fact, in good company, joy is limitless. Bhagavan is always blissful, continuous, eternally blissful. Bhagavan has no worries, has no troubles, no problems, nothing whatsoever. Some people ask this question, Swami, do you have any worries? Swami says, what is worry? I don't understand its meaning. So I have never faced worries. Bhagavan says, I am always blissful. So we should think of this blissful state. As you think of the bliss, you can be blissful. Therefore, we should be after this bliss wherever you go. And we should witness it. We should taste it. The taste that we have in the bliss is not noticed anywhere else. It is sweeter than the sugar. And in fact, it is tastier than the honey. There is nothing like expectation or expecting anything in return. When we go on contemplating on the bliss, there will be no scope for the pain to be in the vicinity. Some people feel so bad, so sad, because of they lose some of the near and dear, or some of the difficulties they face. But many such things happen in this world. Bhagavan is not mindful of anything at any point of time. Things come and pass. They are like passing clouds only. It's only the sadness that is replaced by happiness. The moment happiness passes off, it is happiness. Therefore, that what lies within
0: is bliss.
1: If you are in a blissful state every moment, there is no scope for any misery to set in. Embodiments of love. Therefore, what is that present in you is love only.
0: కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ప్రాపంచిక సంబంధమైన మీరు ఉపయోగిస్తున్నారు.
1: బట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లేటెంట్ లవ్ ఇన్ ద ఫ్రమ్ ది వరల్డ్లీ.
0: ప్రేమ అనేటువంటి దానికి రుచి మీకు తెలియదు.
1: వి డు నాట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ లవ్ ఎట్ ఆల్.
0: దైవాన్ని ప్రేమించండి.
1: లవ్ గాడ్.
0: అదే నిజమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా కూడాను దైవం మాత్రం వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు.
1: మెనీ థింగ్స్ మే కమ్ అండ్ పాస్ ఆఫ్ బట్ గాడ్ రిమైన్స్. హి నెవర్ కమ్స్ నార్ గోస్.
0: అప్పుడు నిరంతరము తానే ఉంటుంటాడు.
1: హి ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్లీ ఎగ్జిస్ట్.
0: మీకు దుఃఖం వచ్చినప్పుడు ఆనందాన్ని చింతించండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సాడ్నెస్ థింక్ ఆఫ్ ద మొమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: తక్షణమే మీకు ఆనందిస్తుంది.
1: దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ.
0: కనుక మనం ఆనందాన్ని అనుభవించాలంటే మనమే మనం ప్రకృతి నేర్చుకున్నామే కానీ ఆనందం మన ఎందే ఉంటుందని.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ వాంట్ టు బి హ్యాపీ ఇట్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ యూ టు బి హ్యాపీ బై బ్రషింగ్ ఫీలింగ్స్ ఆఫ్ సాడ్నెస్.
0: ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్స్ బ్లిస్ కంటిన్యూస్ టు బి విన్ యూ.
0: సాయిబాబా మీరు ఎప్పుడు నన్ను విచారిస్తారా అంటుంటారు.
1: Some people say, Swami, are you unhappy any time?
0: Nee enduku vicharinchali?
1: Why should I be unhappy?
0: Poni body na body healthy ga untadi.
1: Body is quite healthy.
0: Mind anta mind eppudu chinchadamainatundi.
1: Mind is always wavering.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the
1: mind. Don't follow the mind. Don't follow the body.
0: Body anatundi kevalam వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్.
0: ఇలాంటి వచ్చిపోతుండేటువంటి దానికి మనం ఎందుకు బాధపడాలి?
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ లీవ్ వై షుడ్ యూ ఫీల్ ఫర్ దెమ్.
0: మనకు ఒక తూరు వచ్చిందంటే తిరిగి అది పోకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ రిసీవ్ దాట్ విచ్ విల్ నెవర్ లీవ్ యూ.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద బ్లిస్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద టర్మ్. ప్రేమ
0: స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమను పెంచుకోండి.
1: గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే దాని యొక్క పేరు.
1: అండ్ ఇట్స్ లవ్ ఓన్లీ.
0: కనుక ఆ ప్రేమతో మీరు ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ త్రూ లవ్.
0: కనుక ప్రేమతో మీరు జీవితాన్ని గడపండి.
1: లీడ్ యువర్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ
1: దేర్ మెనీ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
0: అది దేహ సంబంధమైనటువంటి బాధలుగా ఉండవచ్చు.
1: దే మే బి ఫిజికల్.
0: కానీ నిజమైనటువంటి ఆనందం హృదయం నుంచి రావాలి.
1: ది ట్రూ బ్లిస్ లైస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
0: అల్లుడు వచ్చాడని అనేక వంటలు చేసి పెట్టుంటారు.
1: బికాస్ ద సన్ ఇన్ లా విజిటెడ్ ద ఫ్యామిలీ పీపుల్ మేక్ ప్రిపరేషన్.
0: కానీ ఈ ప్రిపరేషన్ లోపల ఆనందం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ ప్రిపరేషన్.
0: ఈ రుచిలో ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ ద టేస్ట్ ఆఫ్.
0: కానీ అత్తమామలు పెట్టినటువంటి ఆనందము ఈ హృదయ ఆనందమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యాపీనెస్ దట్ యువర్ ఇన్ లాస్ గివ్ యూ ఇస్ ద వన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీవు ఆనందాన్ని హృదయం నుంచి అనుభవించు.
1: యూ ఎంజాయ్ ఇట్ అట్ ద లెవెల్ ఆఫ్ ద హార్ట్.
0: అప్పుడే నీకు నిజమైన ఆనందం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి టు అండర్స్టాండ్ వాట్ బ్లిస్ ఈజ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు అనేక మంది చిన్నపిల్లలను చూసి ఉంటారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ టైనీ టాట్స్.
0: ఆ చిన్నపిల్లలకు ఎట్టి అభ్యాసం ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ ఎదుటి మనిషి నవ్వితే తాను కూడా నవ్వుతాడు.
1: అండ్ ద చైల్డ్ ఈస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ వెన్ యూ స్మైల్ ద చైల్డ్ ఆల్సో
0: స్మైల్స్. అందరి ఎందు ఉన్నటువంటి ఆనందము తనదే.
1: It only means the child considers everyone's happiness as their own.
0: సర్వులు ఆనందంగా ఉంటారు.
1: And if you are happy, everyone else would be happy.
0: ఈ హ్యాపీ అనేటువంటిది నీ నుంచి వచ్చినటువంటి.
1: This happiness is not from anything outside.
0: సంతోషం.
1: సంతోషం.
0: ఇది సంతోషం.
1: It is సంతోషం, happiness.
0: ఇది హ్యాపీ అని కాదు.
1: And you cannot call it happiness.
0: హ్యాపీ హ్యాపీ అనేది ఇది అప్పటికప్పుడు వచ్చేస్తుంది, పోతుంది.
1: So happiness is just transient, momentary.
0: కనుక దీన్ని మనం హ్యాపీ అనుకోండు.
1: యూ కెనాట్ కాల్ ఇట్ హ్యాపీనెస్.
0: అది కాదు మన ఆ హ్యాపీ.
1: దాట్స్ నాట్ ది ట్రూ హ్యాపీనెస్.
0: మన లోపల నుంచి ఉండి నిరంతరం కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంటుంది.
1: సో దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ పర్మనెంట్, బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: అది దైవం నుంచి వచ్చేటువంటి.
1: అండ్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ టు యూ.
0: ఈ భగవంతుడితో ఏకమైనప్పుడే ఈ ఆనందం కలుగుతుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ యూనియన్, కాన్స్టెంట్ కంపానియన్ విత్ గాడ్,
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: సో హ్యాపీనెస్ ఈజ్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక యూనియన్ చేయదు మనము.
1: వీ హ్యావ్ టు యూనిఫై ఇట్.
0: అది అదే ఇదిగానే ఉంటుంటే మనకి ఏ నాటికి ఆనందం వచ్చింది.
1: వెన్ థింగ్స్ లై సపరేట్ అపార్ట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతో భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ ద పీపుల్ హూ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేక వయసు కానీ ఏజ్ కానీ ఏదికున్న కారణం కాదు.
1: దేర్ ఆర్ నో కన్సిడరేషన్ సచ్ యాజ్ ఏజ్ అండ్ పొజిషన్.
0: అన్నిటికీ హృదయమే కారణము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద కాజ్ ఫర్ బ్లిస్.
0: కనుక ఈ హృదయాన్ని మీరు ఆనందంగా పెట్టుకోండి.
1: See that the heart is blissful.
0: అప్పుడే మీరు నిరంతరం ఆనందంగానే ఉంటారు.
1: Then you can be blissful throughout.
0: ఈ సంక్రాంతి మార్పులు చెందేటువంటిది.
1: సంక్రాంతి is full of series of changes.
0: క్రాంతి అనగా మార్పు చెందేటువంటిది.
1: క్రాంతి మీనింగ్ చేంజ్.
0: అటువంటి చేంజ్ అయ్యేటువంటి దాన్ని మనం ఎప్పుడు మనం తీసుకోకూడదు.
1: We should not go by that which goes on changing repeatedly.
0: Change kaanatvante oka daiva prema okate.
1: It is only divine love which is changeless.
0: Oka vela daivamlo kuda nu aanandam ledani anukunte adi nee yokka brahma.
1: And if you think that there is love in God, it is only your just your imagination.
0: Kaani bhagavantuni nirantaram aananda swarupude.
1: But God is very embodiment of bliss.
0: Kelanti paristhithi endani kuda taru vicharamulku avakasam ivadu.
1: Under any circumstances nothing will worry him.
0: నీవు దుఃఖంగా ఉన్నావంటే నీవే నీవు కొని తెచ్చుకున్నటువంటిది.
1: ఇఫ్ యు సే యు ఆర్ సాడ్ ఆర్ మిజరబుల్ ఇట్ ఇస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: కానీ నీలో దుఃఖం వచ్చి చేరడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మిజరీ టు గెట్ ఇన్ టు యూ.
0: ఇది తెల్లటి బట్ట.
1: దిస్ ఇస్ ఎ వైట్ క్లాత్.
0: దీనికి రంగు వేయాలంటే ఒక రకమైనటువంటి దీంట్లో అద్దాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ కలర్ ఇట్ మస్ట్ బి డైడ్.
0: కనుక మీరు ఏ ఒకదాని కూడా మార్పు చెందంటే దుఃఖంతో మీరు గుంచుతున్నారు.
1: దేర్ఫోర్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి ఆర్ డ్రౌనింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ మిజరీ.
0: ఎక్కడ పోయినా ఎవరికి మాట్లాడినా అందరితో ఆనందంగానే ఉంటుండాలి.
1: వేర్ ఎవర్ యు గో హూసోఎవర్ యు మీట్ బి హ్యాపీ.
0: నన్ను చూస్తే చాలా మంది స్వామి టుడే ఈజ్ హ్యాపీ బర్త్డే అంటారు.
1: సమ్ సే స్వామి హ్యాపీ బర్త్డే.
0: బర్త్డే హ్యాపీ ఉందా?
1: ఇస్ దేర్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ బర్త్డే?
0: ఆల్వేస్ హ్యాపీనే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ.
0: కాబట్టి ఈ హ్యాపీ అనేటువంటిది ఇంత కూడా కేవలం పులి తెచ్చుకునేటువంటి పదములే.
1: వెరస్ ది వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ ద వన్ దట్ యు గెట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: కనుక మీకు హ్యాపీ అనేటువంటి మన నిజమైనటువంటి కాదు.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ నాట్ ట్రూ.
0: ఆనందమే మన నిజస్వరూప్.
1: బ్లిస్ ఇస్ అవర్ ట్రూ నేచర్.
0: అదే ఆ ట్రూ నేచర్ ని మనం చూసుకోకుండా
1: వీఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆర్టిఫిషియల్ దీన్ని మనం కప్పివేసుకుని
1: we are covered by artificial
0: అదే మనకు ఆనందం అని అనుకుంటున్నాము.
1: అండ్ కన్సిడర్ ఇట్ యాజ్ ట్రూ హ్యాపీనెస్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిండుకు ఉన్నటువంటిది ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని తట్టుకుని వస్తుంటుండాలి.
1: అండ్ ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ నేచురల్.
0: నీవు దాన్ని తలుపుటి వేసి పెట్టుతున్నావే గాని లేకపోతే ఈ ప్రేమకు ఏమాత్రం బంధనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ క్లోజింగ్ ది డోర్స్. లవ్ కెన్ నాట్ బి క్లోజ్డ్.
0: భగవంతుని నీవు చింతించు, నిరంతరము హ్యాపీగానే ఉంటావు.
1: యాజ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యూ కెన్ బి కంటిన్యూస్లీ జాయ్.
0: శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు కూడా ఆనందమే.
1: యూ కెన్ బి బ్లిస్ఫుల్ ఫిజికల్లీ, మోరల్లీ, ఎథికల్లీ, ఇంటెలెక్చువల్లీ, సైకలాజికల్లీ.
0: కనుక ఇట్టి పర్మనెంట్ అయినటువంటి ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం?
1: వై షుడ్ యూ లూజ్ దిస్ ఎటర్నల్?
0: మన పిచ్చి ఆశల వల్లనే ఈ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాం.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ we are losing this bliss.
0: ee pichcha aasarini manam dooram chesthe manam nirantaram happy gaane untam.
1: When once you get rid of these mad desires, too many desires, you can be happy.
0: ee telapudini oka swabhavamai.
1: Whiteness is the nature of the cloth.
0: Kaani manam upayoginchukovatam valla idu koncham nalapai pothundi.
1: As you make use of this white cloth, it becomes dirty.
0: Kaani ee datti ekkadi nunchi vachindi?
1: Where from the dirt has come?
0: ee upayogamtho vachinatundi.
1: It is because of continuous usage.
0: Its nature is white.
1: But its original nature is white color.
0: ఎప్పుడు కూడా వైట్ వైట్ గానే ఉంటుంటాయి.
1: It is always white and bright throughout.
0: కనుకనే భగవంతుని హృదయము నిరంతరము వైట్ గానే ఉంటుంటాయి.
1: The heart of Bhagavan is always white and bright.
0: ఈ వైట్ అండ్ బ్రైట్ మాత్రమే కాదు.
1: And it's not simply so.
0: ఇది అనేక రకమైనటువంటి రూపాలు పొందుతుంటాయి.
1: It also assumes form.
0: ఇవి ప్రేమతో దీన్ని పెంచుకోవాలి.
1: You can grow more and more in love.
0: మానవునికి ఆనందమైనటువంటి క్షణము ఎక్కడో కనిపించదు.
1: In fact, in this world, there is no moment bereft of joy.
0: ఎవరైనా ఇంటి వచ్చి ఏమయ్యా మీ వారంతా బాగున్నారా అని అడిగితే,
1: if you ask anybody, how are your people, are they okay?
0: ఏదో కొన్ని జరుగుతుంటాయి పిచ్చి పిచ్చివి.
1: Certain things do happen in this world.
0: I am very happy అని అన్నా.
1: But we should say, I am very happy.
0: అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నానండి అంటారు.
1: Even then they say in a low tone, I am happy.
0: కనుకనే మనకు ఆనందం అనేటువంటి ఉప్పొంగి వచ్చేటువంటిది.
1: Happiness should be bubbling, dynamic.
0: తప్పక మీ అందరి ఎందుకు కూడా ఉంటుండాలి.
1: That's there in everybody.
0: ఒకదూ నదర్ ర్యాంక్ చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో.
1: You come to Bhagavan in a moment of time, you can experience bliss.
0: కాని నీలో దుబ్బుద్దు పెట్టుకుని దురాశలు పెట్టుకుని దుష్టించడం చేత నా దగ్గరకు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు.
1: బికాస్ ఆఫ్ యువర్ విన్నర్ వీక్నెస్ వికెడ్నెస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ టెంపరమెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ బ్లిస్
0: ఫ్రమ్ హిమ్. బలహీనతలే,
1: దే ఆర్ ఆల్ యువర్ వీక్నెసెస్.
0: ఆ వీక్నెస్ మనం దూరం చేసుకోవాలి.
1: వీ షుడ్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ వీక్నెస్.
0: అనేక మందికి ఈ వీక్నెస్ చాలా కుంగింపజేస్తుంటుంటాయి.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ వీక్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ రూయిన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని ద్వారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ఏమాత్రం కూడా చింతించకండి.
1: నెవర్ వరీ ఫర్ ఎనీథింగ్.
0: కొన్ని కొన్ని సమయం లోపల పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి.
1: సపోజ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
0: ఏదో టైం నా సరిగా రాయలేదు కాబట్టి అయిపోయింది అని తనం తాను సమర్థించుకోవాలి. కానీ అయ్యో ఫెయిల్ అయిపోతే అని చింతించుకుంటూ,
1: just understand the reason why you failed in the examination, because you are not prepared adequately, you failed. There is no point in
0: worrying.
1: Just inquire within
0: yourself. Fail avadaniki evaru kaaranam?
1: Who is responsible for your failure?
0: Na yokka thoughts say.
1: My thoughts are responsible.
0: Na thoughts ni sarainatiga pettukunnappudu eppudu nenu happygane untanu.
1: When thoughts are set right, you can be happy throughout.
0: Kalakiki dukkamu vicharam anetundi
1: misery and worry.
0: వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్,
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ కమ్ అండ్ పాస్.
0: ఈ పాసింగ్ క్లౌడ్ కోసమని మనం బాధపడకూడదు.
1: సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్ పాసింగ్ క్లౌడ్.
0: ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి.
1: వీ షుడ్ బి పీస్ఫుల్,
0: ఆనందంగా ఉండాలి.
1: వీ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం అనేటువంటి ఈ హృదయం స్వభావం.
1: దేర్ఫోర్ ఇస్ ది నేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ది హార్ట్ టు బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు సంక్రాంతి దినము,
1: టుడే ఈ సంక్రాంతి.
0: ఈ అన్ని సంవత్సరముల కంటే ఈ సంవత్సరం చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ దిస్ ఇయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్ బై గాడ్.
0: ఇంతే కాకుండా దీని యొక్క అవస్థను కూడా మీకు జ్ఞాపకం చెప్పించాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ టు రిమైండ్ యూ సర్టన్ స్టేట్స్.
0: గడిచిపోయినటువంటి నెల,
1: ద మంత్ దట్ పాస్డ్,
0: ప్రపంచంలో అనేక మందికి అనేక రకములైనటువంటి బాధలు కలిగించినాయి.
1: పీపుల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
0: ఈ సముద్రం ఉప్పొంగిపోవటం అనేటువంటిది
1: బికాస్ ఆఫ్ దిస్ సునామీ ఎఫెక్ట్.
0: సముద్రంలో అగ్నిపర్వతాలు వచ్చినాయండి.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ డిస్టర్బెన్సెస్.
0: ఇవన్నీ కేవలము సముద్రం అందే ఉంటున్నవి.
1: వీ ఫైండ్ ది కాజ్ లైస్ ఇన్ ద సీ.
0: ఒకటి రావటం, ఒకటి పోవటం అనేటువంటి లేదు.
1: ఇట్స్ నథింగ్ లైక్ జస్ట్ కమింగ్ నౌ అండ్ దెన్.
0: నిజంగా మనము దుఃఖించుకోవటానికి కారణము ఇది నాకు.
1: And we should understand it's only our action, wrong action, that is responsible for this misery. So never indulge in wrong actions. They just, things happen.
0: Comes and goes.
1: They all come and go.
0: కాని ఒకతూరి ఆనందం వచ్చిందా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోదు.
1: When once bliss gets into your life, it goes on increasing. It never leave you.
0: ఈ సంవత్సరము,
1: this year,
0: ముందుకు,
1: in future,
0: ఇంకా కొన్ని కొన్ని ట్రబుల్స్ వస్తుంటాయి.
1: సమ్ ట్రబుల్స్ యూ విల్ బి ఫేసింగ్,
0: కానీ దానికి మనం తట్టుకొని నెట్టుకుని ముందుకు రాగాలి.
1: బట్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజ్, రెసిస్ట్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా కష్టాలు కలుగుతుంటాయి.
1: దిస్ ఇయర్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ మోర్ డిఫికల్టీస్ దాన్ ది ప్రీవియస్ ఇయర్.
0: కనుక దీనికి ఏమాత్రం కూడా ఆశించకూడదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ బికాస్ ఆఫ్
0: వచ్చిపోయేటువంటి యొక్క క్లౌడ్స్. ఏ
1: దీస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దానికి నేను ఏమాత్రం విచారించను.
1: డోంట్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్.
0: ధైర్యంగా ఉంటుండాలి.
1: బి కరేజియస్.
0: నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను.
1: స్వామి వాంట్స్ టు షేర్ విత్ us దిస్ మోర్నింగ్.
0: గడిచిన నెల,
1: ది పాస్ట్ మంత్,
0: అనేక రకమైనటువంటి ఈ సముద్రం ఉప్పొంగిపోవటము అన్ని దేశముల వారికి, అన్ని ప్రజలకు చాలా బాధలు కలిగించింది.
1: సునామీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫికల్టీస్ ఇన్ సో మెనీ కంట్రీస్.
0: కానీ ఇది మానవుడు కల్పించుకున్నటువంటిదే, కానీ ఇది కేవలం దైవం యొక్క కల్పన కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ యాక్షన్, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: కానీ మానవుడు తన యొక్క సంకల్పం చేత తాను అన్ని బాధలుగా అనిపిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్స్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కాన్సిక్వెన్సెస్.
0: కాబట్టి ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రసాదాలని మనం చెప్పుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇస్ ప్రొవిడెన్షియల్ గాడ్స్ విల్.
0: దైవం ఎప్పుడు కూడా ఆనందాన్ని అందించేవాడే.
1: గాడ్ ఆల్వేస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము లేదు.
1: హి హస్ నో హేట్రెడ్ ఆన్ ఎనీబడి.
0: అందరినీ ప్రేమించేటువంటి వాడే.
1: గాడ్ లవ్స్ ఆల్.
0: ప్రేమనే తన యొక్క స్వభావము.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ పర్సనాలిటీ.
0: అంటే ప్రేమ గట్టిగా ఉండినప్పుడు ఈ బాధలు మనకు ఎందుకు వస్తాయి?
1: వెన్ దేర్ ఇస్ లవ్ అబైడింగ్, హౌ ఇస్ దట్ వి సఫర్ స్టిల్?
0: కానీ ఇలాంటివంతా మనం తెలుసుకొని, మనకు ధైర్యంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ బీ కరేజియస్.
0: కొన్ని కొన్ని పరిస్థితుల లోపల పిల్లలంతా పరీక్షలకు రాస్తుంటారు.
1: సమ్ టైమ్స్ వి ఆల్సో ఫైండ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్
0: కానీ కొంతమందికి చాలా కొంచెం ఫెయిల్ మార్క్స్ వస్తాయి.
1: సమ్ స్టూడెంట్స్ గెట్ లో మార్క్స్, దే ఫెయిల్ ఇన్ ఎగ్జామ్.
0: కానీ అవి కూడా మన మంచి కోసమని.
1: నో దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అని దాన్ని స్వాగతం చేసుకోవాలి.
1: సో హ్యావ్ ద కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: నీకే కాదు అందరికి కూడా ఇది మంచిదే.
1: నాట్ ఓన్లీ ఫర్ యూ, దట్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: దుఃఖం లేకుండా సుఖానికి విలువ రాదు.
1: దెర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్ అన్హ్యాపీనెస్.
0: కష్టం లేకుండా మానవుడికి సుఖం చిక్కదు.
1: వితౌట్ డిఫికల్టీస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ ప్లెజర్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా కూడి ఉంటుంటాయి.
1: సో ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ ఇంటర్మిక్స్డ్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The pain and pleasure are together.
0: దీని విడదీయవని వశము కాదు.
1: It is impossible to separate them.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: There is no pleasure apart.
0: కష్టము ఫలించలేని సుఖం మటందు.
1: The fulfillment, the fruition of the difficulty is happiness.
0: కనుక భగవంతుడు ఈ సృష్టి లోపల ఎవరికి ఏ బాధలు పెట్టడం.
1: In fact, God will never put anybody to suffering.
0: అది నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: All these difficulties are of your making.
0: భగవంతుడు సర్వరక్షకుడు.
1: God protects everybody.
0: సర్వులకు ఆనందాన్ని శాంతిని అందించేటువంటి వాడే.
1: And he confers peace and bliss to everybody.
0: లోకా సమస్త సుఖినో భవంతు.
1: The whole universe be happy.
0: భగవంతుని యొక్క సంకల్పం అదియే.
1: That is God's will.
0: కానీ భగవంతుడు ఇంకా దుఃఖాన్ని ఎట్లా అందిస్తాడు?
1: Then how is it possible that God makes you miserable?
0: నేను అర్థం చేసుకోలేక.
1: You don't understand.
0: భగవంతుడు ఈ కష్టాన్ని అందించాడు అని భగవంతునిపై నింద వేస్తుంటారు.
1: And you blame God thinking that he is responsible for your difficulties.
0: కానీ దీన్ని అర్థం చేసుకుంటే అన్ని మంచి కోసమని.
1: ఇఫ్ యూ నో ది ట్రూ మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్.
0: కనుక డే అండ్ నైట్ అంతా కూడా మనకు వచ్చేటువంటి ఆనందమే.
1: సో డే అండ్ నైట్ యూ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఓన్లీ.
0: ఈ ఆనందాన్ని నీవు హృదయంలో పెట్టుకో.
1: ట్రెజర్ దిస్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ఇట్టి ఆనందమే నీకు సర్వులకు పంచుకో.
1: అండ్ షేర్ దిస్ బ్లిస్ విత్ ఎవ్రీబడి అరౌండ్.
0: అప్పుడే నీకు మరింత ఆనందం ఎక్కువస్తుంది.
1: దెన్ యూ విల్ బి మోర్ బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సంక్రాంతి
1: This Sankranti.
0: Prema Sankranti.
1: This Sankranti is of love.
0: Ananda Sankranti.
1: One of bliss.
0: Achyutputamaina Sankranti.
1: It's beautiful, magnificent.
0: Kaluka ichi danini manam aanandanga swagatham chestam.
1: And we have to welcome it wholeheartedly.
0: Swagatham, swagatham, swagatham.
1: We welcome it again and
0: again. Appudu manaku eppudu meeru aanandanni pilustundandi.
1: Always experience bliss, invite, welcome.
0: కరుణానిధి ప్రేమ స్వరూప ఇలాంటి బిరుదులతో భగవంతునికి తృప్తి కాదు.
1: యూ కెనాట్ ప్లీజ్ గాడ్ బై డిస్క్రైబింగ్ హ్యాస్ ద కంపాషనేట్ వన్, ద వన్ ఆఫ్ కైండ్నెస్. నో,
0: భగవంతుడు ఎప్పటికొన్ను ఆనందంగా ఉండేటువంటి వాడి.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లిస్, దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
0: కనుక నీ ఆనందాన్ని నాకు అందించు.
1: Oh God, make me blissful. That should be our prayer.
0: నీవు అన్ని కోరికలు కోరలేదు.
1: We don't need to ask for any other desire.
0: భగవంతుడా, నీవు ఎట్టి ఆనందంలో ఉన్నావో ఆ ఆనందాన్ని నాకు పంచు.
1: Oh God, that bliss which is in you, please gift that bliss to me. Should be our prayer.
0: భగవంతుని యొక్క ఆనందాన్ని నీవు అందుకునేటప్పుడు నీవు కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: As you receive the divine bliss, you should be also equally blissful.
0: కనుక భగవంతుని ఎప్పుడు కూడా నిర్దయుడు నిరాకారుడు అని మనం ఈ విధంగా వర్ణించకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ వితౌట్ కంపాషన్, వితౌట్ కైండ్నెస్. వీ షుడ్ నెవర్ వ్యూ లైక్ దాట్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందమయుడే.
1: గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లెస్ త్రూ ఆఫ్
0: కరుణామయుడే.
1: ఈస్ ఆఫ్ కంపాషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ ను వేసి కొట్టుండగా,
1: వెన్ జీసస్ వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్ టు ద క్రాస్,
0: అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought,
0: devuda neevento karunamayudu anukunnavu, neevu kuda ilanti baadalu naaku pettunnava.
1: Oh God, we think that you are compassionate, can you put me to this suffering?
0: Aa compassionate idi ee rakamga kaadu.
1: It is not the way how he imagines.
0: Aa pettinatundi baadalu anta kuda compassionate.
1: And all the suffering that he has gone through is a sign of compassion.
0: Baadalu anni kuda manu manchi kosamani.
1: And it also happened for his good.
0: వచ్చినటువంటి బాధలన్నీ కూడా మన ఆనందం అందించే కోసమని.
1: ఆల్ ది డిఫికల్టీస్ విల్ అల్టిమేట్లీ కన్ఫర్ బ్లిస్ టు యు.
0: ఈ విధంగా నీవు తలుచుకుంటూ పో, ఎప్పుడు కూడా నీవు ఆనందంగానే ఉంటావు.
1: వెన్ యూ జస్ట్ ట్యూన్ యువర్ సెల్ఫ్ టు దిస్ యాటిట్యూడ్, యూ విల్ కంటిన్యూ టు బి బ్లిస్ఫుల్.
0: కనుక నీవు ఆనందంగా ఉంటుండి ఆనందాన్ని కోరుకు.
1: You be happy, expect to be happy, share this happiness
0: with everyone.
1: And share this with fellow men in the neighborhood.
0: Today the
1: reverse is happening. The happiness is contained within him, while unhappiness is sharing with everybody. That's not the thing we are supposed to do. Express your happiness. And you have to subdue, control your misery. That is the true spiritual practice that we have to undertake
0: spiritual
1: today.
0: Practice into empty.
1: What is sadhana, spiritual practice?
0: Dukkham kani, asanti kani, kashtam kani kaligappudu dani emaatramu lekka cheyakoddu.
1: Transcending the difficulties, the problems, worries is the spiritual practice.
0: You are
1: one of
0: bliss.
1: You are compassionate.
0: And
1: you shine
0: blossom.
1: When you think in this particular direction, there will be no shortage or dearth for happiness. Embodiments of love. Today is Sankranti. And this calls for a change. There should be transformation in your hearts today, such that you will be ecstatic, such that you will be blissful, such that you will be joyful in future. Think of all those things that happen for your good. Then you can be happy throughout. And in fact, your very name is bliss. And we just call him Manava, the man, human. Therefore, we have to transcend this humanness or human quality and reach the state of divinity. Embodiments of love. The dramas you enacted. And all your music. And all the dress that you put on. They're all good. There's nothing like bad. It's the bad is within you, that's all. And you think of that, you brood over that and share it. And in fact, this bliss is your food. So have this appetite for bliss. Hunger doesn't mean partaking food. As I have lost this bliss, I am very hungry. I have this appetite for this bliss, food of bliss. Therefore, always desire to be blissful. Even at the time of examinations also, be blissful, happy. Well, things happen and go. But you should have the determination, your efforts. You should strengthen your steady faith. It is a divine love that is permanent, steady. When once you treasure it, all the rest of the things happen automatically.
0: Bhajana bina sukh shanti nahi. Hari bhajana bina sukh shanti nahi. Hari bhajana bina

0: Let us now listen to the complete discourse.
1: కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
2: On account of the actions that we perform, we get birth. And actions are responsible for the joys and the sorrows. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
1: Karmanubandini manishyaloke.
2: Mankind is bound by the karma, action.
1: Jagattu brahmamayam.
2: World is permeated by Brahman.
1: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
2: వరల్డ్ విచ్ ఇస్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
1: సృష్టియే ఒక పెద్ద కర్మ.
2: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
2: మ్యాన్ హూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
1: మానవుడనగా జీవశక్తి.
2: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
1: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
2: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
1: శరీరమే కర్మమయము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
1: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
2: People get their bodies based upon the action which they perform.
1: Kanuka manavattamunaku samasta srushtikini karmane aadharamu, karmane moola karanamu.
2: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
1: Ee karma yokka tattvanni gurtinchukonutakai కర్మలు ఆచరించాలి.
2: రికగ్నైజింగ్ ది థియరీ అండ్ ది లా ఆఫ్ యాక్షన్, వన్ హ్యాస్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మలు ఆచరించటప్పుడు కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
2: ఈవెన్ టు పర్ఫార్మ్ యాక్షన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ యాక్షన్.
1: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
2: యాక్షన్ రియలీ రెఫర్స్ టు all the things which are performed by the mind, the body and also the world.
1: Karma charanaku aidu sutramulu.
2: There are five principles which govern the law of action.
1: Modatidi shariramu.
2: The first one is the physical body.
1: Rendavadi karta.
2: The second one is the doer.
1: Moodavadi vividha bhagamulu angamulu.
2: The third one is the sensory organs.
1: నాలుగవది వేరు వేరు పనులు.
2: ద ఫోర్త్ వన్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
1: ఐదవది అన్నింటి యందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
2: ది ఫిఫ్త్ వన్ ఈస్ డివినిటీ విచ్ ఈస్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ అండ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.
1: దివ్యత్వము చేతనే సమస్త

0: కూడాను జరుగుచున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బై ది విల్ ఆఫ్ డివినిటీ.
0: కానీ ఇట్టి దివ్యత్వం గుర్తించుకునలేక కేవలము అంగములను ఉపాంగములను ఆధారము చేసుకుని మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుచున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్షచే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగైన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణం ఏమనగా కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగైన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫర్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కాని ఇది శ్రేయస్సే ప్రేయస్సే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకార మమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that dehadharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainetuntidiga kudanu manam visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike ematram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raaboyetvanti yokka vicharamulaku manam ye maatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ వెన్ వీ పర్ఫార్మ్ సమ్ యాక్షన్.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: Even in this aspect also there are three types of karma.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: All these three are associated with guna quality
0: karma. రాజసిక కర్మ, తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక,
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక,
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: Performing all the actions as an offering to the God are good actions and satkarmas.
0: Idi kevalamu
1: believing this to be only
0: daivanni tripti parche nimittamu, daivanni prasannulu gaavinchukune nimittamu, daiva pritini anubhavimpagore nimittamu, ivi aacharinchetunti sadgunamulato kudinetunti karmalu.
1: Actions which are performed associated with great virtues are performed for the pleasure of God, for winning the favor and grace of God and for the satisfaction of God.
0: Ahankara mamakaramulato palapekshato cheyunatvanti karmalu anni kudanu rajasika karmalu.
1: Actions performed with a sense of egoism and also with a sense of belongingness and attachment, these are all rajasika karmas.
0: Ivi kevalamu samanyamainatvanti manavulu ee jagattunandu nityamunu aacharincheatvanti yokka vruttulu.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: Prithvi pai kaliginatvanti prati manavudu kudanu ee rajasika sambandhamainatvanti yokka karmalane adhikanga anubhavistunnadu.
1: Every man who is living on earth tends to perform rajasika karmas in large quantities and number.
0: Veetini satvikanga marchukunataku prayatninchali.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ compassionless.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దిస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: ఎంటైర్లీ అండ్ అబ్సల్యూట్లీ సెల్ఫిష్.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: ది తామసిక్ యాక్షన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ man will be performing different types of action in his day to day life.
0: Kanukane ee karmala yokka parihara nimittamai
1: in order to overcome the bad implications of these actions
0: aiti vidamulainpunti yagnamulu niminchinaru.
1: They have prescribed five types of yagna.
0: Okati deva yagnamu.
1: First one is deva yagna.
0: Rendavadi pitru yagnamu.
1: The second one is pitru yagna.
0: Moodavadi bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: The fourth one is మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: The fifth one is ఋషి యజ్ఞ.
0: దీనిని బ్రహ్మ యజ్ఞమని కూడాను భావిస్తుంటారు.
1: The fifth one is also described as బ్రహ్మ యజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to understand the inner meaning of all these yagnas and sacrifices.
0: మానవుడు నిత్య జీవితములో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: మనకు తెలియకుండానే రుబ్బుటలో దంచుటలో నూరుటలో అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: When we are performing actions of pounding, grinding and such other activity, a number of living beings, they lose their life.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: These are things which are performed not knowingly.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of a
0: number of beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
0: Intiye kaka,
1: not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angi rasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angi rasa.
0: Kanuka rasa swaroopulai mana angamanu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konni chintinchatamu jananchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by Deva Yajna.
0: Sharira madhyam khalu dharma sadakam ani. Ee yokka dharma sadanaku ee shariramee mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukuni ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu janistu చింతిస్తు వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము,
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది బ్రాంచెస్,
0: పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్స్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aharamu, mana yokka medadu, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents. Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannulu gavinchi varini santrupti parichetundi karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatuvanti prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittamai pitru yagnam kudanu erpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu,
1: the third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oochunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: ennio pranulu maraninchutunnavi.
1: A number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo sattvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూస్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ది డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటము లేక బియ్యం పిండి పెట్టడము ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ people have started performing bhuta yagna by giving sugar or flour wherever they see the ants and ant hill.
0: Bhujinchina tarvata mana yokka vistariyendu ye kontha metukulaina untunte dani bayata paravesinappudu ye kaakulo ye pachulo ye kukkalo vachi bhujinchi adi kuda nu bhuta triptini galiginchetunte marganni avalambipa chestunnaru.
1: Another aspect is after completing one's dinner, one may leave a little remnants of food which when thrown out would be giving some kind of food for various other living beings.
0: ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
1: Even today in a number of families and houses they rear the cows, the dogs and sometimes even a few birds.
0: ee bhuta pritini kaliginchatam karanam emtante manamu telika chesinatvanti doshamulanu pariharartham.
1: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
0: Inka manava yagnamu,
1: the fourth one is manava yagna.
0: Manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragirinche samayam nandu kooragayalu tarige samayam nandu dari nadiche samayam nandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace etc, a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatti yokka yagnamulu jaripi ee maraninchinatvanti yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetvanti karmalu ga yagnamulu ga bhavistu vacharu aa naati mahaneeyulu.
1: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
0: Kadapatadi Rishi Yajnamu, dinine Brahma Yajnamu.
1: The fifth one is Brahma Yajna, it is also called Rishi Yajna.
0: Jantunam Narajanma Dullabhamu. ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దిస్ బర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్
0: దుర్లభో మానవ జన్మ. ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
0: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నంతో లభించినటువంటిది కాదు.
1: Human birth is obtained not entirely by the human efforts. It is on account of sometimes as a result of meritorious acts and also by the grace of God.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గములో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టిన నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివి కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
0: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివి కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
1: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హావ్ లేడ్ డౌన్ రైట్ రాయల్ పాత్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Therefore, it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
0: దీనితో పాటు
1: along with this,
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: Man is plowing the land in order to cultivate and
0: raise crops.
1: He is making the land.
0: Pantalu pandistunnadu.
1: He is cultivating the crops.
0: Kalupulu kotalu teestunnadu.
1: He is removing the weeds.
0: Ilanti paristhitilo kudanu aneka vidhamainatundi pranulu nashistunnavi.
1: Even while performing all this activity associated with agriculture, a number of
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను ఋషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వి వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day-to-day living life.
0: జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింసా తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికీ లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
0: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధనలు ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యు డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజూరింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసే మనము చేయకూడదు పాపము.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్స్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఎ పర్సన్ నోయింగ్.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నియో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్
0: పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
0: పొరపాటు అని చెప్పవచ్చును.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రూమ్ ఫార్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫార్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఈస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్లో
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం, హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్కగానే అట్టి వృక్షంగానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతును అణిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు.

0: ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో, ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసినావి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యూ హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్, ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడాను పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, ది హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ద నూన్ అండ్ వర్షిప్ ఇన్ ద ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: That is why these three sandhyas have been prescribed as the worship of Trinity, three gods.
0: కాని ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: But people who recognize this truth and perform these actions are becoming rather rare.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: As we are performing a number of actions not knowing the implications and we are responsible for killing a number of things,
0: ఈ యజ్ఞములకు ఈ విధముగా హోమగుండములు కాని ఇంకే విధమైనటువంటి వేదికలు కాని మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: దేవతలను చింతించి,
1: రిమెంబరింగ్ ద గాడ్స్,
0: మన ఇంటి ఎందున్నటువంటివో లేక బయట ఉన్నటువంటి ఒక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బెగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: మేది జగదీతపము కన్న సత్యశీలంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభం వేది, క్రోధము కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ అండ్ యాంగర్ ఈస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ సిన్ అండ్ టేకింగ్ ఎ లోన్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డిసీజ్. కెన్ దర్ బి ఎ గ్రేటర్ డెత్ దాన్ ది ఇల్ ఫేమ్ ఆర్ బ్యాడ్ నేమ్? కెన్ దర్ బి ఎ గ్రేటర్ మెరిట్ దాన్ రిమెంబరింగ్ ది లార్డ్?
0: కనుక మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్టల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ దట్ బై మియర్లీ రిపీటింగ్ సమ్ మంత్రాస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ మేక్ అవర్ లైఫ్.
0: మంత్రముల చేత మన పాపం పరిహారం కాదు.
1: త్రూ మంత్రాస్ యూ కెనాట్ రిమూవ్ ది సిన్స్.
0: కర్మల చేతనే మనకు ఈ యొక్క పరిహారము ఎంతవరకు నేను జరుపుకోవచ్చును.
1: ఓన్లీ బై పర్ఫార్మింగ్ ది రైట్ యాక్షన్ యూ కెన్ రిమూవ్ ది సిన్స్ యూ హావ్ కమిటెడ్.
0: కనుకనే కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం మీరు సంపాదించుకోవాలి.
1: దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు అక్వైర్ ద రిక్వైర్డ్ కెపాసిటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: నిత్య జీవితంలో సత్యానందాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ ద ట్రూత్ అండ్ ద
0: కేవలం మనం ఈనాడు అనుభవించేటువంటి ఆనందము లౌకిక ఆనందములు.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ జాయ్ దట్ యువర్ ఎంజాయింగ్
0: క్షుద్రమైన ఆనందములు
1: ఇస్ ఓన్లీ మీన్ వన్.
0: క్షణికమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఎ టెంపరీ జాయ్.
0: అనిత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ జాయ్.
0: అసత్యమైన ఆనందములు
1: ఇట్ ఇస్ అన్ట్రూ జాయ్.
0: ఈ ఆనందముల చేత మనము హృదయము ఏమాత్రము కూడా పరిశుద్ధము కానేరదు.
1: దిస్ కైండ్ ఆఫ్ జాయ్ కెన్ నెవర్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కనుకనే చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ వర్షిప్ టు శివ వితౌట్ హావింగ్
0: శుద్ధి లేని ఆచారం అది ఎలా?
1: What is the use of doing acharas without the
0: pura shuddhi leni pakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
1: In fact, performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu. Idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is we are uttering vedanta and we are preaching
0: kani aacharinchatam chaala kashtamu.
1: But practicing vedanta is
0: aa kashtamainatundi aacharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunande manaku sukham unnadi kani sukhamunandu sukhamu ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: Kanaka manamu nitya jeevitham lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudiki manaku telisinanta varaku kunu bhuta daya paschattapamulu mana hrudayamulo abhirudhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హస్ ది కెపాసిటీ
0: వరకు మనం దాన ధర్మములు చేయాలి.
1: యూ మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
0: కనుక నీ ధనముకు కూడా నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకి ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండో వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పు లేక ట్యాక్స్ అని చెప్పు వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: The third claimant is a thief who may try to steal away whatever is left.
0: Inka migili emaina untunte agni praveshinchi bhasam chestundi.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veel avutundi.
1: When you are alive knowingly with full intention you have to do it.
0: Chaala mandi villu rastuntuntaru nenu chachina tarvata palana dharmam palana dharmam palana dharmam evudu chachina tarvata adi kuda chachundi.
1: Many people
0: ilantidi chesedi neevu bratikinatte nee hastamulato chesi aanandanni anubhavinchu.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive, through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: Whatever you do it knowingly and intentionally.
0: చూచి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot, and also knowing fully
0: కల్పనే పరమ భక్తుడైన త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: Tyagaraja also has described that, oh mind, you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta chey manasa.
1: Oh mind, after knowing well,
0: yedo teliyakunda ajnana dutilo neevu smarinchadaniki prayatninchaddu.
1: Don't repeat the name in the state of ignorance knowing fully
0: atanu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu aneetvanti okka vishayanni gurtinchukoni prayatninchannadu.
1: Remember that he is omniscient, omnipresent and omnipotent. Knowing fully well, remembering
0: Kani
1: these facts, he will repeat his name.
0: Bhaktulu, sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu, chakkaga varnistaru. Kani, panullopala praveshapettetappudiki, tussu bussani bayaldertuntadi.
1: But devotees of today, they go on describing God as omnipresent, omnipotent and omniscient. But their actions belie these things.
0: Eenati mana yokka pravartanalanni kudanu పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటుండాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజా రూమ్ అండ్ ది
0: ఈ పూజా రూమ్ లో ఉండినంత సేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యుర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రార్థిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద
0: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారిపైన వారిపైన వీరిపైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యు కమ్ అక్రాస్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగా, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన నిరంతరము కూడాను శాంతితో ప్రేమతో సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: The obedience and the humility exhibited are only
0: koncham marugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
1: Before God all these things are shown as an exhibition, but
0: vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
1: Once you are out of sight you become your own real self and
0: samayamunu puraskarinchukoni konni padamulu maarchukovachunu.
1: Depending upon the circumstances you may change your tone and words used.
0: Kani hrudayanni matram marchukoraadu.
1: But you should never change your heart.
0: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppochu.
1: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
0: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reethiga manaku praaptistundi.
1: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
0: Eenadu prapanchamulo manavattam anekundi ekkadi kuda nu kanipinchatam ledu.
1: The human nature and human qualities are not seen in this world in any small little measure.
0: Anekamandi sadhakulanta kuda nu bhagavantuni anveshistunnamu bhagavantuni vetuktunnamu antunnaru.
1: A number of aspirants say that they are searching for God.
0: Sarvatra untinatundi bhagavantuni vetakatam enduku? ఎక్కడ వెతకటము?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: search. నిజమైన భక్తుడైతే వెతకనక్కరలేదు.
1: For a true devotee, there is no need for searching at
0: all. సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖము సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతకును రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
0: Kanukane karmaacharana dwara kayamunu saarthakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
1: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
0: Mana hrudayamu okkate.
1: Our heart is only one.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒక్కతూరి ఒక్కరు, మరొకతూరి మరొకరు, మరొకతూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిష్ఠూరములకు అన్ని కాలములు ఎందుకూడను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్ ఇన్ ద సారో ఇన్ ద జాయ్ ఇన్ ద డిఫికల్టీస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆర్ ఆల్
0: పది మంది పొగిడితే మనము 50 pounds ఉండేటువంటి వాడు 100 pounds మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ అస్ సెన్సర్స్ అస్ వీ ష్రింక్.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: To get elated is a sense, is a type of ego.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: We should not give room for either of them.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: I have held the feet. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: కోరినదేదియో కోరనే కోరితివి కోర్క చెల్లుడు దాకా పోవకుండు.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jetuaka vidivakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeradaka povakundu.
1: Well, somehow I have thought of this particular thing. Once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravamalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: నాట్ ఫర్గెటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ యు షుడ్ గో ఆన్ ఆస్కింగ్.
0: అంతే కాని తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
1: These are the qualities of a devotee.
0: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.
0: Prema mudita manase.

ఇనుముకు పట్టు తుప్పు మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు అగ్ని చేరిన ఇనుముకు అది ఎవిడూ

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: ఇసుకలో వర్షధల జలధారులు ఇంకిపోవు. ఇసుకలో వర్ష జలధారులు ఇంకిపోవు. మధురమై నిల్చు రేగడి మసకలోన అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి. అటులే ప్రాప్తానుసారమై అలరు భక్తి.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
1: Prema swaruplaina vidyarthulara,
0: students, embodiments of love.
1: Manavattam ento pavitramainadi ainappatikini taanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్, బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
1: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్, ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కానీ అదే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
1: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
1: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
1: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
1: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
1: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
1: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలు అనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపైన ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
1: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
1: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యముల్లో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
1: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
1: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
1: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
1: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
1: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
1: కనుకనే మానవుడు మధ్యలోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
1: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
1: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
1: ఉన్నత స్థాయిని అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
1: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్, బట్ యట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని, తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ హీల్ బి ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ రిజార్ట్స్ టు బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
1: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
0: ఫర్ ఎవ్రీథింగ్ థాట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సాత్వికమైనటువంటివి గాను ఉండాలి.
0: ద థాట్స్ షుడ్ బి ప్యూర్, సీక్రెడ్ అండ్ దే షుడ్ బి ప్రాపర్.
1: కానీ లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు, దురాలోచనలు, దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయసును చాలా వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: బట్ వన్ ఎంటర్టైన్స్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ అట్ ఎ టెండర్ ఏజ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్ దేర్ ఆఫ్టర్.
1: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: ఐరన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ డస్ట్ గెట్స్ రస్ట్.
1: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా బస్ట్ అవుతుంది.
0: ఐరన్ విచ్ ఇస్ రస్టెడ్ బర్స్ట్.
1: ఇది బస్ట్ అయినప్పుడు దీనిని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: వెన్ ఇట్ బర్స్ ఇట్ మస్ట్ బి టెస్టెడ్.
1: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: వెన్ యూ టెస్ట్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ రెస్ట్.
1: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: ఇస్ ద రెస్ట్ దట్ ఈస్ హై లెవెల్.
1: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైప్ అవుట్ ఆల్ ది డస్ట్.
1: ఈ డస్ట్
0: వాట్ ఇస్ దిస్ డస్ట్?
1: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
1: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగము చేతని ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
1: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
1: కనుక మనము కాలము తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: డజంట్ మ్యాటర్, టేక్ టైమ్, ఎంక్వైర్ అండ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కానీ మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: వెన్ వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్, వెన్ టైమ్స్ ఆర్ ఫేవరబుల్, ఆల్ విల్ గ్యాదర్ రౌండ్ యూ.
1: కానీ మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, ఈయన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడా మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
1: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
1: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
1: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్లు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: చెరువు నందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
1: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
1: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
1: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
1: స్నేహం అనగా కష్టములు యందు, సుఖములు యందు, నష్టములు యందు, ఆదాయములు యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
1: Kanuka manaku nijamaina snehitulu elanti vaadini manam chakkaga kaalam teesukoni gurtinchi vaarito manam sneham cheyali.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
1: Kevalam hello antane hello anukoni vaarito cheratamu chaala tappu.
0: It's a mistake if you join anyone by merely hello.
1: Neham cheyagadinatunte vaarini motta motta vaadi background santa kudanu nam chakkaga vicharam chesukovali.
0: Before you make a friend, know the background.
1: Vaadi habits etlantivi, vaadi behavior etlantivi, vaadi deep discipline etlantivi aneetundi annintini kudanu motta motta manam gurtinchali.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
1: Vaadi elanti vaarito cherutunnadu, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
1: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి ముఖం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్, ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్, ఇట్ ఇస్ ఫేస్.
1: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో, సే గుడ్ బై.
1: కనుక అలాంటి వాడి ఫ్రెండ్షిప్ మన జీవితానికి ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
1: కాని ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
1: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అనే చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They're all passing clouds.
1: ఏ నిమిషంలో వీడిపోతుందో.
0: One moment it would leave you.
1: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
1: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
1: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ ఏ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
1: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
1: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
1: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: అనగా మనసు చెలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధిపరచుకోవాలి.
0: దేర్ఫోర్ అన్వేవరింగ్ మైండ్, ది స్టడీ లుక్స్ ఆర్ అబ్సల్యూట్ ఇంపార్టెంట్.
1: ప్రతి దానికి కూడా గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఆసిలేట్స్ లైక్ ది పెండులం, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: వెరీ బ్యాడ్ బాయ్
0: ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్.
1: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
1: కడపడికి నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
1: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
1: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
1: మహాగట్టిగా ఉంటుంటారు.
0: ఇట్స్ సో స్ట్రాంగ్,
1: కఠినంగా ఉంటుంటారు.
0: వెరీ స్ట్రాంగ్.
1: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్,
1: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
1: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
1: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడా చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
1: దస్ట్ విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
1: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైనటువంటి దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
1: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
1: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చును, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చును, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యూ కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యూ లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
1: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్ ద డిఫికల్టీస్
1: ఎప్పుడు దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే.
0: When the dirt is free,
1: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రము జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
1: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
1: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటము.
0: Removing all the dirt and keeping up its quality.
1: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation. We eat rice.
1: వేడలు తింటున్నాము.
0: We eat dog.
1: ఇంకే విధమైన పదార్థాలంతా మనం తింటున్నాము.
0: We eat all sorts of
1: material. వీటిని పుట్టినట్టుగా మనం భుజించము.
0: We don't eat as they are available.
1: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
1: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
1: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: అండ్ వీ రిమూవ్ ద హస్క్ అవుట్ ఆఫ్ ద గ్రెయిన్.
1: ఈ హస్క్ రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ ది రైస్.
1: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరింప చేసుకోవాలి.
0: అండ్ ద రైస్ మస్ట్ బి బాయిల్డ్.
1: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలు అవుతుంది.
0: ఆఫ్టర్ ప్రాసెసింగ్ కుకింగ్ ఓన్లీ కెన్ ఈట్ ఇట్.
1: అదే విధంగానే ఒక వెండి కానీ, బంగారు కానీ, వజ్రం కానీ కూడా పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ you cannot make use of silver or gold or diamond as it is.
1: ee gold silver idantha kudanu mattito koodi untuntadi.
0: silver gold diamond are full of this mud.
1: aneka vidhamuluga parishuddham chesi
0: it must be purified.
1: agni samskaram cheta dinni kontha varaku nu parishuddhamaina putti yokka metal ga tayar chesukovali.
0: therefore it must be purified, it is processed in fire.
1: appude dani dwara manam aneka ragalu manam chesukovachu.
0: then you can make jewelry out of it.
1: కనుక ప్రతి దానికి కూడా ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
1: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
1: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హాస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
1: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హాస్ టు షేప్.
1: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారములు జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
1: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ రిఫైన్మెంట్ విల్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూటిలైజ్.
1: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథ పరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
1: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
1: Enta chaduvu chadivinappatikini samskaram leni chaduvu chaduve kaadadu.
0: You may read a lot without culture, you cannot call it education.
1: Enta chaduvu chadivi yeniti unnanu hinuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
1: Tarachi chaduvu chaduvan తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ టు ఆర్గ్యూ విత్ పీపుల్ అండ్ నాట్ టు ఎక్వైర్ టోటల్ విజ్డమ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి చదువులు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాం ఈ చదువును.
0: బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ కంటిన్యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్.
1: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
1: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: Education is not for just a living.
1: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: And this education is for wisdom, the knowledge.
1: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తమని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
1: jeevithamlo
0: for a
1: rendu margam untundali.
0: There are two paths in life.
1: One is jeevanopadhi, rendu is jeevita paramavadhi.
0: One is just a living, another the purpose of life.
1: Karukane jeevanopadhi tho paatu jeevita paramavadhini kudanu manam kontha varaku gurtinchali.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
1: Edo manam undinanta varaku jeevinchi కట్టగలిపటికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
1: కనుకనే ఉత్తమ ఆదర్శాన్ని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
1: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డూ నాట్ చేంజ్.
1: అవి చిరంజీవితత్వము.
0: ద ఇమ్మోర్టల్.
1: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంటర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
1: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు సీ దట్ వీ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: మోడర్న్ మ్యాన్ డజన్ నో
1: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: హీ డజన్ నో వాట్ అన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినాను అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్.
1: ఈ అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో, పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ, హీఈస్ యూస్లెస్.
1: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
1: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఏ ఫూల్ ఈజ్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
1: గ్రామంలో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఈజ్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
1: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఈజ్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
1: కానీ
0: బట్
1: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
1: కనుకనే మొట్టమొదట మనము కల్చర్, మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుక ఏ దేశం యొక్క కల్చరు ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
1: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
1: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
1: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరి అయినటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
1: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండ్ లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
1: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూజ్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
1: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం. ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి, ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
1: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: నెవర్ ఎనీ పర్సన్, నెవర్ అలౌ ఎనీ పర్సన్ టు బి నియర్ ద వన్ హూ థింగ్స్ ఇన్ వన్ వే.
1: దీనిని వేదాంత పరిభాషలో ఉంది, మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నది.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్స్ యాక్షన్స్ అండ్ స్పీచ్ వర్డ్స్ వే.
1: ఈ మూడింటి ఏకత్వం భావించినటువంటి వాడే నిజమైన మనిషి అన్నారు.
0: ద వన్ హూ హ్యాస్ ద పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ ది
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
1: ఎప్పుడు చూచినా గాని అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
1: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద అదర్ పర్సన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: వాయిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: ఈవెన్ డాగ్స్ వుడ్ బి ఏబుల్ టు డిటెక్ట్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్.
1: కానీ తన థాట్స్ తానే కనిపించడం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
1: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
1: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
1: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
1: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
1: కనుకనే నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
1: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఎ డాగ్.
1: కనుక మనము డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ డాగ్.
1: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
1: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
1: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
1: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
1: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
1: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
1: అది ఏ సాధనకంట మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన అంటే
0: ఒకటి సాధన.
1: తపం చేయటము జపం చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
1: న తపాంసి న తీర్థానాం.

0: సజ్జనో సేవనో వినా.
1: సజ్జనుడు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
0: You find your parents, mother,
1: వీరిని గౌరవించు,
0: రెస్పెక్ట్ దెమ్,
1: వీరికి సేవించు,
0: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
0: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
0: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
0: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
0: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవులు ఎందు ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
0: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
0: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: ఏదైన గుణములు సర్వే అయినటువంటి వారిని, క్యారెక్టర్ సర్వే అయినటువంటి వారిని చూస్తే వాడితో మనకి సంబంధం పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ హూ హెస్ ఎ బ్యాడ్ క్యారెక్టర్.
1: అయితే అందరికీ నమస్కరించు, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అందరికీ నమస్కరించు, తప్పులేదు, కానీ సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇతరుని కూడా మనం తిరస్కరించుకోవాలి.
0: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్. హూమ్ సో యూ డిజెక్ట్, ఇట్ అమౌంట్స్ టు టోటల్ డిజెక్షన్, రిజెక్షన్ ఆఫ్ గాడ్.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
0: సో లాంగ్ యూర్ ఎ స్టూడెంట్,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ అదర్ మ్యాటర్స్.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థిని ఉంటారు.
0: హియర్ వీ ఫైండ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
0: బాయ్స్ షుడ్ రిమైన్ ఎస్ బాయ్స్.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కట్టి తినవి.
0: ఇఫ్ బాయ్స్ హావ్ గాట్ ఎనీ సార్ట్ ఆఫ్ కనెక్షన్,
1: స్టూడెంట్ గా ఉండినప్పుడు నీవు ఈ విధమైన పెడమార్గం పట్టించమంటే నీవు కుక్కల కంటే హీనమైపోతావు.
0: యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ ఫాలో దిస్ రాంగ్ పాత్, హ్యావింగ్ కైండ్ ఆఫ్
1: తల్లిదండ్రులు,
0: యూ విల్ యువర్ పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ అక్సెప్ట్ దిస్.
1: అలాంటి తల్లిదండ్రులు గర్భంలో పుట్టి కూడా నువ్వు వ్యర్థుడైపోతున్నావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ హ్యావింగ్ బీన్ బోర్న్ టు యువర్ పేరెంట్స్.
1: అలాంటి జన్మమే మనకు వ్యర్థమైపోతుంది.
0: దట్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
1: కాదు, అలాంటి లైఫ్ ఏ మనకు ప్రయోజనం లేదు.
0: దట్ లైఫ్ ఇస్ ఇన్ వెయిన్.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
0: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
1: చేతులారంగ శివుని పూజించరేని.
0: ఇఫ్ యూ డోంట్ వర్షిప్ గాడ్ విత్ బోత్ హ్యాండ్స్,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
0: ఇఫ్ యూ డోంట్ సింగ్ ది గ్లోరీ ఆఫ్ లార్డ్ విత్
1: థ్రోట్, సత్యంబు లోనత తలుపడేని.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంపాషన్ అండ్ ట్రూత్,
1: కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు దేమ్?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
0: వై షుడ్ దే బి బోర్న్ ఎట్ ఆల్ టు కమ్ అండర్ ది సఫరింగ్? వాట్ ఫార్?
1: సరి అయిన సద్గుణములు రామంలో ఆవిర్భవించాలి.
0: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అది మన యొక్క చదువుకు సరైనటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
0: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
0: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుండాలి చదువు అంతా.
0: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
1: హెడ్ లో ఉంటుంది మట్టి అంతా.
0: బట్ మట్టి ఇస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
0: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
0: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
0: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
0: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమీ లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మ్యాటర్,
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగున.
0: అన్లెస్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ఈ టంబ్లర్ లో వాటర్ ఉంటుండాలి.
0: ఇన్ ది టంబ్లర్ దిస్ వాటర్.
1: ఇంట్లో మనం పాలు పోయాలంటే ఎట్ల పోస్తావు? కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
0: ఇఫ్ ది If the head is full of so much of matter,
1: would it ever be empty?
0: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: In the tumbler,
0: there's water. If
1: you
0: want to pour
1: milk, you have to remove water.
0: And then fill it up with milk. On the other hand, if you pour milk there, both will be spoiled.
1: కనుకని మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
0: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: అలాంటి
0: blissful.
1: తల్లిదండ్రులు కూడాను మోసం చేసి, తల్లిదండ్రులు కూడాను దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకరు లేడు.
0: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువు చదివి కూడా ప్రయోజనం లేదు.
0: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువు చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
0: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
0: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
0: the son without character.
1: గురు లేని విద్యలు,
0: and the education without
1: character. లేని జాతి నిష్ఫలంబు,
0: and the nation without character useless.
1: శాంతి లేని జీవి,
0: the life without peace.
1: శశి లేని నిశ్చిరాత్రి,
0: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: కనుకనే మొట్టమొదట
0: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇన్ ది వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
0: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరైనటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
0: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టగైపోతుంది.
0: As a plant, if it's bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
0: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
0: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం,
0: that is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాదిపైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
0: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తుంది.
0: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపైన సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తుంది.
0: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
0: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటికి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
0: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
0: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
0: విల్ కొలాప్స్ టోటల్లీ.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
0: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
0: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
0: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
0: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
0: So fill your hearts with love for God.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
0: Your heart is a very big tank.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
0: If the tank, the heart should be filled with
1: love.
0: Full of love.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవి ఇంద్రియాలంతా ట్యాప్స్.
0: All senses are taps.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
0: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
0: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్, సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
0: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
0: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ది యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
0: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరి పెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
0: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్కే వెళ్తాయి.
0: Naturally, everything will tell upon your senses. Or you, your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదము
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను ఇదే థాట్స్ ఏ ప్రాకిపోతాయి.
0: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
0: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
0: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
0: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్,
1: అది ప్రాకృతమైనటువంటివి. ఆర్ట్ అంతా,
0: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
1: ఇది కేవలము పారమార్థికమైనటువంటిది.
0: హార్ట్ ఈజ్ ఫ్రీ.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
0: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది.
0: దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ సీక్రెట్ అండ్ ప్యూర్.
1: దీనిని వేదాంతం అంతా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నితేర్ణం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణమని వర్ణిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ దిస్ ఇన్ వర్డ్ పాత్ ఈజ్ ప్యూర్ అండ్ అన్సలీడ్ క్రిస్టల్ క్లియర్ అన్పొల్యూటెడ్ ఎటర్నల్ ట్రూత్.
1: దీనిని హృదయం లోపల సరియైనటువంటి ఒక చిత్తశుద్ధిగా ఉండాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ప్యూర్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే కర్మలు కూడా చిత్తశుద్ధికి సంబంధించినవిగా చేయాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ అండర్టేక్ విత్ ప్యూరిటీ ఇన్ అవర్ హార్ట్.
1: తిరుత్తుండాలు వారు ఉండేటువంటి వాడు,
0: తిరుత్తుండాలు వారు ఇన్ తమిళనాడు,
1: ఆయన చెప్పేటువంటి వాడు.
0: హి యూస్ టు సే
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే చిక్కిరమే ఉందరమే రామరామ అనేటువంటి వాడు. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని, నా చిత్తశుద్ధితో నేను పూజ చేస్తున్నాను.
0: ఐ వర్షిప్ ఓ లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ మై హార్ట్.
1: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
0: దిస్ లైఫ్ ఐ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్.
1: సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
0: హ్యూమన్ లైఫ్
1: ఎన్ని జన్మల యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైవ్స్.
1: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
0: ఐ బ్రాట్ సచ్.
1: దీన్ని నా చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
0: ఐ డోంట్ డ్రాప్ ఇట్.
1: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
0: దిస్ ఇస్ స్టేటెడ్ బై మీరా.
1: కడలి కుళి తొరు ముత్తడి తేనే కైనడువ

0: கடல் குழ்த்தொரு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ. సముద్రం లోపల నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యమనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
1: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
0: ఇదే నా ముత్యమనేటువంటిది జీవితము.
1: దిస్ లైఫ్,
0: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
1: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
0: అది పడిపోయినా గతియల్లే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
1: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హ్యావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
0: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
1: వీ హ్యావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
0: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడుగానే
0: సావాలి.
1: Human being should die as a human. He should not die as an animal.
0: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
1: Human being need not be divine.
0: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
1: It is enough if he leads the life of a human being.
0: ఇదే మొట్టమొదటి విద్యార్థి నాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: This is the first lesson the students
0: బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
1: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
0: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
0: మన మంచిని మనం చూసుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
0: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
1: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
0: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
1: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
0: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
1: ఫస్ట్ సీ దట్ యు గుణాన్ని
0: పెంపొందించుకోవాలి.
1: డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాసమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ, మధుర మధుర

మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaran Varaku తనంతాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్, ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్, ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాయి.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండోడ్ గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్, దే టూ వుడ్ హ్యావ్ యూస్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ దేవర్ నేమ్డ్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఈజ్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఈజ్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ
0: నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.

0: of the divine is this I, Nenu.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ, వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: We can straighten a tree without any bend anywhere.
1: Trippavachu idi tinnaganu.
0: We can straighten it.
1: Manasu trippagalara mari vampu lekunda.
0: Can you straighten your mind without any bend?
1: Idi asadhyam.
0: It's impossible.
1: Kanuka manasunu sakramaina margamlo pettukovatame సాధన యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈస్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండివర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కమిటాయి తృప్తిని అందించినవి.
0: All these spiritual paths will give us psychological satisfaction.
1: కాని నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: In fact, the real satisfaction you get by using this word I.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God.
1: Brahmandam antata prabalachundedi tanaku alayambuna marcha nalaveyuna.
0: The God is universal, all pervading. Can you limit him in a temple?
1: Koti suryula kaanti meeti kaligina tanaku pramida deepamune varu pattagalaru.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: Ajaharadulakaina andani tanakunu ye roopu nivugana evari taramu.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: Sarva jalamuliyandu sancharinchedi tanaku sariyina peredu sadhyamaguna.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: Brahmandamantayu bojjalonunnatti bachchabojjamu tanaku pettadaguna.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: Vasudadeyuchunnadi Ramakrishna yanuchu.
0: We just give them the names Rama and Krishna.
1: Prakrutamaina anityamaina ashashtamaina ee jagattunandu ee vidhamainatu peru pettukoni భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్, టెంపరీ అండ్ ఎఫీమరల్, వి వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈస్ అహం.
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వం అసి.
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka vedavakyam kudanu ekoham bahusyam.
0: The declaration of

0: is one manifests into many.
1: ஏகம் சத் விப்ரா பஹுதா வதந்தி.
0: The Veda also declared the one reality is interpreted and experienced different ways. Reality is the only one.
1: ఆ ఒక్కటే అహం.
0: That ultimate reality is aham.
1: ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: Different names and forms have been attributed to the divine for worship.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
1: ఎవరి తరము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు సెట్ ద మైండ్ రైట్.
1: చీమలో దోమలో అన్ని ప్రదేశముల పైన వాలుతుంటాయి, కానీ అగ్ని పైన మాత్రం వాలం.
0: The ants and mosquitoes fall on every object, but never on the fire.
1: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
0: Mind moves about all over.
1: సర్వ విషయములను ఆకర్షిస్తుంది.
0: It attracts all material objects.
1: కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిలిచినో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: You can call it as the true mind if it remains steady in God.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: The main spiritual path, its objective lies in keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Control of the mind is the chief aim in all the 9 paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: స్నేహం,
0: friendship,
1: దాస్యం,
0: servitude,
1: ఆత్మ నివేదనం,
0: surrender.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పముల మూట కాదు.
0: Mind is not merely a bundle of thoughts.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము.
0: It is worldly.
1: ఇది ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: కానీ this is not a piece of cloth. This is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం.
0: కాటన్ ఈజ్ మేడ్ ఇన్ టు థ్రెడ్స్ అండ్ థ్రెడ్స్ ఆర్ ఇంటర్ ఓవెన్.
1: అదేవిధంగానే యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్
1: బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
1: ది వన్ యు రీల్ యు ఆర్ దట్ ఈస్ ఆత్మ.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Shuddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు
0: ఇన్ కేరళ
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: వామనమూర్తికి
0: టు వామన,
1: మూడు అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలచక్రవర్తి గొప్ప రాజు.
0: బలి ఇస్ ఎ గ్రేట్ ఎంపరర్.
1: మహాత్యాగి.
0: హి ఇస్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: అన్ ఆర్డెంట్ డివోటీ.
1: అలాంటి పరమ భక్తుడైనటువంటి దీనికి వామనమూర్తి చిన్న వాడు అయి వచ్చాడు.
0: వామన ఆస్క్ ఫర్ ఎ సింపుల్ థింగ్ ఫ్రమ్ దిస్ ఎంపరర్.
1: ఈ చిన్న రూపమును ఎందుకు ధరించాడు వామనుడు?
0: వామన వై షుడ్ హి కమ్ ఇన్ దట్ వార్ ఫామ్.
1: భిక్షమడిగేటువంటి వాడు చిన్నవాడే కానీ పెద్దవాడు కాదు.
0: ద వన్ హూ ఆస్క్స్ ఈజ్ స్మాల్, హీ కెనాట్ బి గ్రేట్.
1: కనుకనే బలచక్రవర్తి గొప్ప మహారాజు.
0: బలి ఇస్ ఎ మైటీ ఎంపరర్.
1: చక్రవర్తి దగ్గరికి భిక్షమడుకోవడానికి వచ్చినప్పుడు నారాయణమూర్తి కూడాను చిన్నవాడయ్యాడు.
0: నారాయణమూర్తి, గాడ్ హింసెల్ఫ్, కేమ్ ఇన్ ఎ స్మాల్ ఫామ్ బికాస్ హీ కేమ్ దేర్ టు బెగ్.
1: లక్ష్మీవాహనము, లక్ష్మి ఎందే ఉండగా అనగా పక్షివాహన నరికి అక్షి వచ్చమందే ఉండగా బిచ్చమెత్తిన ఏడే బిడిపడిక.
0: విష్ణు హింసెల్ఫ్ హూ హాస్ గాట్ ద బర్డ్ యాజ్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్.
1: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
0: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ హీ వాంటెడ్ టు బే.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: And what he asked is still smaller.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for three footsteps.
1: కానీ ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the three worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య, preceptor said.
1: బలి చక్రవర్తి యొక్క గురువు.
0: He is the preceptor of Bali.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: Bali is not an ordinary one.
1: సాక్షాత్ నారాయణమూర్తి.
0: He is God himself.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: Don't give a promise.
1: దానికి బలిచక్రవర్తి చెప్పాడు.
0: బలి ఆన్సర్డ్ దిస్ వే.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
1: మాట తప్పినేని మరినడు అవుతాడా?
0: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: ఐ గివ్ ది ప్రామిస్.
1: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
0: కమ్ వాట్ మే ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ వర్ వెరీ ఫ్యూ ఆర్ నన్ హూ వుడ్ ట్రాన్సెండ్ డిసోబే గాడ్స్ అటరెన్సెస్.
1: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు మూడు అడుగులు.
0: ఎంపరర్ బలి గేవ్ త్రీ ఫుట్ స్టెప్స్ ఇన్ రెస్పాన్స్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ వామన.
1: అప్పటికీ ఒక్క అడుగు భూలోకం అంతా అయిపోయింది.
0: విత్ వన్ ఫుట్ స్టెప్ హి ఆక్యుపైడ్ ద హోల్
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఈ మెటీరియల్ లోకం అంతా కూడా ఒక పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ వన్ ఫుట్ స్టెప్.
1: సువహ.
0: సువహ.
1: భూర్భువస్వహ.
0: భూర్భువస్వహ.
1: భూవం అనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: దట్స్ ద మైండ్.
1: సువర్లోకము.
0: సువర్లోక.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: కనుకనే మెటీరియల్ లోకము,
0: one the material
1: భావలోకము,
0: the realm of thought,
1: ఆత్మలోకము,
0: and that of the
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మా are one.
1: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: Bhakti prapattulaku aatapattu.
0: It is the center of all devotion and steadfastness.
1: Tyagamanaku puttinillu.
0: It is the birthplace of sacrifice.
1: Yetti bichchagadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
0: Any needy person would receive the alms that he would ask for.
1: Yavadu ledu ani cheppetuvanti vyakti ledu.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: Atuvanti punya bhoomi endu,
0: the land of merit,
1: బలిచక్రవర్తి పుట్టాడు.
0: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ బలిచక్రవర్తికి,
0: ఫర్ దిస్ బలి,
1: గురువు శుక్రాచార్యుడు.
0: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
0: ఇన్ ఫ్యాక్ట్ హి డిసోబేయ్డ్ హిస్ గురు.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: హి సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలిచక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered Bhudanamu, to God.
1: Godanamu, Annadanamu, Sarvadanamu, Suvarnadanamu, Annidanamlu Chesevarunnaru.
0: In fact, there are many people who would offer in charity the cows,
1: Kani,
0: the food and clothing.
1: Balachakravarti tanantane danam chesukunnadu.
0: Emperor Bali has surrendered himself to God.
1: Atti punya bhumi Kerala desham.
0: Kerala is punya bhumi, the land of merit.
1: Edo konni kala prabhavam cheta konni marpulu jaragavachune kani modati nundi kudanu Bharat deshamu chala vannikekkinatundi Kerala desham.
0: With the passage of times, things might have changed, but yet Kerala is known for devotion.
1: Akkane Prahladudu kuda puttadu.
0: Kerala is the birthplace of Prahlada.
1: Prahladudu kudanu tandri aadhyane dikkarinchadu.
0: Prahlada also disobeyed the father.
1: Dikkarinchi Harikine nenu arpitamaipoyanu.
0: Prahlada surrendered himself to Hari, God.
1: Kani tandri ainatvanti okka ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: బట్ ది హిరణ్యకశిపు ఫాదర్ హ్యాడ్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ గాడ్.
1: మానమని చెప్పాడు.
0: హి సెడ్ గివ్ ఇట్ అప్.
1: ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు.
0: హి సెడ్ డోంట్ అబైడ్ బై ద ప్రామిస్ గివెన్.
1: పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే.
0: అండ్ ఇట్ ఇస్ ద రిప్లై ఆఫ్ ది ఎంపరర్, హావింగ్ గివెన్ ద ప్రామిస్ కెన్ ఐ విత్డ్రా.
1: నేను తప్పను తండ్రి.
0: హి సెడ్ ఐ విల్ నాట్ డు దట్.
1: అతనికి ఇచ్చిన మాట తప్ప నెరవేరుస్తాను.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: Ilanti mahaneelantaru kodanu pavitramaina Keralalo puttinatvanti varu.
0: All noble souls have taken birth in that holy land of Kerala.
1: Prahladudu mahajnani.
0: Prahlada is one of wisdom.
1: Mahatyagi.
0: He is the one of sacrifice.
1: Parama bhaktudu.
0: He is the one of intense devotee.
1: Ilanti parama bhaktudainatvanti vadu tandri talli evaru cheppinappudikini vinaledu.
0: Prahlada didn't pay heed to the words of his father or mother.
1: Scientist nanta kudanu bhagavantudu edo oka pradeshamle ledu ekkada chusina unnadu ani cheptuntaru.
0: Many of the investigators scientists say that God is present in
1: kani kontamandi scientist bhagavantude ledu antuntaru.
0: But the modern scientists deny God's existence.
1: Idi chaala porapatu.
0: It's a big mistake.
1: Bhagavantudu lenatundi sthanam ledu.
0: There's no place where there's
1: no
0: God.
1: Sarvata paadipadam.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears are everywhere.
1: Chichtati.
0: And he installed himself everywhere.
1: Taanu lenetundi sthaname ledu.
0: There's no place where he does not exist.
1: Hindukaladandu ledani sandeham varadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: Prahladudu chinna pillavadu.
0: Prahlada was tiny thought.
1: Ee naati scientist anta ento goppa varu.
0: The scientists are great today.
1: Tanu tandri ainatundi Hiranyakashipudu kodanu goppa scientist.
0: The father of Prahlada, Hiranyakashipu, is a reputed scientist.
1: Kaani Hiranyakashipudu kodanu chandramandalamu suryamandalamu vellaadu.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kaani nakshatramandalam kodanu vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatramandalam lopala ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికి భూమి తిరిగిపోయింది.
0: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూనుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఇస్ అ మ్యాన్ ఆఫ్ సచ్ వాలా అండ్ కరేజ్.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: ఒక ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: There is no other path other than path of love.
1: కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Love is most important.
1: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ.
1: అది ఏ బ్రహ్మ?
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదియే భగవంతుడు.
0: దట్స్ గాడ్.
1: అదియే ఆత్మ.
0: దట్ ఈస్ సెల్ఫ్.
1: అదే పరమేశ్వరుడు.
0: దట్స్ గాడ్.
1: అదే జ్యోతిర్మయము.
0: దట్స్ లైఫ్.
1: అదే నిత్యానందమయము.
0: దట్స్ ఇటర్నల్.
1: అదే పరాత్పరమయము.
0: సుప్రీమ్.
1: అదే ఆనందమయము.
0: దట్ ఈస్ బ్లిస్.
1: అంత అహం అహం అహం.
0: దిస్ ఐ ఈస్ బ్లిస్. దిస్ ఐ ఈస్ సుప్రీమ్ బ్లిస్. దట్ ఈస్ ఎటర్నల్ బ్లిస్.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: ఇఫ్ వి క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: ఐ కేమ్ యెస్టర్డే.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: హూ కేమ్ యెస్టర్డే?
1: నీవా ఈ దేహమా?
0: యు ఆర్ యువర్ బాడీ.
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: బాడీ కేమ్ నాట్ యు.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ he sustained a fracture.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్ తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: ఐడెంటిఫైయింగ్ విత్ ద బాడీ యు సెడ్ ఐ కేమ్ యెస్టర్డే.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: అండ్ టుడే యు సే మై లెగ్. ఇట్ మీన్స్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ బాడీ.
1: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది లెగ్ నీవు కాదు.
0: You are not the leg.
1: దేహం నీవు కాదు.
0: You are not the body.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: The real you is I.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: In every context and situation, we make use of this word I.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: Everyone should know the I within.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేననేటువంటి సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
1: సర్వుల ఎందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi. Nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prati okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukhadukku manukudanu ayye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత ఐయే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there's no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriyam, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question, you are none of these.
1: Akara drishyamle kaani
0: they are just in form.
1: Ananda drishyam kaadu,
0: but they are not the reality, the bliss.
1: Atma drishyam kaadu,
0: they are nothing to reflect the self.
1: Adiye I.
0: That is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్, అదర్ మే బి మిలియనేర్, బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this లవ్ మ్యాన్ కెనాట్
1: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: లవ్ షైన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: ద షైనింగ్ లవ్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ఐ.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: Current లేకపోతే ఏ బల్బు వెలకదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుక మాట్లాడుతుంది.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పని చేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
1: సర్వనామములు సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: హూ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ అన్ టు ద లార్డ్.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: హూ సో ఎవర్ యూ డినైస్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ గాడ్.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: యూ మే అక్యూజ్ ఎనీబడీ, యూ విల్ బి అక్యూజింగ్ గాడ్.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: యూ మే రెస్పెక్ట్ ఎనీబడీ, ఇట్ ఇస్ టోటల్ రెస్పెక్ట్ టు గాడ్. ఫైనల్లీ
1: గౌరవ మర్యాదలు అన్ని కూడా ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: ద రెస్పెక్ట్ అండ్ కర్టసీ యాక్చువల్లీ రీచ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: వెన్ యు వాంట్ టు బి రెస్పెక్టెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: డోంట్ స్ట్రగుల్ టు ఎర్న్ రెస్పెక్ట్.
1: నీ గౌరవాన్ని ప్రక్కకి నెట్టు.
0: బ్రష్ ఇట్ అసైడ్.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: ఫస్ట్ యు రెస్పెక్ట్
1: అదర్స్. ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: వెన్ యు రెస్పెక్ట్ అదర్స్ యు విల్ బి రెస్పెక్టెడ్.
1: కనుకనే నీవు ఇతరును గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
0: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యు విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: వెన్ వన్స్ యు లవ్ యువర్ సెల్ఫ్ యు విల్ బి లవ్డ్ బై ఎవ్రీబడీ.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: వెన్ యు డోంట్ లవ్ యువర్ సెల్ఫ్ హౌ డు యు లవ్ అదర్స్ దెన్?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: సో లవ్ దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఇస్ డివైన్.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: దిస్ లవ్ ఇస్ ద షైనింగ్ ఐ.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు హియర్ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ది ఇయర్.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ది ఐ.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ద టంగ్.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: బట్ దీస్ స్విచ్స్ ఆర్ మెనీ.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: బట్ ది మెయిన్ స్విచ్ ఇస్ దిస్ ఐ, ఆత్మ, ద స్పిరిట్.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ పుట్ ఆన్ దిస్ మెయిన్ స్విచ్ ఐ ద అహం యూ విల్ హ్యావ్ ద లైట్స్ ఎవ్రీవేర్.
1: కనుక మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: సో దిస్ మెయిన్ స్విచ్ ఇస్ ద
1: సెల్ఫ్. అదే సత్య స్వరూపము.
0: దట్ ఈస్ ద ట్రూ
1: ఫార్మ్. ఆ సత్యమే దైవ స్వరూపము.
0: దట్ రియాలిటీ ఇస్ డివైన్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize in
1: every form. ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరూ మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడీ.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is
1: sankuchitamaina bhavamu,
0: it is narrow mindedness,
1: idi manchidi kaadu,
0: it's not good.
1: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకనే మనిషి ఆకారం అంతా కూడాను దైవ స్వరూపమే.
0: So the human form is basically divine.
1: ఏదో ఆకారమును పురస్కరించుకొని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: We may not believe it when we go by forms and names.
1: ఆకారములు కావు ప్రధానము.
0: It's not the form that's real.
1: చక్కెర పాకం చేసి
0: when you make syrup out of sugar.
1: ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: కోడి ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికీ రెండు నాలుగు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేస్తాడు, నాకు జింక కావాలా అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలా అంటాడు.
0: One will ask for another one.
1: రెండు నాలుగు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
0: the forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: వేరేస్ ఏ మెచ్యూర్డ్ మ్యాన్ ఏ సాధక విల్ నో ది
1: చక్కెరని మాత్రమే లక్ష్యం అందించుకుని చూసేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు.
0: ఏ ట్రూ డివోటీ విల్ గో బై ది ఎసెన్స్.
1: కానీ ఆకారంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుకనే మనం ఆకారంను మనం చూచి భ్రమించగలదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వంని మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టి మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: అంత ఆత్మనే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మకు అనేక రూపనామములు ఉన్నాయి.
0: అండ్ ఇట్ టేక్స్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: వీఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
1: నామమును ప్రక్కకనెట్టు.
0: Brush them aside, keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే
0: when you go by this truth,
1: నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు.
0: The very man would be divine.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: Man is mighty, affluent.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ as హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు
0: when there's love in everyone,
1: andariyu aa karuna nadiya undeppudu,
0: when everyone is compassionate,
1: prapanchamanta karunamayame,
0: the whole world will be
1: compassionate. Ashanti ekkada undi?
0: Then where is restlessness?
1: No ashanti.
0: There is no restlessness.
1: No dveshamu.
0: There is no hatred.
1: No kopamu.
0: No anger.
1: No daapamu.
0: Nothing.
1: Anta karunamayame.
0: Everything will be full of compassion.
1: Kanukane daniki hrudayam ani peru pettaru.
0: So the name is given hrudaya.
1: Hrudayam anaga karunamayudainatundi.
0: Hrudaya meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుకనే ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కనుకనే ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృదయం.
0: హృద్ దయ. హృదయ.
1: దయా.
0: కృత్ దయా,
1: దయా అనగా కరుణ.
0: దయా కంపాషన్.
1: కృత్ మన యొక్క హృదయమంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కన్వర్ట్ ఔర్సెల్ఫ్.
1: హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ద నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్
1: పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్,
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం, అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry like compassion, kindness available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెడితే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
1: Chikkane chikkavu.
0: You cannot hold.
1: Manaku dakkane dakkavu.
0: There is no safety for the valuables.
1: Kalukune ee oka viluvainaatundi vastuvu kanta unnanu sariyinaatundi hrudayanni manamu danni yajamanudiga pettali.
0: The most valuables should be kept in the treasure of hrudaya.
1: Ee donga ainaatundi oka manasunu manam yajamanudiga pettakoddu.
0: We should never keep the mind the thief in custody of these valuables.
1: Ee naadu manamanta chesedi adhe pani.
0: That's what we are doing today.
1: Prati daniki manasu manasu manasu manasu.
0: We make the mind the master for everything.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుడు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుర్గను,
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుడు,
0: whereas if you think of the intellect,
1: atma kantini gopoye anarchundu,
0: and you will transcend the principle of the self.
1: Chittanni manam vettukovali.
0: We should keep in view the intellect.
1: Chitta suddhi odu unnai pooja seidane ennadu tiruttundalvar.
0: Tiruttundalvar laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడాను సద్గుణములున్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్,
1: సదాచారములు ఉన్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్,
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్,
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్,
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడు గా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all of
1: them ఆధారంగా చేసుకో.
0: Go with the love as the basis.
1: సత్యం ఆధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: kaani,
1: India kaani, America kaani, satyam is satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din yemi maatchadaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurutundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddari ministers kudanu,
0: both the ministers,
1: Keralaku aneka demula nunchi ramani korutu vacharu,
0: have been praying to Swami that he should visit Kerala.
1: Kani ituri matram tappaka nenu vastanu.
0: This time Bhagavan will definitely visit Kerala.
1: Inte kaadu,
0: not only this,
1: ee samvatsaram nunchi,
0: from this year,
1: కేరళ సైన్స్ లోపల కూడాను చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి.
0: There's every chance, scope for Kerala to be advanced in science and technology.
1: Science and technological oka కర్ణాటకంలో ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడాను కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: కేరళ స్టేట్ ఈస్ గోయింగ్ టు ఎక్సెల్ ఆంధ్ర అండ్ కర్ణాటక ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
1: కల్పిస్తానని, దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పి నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ that he will fulfill the desires as
1: prime minister chesina cheyakapoyinappudiki kerala desamu chala unnatamaina sthetanga avutundi.
0: But kerala is going to improve, advance and progress.
1: Satyanni eriginatvanti desamu kerala desamu.
0: Kerala is a land of truth.
1: Premanu gurinchi prakashinchinatvantidi కేరళ దేశం.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: దేర్ఫోర్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళ వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విద్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి అన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడాను వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: Such a land is very important to God also.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: God dwells there in that state.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: It was the land, it was the birthplace of Emperor Bali and Vamana.
1: వారిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
0: Therefore it is highly sacred.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ దట్ ద సొల్యూషన్
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫార్
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
0: because his penance
1: siddhashrama anetundi daniki shastramaitundi kirtini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers.
1: Ee karanaanni gurinchukoni Bali chakravarti kuda akkade puttadu.
0: That's the reason why Emperor Bali was born there.
1: Ante kaadu,
0: not all this,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్డ్ దేర్. దే వర్
1: విశ్వామిత్ర, వామన, జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలోపలనే పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్. తెలుసు,
1: కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు,
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజైనప్పటికీ కట్టకనప్పటికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything. Vasishtha varu, he made a renunciation.
1: Vasishtha varu goppa tyaga bhoomiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of
1: tyaga. Adhyatmika margamulo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahma?
1: Deshani techinchadame Brahma Rishi karanam.
0: Because he killed all the ego and hatred so he could become Brahma.
1: Vasishtha varu deshani techinchadam chetane atan Raja Rishi oka Brahma Rishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahma Rishi.
1: కనుకనే విశ్వామిత్రుడును ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
0: As Vishwamitra could win over this anger and hatred,
1: he became Brahmarshi. నేను త్యాగాన్ని సాధించాను.
0: Now I could achieve the sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope holy wedlock
1: కల్పించాడు.
0: Creation creator Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు.
0: The fulfillment of all his thought is there.
1: ఇది ప్రేమనే మూల కారణము.
0: For all this, love is the main cause.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరి కూడాను ప్రేమని పెంచుకోండి.
0: All of you, foster love.
1: ఎవరిని ద్వేషించకండి.
0: Don't hate anybody.
1: నీ ద్వేషిని కూడాను నువ్వు ప్రేమించు.
0: You love even the one who hates you.
1: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
0: Convert all your anger into love.
1: అప్పుడు నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చు.
0: Then also you will become Maharshi, a sage.
1: ఏ దేశం నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
0: Your enemy may come in front of you, still respect him.
1: ఎవరిని నువ్వు ద్వేషించద్దు.
0: Don't hate anybody.
1: ద్వేషం చాలా గొప్పది కాదు.
0: The hatred is not good.
1: చాలా చెడ్డది.
0: It's very bad.
1: కనుకనే ప్రేమతో వారిని పలకరించు.
0: Talk to them lovingly.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ప్రియతి రూపముదితనివరి కరము ఆకారములు లేని ఆదిరాకారునకు

ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి గల్గిన దంచు పలుకెడి పలుకులు పావనములే.